ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెడ్స్పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆశ్విన మాసం 1వ రోజు. ఆంగ్ల సంవత్సరం 2026, సెప్టెంబర్ నెల 18వ తేదీ శుక్రవారం. శ్రోతలకు శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరికొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో సరస్వతీదేవి స్తుతి విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం వినదగు మాట. వినిపించువారు శ్రీమతి సయ్యద్ రఫియా బేగం.
1: వైలుల్లికుల్లీహుమజతిల్లుమజా నిల్లజీ జమఅ మాలం వద్దదహు యహసబు అన్నా మాలహు అహ్లద కల్లాలయుం బజన్నా ఫిల్ హుతమ వమా అదరాకా మల్ హుతమ నారుల్లాహి ముఖదతుల్లతి తత్తలిఉ అలల్ అఫ్ఇద ఇన్నహా అలైహిం ముసదతున్ ఫి అమదిం ముమ్మద్దద. అమిత దయగలవాడును అపార కృపాశీలుడును అగు అల్లాహ్ పేరా. ఈ పై సూరాలో నరక శిక్ష

పాత్రులుగా చేయునట్టి కొన్ని దుర్గుణాలు చెప్పబడ్డాయి. మానవులు తనలో ఉండు తప్పులను లోపాలను తెలుసుకోక ఇతరులలోని లేనిపోని లోపాలను వారి వెనుకను ఎదుటను ఎంచుచు వారిని హీనముగా చూచుట నిందించుట చాలా పాపము. ధనముపై ఉన్న పేరాశ చేతను లోభము చేతను కూడబెట్టుచు అది ఎక్కడ తక్కువ అయిపోవును అని మాటి మాటికి లెక్క పెట్టుచు అది శాశ్వతముగా తన వద్ద ఉండునని తలచి దానిని ప్రేమిస్తూ అందులోనే నిమగ్నుడై ఉండుట చాలా చెడ్డది. పై దుర్గుణాలు గొప్ప వినాశనం కలిగిస్తాయి. కూడబెట్టిన ధనము శాశ్వతముగా ఉండదు. విశ్వాసము వహింపక దేవుడు విధించిన ధర్మాలను అనుసరించి ఆయన ప్రీతి కొరకు ఖర్చు చేయని ధనము పనికిరాదు. చివరికి తీర్పు దినమునందు అలాంటి పరమలోభి నరకాగ్నిలో వేయబడి కఠిన శిక్ష అనుభవిస్తాడు. అది దేహమునకు తగలగానే దాని నొప్పి హృదయము వరకు వ్యాపిస్తుంది. నరకములో పాపాత్ములను వేయబడిన తరువాత దాని తలుపులు మూసివేయబడతాయి. అందులో అగ్నిజ్వాలలు పెద్ద పెద్ద స్తంభాలు వలె ఉండి అందువారు చిక్కుకొని తీవ్ర బాధలు పొందుతారు. హల్యన్

0: قد خسروا أنفسكم وزل عنهم ما كانوا يفترون.
1: దేవుని యందు విశ్వాసం లేని వారు శిక్షకు అర్హులు అని ఖురాన్ షరీఫ్లో చెప్పబడింది. అవిశ్వాసులు విశ్వసింపక దాని తుది ఫలితమగు శిక్ష పడదని భావిస్తున్నారు. దేవుని శిక్ష పడినప్పుడు విశ్వాసము తెలుపుటకు కూడా అవకాశముండదు. మరి అలాంటి విశ్వాసము కూడా ఆ సమయములో అవిశ్వాసులకు పనికిరాదు. దేవుని శిక్ష నుండి తప్పించటానికి ఎవరైనా సిఫార్సు చేస్తారా అని ఎదురుచూస్తూ ఉంటారు. కానీ ఎవరునూ అవిశ్వాసులకు సిఫారసు చెయ్యరు. అప్పుడు తిరిగి ఇహలోకమునకు పంపినా మేము చేసిన పాపకార్యాలకు బదులుగా పుణ్యకార్యాలు చేస్తామని కోరుకుంటారు. కానీ అలా అసలు కుదరదు. కావున అవిశ్వాసులు నష్టము పొంది నశిస్తారు. వారు కల్పించుకున్న ఊహలు కూడా పనికిరావు. وآخر دعوانا أن الحمد لله رب العالمين.
2: మీరింత వరకు శ్రీమతి సయ్యద్ రాఫియా బేగం వినిపించిన వినదగు మాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం సేద్యపు సుద్దులు కార్యక్రమంలో టమోటా పంట సస్యరక్షణ వివరాలందిస్తున్నవారు శ్రీ డి ప్రభాకర్ రెడ్డి.
3: రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు టమోటా పంట సస్యరక్షణ గురించి తెలుసుకుందాం. టమోటా పంటను సంవత్సరం పొడవునా అన్ని ఋతువుల్లో సాగు చేయవచ్చు. అధిక దిగుబడికి శీతాకాలం అనుకూలమైనది. అధిక ఉష్ణోగ్రత, ఎక్కువ వర్షపాతానికి ఈ టమోటా పంట తట్టుకోలేదు. నేలల విషయానికి వస్తే బాగా నీరు ఇంకే బరువైన గరప నేలలు ఈ పంటకు అనుకూలం. వర్షాకాలంలో తేలికపాటి నేలల్లో వర్షాధార పంటగా కూడా సాగు చేసుకోవచ్చు. శీతాకాలంలో దీనిని ఇసుకతో కూడిన గరప నేలల నుండి బరువైన బంక నేలల్లాంటి వివిధ రకాల నేలల్లో సాగు చేసుకోవచ్చు. మురుగునీటి వసతి లేని భూములు, చౌడు భూములు ఈ పంటకు అనుకూలం కాదు. నాటే సమయం విషయానికి వస్తే వర్షాకాలంలో జూన్, జూలైలో, శీతాకాలంలో అయితే సెప్టెంబర్, అక్టోబర్లో, వేసవిలో అయితే జనవరి, ఫిబ్రవరిలో నాటుకోవచ్చు. నేల తయారీ విషయానికి వస్తే భూమిని 3-4 సార్లు దున్ని చదును చేయాల్సి ఉంటుంది. వర్షాకాలం పంటకు 60 సెంటీమీటర్ల దూరంలో బోదలు వేసుకోవాలి. ఇతర ఋతువుల్లో అయితే 4x5 చదరపు మీటర్లు గల మళ్ళను తయారు చేసుకోవాలి. విత్తనం మోతాదు విషయానికి వస్తే ఎకరాకు సూటి రకాలైతే 200 గ్రాములు, శంకరజాతి రకాలకైతే 60-80 గ్రాములు

గ్రాముల విత్తనం కావాల్సి ఉంటుంది. విత్తే ముందు కిలో విత్తనానికి 3 గ్రాముల థైరామ్ లేదా 3 గ్రాముల మెటలాక్సిల్తో, 2 గంటల తర్వాత 4 గ్రాముల ట్రైకోడెర్మా కల్చర్తోనూ విత్తన శుద్ధి చేయాల్సి ఉంటుంది. ఇక నార విషయానికి వస్తే, భూమిలో ఎరువు వేసుకొని బాగా దుక్కి అదును చేసుకోవాలి. నారుకుళ్ళు తెగులు సోకకుండా ముందు జాగ్రత్తగా లీటర్ నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా 0.5% బోర్డో మిశ్రమంతో నారుమల్లను శుద్ధి చేయాల్సి ఉంటుంది. విత్తే ముందు విత్తనాలను 60 డిగ్రీల సెల్సియస్ వేడి నీటిలో 5 నుంచి 10 నిమిషాల సేపు ఉంచి తీయాలి. నారుమడలో 10 సెంటీమీటర్ల ఎడంతో వరుసల్లో 1.5 సెంటీమీటర్ల లోతులో విత్తనాలను పలుచగా విత్తుకోవాలి. విత్తిన వెంటనే రోజ్ క్యాన్తో నీటిని చల్లి పాలిథిన్ షీట్ లేదా వరిగడ్డితో నారుమలను కప్పాలి. విత్తనాలు మొలకెత్తిన వెంటనే దీనికి సుమారు 7 నుంచి 10 రోజుల సమయం పడుతుంది. మల్చింగ్గా వేసిన వరిగడ్డి లేదా పాలిథిన్ షీట్ తీసివేయాలి. 2 నుంచి 3 వారాల వయసులో నారుకుళ్ళు తెగులు రాకుండా కాపర్ ఆక్సిక్లోరైడ్ లీటర్ నీటికి 2.5 గ్రాములు పిచికారీ చేయాల్సి ఉంటుంది. 3 వారాల వయసు గల నారుమడికి రసం పీల్చే పురుగుల నుంచి కాపాడుకోవడానికి కార్బోఫ్యూరాన్ 3G గుళికలు వాడాల్సి ఉంటుంది. నారుమడి పీకడానికి 2-3 రోజులకు ముందుగా లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల రోగార్ అలాగే 1 గ్రాము బావిష్టును కలిపి నారుమడిపై పిచికారీ చేయాలి. నారుమడిలో మొక్కలు దృఢపడటానికి గింజ విత్తిన 20 నుంచి 30 రోజుల మధ్య రోజు విడిచి రోజు నీరు కట్టాల్సి ఉంటుంది. 25 నుంచి 30 రోజుల వయసు ఉండి 3 నుంచి 4 ఆకులు గల మొక్కల్ని నాటుకోవాల్సి ఉంటుంది. సాధ్యమైనంత వరకు 30 రోజులు మించిన ముదురు నారును నాటకూడదు. తప్పనిసరి పరిస్థితుల్లో అయితే రైతులు ముదురున నారు నాటుకోవాల్సి వస్తే తలలు తుంచి నాటుకోవాలి. ఇక నాటడం విషయానికి వస్తే, వర్షాకాలంలో 60x45 సెంటీమీటర్లు, శీతాకాలంలో అయితే 60x60 సెంటీమీటర్లు, వేసవిలో అయితే 40x30 సెంటీమీటర్ల దూరంలో నాటుకోవాలి. ఇక ఎరువుల విషయానికి వస్తే, చివరి దుక్కిలో ఎకరాకు 6 నుంచి 8 టన్నుల పశువుల ఎరువు వేసి కలియదున్నాలి. నాటేటప్పుడు ఎకరాకు 24 కిలోల భాస్వరం మరియు 24 కిలోల పొటాషియం ఎరువులు వేయాల్సి ఉంటుంది. పూత దశలో లీటర్ నీటికి 20 గ్రాముల యూరియాను కలిపి పిచికారీ చేస్తే 15 నుంచి 20% దిగుబడి పెరుగుతుంది. నాటే ముందు ఎకరాకు 8 నుంచి 12 కిలోల చొప్పున బోరాక్స్ వేసినట్లయితే పండ్లు పగలకుండా ఉంటాయి. ఎకరాకు 10 కిలోల చొప్పున జింక్ సల్ఫేట్ వేసినట్లయితే జింకు లోపం రాకుండా ఉంటుంది. నాటిన తర్వాత 30 నుంచి 45 రోజులకు లీటర్ నీటికి 5 గ్రాముల జింక్ సల్ఫేట్ని కలిపి పిచికారీ చేసినట్లయితే 20% దిగుబడి పెరుగుతుంది. పూత దశలో ఎకరాకు 400 మిల్లీగ్రాములు 2,4-D మందును 200 లీటర్ల నీటికి కలిపి లేదా 1 మిల్లీలీటర్ ఫ్లానోఫిక్స్ 4.5 లీటర్ల నీటిలో కలిపి ఎకరాకు పిచికారీ చేస్తే పూత పిందె నిలిచి ఎండాకాలంలో కూడా మంచి దిగుబడి వస్తుంది. నీటి యాజమాన్య విషయానికి వస్తే, భూమిలో తేమను బట్టి 7 నుంచి 10 రోజుల వ్యవధిలో నీరు కట్టాల్సి ఉంటుంది. వేసవిలో అయితే ప్రతి 5 నుంచి 6 రోజులకు ఒకసారి తడి అవసరం ఉంటుంది. సస్యరక్షణ విషయానికి వస్తే, ముందుగా పురుగుల గురించి తెలుసుకుందాం. ఈ టమోటాకు సాధారణంగా కాయతోల్చు పురుగు, జల్లెడు పురుగు, పచ్చదోమ, రబ్బరు పురుగు ఇలాంటి పురుగులు ఆశిస్తాయి. కాయతోల్చు పురుగు నివారణకు ముందుగా ఇది లేత ఆకులను కొమ్మలను తినివేస్తుంది. కోత దశలో కాయలను తొలిచి నాశనం చేస్తుంది. దీని నివారణకు ఎర్రపంటగా బంతిని వేసుకోవాలి. ఇది ఎలా అంటే, ప్రతి 16 వరుసలకు 1 వరుస చొప్పున బంతి మొక్కలు నాటుకోవాలి. టమోటా కంటే బంతినారను 20 రోజుల ముందుగా నాటుకోవాల్సి ఉంటుంది. ట్రైకోగామా బదనికలను ఎకరాకు 50,000 చొప్పున విడుదల చేయాలి. ఎకరాకు 4 చొప్పున లింగాకర్షణ బుట్టలను పెట్టాల్సి ఉంటుంది. నాటిన 28 నుంచి 35 రోజులకు ఎండోసల్ఫాన్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ఎన్పీవీ వైరస్ ద్రావణాన్ని ఎకరాకు 250 లార్వాలకు సమానమైన ద్రావణాన్ని పిచికారీ చేయాలి. ఎకరానికి 20 చొప్పున పక్షి స్థావరాలు ఉంచితే మంచి ఫలితాలుంటాయి. ఇక జల్లెడ పురుగు విషయానికి వస్తే, వీటి పిల్ల మరియు పెద్ద పురుగులు ఆకులోని పత్రహరితాన్ని గోకి తినివేయటం వల్ల ఈనెలు మాత్రం మిగిలి ఆకులు తెరవలే కనిపిస్తాయి.
ఈ పురుగులు

చూడటానికి అక్షింతల పురుగుల వలె ఉంటాయి. వీటి నివారణకు కార్బారిల్ 50% నీటిలో కరిగే పొడిని 3 గ్రాములు లేదా ఎండోసల్ఫాన్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. తీవ్ర దశలు అయితే థయోడికార్బ్ 1 గ్రాము లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక పచ్చదోమ విషయానికి వస్తే, ఆకుల అడుగు భాగం నుండి రసాన్ని పీల్చడం వల్ల ఆకుల చివర్లు పసుపచ్చగా మారి క్రమేపీ ఆకు అంతా ఎర్రబడి చివరిగా ఆకులు ముడుచుకొని దోనెల్లాగా కనిపిస్తాయి. దీని నివారణకు డైమీథోయేట్ లేదా మిథైల్ డెమటాన్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక రబ్బర్ పురుగు విషయానికి వస్తే, కాయతొలుచు పురుగు వలె పంట నాశనం చేస్తుంది. పురుగుల చివరి దశలో నివారణకు విషపు ఎరలను పెట్టాల్సి ఉంటుంది. అంటే 8 కిలోల తవుడు, 500 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్, 1 కిలో బెల్లం, తగినంత నీరును కలిపి ఈ ఎరను తయారు చేసుకోవాలి. ఈ పురుగు నివారణకు కాయతొలుచు పురుగు చెప్పబడిన

0: కాయతొలుచు పురుగు వలె పంట నాశనం చేస్తుంది. పురుగుల చివరి దశలో నివారణకు విషపు ఎరలను పెట్టాల్సి ఉంటుంది. అంటే 8 కిలోల తవుడు, 500 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్, 1 కిలో బెల్లం, తగినంత నీరును కలిపి ఈ ఎరను తయారు చేసుకోవాలి. ఈ పురుగు నివారణకు కాయతొలుచు పురుగు చెప్పబడిన సమగ్ర శస్త్రరక్షణ చర్యలను పాటించాలి. ఇక టమోటాలో ఆశించే తెగుళ్ళ గురించి తెలుసుకుందాం. ముందుగా ఆకుమాడు తెగులు. ఆకుల మీద, కాండం మీద మరియు కాయల మీద గోధుమ రంగుతో కూడిన మచ్చలు ఏర్పడి క్రమేణా ఆకులు మాడి ఎండిపోతాయి. మొక్క దశలో ఎప్పుడైనా ఆశించవచ్చు. తేమ ఉన్న చల్లని వాతావరణంలో, అలాగే ఖరీఫ్ సీజన్లో ఎక్కువగా ఆశిస్తుంది. దీని నివారణకు 3 గ్రాముల కాప్టాన్ లేదా మ్యాంకోజెప్ మందును 1 లీటర్ నీటి కలిపి 15 రోజుల వ్యవధిలో 3 నుంచి 4 సార్లు పిచికారీ చేసుకోవాలి. ఇక వడలు తెగులు. మొక్కల అడుగు భాగంలోని ఆకులు పసుపు రంగుకు మారి తొడిమితో సహా రాలి, తర్వాత మొక్క వడలిపోయి చనిపోతుంది. దీని నివారణకు బలమైన మొక్కల నుండి విత్తనాలు ఎన్నుకోవాలి. తెగులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తెగులను తట్టుకునే BT1 వంటి రకాలు వాడుకోవాల్సి ఉంటుంది. నేల ఉదజని సూచిక 3.6 నుంచి 5 వరకు ఉన్న ప్రాంతాల్లో ఈ తెగులు ఎక్కువగా ఉంటుంది. దీని నివారణ కోసం పంట మార్పిడి పద్ధతిని కూడా అవలంబించాలి. ఇక వెర్రి తెగులు. తెగులు సోకిన మొక్కల ఆకుల మీద అక్కడక్కడ పసుపచ్చని మచ్చలు ఏర్పడి ఆకులు ముడుచుకొని మొక్క గిడసబారి ఎండిపోతుంది. ఆకులు పెలుసుగా తయారవుతాయి. దీని నివారణకు తెగులు ఆశించిన మొక్కలను పీకి నాశనం చేయాలి. తెగులను వ్యాప్తి చెందించే రసం పీల్చే పురుగులు, వాటిని నాశనం చేయాల్సి ఉంటుంది. అలాగే సమగ్ర శస్త్రరక్షణ ద్వారా ఈ తెగుళ్లను, పురుగులను నివారించవచ్చు. ఆవాలు, బంతి మరియు ధాన్యపు పంటలతో పంట మార్పిడి చేయడం వల్ల నులి పురుగుల ఉధృతి తగ్గుతుంది. వేసవిలో దుక్కులు లోతుగా దున్నడం వల్ల నేలలో ఉన్న నిద్రావస్థలోని పురుగులు నివారించబడతాయి. ఈ విధంగా సమగ్ర శస్త్రరక్షణ చేపట్టడం ద్వారా టమోటాలు అధిక దిగుబడి సాధించడానికి వీలుగా ఉంటుంది.
1: మీరింతవరకు సేద్యపు సుద్దులు కార్యక్రమంలో టమోటా పంట శస్త్రరక్షణ గురించి శ్రీ డి ప్రభాకర్ రెడ్డి గారు అందించిన వివరాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తా ప్రసారం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆశీర్వాద దీపం కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణను ప్రపంచ విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రానున్న మూడేళ్లలో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి నియోజకవర్గంలో ఒక అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ప్రజా జీవితాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నిన్న రాతి ఆశీర్వాద దీపం కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలుచోట్ల ప్రజలు, ప్రజాప్రతినిధులు ఇళ్ల వద్ద దీపాలు వెలిగించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి, విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొనగా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాసవర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ మాట్లాడుతూ,
1: 140 కోట్ల భారతీయుల యొక్క ఆశాజ్యోతి భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రభాగాన్ని నిలబెట్టే దిశగా దేశాన్ని నడిపిస్తున్నటువంటి దిశాలి శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా వేళ దేశంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. ఇటువంటి నాయకుడు దేశానికి అవసరం ఉన్నదండి, ఇటువంటి శక్తివంతమైనటువంటి ప్రధానికి భారతదేశానికి అవసరం ఉన్నది కాబట్టి ఆయన

0: చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ.
1: అలాగే తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, రామ్నాథ్ ఠాకూర్, బీజేపీ రాష్ట అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు కలిసి ఆశీర్వాద దీపాలను వెలిగించారు. అనంతరం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సరికొత్త భారతదేశాన్ని నిర్మిస్తున్న విశ్వకర్మ అని అభివర్ణించారు. అలాగే హైదరాబాద్లోని కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద నిర్వహించిన ఆశీర్వాద దీపం కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. తెలంగాణను ప్రపంచ విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రంలో యునైటెడ్ కింగ్డమ్ బిజినెస్ స్కూల్స్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో హైదరాబాద్లోని ఔత్సాహికులకు ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సులను డిసెంబర్ నుంచి అందించనున్నట్లు తెలిపారు. విశ్వవిద్యాలయాల అవసరాలకు అనుగుణంగా రాష్ట ప్రభుత్వం అన్ని విధాలా సహకరించేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. రానున్న 3 ఏళ్లలో 35,000 కోట్ల రూపాయలతో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు పనులను మంత్రి నిన్న క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ డ్యాం నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైనటువంటి ఘట్టం ఈసీఆర్ఎఫ్ డ్యాం. ఇటువంటి ఈసీఆర్ఎఫ్ డ్యాం కు సంబంధించి గ్యాప్ 1 చూస్తే 49% పనులు, గ్యాప్ 2 చూస్తే 43% పనులు ఇప్పటి వరకు పూర్తి చేసినటువంటి పరిస్థితి. మిగిలినటువంటి బ్యాలెన్స్ పనులు కూడా రేపు నవంబర్ నుంచి మరింత స్పీడప్ చేసుకుంటూ ఈ పనులు పూర్తి చేసేటువంటి ప్రక్రియ జరుగుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ.
1: వ్యవసాయ ప్రగతిలో విత్తనాలదే కీలక పాత్ర అని, విత్తనాలపై నిరంతరం పరిశోధనలు జరగాలని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచించారు. హైదరాబాద్లో నిర్వహించిన భారత్ ఆఫ్రికా విత్తన సదస్సు 2026కు గవర్నర్ నిన్న ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఎల్నినో వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకుని అధిక దిగుబడులు ఇచ్చే నాణ్యమైన విత్తనాలను అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. విత్తన పరిశోధన, ఉత్పత్తి, పరీక్ష, ధృవీకరణ రంగాల్లో తెలంగాణ మరింత పురోగతి సాధించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆహార భద్రతతో కూడిన భవిష్యత్తు కోసం భారత్ ఆఫ్రికా దేశాల మధ్య భాగస్వామ్యాలను మరింత పెంచుకోవాలని సూచించారు.
3: కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళి 2026పై ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
1: ప్రతి నియోజకవర్గంలో 1 అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో నిర్మించిన సెమీ ఇండోర్ విద్యుత్ ఉపకేంద్రం అగ్నిమాపక కేంద్రాన్ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో కలిసి ఆమె నిన్న ప్రారంభించారు. అనంతరం హోంమంత్రి అనిత మాట్లాడుతూ,
4: మంచి సబ్స్టేషన్ ఒకటి, అదేవిధంగా ఫైర్ స్టేషన్ ఒకటి, అదేవిధంగా ఫైర్ టెండర్ వెహికల్ ఒకటి, ఇవన్నీ కూడా ఇనాగ్రేట్ చేసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలోనే కూడా 1 ఫైర్ స్టేషన్ ఉండాలి. అదేవిధంగా రెస్పాన్స్ టైం కూడా మినిమం 10 మినిట్స్ 15 మినిట్స్ చేయాలి ఫైర్ టెండర్ వర్క్ ఏదైనా. దానికి సంబంధించి ఫైర్ టెండర్ వెహికల్స్ ను కూడా పెంచాలనే ఉద్దేశంతోనే ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తో దగ్గర 225 కోట్ల రూపాయలు ఫైర్ కి సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ వెహికల్స్ కానీ ఇవన్నీ కొనేదానికి గవర్నమెంట్ సిద్ధపడింది.
1: ఆంధ్రప్రదేశ్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో పార్టీ ముఖ్య నాయకులతో దృశ్య మాధ్యమ విధానంలో నిర్వహించిన సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, ఖరీఫ్ ప్రారంభం నుంచి ఈ నెల 16వ తేదీ వరకు 51% పైగా వర్షపాతం లోటు నమోదైందని తెలిపారు. ఎల్నినో ప్రభావం ముందే తెలిసినా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. రైతులకు రావాల్సిన 3,000 కోట్ల రూపాయల పంటల బీమా పరిహారాన్ని వెంటనే చెల్లించాలని జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న రాతి మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా

0: ముత్యపు పందిరి వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. దీనిపై మా ఆకాశవాణి తిరుపతి జిల్లా ప్రతినిధి మరిన్ని వివరాలను అందజేస్తారు.
1: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజైన గురువారం రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా ముత్యపు పందిరి వాహనంపై ఏనికన్నన్ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు మాడవీధులకు తరలివచ్చి స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుని భక్తి పారవస్యంలో మునిగిపోయారు. శుక్రవారం ఉదయం కల్పవృక్ష వాహనం, సాయంత్రం సర్వభూపాల వాహన సేవలను టీటీడీ నిర్వహించనుంది. జగదీష్, ఆకాశవాణి వార్తా విభాగం, తిరుపతి జిల్లా.
0: రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక సాధికారత, జీవనోపాధి అవకాశాల విస్తరణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయవాడలో సెర్ప్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి నిన్న మాట్లాడుతూ, ప్రతి స్వయం సహాయక సంఘాల మహిళకు కేంద్ర ప్రభుత్వ బీమా పథకాల ద్వారా బీమా రక్షణ కల్పించాలని సూచించారు. సహాయక సంఘాల మహిళలు తయారు చేసే ఉత్పత్తుల విక్రయానికి స్వయం బ్రాండ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, మహిళలు చేతి వృత్తిదారులకు వివిధ వృత్తి నైపుణ్యాల్లో శిక్షణ అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉన్న అల్పపీడన ద్రోణి సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేస్తోంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆశీర్వాద దీపం కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణను ప్రపంచ విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రానున్న 3 ఏళ్లలో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి నియోజకవర్గంలో ఒక అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ప్రసార వివరాలు. ఈరోజు ఉదయం నుండి రాత్రి వరకు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 7 గంటలకు లలిత గీతం, 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, నాత్య కలాం, అనంతరం డాక్టర్ గారి సలహాలు, పైల్స్ కారణాలు నివారణ, రిటైర్డ్ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ పాటిల్ ప్రభాకర్ రెడ్డి గారితో పరిచయం. ఇక 8:30 వార్తా వ్యాఖ్య, 8:35 చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం, 9:00 తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా కల్పవృక్ష వాహనం ప్రత్యేక వ్యాఖ్యానం, 9:30 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. ఇక 10:00 ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళిపై ప్రత్యేక కార్యక్రమం సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. ఇక 10:15 నుండి వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. నేటి సాయంత్ర ప్రసారాలలో సాయంత్రం 5:00 లేపాక్షి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉత్తమ ఆవిష్కరణలు వ్యవస్థాపకతకు ప్రోత్సాహం, అటల్ ఇంక్యుబేషన్ సెంటర్, ఎస్కేయూ సీఈఓ డాక్టర్ సి చంద్రమౌళి గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ ఏ హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక. 6:00 లలిత గీతం, 6:30 చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం. ఇక 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ దేశపాక రామచంద్రుడు బృందం వారిచే శ్రీ రేణుక ఎల్లమ్మ కథ నుండి సంతాన ఘట్టం.

బండ్ల కథ వింటారు. ఇక 7:45 వికసిత్ భారత్, 8 తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సర్వభూపాల వాహనంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తా ప్రసారం. రాత్రి 8:45 బుజ్జి గణపతి పెళ్లి చూపులు నాటిక వింటారు. రచన శ్రీ జీడిగుంట రామచంద్రమూర్తి, నిర్వహణ శ్రీ బి చిట్టిబాబు. ఇక 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం. రాత్రి 9:16 స్పాట్ లైట్. 9:30 ప్రత్యేక కార్యక్రమం చీర్ ఫర్ భారత్ కర్టన్ రైజర్. ఇక 10:00 ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. ఇవి ఈరోజు ఉదయం నుండి రాత్రి వరకు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరికొద్దిసేపట్లో తెలుగులో జాతీయ వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కీలక పరిశ్రమల్లో భారత పురోగతి అంతర్జాతీయ వాణిజ్యాన్ని బలోపేతం చేయడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సరికొత్త అవకాశాలు సృష్టిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. పీఎం ముద్రా యోజన ద్వారా చిన్న తరహా పారిశ్రామికవేత్తలు ఎలాంటి హామీ లేకుండా రుణాలు పొందే అవకాశం లభించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య 1410కి పెరిగింది. మరో 6145 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిన్న ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన 3వది చివరి T20 క్రికెట్ మ్యాచ్లో భారత్ 127 పరుగులతో విజయం సాధించి 3-0 తేడాతో సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. భారత్ అంతర్జాతీయంగా నమ్మకమైన సెమీకండక్టర్ తయారీ కేంద్రమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. న్యూఢిల్లీలోని యశోభూమిలో నిన్న నిర్వహించిన సెమికాన్ ఇండియా 5వ ఎడిషన్ను ప్రారంభించిన ఆయన, ప్రపంచ దేశాలు నూతన విశ్వసనీయ తయారీ కేంద్రాల కోసం చూస్తున్నాయని, ఆ అవసరాలు తీర్చడానికి భారత్ సిద్ధమవుతోందని స్పష్టం చేశారు. కీలక పరిశ్రమల్లో భారత పురోగతి అంతర్జాతీయ వాణిజ్యాన్ని బలోపేతం చేయడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సరికొత్త అవకాశాలు సృష్టిస్తోందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న సరఫరా సవాళ్లను భారత్ ఒక స్థిరమైన నమ్మకమైన పరిష్కారంగా నిలుస్తుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు.
1: భారత్ హర్ వో కదం ఉఠా రహా హై జో హమే సేమీ కండక్టర్ ఇండస్ట్రీ కా ఏక్ ప్రిఫర్డ్ డెస్టినేషన్ బనాయే. భారత్ మదర్ ఆఫ్

0: डेमोक्रेसी है। ऐसा देश जब एक क्रिटिकल इंडस्ट्री में सफल होता है तो इससे पूरी दुनिया की सप्लाई चेन को ताकत मिलती है, और आज जब सप्लाई चेन वेपनाइज हो रही है तब तो इसकी महत्ता बहुत बढ़ जाती है।
1: భారతదేశ డిజైన్ సామర్థ్యం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, సెమికాన్ 2.0 ద్వారా సెమీకండక్టర్ డిజైన్ సంస్థలను ప్రోత్సహించడమే లక్ష్యమని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన సెమికాన్ ఇండియా 2026 విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ రంగంలో అవకాశాలు పెరగడంతో పెద్ద కంపెనీలు, స్టార్టప్లు ముందుకొస్తున్నాయన్నారు. ఈ సదస్సులో పాల్గొంటున్న ప్రముఖ యంత్ర తయారీ సంస్థల్లో ఒకటి $5 బిలియన్ భారీ పెట్టుబడిని ప్రకటించిందని తెలిపారు. అనేక అంతర్జాతీయ సంస్థలు భారత్లో తయారీ కేంద్రాల ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తున్నాయన్నారు.
2: The investment numbers that we are seeing today is of the order of 1 lakh crore, about $11 to $12 billion. That much investment we are seeing among the people who have met us. Many of them don't want us to take the names, so we won't take the names. They will announce the investments as their boards and their shareholders authorize them from time to time. So that kind of journey is very clearly ahead of us.
1: పీఎం ముద్రా యోజన లబ్దిదారులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీలో ముఖాముఖి సంభాషించారు. 2015 ప్రారంభమైన పీఎం ముద్రా యోజన ద్వారా చిన్న తరహా పారిశ్రామికవేత్తలు ఎటువంటి హామీలు లేకుండా రుణాలు పొందే అవకాశం లభించిందని తెలిపారు. లబ్దిదారులు తమ రుణాలను సమయానికి చెల్లించడం ద్వారా అధిక మొత్తంలో రుణాలు పొందగలుగుతున్నారని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. నేడు భారత ఆర్థిక వ్యవస్థలో చిన్న తరహా వ్యాపారాలు అత్యంత కీలకమైన స్థానాన్ని సంపాదించుకుంటున్నాయని, ఈ అవకాశంతో చాలా మంది లబ్ది పొందుతున్నారని వెల్లడించారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 200 మందికి పైగా పీఎం ముద్రా లబ్దిదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2014 నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రతిష్ట, గౌరవము మరింత పెరిగాయని, దేశం వికసిత్ భారత్గా ప్రకాశిస్తోందని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్లో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో రైతులతో మాట్లాడిన ఆయన, ప్రధాని మోదీ జన్మదినంతో పాటు విశ్వకర్మ జయంతి, తెలంగాణ విమోచన దినోత్సవం కావడం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. గతంలో తీవ్ర పేదరికంతో ఇబ్బందులు పడిన మహిళలు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, స్వయం సహాయక సంఘాల ద్వారా నేడు లఖపతి దీదీలుగా మారారని తెలిపారు. దేశంలోని ముఖ్యంగా తెలంగాణ రైతుల ఆదాయాన్ని మరింత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని చెప్పారు. రైతులకు పంట నష్టాల నుంచి భద్రత కల్పించేందుకు కేంద్రం ఫసల్ బీమా యోజన అమలు చేస్తోందని చౌహాన్ పునరుద్ఘాటించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఈరోజు బెంగళూరులో భారత వైమానిక దళానికి HTT-40 శిక్షణ విమానాలను అధికారికంగా అందజేయనుంది. దీంతోపాటు ప్రభుత్వ రంగ సంస్థ పవన్ హన్స్ లిమిటెడ్కు ధృవ్ నెక్స్ట్ జనరేషన్ హెలికాప్టర్లను పంపిణీ చేయనుంది. ఈ ప్రత్యేక కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథులుగా హాజరవుతారు. ఈ రక్షణ విమానాలు, హెలికాప్టర్ల చేరిక దేశీయ సామర్థ్యాలను బలోపేతం చేయడంతో పాటు విదేశీ వనరులపై ఆధారపడ్డాన్ని తగ్గించడంలో మరో కీలక ముందడుగని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో స్వదేశీ రూపకల్పన, అభివృద్ది, తయారీని ప్రోత్సహించడానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపింది. 3 రోజుల రష్యా పర్యటనలో భాగంగా భారత ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేథ్ రష్యన్ ల్యాండ్ ఫోర్సెస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల సైన్యాల మధ్య మిలిటరీ సహకారాన్ని మరింత పటిష్టం చేయడం, శిక్షణ కార్యక్రమాలను విస్తరించడం, సామర్థ్యాల పెంపుదలపై ప్రధానంగా చర్చించారు. మాస్కోలోని నేషనల్ డిఫెన్స్ కంట్రోల్ సెంటర్ను సందర్శించి రష్యా రక్షణ శాఖ ఉప మంత్రి వాసిలీ ఓస్మాకోవ్తో సహా పలువురు ఉన్నతాధికారులతో సమావేశమవుతారు. 2 దేశాల మధ్య దౌత్య, సైనిక సంబంధాలకున్న ప్రాధాన్యతను ఈ పర్యటన ప్రతిబింబిస్తోందని భారత రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న థింపూలో భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్గేల్ వాంగ్చుక్తో సమావేశమయ్యారు. భారత్

0: భూటాన్ దేశాల మధ్య ఉన్న మైత్రిని మరింత బలోపేతం చేసేందుకు భూటాన్ రాజు అందించే సూచనలు ఎంతో విలువైనవి అని డాక్టర్ జయశంకర్ పేర్కొన్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య 1410కి పెరిగింది. మరో 6145 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బాధితుల కోసం సహాయ పునరావాస కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని నేపాల్ జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ వెల్లడించింది. చిత్వాన్ జిల్లాలో అత్యధిక మరణాలు నమోదు కాగా నవల్పరాసి ఈస్ట్, నవల్పరాసి వెస్ట్, నువాకోట్ జిల్లాల్లో ఎక్కువ ప్రాణ నష్టం సంభవించింది. ఈ విపత్తు కారణంగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పటివరకు 13756 మందిని భద్రతా దళాలు రక్షించాయి. మృతదేహాలను గుర్తించడానికి 1286 డిఎన్ఏ శాంపుళ్లు సేకరించారు. ప్రస్తుతం నిరాశ్రయుల కోసం 27 తాత్కాలిక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిన్న ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన 3వది చివరి టీ20 క్రికెట్ మ్యాచ్లో భారత్ 127 పరుగులతో విజయం సాధించి 3-0 తేడాతో సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆఫ్ఘనిస్తాన్ను భారత బౌలర్లు 14.1 ఓవర్లలోనే కేవలం 94 పరుగులకే ఆలౌట్ చేశారు. భారత బౌలర్లలో నితీష్ కుమార్ రెడ్డి, రవి బిష్నోయ్, చెరో 3 వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్ 2 వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా, యష్ ఠాకూర్ తలో వికెట్లు తీశారు. మొదట బ్యాటింగుకు దిగిన భారత్కు అభిషేక్ శర్మ కేవలం 38 బంతుల్లోనే 108 పరుగులు చేయగా సంజు శాంసన్ 50 పరుగులతో రాణించాడు. సెంచరీ చేసిన అభిషేక్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యూజీసీ నెట్ జూన్ 2026 పరీక్షకు సంబంధించి ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ సబ్జెక్టుల తుది ఆన్సర్ కీలను విడుదల చేసింది. అభ్యర్థులు తమ సబ్జెక్ట్ తుది కీలను అధికారిక వెబ్సైట్ ద్వారా చూడవచ్చని తెలిపింది. సెప్టెంబర్ 9-10 తేదీల్లో దేశవ్యాప్తంగా 272 నగరాల్లోని 454 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించినట్టు తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కీలక పరిశ్రమల్లో భారత పురోగతి అంతర్జాతీయ వాణిజ్యాన్ని బలోపేతం చేయడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సరికొత్త అవకాశాలు సృష్టిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. పీఎం ముద్రా యోజన ద్వారా చిన్న తరహా పారిశ్రామికవేత్తలు ఎటువంటి హామీలు లేకుండా రుణాలు పొందే అవకాశం లభించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య 1410కి పెరిగింది. మరో 6145 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

ಹೇಮಾವತಿ ಪ್ರಭಾತ ಸಂಚಿಕಾ ಕಾರ್ಯಕ್ರಮಂ. శ్రోతలకు నమస్కారం. ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమాన్ని మీకు అందిస్తోంది శ్రీమతి ఎస్ సంధ్య. నేటి కార్యక్రమంలోని అంశాలు సమాచార వేదిక, నాత్య కలాం, అనంతరం డాక్టర్ గారి సలహాలు, పైల్స్ కారణాలు నివారణ గురించి రిటైర్డ్ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ పాటిల్ ప్రభాకర్ రెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీజీ శివశంకర్ రెడ్డి. కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక వార్తాపత్రికల ఆధారంగా సేకరించిన వార్తల సమాహారం. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఏపీ ఎస్పీడీసీఎల్ ఎస్సీ శేషాద్రిశేఖర్ కోరారు. గురువారం అనంతపురం గ్రామీణం ద్వారా

0: విల్లాస్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పీఎం సూర్యఘర్ పథకంపై ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం ఎస్సీ మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీ నుండి 19వ తేదీ వరకు అవగాహనా సదస్సులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ పథకం ద్వారా 42 మంది వెండర్లకు ప్రతి నెల కనీసం 50 యూనిట్లు సౌర ప్యానెల్ ఇన్వర్టర్లు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా పన్ను తగ్గింపు వల్ల ప్రజలకు లభించే ఆర్థిక లబ్ధి, పర్యావరణ హితమైన సౌర విద్యుత్తు వినియోగం అందిస్తున్నామని తెలియజేశారు. ఉమ్మడి జిల్లాలోని గ్రంథాలయాలను మోడర్నైజేషన్ పథకం సిఎస్ఆర్ నిధులను క్రోడీకరించి గ్రంథాలయాలను ఆధునీకరణించాలని తీర్మానించారు. శుక్రవారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఉమ్మడి జిల్లాలోని గ్రంథాలయ అభివృద్ధి కమిటీతో సర్వసభ్య సమావేశం చైర్మన్ వెంకట్ అధ్యక్షతన నిర్వహించారు. అనంతపురంలోని మహిళా గ్రంథాలయం ప్రాంగణంలో ఎన్టీఆర్ స్టడీ హాల్ ఏర్పాటుకు 10 లక్షల రూపాయలను వినియోగించుకునే విధంగా తీర్మానించారు. కేంద్ర గ్రంథాలయంలో ఉచిత వైఫై సౌకర్యం, కంప్యూటర్లు వినియోగంలోకి తీసుకురావాలని నిర్ణయించారు. బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో దూర విద్యా కోర్సుల్లో ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. దరఖాస్తు చేసుకోవడానికి 13వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు. జిల్లాను చెత్తరహితంగా తీర్చిదిద్దడంలో బల్క్ వేస్ట్ జనరేటర్లు సహకరించాలని కలెక్టర్ ఆనంద్ పిలుపునిచ్చారు. గురువారం జడ్పీలో బల్క్ వేస్ట్ జనరేటర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ బల్క్ వేస్ట్ జనరేటర్లు గ్రామ పంచాయతీ అధికారులతో సమన్వయం చేసుకుని పనిచేయాలన్నారు. చెత్త ఎక్కువగా ఏర్పడే ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, వసతి గృహాలు, ఫంక్షన్ హాళ్లలో చెత్తను వేరు చేసి వాహనాల్లో చెత్త సంపద తయారీ కేంద్రాలకు తరలించారన్నారు. చెత్తను కంపోస్టుగా మార్చి బయోగ్యాస్ తయారీకి చర్యలు చేపట్టాలని తెలిపారు. వార్తాపత్రికల ఆధారంగా సేకరించిన వార్తల సమాహారం సమాచార వేదిక విన్నారు. ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: ఏదైనా అసలు చింతపడకండి, డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ, మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి, డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ, మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
3: ముఖాన మొటిమల సై బాల్, గజ్జా బొబ్బలా సై బాల్, నడుబొల తామరా సై బాల్, బురద పుల్లా సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
1: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి, డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ, మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి, డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ, మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
3: ముఖాన మొటిమల సై బాల్, గజ్జా బొబ్బలా సై బాల్, నడుబొల తామరా సై బాల్, బురద పుల్లా సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
1: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి, డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ, మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
0: ప్రకటనలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం నాతే కలాం.

0: మీరింతవరకు నాత్యే కలాం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
2: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు

0: ఇష్టమైన కోశమఠం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమఠం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమఠం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమఠం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
1: ప్రకటనలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం డాక్టర్ గారి సలహాలు. పైల్స్ కారణాలు నివారణ గురించి రిటైర్డ్ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ పాటిల్ ప్రభాకర్ రెడ్డి గారితో పరిచయం వింటారు పరిచయకర్త

0: అధికారి, అలాగే సీనియర్ ఆయుర్వేద వైద్యులు మన అనంతపురం జిల్లాలో. ముఖ్యంగా పైల్స్ లక్షణాలు ఏంటి, ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎలా నివారించుకోవచ్చు, చికిత్స ఎలా ఉంటుంది, దీని గురించి శ్రోతలకి తెలియజేద్దాం అనుకుంటున్నాం.
1: తప్పకుండా అండి.
0: పైల్స్ గురించి అసలు ఆ లక్షణాలు ఏంటి క్లుప్తంగా చెప్తారు డాక్టర్ గారు.
1: పైల్స్ అంటే దీన్నే ఆధునిక పరిభాషలో హెమరాయిడ్స్ అని కూడా అంటారు. ఆయుర్వేదంలో దీన్ని అర్సస్సు అంటారు. అరి అంటే శత్రువు, అంటే శరీరాన్ని శత్రువులాగా భావిస్తుంది కాబట్టి దీన్ని వి విల్ కాలింగ్ యాజ్ అర్సస్సు. దీన్ని లోకల్ లాంగ్వేజ్లో మొలలు అని కూడా అంటూ ఉంటారు. ఇది యానోరెక్టల్ డిసీజ్ అంటే ఏంటి, గుదము దగ్గర బయట బాహ్యంగా కూడా ఉంటాయి, ఇంటర్నల్గా కూడా, అంతర్ముఖంగా కూడా ఉంటాయి. ఇది ముఖ్యంగా కూర్చొని పనిచేసే వాళ్ళలో ఎక్కువగా కనపడుతుంది. నెక్స్ట్ మన ఆహార విహారాలు, అంటే ప్రాపర్గా ఆహారం తీసుకోకపోవటము, వేళకాని వేళలో నిద్రించడము, అంటే విహారం, అంటే విపరీతమైనటువంటి ప్రయాణాలు, ఇలాంటివన్నీ చేయటం వల్ల కూడా ఈ పైల్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఏమిటంటే, మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, ప్రపంచంలో 180% మంది పైల్స్తో బాధపడుతూ ఉంటారండి. కానీ అది కొంతమంది గుర్తించవచ్చు, కొంతమంది గుర్తించలే. అంటే ఏంటి, గుర్తించకపోవడం అంటే వాళ్ళకి ఏ బాధ ఉండదు కాబట్టి దాన్ని మాకు లేదనుకుంటూ ఉంటారు. కానీ ఇది చాలా కామన్ అండి ప్రపంచంలో. ఇది యాక్చువల్గా దీన్ని డిసీజ్ అనం, ఒక ప్రాబ్లమ్. అంటే గుదము దగ్గర అంటే యానస్ దగ్గర శరీరానికి పోయే సిరలన్నీ కూడా కలుస్తాయి అక్కడ. అక్కడ పంపింగ్ అంటే ఒత్తిడి కావటం వల్ల ఆ బ్లడ్ అక్కడనే ఆగిపోవటం వల్ల, అంటే ఒక విధంగా చెప్పాలంటే, అందరికీ తెలిసిన భాషలో చెప్పాలంటే వెరికోజ్ వెయిన్స్ అని కూడా అనొచ్చు. ఇది రక్తం అక్కడ గూడు కట్టడం వల్ల, స్టాగ్నేట్ అవటం వల్ల ఈ పైల్స్ అనేది సంభవిస్తాయి. ఇందులో మళ్ళీ 3 రకాలుగా ఉంటాయి. అంటే ఏంటి, ఇందాక చెప్పాను సున్నితంగా, అంటే పెద్దగా నొప్పి లేకపోవటము, అంటే మనం గుర్తించలేనంతగా ఉండటము. నెక్స్ట్ మధ్యస్థంగా ఉండటము, తర్వాత
0: తీవ్రత ఎక్కువగా
1: ఉండటం అనేది. ఇంకో విధంగా ఇంకో 2 రకాలుగా చెప్పుకోవచ్చు, బ్లీడింగ్ పైల్స్, నాన్ బ్లీడింగ్ పైల్స్. అంటే కొన్ని అర్సస్సుల్లో రక్తము స్రవించదు, ఇట్ ఈస్ కాల్డ్ శుష్క అర్సస్సు అంటారన్నమాట. రక్తం కారేదాన్ని రక్త అర్సస్సు అంటాను, బ్లీడింగ్ పైల్స్. ఈ విధంగా అనేక రకాలైనటువంటి, ఇంకా ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా దోష త్రిదోషము, సన్నిపాత దోషజ లక్షణాలతోటి వివిధ రకాల లక్షణాలైనటువంటి అర్సస్సులు అనేక రకాలు చెప్పబడ్డాయి. ఇక్కడ మనకు కాలం అతి తక్కువ సమయము, మోరెవర్ సామాన్య ప్రజానీకానికి వాటి గురించి తెలియాల్సిన అంత అవసరం కూడా లేదు కాబట్టి మనం ప్రాధాన్యత, ముఖ్యంగా సామాన్య ప్రజలకు మనకు ఏది అవసరమో దాని గురించే మాట్లాడుకుందామండి.
0: ప్రభాకర్ రెడ్డి గారు, ఇందాక మీరు చెప్తూ కూర్చొని ఉండేది అంటే సెడిమెంటరీ లైఫ్ వల్ల ఇది వచ్చే అవకాశం ఉందన్నారు, వారసత్వంగా ఏమైనా వస్తుందా ఇదేనా?
1: కొంతవరకు అంటే ముఖ్యంగా వెరికోజ్ వెయిన్స్ అవునండి అవునండి, సహజంగా చాలా మందికి కనపడేది కాఫ్ మజుల్ అంటే పిక్క కండల్లో కనిపిస్తాయి, మోకాల కింది భాగంలో తాడులాగా. అది ఏమిటంటే సిరల్లో నుంచి రక్తం గుండెకి పోయేదాన్ని మనము ఆ పంపింగ్ అనమాట, పల్స్ నాడి గమనిస్తూ ఉంటాం కదా, ఈ పంపింగ్ అనేది పైనుంచి రక్తం కింద పడడానికి శక్తి అవసరం లేదు, కానీ కింద నుంచి పైకి వెళ్ళడానికి పంపింగ్ అవసరం. ఆ పంపింగ్లో అంటే విపరీతంగా నిలబడటము, శ్రమ చేయటం అనేది జరిగినప్పుడు, కాన్స్టెంట్గా ఎక్కువసేపు నిలబడటం ఇలాంటివి జరిగినప్పుడు ఈ రక్తము పైకి ఎగబాకలేక కొద్దిగా సూక్ష్మ ప్రమాణంలో చాలా రోజులుగా అది జరిగిన తర్వాత కొద్దిగా రక్తం అక్కడ గూడు కట్టుకోవటం జరుగుతుంది, అంటే నిలిచిపోవటం జరుగుతుంది. అంటే 0.1%, 0.2%, ఆ విధంగా అంటే వ్యాధి తీవ్రత పెరిగిన

0: గ్రాడ్యువల్గా అక్యూములేట్ అవుతూ వస్తుందన్నమాట.
1: సో ఎంతో కాలం
0: అప్పుడు
1: జరిగితే కానీ బయటపడుతుంది.
0: అంటే ఆ సిరలు సాగదీయబడతాయి. అప్పుడు ఆ సాగదీసినప్పుడు ఏమవుతుంది, మనకి ఎలాస్టిక్ అండి రబ్బర్ బ్యాండ్ ఒకటి తీసుకున్నప్పుడు బాగా కొత్త రబ్బర్ బ్యాండ్ తీసుకున్నప్పుడు దాని టెన్షన్ బాగా ఉంటుంది, ఎలాస్టిసిటీ బాగా ఉంటుంది. కానీ అదే పాతబడిన తర్వాత ఏమవుతుంది, మనం లాగి వదిలితే అలాగే ఉండిపోతుంది. కొత్తదైతే మళ్ళా మొదటి వెనక్కు ఎస్ మొదటి రూపాన్ని సంతరించుకుంటుంది. ఇక్కడ కూడా అంతేనండి, ఈ సిరలు బలహీనమవటం వల్ల ఈ రింకిల్స్ తిరిగి ఈ విరికోజ్ వెయిన్స్ అనేటివి కూడా వస్తూ ఉంటాయి.
1: అవే గుదమ దగ్గర కూడా వస్తే
0: దాని తీవ్రత ఎక్కువైపోతే అంటే అక్కడ అల్సర్, విరికోజ్ అల్సర్స్ అంటారు. అంటే ఏమి, వూండ్ ఓపెన్ అవుతుంది అనమాట, రక్తం బయటకు స్రవింపం వస్తుంది అనమాట. అలాంటప్పుడు జనరల్గా మొదటగా గమనించాల్సింది ఏంటంటే, ముందు ముందుగానే మనం జాగ్రత్త అంటే దానికి సపోర్టివ్గా ఏదైనా ప్యాడ్స్ మనం సకాలంలో మనం వైద్యుని సంప్రదిస్తే మనం ఆ ప్యాడ్స్ అనేటివి వాళ్ళు సలహా ఇస్తారు, ఆ ప్యాడ్స్ కట్టుకోమని చెప్పేసి. లేదో సాక్స్ రబ్బర్ సాక్స్ ఉంటాయి, అది బిగుతుగా మనం కాఫ్ మజిల్కి తగ సపోర్టివ్గా మనం అవసరం అనేటి అంటే ఎక్కడ వరకు మనకు విరికోజ్ అవసరం అవుతుందో దాన్ని సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి డాక్టర్ సలహా ఇస్తారు. దాని ప్రకారం మనకు సర్జికల్ షాప్స్లో సాక్సెస్ దొరుకుతాయి.
1: ఓకే,
0: వాటిని తీసుకొని వేసుకోవటం వల్ల దాన్ని నివారించుకోవచ్చు. మనము అసలు అంటే దానివల్ల పెద్దగా నొప్పి ఉండదు కాబట్టి చాలామంది అశ్రద్ధ చేస్తారు. కానీ ఫర్దర్గా అంటే లేటర్ స్టేజెస్లో అప్పుడు కానీ దాని గురించి ఆలోచించారు. సో అప్పుడు ఏం చేస్తారంటే బైపాస్ సర్జరీ అంటే ఏంటి, అక్కడ ఎక్కువగా ఉన్న రక్తనాళాన్ని కట్ చేసి మిగిలిన దాన్ని ఒకదానికొకటి జాయింట్ చేయటం జరుగుతుంది.
1: సో అక్కడ దాకా తెచ్చుకోకుండా మీరు అన్నట్లు ముందే ఆ సాక్స్లు వాడడం కానీ,
0: సింపుల్ అండి సింపుల్, ప్రాపర్గా వాకింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే రక్త ప్రసారం బాగా జరిగేదానికి మనం గమని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటే ఈ సమస్యలన్నీ రావు. అందువల్ల ముఖ్యంగా నేను నా ప్రోగ్రామ్ ఎప్పుడు చెప్పినా కూడా నేను చికిత్స కంటే కూడా అసలు వ్యాధి రాకుండా ఉండడానికే నేను మన శ్రోతలందరికీ కూడా అందరికీ చెప్పేది అదే, రిక్వెస్ట్ చేసేది అదే, నేను వాళ్ళకి తెలియజెప్పేది కూడా అదే అనమాట.
1: అంటే ఎవరి శరీరాన్ని వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి, ఏంటి మార్పులు ఏమైనా జరుగుతున్నాయి.
0: మీ ఆరోగ్యాన్ని మీ చేతుల్లో ఉంచుకోండి, వైద్యుల చేతికి ఇవ్వద్దండి, అదే నా కోరిక. ఆరోగ్యమే మహాభాగ్యం, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్.
1: ఓకే, ఈ లక్షణాలతో ఈ పైల్స్ వచ్చిన తర్వాత చికిత్స ఎట్లా అందుబాటులో ఉంటుంది అంటే,
0: ముఖ్యంగా
1: ఆయుర్వేదం, ఎందుకంటే జనాలకి ఇప్పటికి కూడా చాలా నమ్మకం ఏంటంటే ఆయుర్వేదంలో చికిత్స తీసుకుంటే మళ్ళీ రాదు.
0: అవునండి,
1: అల్లోపతిలో తీసుకుంటే ఇలాంటివి ముఖ్యంగా
0: చక్కగా చెప్పారు,
1: మళ్ళీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆయుర్వేదానికే ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారు నాకు తెలిసినంతవరకు కూడా. నేను కూడా అదే సజెస్ట్ చేసాను, ఎందుకంటే కొన్నిటికి నేను చూశాను కూడా చికిత్స దగ్గర వాళ్ళకు కూడా. సో ఆయుర్వేదంలో ఏ విధమైన చికిత్స ఉంది మళ్ళీ రాకుండా ఉండడానికి ఒకసారి పైల్స్ అనేది బయటపడ్డ తర్వాత?
0: దీనికి ప్రివెంటివ్గా మనం వాడుకోవచ్చు, మధ్యస్థంగా ఉన్నప్పుడు, తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు శోధనపరమైనటువంటి ఔషధాలని కాంకాయన వటి, అర్షగ్న వటి, శోధహర వటి, తర్వాత అభయారిష్ట ఇలాంటి మందులు మనం తీసుకోవటం, అంతేకాకుండా కాసీస తైలం అని చెప్పేసి పైల్స్కి మనం రోపణం అంటే దానికి పూయటం అనమాట, పూయంత దాన్ని అది నెమ్మదిగా దాన్ని ఎరేజ్ చేసేసి దాన్ని నివారణ చేస్తుంది అనమాట. అన్నిటికంటే ముఖ్యం మనం మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. మలబద్ధకం లేకుండా చూసుకోవాలి అని అంటే మన ముఖ్యంగా మళ్ళీ మొదటికి వచ్చేయాలన్నమాట, మనం ఆహారం విహారం అంటే ఏమిటి, మనం మలబద్ధకం లేకుండా ఉండాలి అని అంటే మనము నియమిత ఆహారము. అన్నిటికంటే ముఖ్యము మనకు మన స్వానుభవంలో మనం గమనించాలండి, ఈరోజు మీకు సుఖంగా మోషన్ అయ్యింది అని అంటే గత 24 గంటల్లో మనం ఏం చేసాం ఏం తిన్నామని గమనించి వీలున్నంత వరకు అలాంటి ఆహార విహారాన్ని మనం ఫాలో కాగలిగితే సుఖ విరేచనం జరుగుతుంది. అలా కాకుండా ఈరోజు చాలా కష్టంగా జరిగిందండి ఈరోజు, అలాంటప్పుడు నిన్నటి నుంచి మనం ఏం తీసుకున్నాము, మనం ఏం నిద్ర మేల్కొన్నామా, లేదు జంక్ ఫుడ్ తిన్నామా, బేకరీ ఫుడ్ తిన్నామా, అవుట్సైడ్ ఫుడ్ తిన్నామా, ఇలాంటివి గమని

0: గ్రహించుకొని దానికి తద్ అనుగుణంగా మనం మార్పులు చేసుకోగలిగితే అసలు అంతకంటే చికిత్స అంటే ఆయుర్వేదంలో ఏం చెబుతుందంటే నిదాన పరివర్జనం. ఏ కారణం వల్ల అయితే వ్యాధి వస్తుందో ఫస్ట్ దాన్ని అవాయిడ్ చెయ్యాలి, నిదాన పరివర్జనం అంటారన్నమాట. అది చేయటం వల్లనే మనకు వ్యాధి సగం నయమవుతుంది. దానికి సపోర్టివ్గా మనం సోదారి మండోరం కానీ అర్షఘ్నవటి కానీ కాంకాయన వటి కానీ ఇలాంటివి మనము అభయారిష్ట, అభయారిష్ట అంటే మోషన్ బాగా ఫ్రీగా అవటం జరుగుతూ ఉందన్నమాట. ఇంకేదైనా స్వెల్లింగ్ ఉన్నప్పుడు కాంచనార గుగ్గులు వాడుకోవచ్చు, లేదు ఇంటర్నల్గా కూడా త్రిఫల తిక్తఘృతం అనేది చెప్పేసి ఒక ఔషధాన్ని కూడా మనం తీసుకోవటం జరిగితే నెమ్మది మీద మనకు ఇది మోషన్ ఫ్రీగా అవటము ఆటోమేటిక్గా సైమల్టేనియస్గా ఈ సెకండ్ స్టేజ్లో ఉన్న పైల్స్ కూడా నెమ్మదిగా తగ్గిపోతాయి. అలా కాకుండా వ్యాధి తీవ్రతగా ఉండి రక్తస్రావము ముఖ్యంగా అండి, ఇక్కడ పైల్స్ అనేది ప్రమాదకరమైనటువంటి వ్యాధి కాదు. ఇందాక చెప్పాను వ్యాధి కూడా కాదు, అసలు
1: చిన్న సమస్య,
0: చిన్న సమస్య. ఇది ఇండైరెక్ట్గా ఏమిటంటే రక్తస్రావము జరిగినప్పుడు అధికంగా రక్తస్రావం అయిస్తే డ్యూ టు అనీమియా మనకు ప్రాణాంతకం కావచ్చు. అందువల్ల ముఖ్యంగా రక్తస్రావం జరిగినప్పుడు గమనించుకొని, అంటే అది కూడా ఎప్పుడు గమనించాలి, చాలామందికి ఇప్పుడు ఇంతకుముందు అయితే మనం బహిర్భూమికి పోయేవాళ్ళము, మన మోషన్ ఎలా ఉంది మనం ముడ్డి కడుక్కున్న తర్వాత లేచి గమనించేవాళ్ళం. ఇప్పుడు ఆ క్లోజ్డ్ లెటరిన్స్లో మనం కూర్చోవటం వల్ల ఆ మోషను ఆ సింక్లోకి వెళ్ళిపోవటం జరుగుతుంది, కాబట్టి మనకు ఆ మోషన్ ఎలా ఉంటుంది ఏమిటి అనేది కూడా గమనించుకోవడానికి అవకాశం ఉండదు. కానీ తెలుస్తుందండి మనం డిఫికేషన్ అంటే ఏంటి, మోషను మల విసర్జన చేసేటప్పుడు ఆ స్పర్శ మనకి బాగా తెలుస్తుంది. అంటే మెత్తగా ఉందా లేదు, చాలా హార్డ్, చాలామంది అనుకుంటారు నాకు బాగా అవుతుంది సార్ అని అంటారు, కానీ మొదటలో బాగా పిడచగట్టుకున్నట్లు గట్టిగా ఉంటుందండి. అది కూడా ఉండకూడదు, అది కూడా స్మూత్గా ఉంటేనే బాగుంటుంది. అదర్వైజ్ ఏమవుతుందనంటే జస్ట్ మనము మీకు ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలని అంటే బోర్వెల్ వేసేటప్పుడు డ్రిల్లింగ్ బిట్ ఒకటి వేస్తాడండి ఫస్ట్, తర్వాత ఓన్లీ సింపుల్ రాడ్స్ మాత్రమే వేస్తాడు. ఆ డ్రిల్ బిట్ ఏం చేస్తుందనంటే తొలుచుకుంటూ భూమిలోకి వెళ్ళిపోతుందంటే, ఇది కూడా అంతే. మోషన్ వచ్చేటప్పుడు ఆ మొదట్లో వచ్చే హార్డ్ సబ్స్టెన్స్ మన చాలా సున్నితమైనటువంటి గుదం చుట్టూ ఉన్న కండరాలని రప్చర్ చేస్తుంది, అంటే చీల్ చేస్తుంది, దానివల్ల ఫిస్టులా అని రా, అంటే దాన్ని ఫిస్టులా కాదండి మనము ఇదేమిటి ఫిషర్ అంటాం, ఫిషర్ అంటాం అనమాట. అంటే ఏమిటి, అక్కడ ఉన్న చర్మం చిట్లిపోతుంది అనమాట. అప్పుడు నొప్పి మంట, ఇన్ఫెక్షన్ వస్తే నొప్పి మంట ఇవన్నీ కూడా
1: హార్డ్గా అనేది రాకూడదు, కొద్దిగా వచ్చినా సమస్య క్రియేట్ చేస్తుంది.
0: వీటన్నిటికీ ఏమంటే ఎప్పటికప్పుడు మనం గమనించుకోవటం వల్ల ఈ సమస్యలే రాకుండా మనం చూసుకోవచ్చు. చాలా సింపుల్, చాలా మనం పెద్దగా శ్రమ పడాల్సిన విషయం కూడా కాదు. మోషన్ ఫ్రీగా అవుతుందా లేదా అనేది గమనించుకోవటం అనేది చాలా సులభం. మోషన్ దాని గురించి మనం దానికి అంత ఇంపార్టెంట్ ఇవ్వాలి. మనం ఫుడ్ రుచిగా ఉండడానికి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో మోషన్ పోయేటప్పుడు కూడా దాన్ని గమనించుకోవటం అనేది కూడా అంత ముఖ్య ప్రాముఖ్యం ఉంది అన్నమాట. దాన్ని గమనించుకుంటూ ఉంటే మనం మోషన్ ఫ్రీగా అవుతుందా లేదా అనే దాన్ని బట్టి. ఇంకా ఒక సొల్యూషన్, మంచి సొల్యూషన్ చెప్తాను, ఇది అందరూ కూడా గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ పైల్స్ అనేటివి వచ్చినప్పుడు, ఫిషర్ అనేది వచ్చినప్పుడు వీటన్నిటికీ కూడా బాగా రిలీఫ్ ఏమిటంటే ఒక చిన్న పాత్రలో మనం భరించగలిగిన వేడితో ఉన్న వాటర్ని తీసుకునేసి అందులో మనము మన గుదాన్ని అందులో డిప్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ కూర్చోగలగాలి. కానీ కంటిన్యూస్గా మనకు ఆ టెంపరేచర్ మెయింటైన్ చేయాలి అని అంటే ఏం లేదు, సింపుల్ అండి. ఒక చిన్న బోగాని, మనం మన రాయలసీమ భాషలో చెప్పాలని అంటే ఒక బోగాని, పల్చాగా ఉండే స్టీల్ స్టెయిన్లెస్ స్టీల్ బోగాన్ని తీసుకొని అందులో కొద్దిగా హాట్ వాటర్ పోసేసి వెస్ట్రన్ కమోడ్ మీద పెట్టేస్తే కంప్లీట్గా ఆ వెస్ట్రన్ కమోడ్లోకి లోపలికి వెళ్ళిపోతుంది అది.

0: మనం కంఫర్ట్గా దాని మీద కూర్చోవచ్చు. కాకపోతే ఇందులోకి త్రిఫలా చూర్ణం వేసుకుంటే కొంచెం రోపణంగా ఉండి అంతే కొంచెం మంట ఉంటుంది. అలా కాదు అని అనుకుంటే డెటాల్ వేసుకోవచ్చు, లేదు పవాడిన్ అని చెప్పేసి ఒక సొల్యూషన్ దొరుకుతుంది, బెటాడిన్ పవాడిన్ అని అంటారు. అది కూడా ఒక 10 ml అందులోకి కలుపుకున్నామనంటే చాలా మంచిగా రిలీఫ్ ఇస్తుంది.
1: ఒక హాఫ్ అన్ అవర్ కూర్చోవాలి,
0: హాఫ్ అన్ అవర్ కూర్చోవాలి మనం, ఎంతసేపు మినిమం హాఫ్ అన్ అవర్ కూర్చోవాలి. ఇంకా 40 minutes ఇంకా చాలా సేపు కూర్చోవాలంటే కూడా అంటే మీరు వికెన్ ఎంజాయ్ అనమాట. అందులో ఉన్న కంఫర్ట్ మీరే కూర్చుంటారు. వెచ్చగా కాదండి, మనం భరించగలిగినంత వేడితో ఉండాలి వాటర్. సో ఒక 5-10 minutes అయిపోతూనే ఆ వేడి తగ్గిపోతుంది. మనం ఏం చేయాలి, ప్రక్కనే బాగా బాయిల్డ్ వాటర్ పక్కన పెట్టుకొని ఒక గ్లాస్ తీసుకొని నెమ్మదిగా పాత్రలోకి నీళ్ళు పోసుకోవాలి. ఒకే దాటున పోస్తే కాలుతుంది, అలా కాకుండా స్లోగా మనం పోగలిగితే అది నెమ్మదిగా మళ్ళీ హీట్ అవుతుంది ఆ వాటరు. సో ఆ టెంపరేచర్ మెయింటైన్ చేసుకుండా వాడితే మనము దీన్ని, ఇట్ ఈస్ కాల్డ్ స్లిడ్జ్ బాత్ అంటారు. గుత స్నానము ఆయుర్వేదంలో గుద స్నానం అంటారు.
1: మంచి రిలీఫ్ వస్తుంది,
0: చాలా చాలా చాలా ఆనోరెక్టల్ డిసీజెస్ అన్నింటిలో కూడా పని చేయొచ్చు, చాలా బాగా రిలీఫ్ ఇస్తుంది.
1: రక్తం స్రవిస్తున్న తీవ్రత ఎక్కువగా ఉన్న పైల్స్ మీరు ఇందాక చికిత్స గురించి చెప్తున్నారు,
0: దానికి సర్జికల్ ట్రీట్మెంట్ అంటే ఏమిటి. ఆయుర్వేదంలో ఆయుర్వేదం స్పెషాలిటీ క్షార సూత్రం అని అంటారు. క్షార సూత్రాన్ని అక్కడ అప్లై చేయటం వల్ల ఒకేసారి ఆ పైల్ అనేది కట్టింగ్ హీలింగ్ రెండు సైమల్టేనియస్గా జరిగిపోతుంది. మీ ఇందాక మీరు అన్నట్టు ఒక్కసారి కనుక క్షారసూత్ర అప్లై చేసుకొని పైల్స్ని కనుక రిమూవ్ చేయించుకుంటే తర్వాత తర్వాత మళ్ళా రాదు. అది కాకుండా లేజర్ ట్రీట్మెంట్ కానీ తర్వాత సర్జికల్ రిమూవల్ కానీ ఈ విధంగా చేయటం వల్ల ఒక కాంప్లికేషన్ వస్తుందండి. మెయిన్ ఏమిటంటే లాటర్ ఏజెన్స్ అంటే వయో అంటే వయస్సు పెరిగిన తర్వాత ఇన్కాంటినెన్స్ ఆఫ్ మోషన్ అంటే మనకు తెలియకుండానే మోషను జారిపోతుంది. అంటే ఏమిటి, ఆ గుదము యొక్క కండరాల యొక్క పటుత్వం తగ్గిపోతుంది. అప్పుడు కూడా ఈ ఇందాక నేను చెప్పిన స్లిడ్జ్ బాత్ చేస్తే అక్కడ ఆ వేడికి ఆ రక్త ప్రసరణం బాగా జరిగిన తర్వాత ఆ మజిల్స్ టోనప్ అవుతాయి. ఇంకోటి దీనికి కెగల్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి, కెగల్ ఎక్సర్సైజ్, కెగల్ ఎక్సర్సైజ్ అని అంటే ఇన్కాంటినెన్స్ ఆఫ్ యూరిన్ ఇన్కాంటినెన్స్ ఆఫ్ మోషన్ అంటే ఏంటి, మనకు తెలియకుండానే దగ్గినప్పుడు తుమ్మినప్పుడు ఒంటికి జారిపోతాయి, ఒక్కొక్కసారి అపాన వాయువుతో పాటు మోషన్ కూడా బయటకు వచ్చేస్తుంది, అంటే మనకు తెలియకుండానే జరిగిపోతుంది. దీనికి కారణాలు చాలా ఉన్నాయి, ఎందుకు జరుగుతుంది అనేది అది కూడా మనం స్వయం కృతాపరాధాలే. అంటే మోషన్ వచ్చినప్పుడు మనం బిగబట్టుకొని మోషన్ పోకపోవడము, మూత్రం వచ్చినప్పుడు మూత్రము పోయిపోకుండా అలాగే బిగబట్టి, ఇది వేగ నిరోధం అని అంటే ఇది వన్ ఆఫ్ ది కాంప్లికేషన్ అనమాట. అంటే ఏమి, ఆ మజిల్స్కున్న శక్తినంతా మనం వయసులో ఉండగానే పిండేస్తే ఫర్దర్ నేను చాలామంది నా ప్రొఫెషన్లో నా ప్రాక్టీస్లో చాలామందిని చూశానండి, ఇన్కాంటినెన్స్ ఆఫ్
1: నియంత్రణ కోల్పోవడం, యూరిన్ మోషన్ తెలియకుండానే బయటకు మీరన్నట్టు దగ్గిన తుమ్మిన కూడా చాలా మంది కేసులు ఉన్నాయి.
0: వాళ్ళందరికీ కూడా కెగల్ ఎక్సర్సైజ్ ఏమిటంటే, కెగల్ ఎక్సర్సైజ్ అని అంటే మూత్రము యొక్క ద్వారాన్ని మల యొక్క ద్వారాన్ని రెండింటినీ ఒక్కసారిగా బిగపట్టడము, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అని చెప్పేసి కౌంట్ చేసి మళ్ళీ వదిలేయటం పట్టుకోవటం, వదిలేయటం 10 అలాంటిగా ఒక 10 చేసిన తర్వాత మళ్ళీ బిగిచ్చి పట్టుకొని మళ్ళీ ఒక 10 కౌంట్ చేసుకోవటం, మళ్ళీ ఒక 10 times ఈ విధంగా రోజు మనకి ఎప్పుడు దీనికి ఏమి ఇంకోటి అవసరం లేదు, సమయం అవసరం లేదు, మనం ఎవరితోనైనా మాట్లాడుకుంటూ కూడా ఆ ఎక్సర్సైజ్ అనేది చేయవచ్చు. ఇది గనక మనం బాగా చేస్తూ ఉంటే కొంతలో కొంత మనకు ఆ మజిల్స్ టోనప్ అయ్యి ఈ ఇన్కాంటినెన్స్ ఆఫ్ యూరిన్ తర్వాత ఇన్కాంటినెన్స్ ఆఫ్ మోషను
1: నియంత్రణలోకి వస్తుంది.
0: కానీ చాలా అటర్ ఫెయిల్యూర్ అయిన మజిల్స్ అంటే డ్యూ టు ఆపరేషన్ కాంప్లికేషన్ చాలా ఇదైనప్పుడు కెనాట్,
1: అంటే ఇప్పుడైతే చాలా మంది దీన్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు.

0: దాంతో పాటు మీరు ఇందాక వాటర్ చెప్పారు కదా, వేడి నీళ్ళలో డెటాల్ గానీ ఇంకోటి వేసుకొని అది కూడా చేసుకోవచ్చు. ఇవి రెండు కూడా చాలా ఉపయోగపడతాయి, ప్రాబ్లమ్స్ తగ్గుతాయండి. డాక్టర్ ఇందాక మీరు చెప్పినట్లు వాటితో పాటు ఈ మోడర్న్ లైఫ్ స్టైల్, స్ట్రెస్, ఇవి కూడా ఏమైనా కారణం అవుతున్నాయి ఈ పైల్స్ ఎక్కువ కావడానికి?
1: తప్పనిసరిగా అండి,
0: ఎందుకంటే చాలా ఒత్తిడితో పనిచేసుకోవడం అనేది కామన్ అయిపోయింది. రిలేషన్స్ కానీ ముందులాగా లేవు ఇప్పుడు ప్రతి ఒక్కటి. ఈవెన్ కుటుంబాలు చిన్నవైపోయినా కూడా పిల్లలతోనో ఒకరున్నా కూడా స్ట్రెస్ ఉండడం,
1: వాళ్ళ
0: కెరీర్ కావచ్చు ఇంకోటి కావచ్చు, ఈ స్ట్రెస్ వల్ల కూడా ఇదేమైనా ఎక్కువ అవుతుంది.
1: అవును, తప్పనిసరిగా స్ట్రెస్ వల్ల లేని జబ్బులు వస్తాయి, ఉన్న జబ్బులు అగ్రివేట్ అవుతాయి, ఇంతేనండి. ఏ జబ్బు ఉన్నా కూడా అంటే ఏమి, ఈ స్ట్రెస్ వల్ల ఈ జబ్బు వస్తుంది ఈ జబ్బు రాదు అనే పని లేదు, అన్ని జబ్బులు కూడా స్ట్రెస్. మనం చాలా కొన్ని కొన్ని బ్యాడ్ న్యూస్ వింటాం. నిన్నంతా ఈవినింగ్ కూడా మన దగ్గర మాట్లాడింటాడు, పొద్దున్న వాళ్ళకి మనకు ఒక బ్యాడ్ న్యూస్ వస్తుంది. అయ్యో నిన్న కూడా నాతో అంటే ఏంటి, ఏమీ లేదు, హెల్తీగా ఉన్నవాడు అంటే బియాండ్ ది లిమిట్స్ ఆయనకు అన్నీ బాగున్నాయి, వెల్త్ విషయంలో కానీ హెల్త్ విషయంలో కానీ ఇంట్లో సమస్యలు లేవు, ఏమీ లేవు. కానీ ఆయన వ్యవహారాలు అంటే ఎక్కడో మనీ ట్రాన్సాక్షన్స్ లేదు, ఇంట్లో పిల్లల సమస్యలు, ఏదో ఒక విధమైనటువంటి స్ట్రెస్. ఈ స్ట్రెస్ వల్ల ఎక్కడ ఏ ఉపత్తు వస్తుంది అనేది కూడా మనం
0: చెప్పలేము.
1: అందువల్లకే అందువల్లనే ఇప్పుడు మోడీ గారు యోగా అనేది, తర్వాత ఇంటర్నేషనల్లో ఇప్పుడు ఇదంతా కూడా ఇంటర్నేషనల్గా చాలా ఫేమ్ అయిపోతుంది. అంటే ఈ స్ట్రెస్ తగ్గించుకోవటం కోసము మెడిటేషన్ అనేది, యోగా అనేది చాలా ఉపయోగపడుతుంది. దట్ ఈజ్ ఇండియన్ కల్చర్, దట్ ఈజ్ ఇండియన్ భారతీయ సాంప్రదాయం అనేది, అదే మన గొప్పతనం.
0: సో స్ట్రెస్ లేకుండా ఉండాలి.
1: అవును,
0: ఫుడ్ కూడా మీరు అన్నట్లు డైట్ ఒకటి చాలా జాగ్రత్తగా, మనకి ఏం పడుతుంది మనకి ఏం పట్టట్లేదు
1: చాలా జాగ్రత్తగా ఉండాలి,
0: అది చూసుకోవాలి.
1: అవును,
0: ఆహార విహార ఇవన్నీ జాగ్రత్త.
1: ఎప్పుడో ఒక చోట జిహ్వచాపల్యం చూపించవచ్చు, కానీ ప్రతిరోజు ప్రతి క్షణము దాని మీదే యావ ఉండకూడదు. అది
0: తినేటి కూడా మన ఫుడ్లు పోలిడు ఉన్నాయి, మీరు అన్నట్లు ఆ జంక్ ఫుడ్లు అవి కాకుండా.
1: అవును,
0: జిహ్వచాపల్యంతో తినగలిగినవి చాలా ఉన్నాయి.
1: ఇంట్లో మనం చెనక్కాయ చట్నీతో తింటా కూడా హ్యాపీగా తినొచ్చు.
0: అవును,
1: బయట బిర్యానీ తినాల్సిన అవసరం లేదు.
0: డాక్టర్ గారు, మరి చివరిగా ఈ పైల్స్ రాకుండా ఉండడానికి ఇప్పుడు సర్జరీకి వెళ్ళి ఉంటారు, మీరు అన్నట్లు క్షారసూత్రంతో చేసినాక పోస్ట్ ఏమైనా కేర్స్ ఏమైనా తీసుకోవాలా ఒకసారి మా శ్రోతలకు
1: స్పెసిఫిక్గా? అంటే పోస్ట్ ఆపరేటివ్ కేర్ అనేది ఏ విధంగా అయితే ఉంటారో, డాక్టర్ అబ్జర్వేషన్లో, అంటే క్షారసూత్ర ఒక్కసారి ఒక రోజుతోటి కాదు, అది డిపెండింగ్ అపాన్ ది స్టేజ్ ఆఫ్ ది పైల్స్, సివియారిటీ ఆఫ్ ది పైల్స్, అవసరాన్ని బట్టి ఆల్టర్నేట్ డేసో, 4 డేస్ వన్సో, వీక్లీ వన్సో దాన్ని టైఅప్ చేసుకుంటా వస్తారన్నమాట. డాక్టర్ ఎస్, డిపెండింగ్ అపాన్ ది పేషెంట్, అది డాక్టరు దాన్ని గమనించి పరిస్థితిని గమనించి సలహా ఇస్తారు. అవసరమైతే ఇందాక చెప్పాను కాశీ సాది తైలం అనేది అప్లై చేయటం వల్ల, రోపణం అంటే గోకటం అనమాట, అది మందే ఆ విధంగా క్లీన్ చేస్తుంది అనమాట, సింపుల్ అప్లికేట్ చేస్తే.
0: సో జనరల్గా కూడా ఎవరైనా అంటే రావచ్చు అనే ఉండేవాళ్ళు, ఎవరైనా సైడ్ ఎఫెక్ట్స్ లేనిది ఏమైనా ఉందా వీటికి, పైల్స్ రాకుండా ఉండడానికి వాడడానికి ఎప్పుడైనా? అప్పుడు కొంత
1: దానికి మందులు ప్రత్యేకంగా అవసరం లేదు, మలబద్ధకం లేకుండా చూసుకోవటమే
0: చాలు.
1: మనం కంటిన్యూస్గా సిట్టింగ్ పొజిషన్లో ఉన్న వాళ్ళు పదే పదే ఒక 15 మినిట్స్ ఒకసారి ఒక 2 మినిట్స్ జస్ట్
0: వ్యాయామం చేస్తే కూడా మంచిది.
1: పిల్లలైతే పుల్అప్స్ చేయండి, పైకి కిందికి ఎగరండి, జస్ట్ ఏంటి, బ్లడ్ అక్కడ స్టాగ్నేట్ అవ్వకుండా మూవ్ కావాలి, అంతే మెయిన్. అక్కడ ఏముంది, సిరలలో రక్తం గుడగట్టుకొని నిలబడుతుంది, నిలబడినివ్వద్దండి, ముందుకు వెళ్ళనివ్వండి.
0: ఇందాక మీరు ఒక పౌడర్ ఏదో చెప్పారు మలబద్ధకం రాకుండా ఉంటుంది ఆయుర్వేదంలో,
1: చాలా ఉన్నాయండి చాలా. ఇప్పుడు సునాముఖి ఆకు ఉంటుంది, దాన్ని వాటర్లో వేసుకోవచ్చు, త్రిఫల చూర్ణం వేసుకోవచ్చు, తర్వాత నేల తంగేడని చెప్పేసి మనం దాంతో చట్నీ కూడా చేసుకోవచ్చు. మనం రాయలసీమలో చిట్లం పొడులు చేస్తాం, చిట్లం పొడి మాదిరిగా కూడా చేసుకొని మొదటి ముద్ద దాంతో తింటే కూడా మలబద్ధకం లేకుండా మలం సాఫీగా వస్తుంది. అందరికీ రాకపోవచ్చు, అంటే ఎందుకు అది క్రూర కోష్టం అంటే, విపరీతమైనటువంటి మలబద్ధకం ఉన్న వాళ్ళకి ఇంత సింపుల్ ప్రొసీజర్ తోటి
0: వాళ్ళకి
1: అది అవసరాన్ని బట్టి.

0: ఉన్నాయంటే.
1: జనరల్ గా అయితే ఇవి వాడితే కొంతవరకు ఏమైనా ఉన్నా చిన్న సమస్యలు ఉంటే వెళ్ళిపోతాయి.
0: అవును,
1: మీరు అన్నిట్లో ఆహారం ఒకటి జాగ్రత్త చూసుకుంటే అది కూడా.
0: ఇంకా కొంతమంది ఇంకొకటి సొల్యూషన్ ఏమిటంటే, మనం కూర్చునే సీట్లో అంటే ఏంటి, సీట్లో ఉన్న దిండు పొజిషన్ను ప్రతిసారి మార్చుకుంటూ ఉండాలి. చాలామంది ఒకటే దిండు, ఆ దిండుని ఈవన్ మనం పడుకునే పరుపు కూడా అండి, బెడ్ను కూడా కనీసం 15 డేస్ వన్స్ దాన్ని సైడ్కు తిప్పాలి. అంటే ఏంటి, దిశలు మార్చాలి.
1: ఓకే,
0: అంటే నార్త్ సౌత్ నార్త్ ఉన్నది ఈస్ట్ వెస్ట్ వేసుకోవటం అనేది, ఈస్ట్ వెస్ట్ ఉన్నది నార్త్ సౌత్కి రావటం అనేది, అది తిప్పటం వల్ల ఏమవుతుందని అంటే ఈవన్గా బెడ్ అంతా కూడా అణుగుతుంది. అలా కాకుండా మనం పడుకుని ఉండడం, మనం కూర్చోవటం వల్ల ఏమవుతుంది అంటే బరువు ఎక్కడైతే పడుతుందో అక్కడ మాత్రమే ప్రెస్ అయ్యి, అక్కడ మాత్రమే గొంత అయ్యి, పదే పదే మనం మళ్ళా మళ్ళా కూర్చున్నప్పుడు దాని మీద ఒత్తిడి జరుగుతుంది అన్నమాట. అందువల్ల అలా కాకుండా మనం దాని పొజిషన్ మార్చటం వల్ల కూడా మనం దీని మీద మనము స్ట్రెస్ తగ్గించవచ్చు. తర్వాత ఇంకొకటి, మన ఈ స్కూటీ టైరు ట్యూబ్ ఉంటుంది, దానికి కొద్దిగా ఒక 10-20% ఎయిర్ కనుక పట్టించి దానికి ఒక కవర్ వేసుకునేసి, దిండు దిండు కవర్ మాదిరిగా వేసుకొని మనం చైర్లో వేసుకొని కూర్చుంటే సెంటర్ ఆఫ్ ది యానస్
1: మనకి
0: ఫ్రీగా ఉంటుంది. అది కూడా ఒత్తిడి పడదు, కానీ థైస్ మీద ఒత్తిడి పడుతుంది. ఎక్కువసేపు కూర్చుంటే మనం అలవాటు ఉండదు కాబట్టి కొంచెం పెయిన్ వచ్చినట్లు ఉంటుంది. కొంచెం అటుసేపు కొంచెం ఇటు అది వేసుకొని వేసి తీసేయటం, ఇది డిఫరెంట్ స్టైల్ మనం మార్చాలి.
1: మీరు చెప్పినట్లు ఇది పైల్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా మంచి,
0: ఈవెన్ లాంగ్ డ్రైవ్ చేసే వాళ్ళకి
1: ఇట్లాంటిది ఏమైనా అరేంజ్ చేసుకుంటే కూడా మంచిది,
0: చాలా మంచిది, చాలా మంచిది.
1: సంతోషం డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు, పైల్స్ గురించి వాటి నివారణకి ఒకవేళ చికిత్స అవసరం పడితే వారికి మంచి సూచన తెలియజేశారు. ధన్యవాదాలండి.
0: నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు డాక్టర్ గారి సలహాలు శీర్షికన పైల్స్ కారణాలు నివారణ రిటైర్డ్ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ పాటిల్ ప్రభాకర్ రెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీజి శివశంకర్ రెడ్డి. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఒక పాట.
3: అపాయము దాటడానికి ఉపాయము కావాలి, అంధకారమలమినప్పుడు వెలుతురుకై వెదకాలి, ముందు చూపు లేనివాడు ఎందునకు కొరగాడు, సోమరియై కునుకువాడు సూక్ష్మము గ్రహించలేడు,

చూరు సాగకపోతే ఊరక చతికిలబడిపోదురు. కండబలముతోటే ఘనకార్యము సాధించలేరు, బుద్ధిబలముతోడైతే విజయము భరింపగలరు.

ఇంతటితో ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 8:15 కావస్తోంది. మరికొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: runs for the loss of 7 wickets in the stipulated 20 overs. In reply, Afghanistan were bowled out for 94 in 14.1 overs. Earlier, Afghanistan won the toss and opted to bowl. And now, for a look at today's newspapers, it's over to Nina Arakal.
1: Thank you, Pramod. Mostly all newspapers have headlined the unprecedented revolt at Tata Sons. The Indian Express headlines, battle rages, Tata Sons board clears 5 more years for Chandra Noel objects. While the Tribune headlines, no Tata to Chandra as board clears 5-year extension, Noel calls it invalid. The Asian Age headlines, Tata Sons okays fresh 5-year term for Chandrasekharan. Ready, reliable, Modi pitches India for global chip making headlines, the Indian Express. While the Tribune says, Modi pitches India as semicon powerhouse. The Times of India headlines, US clears bill to slap levies on countries buying Russian fuel, even as the Hindu headlines, Russian sanctions bill, India faces tariff threat. And finally, a story in the Tribune says that buying prescription medicines from a medical store could soon be recorded on CCTV, with the footage to be kept for at least 3 months. And with that, it's back to you, Pramod.
0: Thank you, Dina. And now, before we end the bulletin, the headlines once again. Election Commission freezes Trinamool Congress's name and symbol, asks rival factions to pick new ones for West Bengal by polls. Joint Parliamentary Committee on Foreign Contribution Regulation Amendment Bill to hold its first meeting in New Delhi today. NTA releases final answer keys of UGC NET June 2026 exam for English, Commerce and Sociology. IMD forecasts heavy rainfall in Bihar, Odisha, Sub-Himalayan West Bengal, Sikkim, Kerala and Rajasthan today. And in men's cricket, India crush Afghanistan by 127 runs in third T20 international to win the series 3-0. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి
3: సేవా సంకల్ప అభియాన్పై వార్తా వ్యాఖ్యను ఇప్పుడు వింటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అంతర్జాతీయ వేదికలపై భారత్కు దౌత్యపరమైన ప్రాధాన్యత పెరగడంతో పాటు సుపరిపాలన, ఆర్థిక వ్యవస్థ, మౌలిక వస్తులు, విదేశాంగ విధానాల్లో దేశం పలు కీలక విజయాలు సాధించింది. నరేంద్ర మోదీ 2001 అక్టోబర్ 7 గుజరాత్ ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేయడం ద్వారా ప్రభుత్వాధినేతగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. నాటి నుంచి గుజరాత్ ముఖ్యమంత్రిగా 13 ఏళ్లు, భారతదేశ ప్రధానమంత్రిగా దాదాపు 12 ఏళ్లు పూర్తి చేసుకుంటూ 25 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించారు. ఒకే దేశం ఒకే పన్ను విధానంలో జీఎస్టీ అమలు, ప్రపంచ బ్యాంక్ వ్యాపార అనుకూల ర్యాంకింగ్లో భారతదేశాన్ని 142వ స్థానం నుంచి 63వ స్థానానికి మెరుగుపరచడం, స్వచ్ఛ భారత్ అభియాన్ కింద దేశవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో మరుగుదొడ్ల నిర్మాణం ద్వారా పారిశుద్ధ్య విప్లవం తేవడం వంటివి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ నాయకత్వ సామర్థ్యానికి నిదర్శనం. అంతేకాక ప్రపంచంలోనే అతిపెద్ద ఉచిత ఆరోగ్య భద్రతా పథకం ఆయుష్మాన్ భారత్ ద్వారా కోట్లాది కుటుంబాలకు లబ్ది చేకూర్చడం, జాతీయ రహదారుల నిర్మాణం వేగవంతం, వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల ప్రారంభం, గ్రామీణ విద్యుదీకరణ, విమానాశ్రయాల సంఖ్య రెట్టింపు చేయడం, జమ్మూకాశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసి భారతదేశంలో పూర్తి స్థాయిలో విలీనం చేయడం, రక్షణ రంగంలో ఆత్మ నిర్భరత సాధించడంతో పాటు మేక్ ఇన్ ఇండియా ద్వారా స్వదేశీ రక్షణ పరికరాల తయారీని పెంచడం, సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ ద్వారా జాతీయ భద్రతకు ప్రాధాన్యతనిచ్చి ఉగ్రవాదానికి గట్టి సమాధానం చెప్పడం, భారతదేశ నాయకత్వంలో G20, బ్రిక్స్ వంటి శిఖరాగ్ర సదస్సులను విజయవంతంగా నిర్వహించడం, గ్లోబల్ సౌత్ దేశాల గళంగా మారడం, పర్యావరణ పరిరక్షణ కోసం గ్లోబల్ సోలార్ కూటమికి నేతృత్వం వహించడం నరేంద్ర మోదీ దార్శనికతకు నిదర్శనాలుగా చెప్పవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజును పురస్కరించుకుని ప్రతి ఏడాది సెప్టెంబర్ 17 భారతీయ జనతా పార్టీ సేవా పక్వాడా పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అయితే ఆయన ముఖ్యమంత్రిగా, ప్రధానిగా 25 సంవత్సరాల ప్రజాసేవ పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈసారి సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 తేదీ వరకు 4 రోజుల పాటు సేవా సంకల్ప అభియాన్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను, సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడం, సామాజిక అభివృద్ధిని పెంపొందించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి జన్మదినం సందర్భంగా గురువారం ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో రాత్రి 7 గంటలకు దీపాలు వెలిగించి ఆశీర్వాద దీపం కార్యక్రమం, రక్తదాన శిబిరాలు, సేవా సంకల్ప అభియాన్లో భాగంగా కాశీ నుంచి ప్రధానమంత్రి జన్మస్థలమైన గుజరాత్లోని వద్దునగర్ వరకు సేవాజ్యోతి కలశయాత్ర, బైక్ ర్యాలీ నిర్వహిస్తారు. సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 7వ తేదీ వరకు

0: అంగన్వాడి ఆశా కార్యకర్తలను సత్కరించడంతో పాటు తల్లులు పిల్లలకు అవసరమైన పోషకాహార అవగాహన ఆరోగ్య సేవలు అందిస్తారు. పాఠశాల విద్యార్థులకు మేరే సప్నో కా భారత్ ఇతివృత్తంగా చిత్రలేఖనం ప్రసంగ పోటీలు నిర్వహిస్తారు. వార్డు బ్లాక్ స్థాయిల్లో ప్రత్యేక సేవాసేతు క్యాంపులు ఏర్పాటు చేసి అర్హత ఉండి పథకాలు అందని వారికి ఆయుష్మాన్ భారత్, పీఎం ఆవాస్ యోజన, పీఎం కిసాన్ వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు నేరుగా పొందే అవకాశం కల్పిస్తారు. స్థానికంగా ఉపాధి, చట్టపరమైన సమస్యలున్న వారికి ఉచిత చట్టపరమైన సలహాలు, సహాయం అందిస్తారు. ఈ ప్రచారంలో భాగంగా సాంస్కృతిక పోటీలు, క్రీడా పోటీలు, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్దిదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. నెల రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో సుపరిపాలన, లక్పతి దీదీలు, మహిళా సాధికారిత, యువజన భాగస్వామ్యానికి పెద్దపీట వేస్తున్నారు. బూత్ స్థాయిలో ఏక్ పేడా మాకేనాం పేరుతో చేపట్టనున్న మొక్కలు నాటే కార్యక్రమం ద్వారా పర్యావరణ సమతుల్యత, పచ్చదనం పెరుగుతుంది. ప్రభుత్వ ఆసుపత్రులు, పాఠశాలలు, బహిరంగ ప్రదేశాల్లో స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా పరిశుభ్రత పెరుగుతుంది. ప్రభుత్వ కార్యాలయాలకు తిరిగే పని లేకుండా సేవా శిబిరాల వద్ద నేరుగా దరఖాస్తులు సమర్పించే అవకాశం కలుగుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ రకాల స్వయం ఉపాధి, రక్షణ పింఛన్ పథకాల గురించి ప్రజలకు సమగ్ర అవగాహన లభిస్తుంది. నేరుగా అధికారులే ప్రజల వద్దకు రావడం వల్ల మధ్యవర్తుల ప్రమేయం తగ్గి పారదర్శకత పెరుగుతుంది. రేషన్ కార్డులు, ఆధార్ సవరణలు, పెన్షన్ల దరఖాస్తులు వంటి నిత్య జీవిత సమస్యలకు వేగంగా పరిష్కారం లభిస్తుంది. ఈ విధంగా సేవా సంకల్ప అభియాన్ కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాకుండా ప్రభుత్వ సేవలను సమాజంలోని చివరి వ్యక్తి వరకు వేగంగా, పారదర్శకంగా అందించే ఒక బృహత్తర సామాజిక కార్యక్రమం అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సేవా సంకల్ప అభియాన్పై వార్తా వ్యాఖ్యను ఇప్పటి వరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం షేక్ మస్తాన్బీ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా దానవీర సూరకర్ణ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం పెండ్యాల.
2: చిత్రం

0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
0: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేవిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
3: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.

దొంగ దొంగ చిత్రం కోసం మనో చిత్ర పాడిన పాట విన్నారు. సంగీతం ఏఆర్ రెహమాన్. చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం దొంగ మొగుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన సిరివెన్నెల గీతం. సంగీతం చక్రవర్తి.

మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.

ధర్మక్షేత్రం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట విన్నారు. కార్యక్రమంలో చివరగా విందాం డార్లింగ్ చిత్రం కోసం మల్లికార్జున్ ప్రియా పాడిన రామ్ జోగయ్య శాస్త్రి గీతం. సంగీతం జీవి ప్రకాష్ కుమార్.

0: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
1: మీరింతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. మరికొద్దిసేపట్లో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా కల్పవృక్ష వాహనంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

0: ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు శ్రీ కె నరసింహ, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి గారు. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. సహకారం శ్రీ వై శ్రీనివాస్. సాంకేతిక సహకారం శ్రీ వి విజయమునిస్వామి, శ్రీ కె హరీష్ కుమార్, శ్రీ కె శ్రీనివాసులు, శ్రీ ఆర్ రామగోవిందరెడ్డి. వినండి కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్మృక్కిన తృంపవే భవలతల్ నిత్యానుకంపానిధి అని కుంతీదేవి శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థించింది. ఆమే కాదు, సమస్త భక్తకోటి ఆ స్వామిని వేడుకునేదే. ఈ సంసారమనేటువంటి భవసాగరాన్ని నుంచి విముక్తి కలిగించి నీలో ఐక్యమయ్యే విధంగా, నిరంతరము నీ పాదసేవ చేసుకునే విధంగా నీ వద్దే ఉండేటువంటి భాగ్యాన్ని ప్రసాదించు స్వామి అని వేడుకోవడం. జన్మరాహిత్యాన్ని కోరుకునేవారు కొందరు అంతకు మించి ప్రతి జన్మలోనూ నిన్ను సేవించుకునే భాగ్యం కలగాలని కోరుకునేవారు కొందరు, ఇలా అందరూ స్వామి సన్నిధిలో స్వామి సాన్నిధ్యాన్ని కోరుకునేటువంటి వారే. అలా ఎందరో మహనీయులు అందరికీ కూడా ఒకేసారి దర్శన భాగ్యాన్ని కల్పించి తరింపచేసేటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి ఉత్సవములే ఈ బ్రహ్మోత్సవములు. ఈ బ్రహ్మోత్సవములలో స్వామివారు ఈనాడు కల్పవృక్షము ఛాయలో దేదీప్యమానంగా అమ్మవార్లిద్దరితో కూడా ప్రకాశిస్తూ ఉన్నారు. ఆశ్రిత జనుల మనోభీష్టాలను నెరవేర్చు కల్ప తరువే శ్రీనివాస పరబ్రహ్మ అని మనకు పురాణ సాహిత్యం తెలియజేస్తోంది. వృక్ష సంపదలో కల్పవృక్షం అత్యంత విశేషమైనటువంటిది. ఇతర వృక్షములు తమకు సంబంధించినటువంటి తమకు కాచినటువంటి ఫలములనే ఇస్తాయి, కానీ కల్పవృక్షం వాంఛిత ఫలాలన్నింటినీ కూడా ప్రసాదిస్తుంది అని. ఎల్ల ఋతువులందు నెలరారి పరోమై ఇంద్రువిరులతోటకెపు తెచ్చి కోరు వచ్చి వారి కోర్కెలు నీనడు వేల్పు మ్రానుపాల వెళ్ళి బుట్టే అని క్షీరసాగరం మథనం జరిగిన సందర్భంలో అందులో నుంచి కల్పవృక్షం

ఆవిర్భవించింది. ఇక్కడ మనం ఒక విషయం జాగ్రత్తగా గమనించినట్లయితే స్వామివారికి వాహన సేవలు అధికంగా అమ్మవారికి తోబుట్టువుగా ఉన్నవే ఉంటాయి. ఒక గజరాజం ఐరావతాన్ని తీసుకున్న, అలాగే చిట్ట చివర అశ్వవాహనం చేసుకున్న, అదేవిధంగా కల్పవృక్ష వాహనం ఇలా, అలాగే చంద్రప్రభ వాహనం ఇలా ఎక్కువ స్వామివారు అమ్మవారికి కూడా ప్రీతి కలిగించే విధంగా, అదేవిధంగా అమ్మవారు కూడా నిరంతరము స్వామివారి హృదయస్థానంలో ఉండి ఎప్పుడైతే అమ్మకు ప్రీతి కలిగిందో వెంటనే ఆ అమ్మవారు చెప్పేటువంటి ప్రతి మాట కూడా, అంటే అమ్మ ఎవరి గురించి చెబుతుందండి, తమ బిడ్డల గురించే చెబుతుంది, తన భక్తుల గురించే చెబుతుంది. వారు విన్నవించుకున్నటువంటి కోరికలన్నీ కూడా ఎప్పుడు ఏ సమయంలో స్వామివారి చెవిన పడితే అవి ఫలిస్తాయో ఆ సమయాన్ని చూసి ఆచిచూచి అమ్మవారు అయ్యవారికి తెలియవరుస్తుంది. అందుకనే ఆయన హృదయలక్ష్మి నిరంతరం ఉండడం చేతే మన చేత ఇంత కరుణని ఆయన చూపిస్తూ ఉన్నాడు. కరుణా సాగరంగా స్వామివారి వెలుగొందుతూ ఉన్నాడు. ఆ సాగరానికి ప్రతిగా ఇక్కడ భక్తులందరూ కూడా స్వామివారిని సేవ చేస్తూ ఉన్నారు. అటువంటి దివ్యమైనటువంటి కల్పవృక్ష ఛాయలో స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతుడే విహరిస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ వాహన సేవలో చూసినట్లయితే రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ పరమాత్మే విహరిస్తున్నాడా అన్న భావన కలుగుతుంది. నెమల పించాన్ని ధరించాడు, చేతిలో వేణువును ధరించాడు, చక్కటి భంగిమలో ఒక కాలు మడిచి మరొక కాలు వెంపు ఉంచి నయన మనోహరంగా ముగ్ధ మనోహరంగా మన్మథ మన్మథుడు శ్రీనివాస పరబ్రహ్మ కాదు కాదు శ్రీకృష్ణ పరమాత్మ అన్నట్టుగా మనకు గోచరమవుతూ ఉన్నాడు. అటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి మనోహరమైన మనోజ్ఞమైనటువంటి రూపాన్ని చెరగని ముద్రగా మనస్సులో ముద్రించుకుంటూ ఉన్నారు భక్త శిఖామణులు. మరొక మక్క ఆ స్వామి చెంత చక్కగా కళలను ప్రదర్శించేటువంటి అవకాశం దొరికిందనే భావనతో ఎంతోమంది భక్త శిఖామణులు నృత్య ప్రదర్శనలు చేస్తూ ఉన్నారు. భాగవత భారత రామాయణాది ఇతిహాసాల్లో కావ్యాల్లో వర్ణించినటువంటి అనేక రకములైనటువంటి నృత్యాలను గీతాలని స్వామి ముందు చక్కగా ప్రదర్శిస్తూ ఉన్నారు. అదే తమ కళలకు సరైనటువంటి ప్రదర్శనకు అవకాశమని, నిజంగా తాము నేర్చుకున్నటువంటి కళలకు తాము ధన్యులమయ్యామని, తమ జన్మ సార్థకత ఏర్పడిందనేటువంటి తన్మయత్వంతో స్వామివారి ముందు చక్కగా నృత్యం చేస్తూ ఉన్నారు. అందులో పిన్నవారు పెద్దవారు అనేటువంటి తారతమ్యాలు లేదు, స్త్రీ పురుష భేదం లేదు, వయో భేదం లేదు. అందరూ కూడా ఉత్సాహంగా రెట్టించినటువంటి ఆత్మవిశ్వాసంతో తమ యొక్క నైపుణ్యాలని స్వామి ముందు ప్రదర్శిస్తూ ఉన్నారు. స్వామివారికి వృక్షానికి కూడా ఒక అవినాభావ సంబంధం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే శ్రీనివాస పరబ్రహ్మ పద్మావతి పరిణయ సమయంలో కుబేరుని వద్ద రుణం తీసుకున్న సందర్భంలో మరి ఆ పట్టా మీద సంతకం, సాక్షి సంతకం, ఆయన ఒక కాగితాన్ని రాసిచ్చినట్టుగా అప్పు తీసుకుంటున్నట్టు దానికి సాక్షి సంతకాలు కూడా అడిగినట్టుగా ఆ సాక్షి సంతకాలతో పాటు ఎవరి నీడలో ఇదంతా జరిగిందండి అంటే ఒక చింత చెట్టు నీడలో ఈ తతంగం అంతా జరిగినట్టుగా మనకి పురాణాలు తెలియజేస్తూ ఉంటాయి. కాబట్టి దానికి ఒక చింత చెట్టు కూడా సాక్షిగా ఉందని, కాబట్టి తన పరిణయానికి కావలసినటువంటి ధనాన్ని తీసుకునే సందర్భంలో ఉంది కాబట్టి దానిని కూడా అనుగ్రహించారా స్వామివారు అన్న భావనతో ఇక్కడ మనకి స్వామివారు విహరించేటువంటి వైనం కనబడుతుంది. కాదు కాదండి, మరొక విశేషం ఉంది. తిరుమలలో సంపంగి ప్రాకారం అని పిలుస్తారు ఒక చక్కనైనటువంటి కట్టడాన్ని. ఎందుకు దానికి ఆ విధమైనటువంటి పేరు వచ్చిందండి అని చూసినట్లయితే స్వామివారికి ప్రాకారం నిర్మించే సమయంలో అన్ని వెంపులా అన్ని ప్రాకారాలు నిర్మాణమవుతున్న సమయంలో ఒక ప్రాకారానికి ఒక సంపంగి మాను అడ్డుగా ఉందిట. అయ్యో, ఇక్కడ ఉండేటువంటి ప్రతి చెట్టులోనూ పుట్టలోనూ పువ్వులోనూ అన్నిటిలోనూ పరమాత్మ యొక్క స్వరూపమే కదా, మరి ఈ వృక్షాన్ని తొలగించినట్లయితే మరి ఇబ్బంది అవుతుందే అని ఆలోచించి మరి స్వామివారే ఏ రకమైనటువంటి మార్గాన్ని కల్పిస్తారో అని ఆనాటికి ఆ పనులన్నీ నిలిపివేసి మరుసటి నాడు పరిచూద్దాం దాని సంగతి, లేదా మరొక విధంగా నిర్మించాలా అని వాళ్ళు తర్జన పడుతూ వెనక్కి వెళ్ళిపోయారట.
కానీ తర్వాత రోజు ఉదయం లేచి చూసేసరికి ఆశ్చర్యం పొందారందరూ కూడా. అద్భుతమైనటువంటి దృశ్యం కనిపించింది. ఏమిటయ్యా అంటే, ఆ సంపంగి మాను తమ కట్టడానికి ఎప్పుడైతే అడ్డుగా అనుకున్నారో దానికి తొలగి కొంచెం అటుగా వెళ్ళినట్టుగా వాళ్ళకి కనిపించిందిట. అంటే స్వామిని సేవించుకోవడంలో, స్వామి కార్యంలో మనం అనుకునేటువంటి కేవలం చైతన్యం కాదు, జడ పదార్థములు కూడా స్వామికి సహకరిస్తాయి అని ఆ రకంగా ఆ సంపంగి మాను ఆలయ నిర్మాణ

0: సమయంలో సహకరించినందుకు గాను ఆ మాను ఉన్న చోట ప్రాకారాన్ని సంపంగి ప్రాకారం అన్నారని బుధజనులు తెలియజేస్తూ ఉంటారు. ఇలా స్వామివారిని కేవలం మానవ మాత్రులే కాదు చరాచర జీవకోటి కూడా సేవించి తరించినట్లుగా మనకు ఇతిహాసాల్లో పురాణాల్లో కనబడుతూ ఉంది. ఇలా సమస్త జీవుల చేత చరాచర జీవకోటి చేత సేవింపబడేటువంటి స్వామి నిజానికి మన చేత సేవింపబడుతున్నట్లుగా కనిపించినా నిలువెత్తుగా నిలబడి 24 గంటలు ప్రతి క్షణము కూడా భక్తుల యొక్క కోరికలు తీర్చేటువంటి స్వామి అటువంటి కరుణా స్వరూపుని యొక్క కారుణ్యము గురించి ఆ కల్పవృక్ష వాహన వైభవాన్ని గురించి మనకి బ్రహ్మశ్రీ గుప్ప నరసింహశర్మ గారు అందిస్తారు. ఆయన యొక్క ప్రవచన ధారామృతంలో విషయాన్ని తెలుసుకుని తరించే ప్రయత్నం చేద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అయ్యా నరసింహం గారు అందుకోండి.
1: ధన్యవాదాలు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పాయాద్విశ్వస్య సాక్షి ప్రభురఖిల జగత్ కారణం శాశ్వతోజ్ఞం పాద ప్రహ్వాఘరాశి ప్రశమన భృతాం బోధర ప్రాభవో మాం వ్యక్తావ్యక్త స్వరూపో దురధిగమ పద ప్రాక్తనీనాం చ వాచాం ధ్యేయో యోగీంద్ర చేత సరసి జనయత నంద దీక్షా విహారః అని మహానుభావులు అందరూ వెంకటేశ్వర స్వామి వారిని స్తుతి చేస్తూ ఉంటారు. ఈరోజు మహాభాగ్యం కల్పవృక్ష వాహనంలో అమ్మవార్లతో కలిసి వెంకటేశ్వర స్వామి వారు విహరిస్తూ మనకు దర్శనమిస్తూ అనుగ్రహిస్తూ ఉన్నారు. చాలా అద్భుతమైనటువంటి అలంకరణ శ్రీకృష్ణ పరమాత్మ అలంకరణ చేశారు. రుక్మిణి సత్యభామలతో కూడి ఉన్నట్లుగా మనం భావన చేయొచ్చు. అది కల్పవృక్ష వాహనం. కల్పం అంటే కల్పవృక్ష వాహనం అంటే ఏమిటి అని కించిత ఆలోచన చేద్దాం. కల్పం అనే పదానికి ముందు సం అనే అక్షరాన్ని చేరుద్దాం. అప్పుడు సంకల్పం అవుతుంది. సంకల్పం అంటే కోరిక. కోరిక వల్లే కదా సమస్తము పుడుతోంది. పరమాత్మ సంకల్పించాడట సృష్టి చేయాలి అని. అవ్యక్తంగా ఉన్న ఆయనలోంచి ఒక పద్మం వచ్చింది. ఆ పద్మం వికసించింది. అందులో చతుర్ముఖ బ్రహ్మగారు ఉన్నారు. ఆయనకు కళ్ళు తెరిచి చూస్తే మళ్ళీ తనను ఎవరు సృష్టించారో కనిపించడం లేదు. ఏదో ఒక శబ్దం వినిపించింది తపస్సు చేయమని. తపస్సు చేయగా చేయగా పరమాత్మ యొక్క సంకల్పం ఆయనకు బోధపడింది. మళ్ళీ ఆయన సంకల్పించాడట సభూరి దివ్యాహరత సభూమి మసృజిద అని వేదం చెప్తున్నది. ఉన్నట్టుండి పరమాత్మ కోరికానుసారం తాను కూడా ఇలాగే కోరుకున్నాడట భూహు అని అన్నాడట. వెంటనే భూమి వచ్చేసింది. ఆ భూమి ఎట్లా నిర్మితమైందో అంతకుముందు చతుర్ముఖ బ్రహ్మగారికి కూడా తెలియదు. సభువైది వ్యాహరద మళ్ళీ భువహ అనే శబ్దం చేశాడట శుభహ అనే శబ్దం చేశాడట. ఈ విధంగా సమస్త లోకాలు ఆవిర్భవించాయట. విరిసి చెప్పదలిచిన అంశం ఏమిటంటే సంకల్ప మాత్రము చేత సృష్టి అంతా ప్రారంభమైంది. సృష్టికి మూల కారణం సంకల్పం అని అర్థమైంది. అంటే కోరిక. ఈ సృష్టి ఇది ఈ కోరిక పరమాత్మ కోరిక. ఆయన సత్య సంకల్పుడు సత్యకాముడు వ్యర్థము లేని కోరిక కలిగిన వాడు. కాబట్టి ఆయన నుంచి ఈ సమస్త బ్రహ్మాండాలు ఆవిర్భవించాయి. ఆ బ్రహ్మాండాన్ని మొత్తాన్ని కూడా వృక్షం కింద శాస్త్రజ్ఞులు వర్ణించారు. ఊర్ధ్వమూల మధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం అని భగవద్గీతలో విస్తృతంగా వర్ణిస్తారు. అశ్వత్థ వృక్షంగా ఈ సంసారాన్ని వర్ణిస్తారు. దానికి అనేక పోలికలు ఉన్నాయి. ఎలాగైతే వృక్షం ఒక కొమ్మ నరికినా మరొక మార్గం ద్వారా మళ్ళీ పెరుగుతూ ఉంటుందో, అలాగే మనలో ఒక కోరిక ఏదైనా ఒక రకమైన వైరాగ్యం ద్వారా పోయినా మరొక రకమైన కోరిక మొలుస్తూనే ఉంటుంది. కోరిక ఉన్ననాళ్ళు ఈ ప్రపంచ సృష్టి ఉంటూనే ఉంటుంది. కాబట్టే వైరాగ్యాన్ని సంపాదించాలి నైరాశ్యంగా ఉండాలి అని అంటుంటారు. పరమాత్మ తాను సృష్టించినటువంటి జగత్తు మరొకటి కాదు తానే అని చాలాసార్లు చెబుతూ ఉన్నాడు విశ్వం విష్ణు అనే పదాల ద్వారా. ఈరోజు కూడా తన జగత్ తాను సృష్టించినటువంటి జీవుల ఉపభోగానుగుణంగా సృష్టించినటువంటి ఈ సమస్త బ్రహ్మాండము మరొకటి కాదు తానే అన్నట్లుగా ఆ వాహనంలో తానే ఉంటున్నాడు. పైపచ్చు కృష్ణావతారాన్ని పెట్టారు.

0: రెండు గమ్మత్తులు ఉన్నాయి. పారిజాత వృక్షం అనే ఒక వృక్షం ఉంది, అది కల్ప వృక్షాలలో పంచకల్ప వృక్షాలు, ఐదు రకాల కల్ప వృక్షాలు ఉంటాయి అంటారు. దాంట్లో ఒకటి ఈ పారిజాతం. ఆ పారిజాతం పరమాత్మకు చాలా ఇష్టం, సత్యభామకు గిఫ్ట్ కూడా ఇచ్చాడు అని ఒక కథ ఉంది. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మాలంకరణ అంటారు. రెండవ అంశం ఏంటంటే విష్ణుమూర్తి అవతారాలలో కృష్ణుడి యొక్క అవతారం పరిపూర్ణావతారం అంటారు. పైపెచ్చు ఆయన శీఘ్ర ఫలదాత అంటారు. శ్రీకృష్ణ సర్వదేవానాం అధిక సర్వకామద అని కూడా అంటారు. ఆయన గురించి ఒకసారి నామస్మరణ చేస్తే చాలుట, ఆయన వెంటనే కరిగిపోయి ఎంత అడిగితే అంత అనుగ్రహించేస్తాడట, అంతకన్నా ఎక్కువ కూడా అనుగ్రహిస్తాడట. కాబట్టి కృష్ణాలంకారంలో ఉన్నాడు. పైపెచ్చు గమ్మత్తు ఏమిటో తెలుసా? పైన నెమలి పించ ఉంటుంది. ఇంత సమస్త కోరికలు తీర్చేటువంటి పరమాత్మ వైరాగ్యంగా ఉండండి, ఏదైతే అత్యవసరమో దాన్ని మాత్రమే కోరండి అని సూచిస్తున్నట్లుగా నెమలిపించాన్ని కూడా ధరించి ఉన్నాడు. అటువంటి గొప్పవైన అలంకరణతో తన యొక్క గొప్పదైన తత్వాన్ని తెలియజేస్తూ, తన యొక్క ప్రాభవాన్ని కూడా తెలియజేస్తూ విహరిస్తూ అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ స్వామిని ఏమి కోరుకోవాలో కాసంత విజ్ఞాతతో మనం వ్యవహరించినట్లయితే మనం అభ్యున్నతిని పొందగలుగుతాం. మరిన్ని విషయాలను మారుతి గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మారుతి గారు
1: ధన్యవాదాలు. నరసింహం గారు, వృక్షం ఏ రకంగా అయితే తాను ఎండలో నిలబడి తన వద్దకు చేరిన వారికి చల్లదనాన్ని ఇస్తుందో, అలాగే ఆకలి దెప్పలతో ఉన్న వారి యొక్క ఆకలిని తన యొక్క కాయల ద్వారా అదేవిధంగా ఫలముల ద్వారా తీరుస్తుందో, అదేవిధంగా మానవుడు కూడా తన జీవనాన్ని జీవితాన్ని మలుచుకోవాలి అన్న తత్వాన్ని మనకు తెలియజెప్పడం ద్వారా స్వామి ఈ కల్పవృక్ష వాహన సేవలో విహరిస్తున్నాడా అన్న భావన కూడా కలుగుతుంది. ఛాయామన్యస్య కుర్వంతి తిష్ఠంతి స్వయమాతపే ఫలాన్యపి పరార్థాయ వృక్షా సత్పురుషాయివ. వృక్షములు సత్పురుషులు వంటివి అని, ఇంకా చెప్పాలంటే సత్పురుషుల కన్నా మించిన స్థాయి వృక్షానికే దక్కుతుందేమో. ఎందుకంటే వృక్షం చూడండి, తనను నరికేటువంటి గొడ్డలి ఏదైతే ఉందో, అయస్సు ఇనుము, ఆ గొడ్డలికి కూడా ప్రధానమైన ఆధారంగా తన చెట్టు కొమ్మనే అందిస్తుంది. అంటే తనని హింసిస్తున్న, తన యొక్క పతనానికి కారణమవుతున్న దానికి కూడా సహకరించి నీకు తృప్తి కలుగుతుందంటే నీకోసం నేను తన స్వరూపాన్ని వదులుకోవడానికి సిద్ధమే అన్నట్లుగా ఇంతకన్నా దివ్య తత్వం మనకి ఏం ఉపదేశించాలి? కాబట్టి ఈ రకంగా సమస్తము ఆవహించి ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి కరుణకు అదిగో ఆ కల్పవృక్ష వాహనంలో స్వామివారికి విశేషంగా చూసినట్లయితే ఒక వెంపు ఒక ఫలము, మరొక వెంపు ఆమ్రఫలము, మరొక వెంపు పనస ఫలము, మనకందరికీ కూడా అన్ని ఫలాలు ఇందులో ఉన్నాయి. అంటే మీ సమస్త మనోరథ ఫలాలని నేను అందివ్వడానికి సన్నద్ధంగా సంసిద్ధంగా ఉన్నాను, మీరల్లా చేయవలసిందంటా ఏమిటి అంటే అనన్య శరణాగతి. అలనాడు గజేంద్రుడు కానీ అసలు కలియుగంలో ఎవరిని సేవించాలి అన్నదానికి కూడా ఆర్తత్రాణపరాయణుడిగా ఆయనే తెలియజేశాడు. వాత్సల్యాద భయప్రధాన సమయాత్ ఆర్తార్తి నిర్వాపణాత్ కారుణ్యాదఘ శోషణాద గణిత శ్రేయ పద ప్రాపణాత్ సేవ్య శ్రీపతిరేకయేవ జగతాం ఏతే భవ సాక్షిణ ప్రహ్లాదశ్చ విభీషణశ్చ కరిరాట్ పాంచాల్యహల్యాధ్రువ. ప్రయోజనమనుద్దిశ్యనమందోపి ప్రవర్తతే అని కదా, ఉన్మత్తుడైనా కూడా వాడికి అందులో ఏదో ప్రయోజనం ఉంటేనే ఆ కార్యాన్ని చేయడానికి సన్నద్ధుడవుతాడు. మరి ఇంకా సామాన్యమైనటువంటి కలియుగ వాసుల పక్షమేమిటి? వాళ్ళ గురించి మరొక రకంగా మాట్లాడవలసిన అవసరమే లేదు. ఏ పని ప్రారంభించాలన్నా దానివల్ల కలిగేటువంటి ఫలం కనబడితేనే వాళ్ళు ఆ పనికి ఉపక్రమిస్తారు. కాబట్టి నాయనా ఇదిగో సాక్షులు, నీకు తెలిసినటువంటి వాడు ప్రహ్లాదశ్చ విభీషణశ్చ కరిరాట్ పాంచాల్య హల్యాధ్రువ అని మనకి తెలిసినటువంటి భాగవతోత్తముల గురించి చూపించి, మనకి తెలియని వారు, మనకి కనపడిన వారు, మన బుద్ధికి అందనటువంటి జీవులు ఎన్నో స్వామి సేవలో తరించాయ్యా. కాబట్టి నువ్వు చేయవలసిందల్లా వచ్చి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని శరణు కోరడమే అని మనకి మునులు తాపసులు అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఆ తత్వాన్ని మనకి తెలియజేయడం కోసం స్వామి అనుగ్రహానికి పాత్రులైనటువంటి అనేక మంది చరిత్రలు మనకు అందించి ఉన్నారు. అవన్నీ జ్ఞప్తికి రావడం కోసమే

0: స్వామి వాహన సేవలలో ఒక్కొక్క వాహనంలో ఒక్కొక్క అంతరార్థాన్ని మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. ధర్మవృక్షంగా స్వామివారు నిలబడ్డాడు. కల్పవృక్షానికి స్వామివారికి కూడా ఒక వ్యత్యాసం ఉంది. ఏమిటి అంటే, కల్పవృక్షం మనం అక్కడికి వెళ్ళి కోరుకుంటే దానిని మాత్రమే అందిస్తుంది, ఏది కోరుకుంటే దానినే అందిస్తుంది, అది మంచిదైనా చెడ్డదైనా కానీ. కానీ ఆశ్రిత కల్పతరమైనటువంటి శ్రీనివాస పరబ్రహ్మ చింత ఉంటే మనం ఏది కోరవలసిన అవసరం లేదు. ఒకవేళ మనం కోరినా మనకి ఏది హితమో దానిని, మనకి ప్రియమైన దానిని అందిస్తాడు, మనకి హితమైనటువంటి దాన్ని కూడా అందించేటువంటి వారు స్వామి. అందుకనే అజ్ఞానైన వాడికి ఒక్కొక్కసారి అత్యంత అమూల్యమైనటువంటి దాన్ని అవకాశం ఇచ్చిన దాన్ని వినియోగపరుచుకుంటాడా అంటే సందేహమే. ఒకనాడు ఒక బాటసారి అనుకోకుండా తన గమనంలో ఒక కల్పవృక్ష ఛాయలోకి చేరుకున్నట్ట అలిసిపోయాడుట. అలిసిపోయి నాకు ఆకలేస్తోంది, చక్కగా తాగడానికి ముందు నీరు దొరికితే బాగుండు అనుకున్నట్ట అమృతతుల్యమైనటువంటి నీరు లభించింది. ఆహా, అడిగిన వెంటనే నీరు వచ్చిందే అనుకుని నీరు దొరికింది కాబట్టి తినడానికి తిండుంటే బాగుండు అనుకున్నట్ట వెంటనే ఎంతో షడ్రుచులతో కూడినటువంటి భోజనం సన్నద్ధమైంది. అడిగిందల్లా లభిస్తుంది, ఏమిటి ఆశ్చర్యం అని ఆశ్చర్యపోతుంది. చక్కగా నీరు తాగాను, తిన్నాను, విశ్రమించడానికి హంసతులికా తల్పం లాంటి ఉంటే బాగుంటుంది అనిపించిందిట. వెంటనే ఎక్కడి నుంచో హంసతులికా తల్పం కూడా వచ్చేసింది. ఇంత సుఖాన్ని అనుభవిస్తున్న వాడికి మనస్సులో ఇంత అడవిలో ఇంత ఒక చెట్టు నీడకి ఇవన్నీ వచ్చాయే, బాగానే ఉంది, ఎక్కడి నుంచో ఏపులైనా వచ్చి నన్ను తినేస్తే అనుకున్నట్ట అనుకునే తరుణంలో ఎక్కడి నుంచో వ్యాఘ్రం వచ్చి అతన్ని తినేసింది. కాబట్టి మనం ఉన్న చోట మనం నిరంతరము కూడా ఏవైతే సకారాత్మకమైనటువంటి ఆలోచనలు ఉన్నాయో వాటితో నిండి ఉండి మనం ఆలోచించాలి. కానీ దుష్ట ఆలోచనలు చేస్తే మరి ఆ కల్పవృక్షంలో ఆ బాడసారికి కలిగినటువంటి స్థితి కలిగే ప్రమాదం ఉంది. కాబట్టి మనం కూడా బుద్ధిని మంచి వెంపు మరల్చుకుని ఏదైతే మనకి భగవంతుడు అందించాడో అందులో ఉండే ప్రతి దాన్ని కూడా ఆ స్వామివారి యొక్క దివ్య ప్రసాదంగా భావించి అన్నిటినీ ఆయన చరణాల ముందు వదిలివేసినట్లయితే మనకు ఏ చీకు చింత ఉండదు. ఆ విధంగా శరణాగతి చేయమనేటువంటి తత్వాన్ని బోధించడానికే అన్నట్లుగా స్వామివారు ఆనంద నిలయం నుంచి వెలుపలకు వచ్చి మలయకు నేనేంద్ర పెరుమాళ్ అని మలయప్ప స్వామిని చెప్పినట్లుగా ఎంతో మనోహరంగా శ్రీదేవి భూదేవులతో కలిసి దర్శన భాగ్యాన్ని ఇస్తూ ఉన్నారు. అటువంటి దర్శన భాగ్యాన్ని పొందడం కూడా ఎంతో గొప్పదని చెప్పి బహుజన్మార్జితై పుణ్యై లభ్యతే క్షేత్ర దర్శనం తత్రాపి వెంకటగిరేర్ దర్శనం ముక్తిదం పరం అని వెంకటేశ సమోదేవో నాస్తి నాస్తి మహీతలే స్వామి పుష్కరిణీ తీర్థసమం నాస్తి చ నాస్తి వై అని మనకి వరాహపురాణం తెలియజేస్తోంది. కాబట్టి ఇంతటి అద్భుతమైనటువంటి ధామంలో ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి దర్శనం మనకి కలగడం మన భాగ్యం. ఇటువంటి భాగ్యానికి అందరూ కూడా మురిసిపోతూ ఆ స్వామిని దర్శించుకుంటూ నిరంతరము గోవింద నామస్మరణ చేస్తూ ఉన్నారు. ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి వైభవం గురించి, వాహన వైశిష్ట్యాన్ని గురించి మనకి బ్రహ్మశ్రీ నరసింహ గారు అందజేస్తారు. అందుకుందాం, స్వామి సేవలో తరించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏడుకుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
1: చాలా చక్కటి విషయాలు చెప్పారు మారుతి గారు. ప్రపంచంలో ప్రతి పదార్థము కూడా పరమాత్మ సృష్టే, దా నమ్మినట్లయితే ప్రతీది కూడా ఫలితాన్ని ఇస్తుంది అనే గొప్ప సందేశాన్ని ఇచ్చారు. మనం సంజీవిని వృక్షం అని ఒకటి విన్నాం, తులసి వృక్షం అని ఒకటి విన్నాం, బిల్వ వృక్షం అని ఒకటి విన్నాం, అలాగే వేప చెట్టు అని ఒకటి వింటున్నాం, రకరకాలైన ఔషధీ వృక్షాలను మనం వింటున్నాం. ప్రతీది కూడా సందర్భానుగుణంగా మనకి పనికొచ్చేది. పరమాత్మ ఇంత సృష్టి మన కోసమే చేశాడు, ఇంత విలాసము మన కోసమే చేశాడు. కాబట్టి పరమాత్మ సర్వము మనకు అనుగ్రహిస్తూ ఉండగా ఆయన యందు భక్తిగా ఉండటమే మనం చేయవలసిన పని అని మంచి మాటే చెప్పారు. భక్తి మనకి అంత త్వరగా అవుతుందా అంటే శ్రమ సాధ్యమేది. భక్తి కలగాలి అంటే నామస్మరణ మాత్రం అనివార్యంగా చేయాలి, ఇది మనకు చేతనైందే. అందుకనే అంటారు కదా, కలో సంకీర్తనాన్ముక్తి అని. మరొక మాట, నామస్మరణాధన్యోపాయం నహి పశ్యామో భవతరనే అని గమ్మత్తైన మాట కూడా ఉంది. శుకమహర్షి అనే ఒక మహానుభావుడు, పరమ వైరాగ్య సంపన్నుడు, వాళ్ళ నాన్నగారైన వేదవ్యాస మహర్షికి కూడా అంత వైరాగ్యం లేదు. ఆయన మొత్తం భాగవతాన్ని చెప్పి చివరికి ఈ మాట అన్నాడు, నామస్మరణాధన్యోపాయం నహి పశ్యామో భవతరనే, కలి ప్రభావం ప్రబలిపోతోందయ్యా, నామస్మరణ చేయవలసిందే అని అన్నాడు. ఈ గొప్పతనాన్ని చెబుతూ ఏ నామాన్ని బాగా చెప్పాలి అంటే గోవింద నామస్మరణం చేయాలి అని. ఇదేదో తిరుమల కొండపై ఉన్నాం కాబట్టి అతిశయోక్తిగా చెప్తున్నామో అనుకోకుండా, గోవింద అనే నామం లేక

0: ఏ దేవతా శాసనామం లేదు. కాబట్టి ప్రతి దేవతకు గోవింద అనే పేరు ఉంది. గాం వేత్తితి గోవింద, చాలా రకాల అర్థాలు ఉన్నాయి. 9 ప్రశస్తమైన అర్థాలు చెప్తారు. ప్రధానమైన అర్థం, మనం అడగకుండానే మన కోరికలు ఎరిగి దాంట్లో వాస్తవమైనవి అనుగ్రహించేవాడు. గోశబ్దానికి వాక్కులు, కోరిక అనే అర్థాలున్నాయి. అటువంటి వాడు కాబట్టి ఆయన కల్పవృక్ష సమాసీన. ఆయన ఒకసారి గమ్మత్తు ఏమిటంటే, ఒక శ్లోకం చెప్తారు. గోవింద దధ దైవతన్న దైవతమితి ప్రోచార్య హస్తాబుభౌ ఉద్ధృత్యాథ శివస్య సన్నిధిగతో వ్యాసోమునీనాంబర యస్య స్తంభిత పాణిరానతి కృతా నందీశ్వరేణాభవత్ తస్మిన్ మే హృదయం సుఖేన రమదాం సాంబే పరం బ్రహ్మణి అని ఒక శివస్తోత్రంలో ఉంది. వేదవ్యాస మహర్షి ఒకసారి కైలాసానికి వెళ్ళారట. వెళుతూ వెళుతూ రెండు చేతులు పైకెత్తి గోవిందా గోవిందా అనర్చుకుంటూ వెళ్ళాడట. అక్కడ వాచ్మెన్గా ఉండేటువంటి నందీశ్వరుడు, ఏమయ్యా ఇది కైలాసం, ఇక్కడ గోవింద అంటావేమిటి అనే మనసులో అనుకుంటూ అటగించబోయాడట. ఆ క్షణంలోనే ఆ పరమేశ్వరుడు యొక్క వాహనమైన పరమధర్మస్వరూపుడైనటువంటి నందీశ్వరుడు యొక్క అవయవాలన్నీ స్తబ్దమైపోయాయట, ఆగిపోయాయట. ఏమిటి ఇలా ఆగిపోయింది అని అనుకుంటే అప్పుడు అర్థం చేసుకున్నాడట, ఓహో గోవింద అనే నామం సమస్త దేవతాస్వరూపం. అది కేవలం ఒక విష్ణువుకో శివుడికో సంబంధించింది కాదు, సమస్త బ్రహ్మాండాలకు మూలభూతమైన పరమాత్మ యొక్క పేరు అని గ్రహించి ఈ పేరుతో గనక ఆ స్వామిని ఆశ్రయిస్తే త్వరగా పలుకుతాడు, త్వరగా మన వంక చూస్తాడు అని అర్థం చేసుకుని క్షమాపణలు చెప్పాట. అటువంటి గోవింద నామాన్ని నిరంతరం మనం గనక ఉచ్చరిస్తూ ఆ కల్పవృక్షంలో ఉండేటువంటి స్వామిని మనం దర్శిస్తూ, అంటే కల్పవృక్షాత్మకమైన స్వామిని, అంటే ఏ కోరిక కోరితే ఆ కోరికను వెంటనే అనుగ్రహించేటువంటి వాడు, ఏ కోరిక కోరాలో జాగ్రత్తగా కోరుకోండి అని హెచ్చరిస్తున్నట్లుగా మనకి అలంకరణాలతో చూపిస్తూ ఉన్నటువంటి వాడు ఆ స్వామిని మనం గనక యథాశక్తి ఆశ్రయిస్తే మన యొక్క కష్టాలను మనం పోగొట్టుకుంటాం. అటువంటి భవ్యమైనటువంటి నామాన్ని మనం ఇక్కడ చూసుకుంటూ ఉన్నాం. పైపెచ్చు స్వామి మనం ఎంత భక్తిగా ఉన్నామో అని మాత్రమే చూస్తున్నారు తప్ప, మనం ఎన్నిసార్లు నామస్మరణ చేశాం లేక ఎంత వైభవంగా పూజ చేశాం అని పెద్దగా గమనించడం లేదు అని వెంకటేశ్వర స్వామి వారి చరిత్ర చూస్తేనే అర్థమవుతోంది. తొండమాన్లో ఉండేటువంటి మహారాజు గారు బంగారు పుష్పాలతో పూజ చేశాడట, మరొక కుమ్మరివాడు మట్టితో పూజ చేశాడట. కానీ భక్తి ఎక్కడ ఉందో పరమాత్మ అక్కడ ప్రత్యక్షమవుతాడు కనుక, అభివ్యక్తమవుతాడు కనుక ఆ మట్టి పేళ్ళే అక్కడ కనిపించాయట. ఎవరికి కనిపించాయి? మహారాజు గారికి కనిపించాయి. కనిపించడం దేనికి? తద్వారా మనందరికీ చెప్తున్నాడు, మీరు భక్తిగా ఉండండి, తద్వారా నేను మీకు సులభమవుతాను అని. ఇదే మనకు రుక్మిణి తులాభార ఘట్టంలో తెలుస్తుంది. ఎంత సంపత్తు పోసినా తూగని స్వామి కేవలం భక్తితో తులసి దళాన్ని పెట్టారో లేక ఆకును పెట్టిందో తెలియదు, కానీ ఆ భక్తితో పెట్టినటువంటి పదార్థానికి తూగాడు. ఆయన తద్వశమైపోయాడు. మరొక చోట ఎంతోమంది భక్తులకు స్వామివారే స్వయంగా సేవ చేస్తూ ఉంటారు అని చాలామంది నమ్ముతూ ఉంటారు. నిన్న కూడా మనం అనుకున్నాం, ఎవరైతే భక్తితో గోవింద నామస్మరణ చేస్తూ ఉంటారో, గోవిందుణ్ణి సచేతనమూర్తిగా చూస్తూ ఉంటారో, ఆ వారి వంక స్వామి చూస్తారు అని మా పెద్దలు చెప్పారు. నాకు కూడా ఆ అనుభవంలో ఉంది. కనుక మనం భక్తిగా చూడటం ఆయన మన వంతు, మనను అనుగ్రహించడం ఆయన బాధ్యత. ఆయన బాధ్యత తప్పుడు భక్తిగా ఆశ్రయించడమే మనం చేయాలి. మరింత విశేషాలను మారుతి గారి మాటల ద్వారా విందాం.
1: అయ్యా గోవింద నామ తత్వాన్ని చక్కగా వివరించారు. ధన్యవాదాలు నరసింహం గారు. అందుకనే సుఖమార్చి చెబుతారు, నిను చింతించుచు పాడుచున్ పొగడుచున్ ని దివ్య చరిత్రముల్ వినుచు చుతురుగా కలోకులు ఇతరాన్వేషంబులం చుతురే ఘన దుర్జన్మ పరంపరాహరణ దక్షంబై మహాయోగి వాగ్వినుతంబైన భవత్పదాబ్జయుగమున్ విశ్వేశ విశ్వంభర. విశ్వవ్యాపకుడైనటువంటి వాడు కర్షతీతి కృష్ణ అని మన మనస్సును ఆకర్షించేటువంటి వాడు, మనలో ఉండేటువంటిది ఏదైతే మాలిన్యం ఉందో దాన్ని తొలగించేటువంటి వాడు. మన శరీరం కూడా ఒక పుష్పమే, ఒక వృక్షమే, ఇందులో కూడా పుష్పాలు ఉన్నాయి, అవి మనం సమర్పించాలి. ఏమిటండి మనం సమర్పించవలసినటువంటి పుష్ప

0: పాలు అంటే అహింసా ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహ, శాంతి పుష్పం, దయా పుష్పం, జ్ఞాన పుష్పమతఃపరం, సత్యం పుష్పం, తపఃపుష్పం, భావ పుష్పమథాష్టమం, ఏవమస్తవిధం పుష్పం, విష్ణో ప్రీతికరం పరం. అటువంటి అద్భుతమైనటువంటి పుష్ప సమర్పణగా మన మనస్సు అనే పుష్పాన్ని ఆ స్వామి యందు ఉంచుకుని నిరంతరము ఆయన అనుగ్రహానికి పాత్రమయ్యేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలగట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా కల్పవృక్ష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు శ్రీ కె నరసింహ, శ్రీ పివిఎన్ఎన్ మారుతి గారు. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. సహకారం శ్రీ వై శ్రీనివాస్. సాంకేతిక సహారం శ్రీ వి విజయమునిస్వామి, శ్రీ కె హరీష్ కుమార్, శ్రీ కె శ్రీనివాసులు మరియు శ్రీ రామగోవిందరెడ్డి. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఈరోజు సాయంత్రం 8 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో మొదటి ఉత్తరం రాస్తున్నవారు సింగనమల నుండి ఎం లక్ష్మీనారాయణ, నాగమునెమ్మ, రవికుమార్, భారతి. వీరంతా రాస్తున్నారు మా అన్నయ్య చిత్రం నుండి ఒక మంచి పాట వినిపించమని. వీరందరి కోసం విందాం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఉన్నిమీనన్, చిత్ర, సుజాత పాడిన ఈ పాట.

0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
1: కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం రాస్తున్నవారు భువనగిరి విద్యానగర్ నుండి మహమ్మద్ బుర్హానుద్దీన్, యూసుఫుద్దీన్, ప్రీతి సురేష్, ముత్యాల్ బాబు, సదానంద్ గౌడ్, అబ్దుల్ బాబా అంజానా, కె మధుసూదన్ రెడ్డి వీరంతా కోరుకుంటున్నారు తల్లిదండ్రులు చిత్రం నుండి ఒక మంచి పాట వినిపించమని. వీరందరి కోసం ఘంటసాల జానకి ఎల్లారీశ్వరి పాడిన ఈ పాట వీరందరి కోసం.

0: అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
1: ముఖాన మొటిమల సైబాల్, గజ్జా బొబ్బల సైబాల్, నడువులో తామర సైబాల్, బురద పుల్ల
2: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
0: మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
3: స్వప్న చిత్రం నుండి ఒక మంచి పాటను వినిపించమని రాస్తున్నారు శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం బైపల్లి నుండి ఎం నాగేశ్వరరావు, బాబురావు, బండారు త్రిమూర్తులు గుప్తా, మాణిక్యాలరావు, పాలెం పోలయ్య, రజనీ, రాజశేఖర్, రవికుమార్, బ్రహ్మయ్య, కస్తూరి రాముడు, వెంకటేష్, నరసింగరావు, జిందం నరహరి, జీడి పెంటయ్య, మహమ్మద్ ఇనాయతుల్లా, ఈశ్వర్రావు, వీరందరి కోసం విందాం స్వప్న చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట.

0: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
2: అభిలాష కార్యక్రమంలో శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం రాస్తున్న వారు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్. వీరంతా రాస్తున్నారు గుప్పెడు మనసులు చిత్రం కోసం ఒక చిత్రం నుండి ఒక మంచి పాట వినిపించమని. వీరందరి కోసం విందాం బాలమురళీకృష్ణ పాడిన ఆత్రేయ గీతం, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
1: అభిలాష కార్యక్రమంలో చివరి ఉత్తరం. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్, యంగముని వీరంతా రాస్తున్నారు. పెద్దరికం చిత్రం నుండి ఒక మంచి పాట వినిపించమని వీరికోసం విందాం ఈ పాట.

మీరింతవరకు అభిలాష కార్యక్రమంలో శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్దిసేపట్లో వివిధ భారతి, ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి.

ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళి 2026 ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఘన వ్యర్థాల నిర్వహణ సమాజానికి, ఆరోగ్యానికి, పర్యావరణానికి చాలా ముఖ్యం. వ్యర్థాలను సరిగా తొలగించకపోతే కలరా, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపిస్తాయి. ప్లాస్టిక్ రసాయనాలు భూమిలో కలవడం వల్ల నేల నిస్సారమవుతుంది. వ్యర్థాలను బహిరంగంగా కాల్చడం వల్ల వాయు కాలుష్యం పెరుగుతుంది. వ్యర్థాల నుండి వెలువడే హానికర ద్రవాలు భూగర్భ జలాల్లోకి, నదులు, చెరువుల్లోకి చేరి నీటిని కలుషితం చేస్తాయి. భారతదేశంలో వ్యర్థాల సమస్య పర్యావరణానికి, ప్రజారోగ్యానికి తీవ్రమైన సవాలుగా మారింది. పట్టణ ప్రాంతాలు చెత్తతో నిండిపోయిన డంపింగ్ యార్డులు, ప్లాస్టిక్తో మూసుకుపోయిన డ్రైనేజీలు, వర్షాకాలంలో వరదలు, మీథేన్ ఉద్గారాలు, డంపింగ్ యార్డులలో అగ్ని ప్రమాదాలు, వ్యర్థాల నుంచి వచ్చే కలుషిత నీరు, ఆరుబయట వ్యర్థాలను కాల్చివేయడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయి. గ్రామీణ ప్రాంతాలు కూడా ప్లాస్టిక్ వ్యర్థాలు, పారిశుద్ధ్య వ్యర్థాలు, పురుగుమందుల డబ్బాలు, ఈ వ్యర్థాలు, ప్యాకేజ్డ్ వస్తువుల వ్యర్థాలతో ప్రభావితమవుతున్నాయి. ఘన వ్యర్థాల నిర్వహణ, పర్యావరణం, ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, భూ వినియోగం స్థానిక ప్రభుత్వం, పట్టణ, గ్రామీణ పరిపాలనతో ముడిపడి ఉంది. వీటిలో చాలా అంశాలు రాష్ట్రాలు, స్థానిక సంస్థల పరిధిలోకి వస్తాయి. కాబట్టి ఇది కేవలం పర్యావరణ సమస్య మాత్రమే కాదు, సమాఖ్య వ్యవస్థ, వికేంద్రీకరణ, స్థానిక స్వపరిపాలనకు సంబంధించిన సమస్య కూడా. వనరులను పునర్వినియోగం, పునరుత్పాదన చేయడం ద్వారా కొత్త ఉత్పత్తుల తయారీకి అవసరమయ్యే సహజ వనరుల వినియోగాన్ని తగ్గించవచ్చు. వ్యర్థాలను కాలువలు, భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థల్లో పడేయడం వల్ల నీటి ప్రవాహానికి అడ్డంకి ఏర్పడి వర్షాకాలంలో వరదలు సంభవిస్తాయి. క్రమబద్ధమైన వ్యర్థాల నిర్వహణ వల్ల నివాస ప్రాంతాలు, నగరాలు పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉంటాయి. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం ఘన వ్యర్థాల నిర్వహణను కేవలం ఒక పారిశుద్ధ్య కార్యక్రమంగా కాకుండా పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక వనరుల సృష్టిగా భావిస్తూ అనేక చర్యలు చేపట్టింది. నగరాలన్నింటినీ వ్యర్థాల రహితంగా మార్చడమే ప్రధాన లక్ష్యంగా స్వచ్ఛభారత్ 2.0 ప్రారంభించింది. 2014 దేశంలో 18% ఉన్న వ్యర్థాల శుద్ధి సామర్థ్యాన్ని 75% పైగా పెంచారు. నగరాల శివార్లలో ఏళ్లుగా కొండలుగా పేరుకుపోయిన వ్యర్థాల గుట్టలను బయోమినింగ్ పద్ధతి ద్వారా శాస్త్రీయంగా ఖాళీ చేస్తున్నారు. వ్యర్థాలు ఉత్పత్తయ్యే ప్రదేశంలోనే తడి, పొడి, ప్రమాదకర వ్యర్థాలుగా వేరు చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధం చేసింది. ప్లాస్టిక్, ఈ వ్యర్థాలు, పాత బ్యాటరీలు, టైర్లను విక్రయించే కంపెనీలు తాము మార్కెట్లోకి విడుదల చేసిన వ్యర్థాలను తిరిగి సేకరించి రీసైకిల్ చేయడం తప్పనిసరి చేశారు. పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్న ఒకేసారి ఉపయోగించి పారవేసే ప్లాస్టిక్ వస్తువుల ఉత్పత్తి, దిగుమతి, విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. గ్రామీణ ప్రాంతాల్లో పశువుల పేడ, వ్యవసాయ వ్యర్థాల నుంచి బయోగ్యాస్, బయోసీఎన్జీ తయారు చేయడంతో పాటు తడిచెత్త నుండి సేంద్రీయ ఎరువులను తయారు చేసి రైతులకు అందిస్తున్నారు. వ్యర్థాల నుండి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లను ప్రోత్సహిస్తున్నారు. నగరాలు, పట్టణాల మధ్య పరిశుభ్రతపై ఆరోగ్యకరమైన పోటీని పెంచడానికి ప్రతి సంవత్సరం స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే నిర్వహిస్తూ ఉత్తమ నగరాలకు స్టార్ రేటింగ్లు ఇస్తున్నారు. వ్యర్థాల సేకరణ, రవాణాను జీపీఎస్ ద్వారా పర్యవేక్షించి వ్యర్థాల రవాణా సమర్థవంతంగా జరగడానికి జియో ట్యాగింగ్, ఆన్లైన్ పోర్టళ్లను ఉపయోగిస్తున్నారు. ఈ చర్యలకు మరింత ఊతమిచ్చేందుకు వ్యర్థాల శుద్ధి సామర్థ్యాన్ని పెంచడం, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం ప్రధాన ఉద్దేశంగా కేంద్ర ప్రభుత్వం గతంలో అమల్లో ఉన్న ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2016 స్థానంలో మరింత కఠినమైన, సమర్థవంతమైన ఘన వ్యర్థాల

0: నిర్వహణ నియమాలు 2026ని ప్రవేశపెట్టింది. ఇవి ఈ సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళిపై నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ మాట్లాడుతూ,
1: ఘన వ్యర్థాల నిర్వహణ కోసం వివిధ చట్టాలు మరియు నియమాలు ఉన్నప్పటికీ లేటెస్ట్ గా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 ని తీసుకురావడం జరిగింది. మారుతున్న కాలానికి మరియు పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా గతంలో ఉన్నటువంటి నియమాలు సరిపోనందున ఇంకా ఈ మధ్య కాలంలో ఒక ప్లాస్టిక్ భూతం కావచ్చు, అదేవిధంగా పర్వతాల్లో పేరుకుపోయినటువంటి లెగసీ వేస్ట్ కావచ్చు, వీటన్నింటినీ నిర్వహించాలంటే, అదే విధంగా మన పరిసర ప్రాంతాల్లోని సహజ వనరులను కాపాడుకోవాలంటే, ముఖ్యంగా నీటి వనరులను కాపాడుకోవాలంటే, నీటి వనరులు కలుషితం కాకుండా చూడాలంటే, మనం ఖచ్చితంగా ఘన వ్యర్థాల నిర్వహణ అనేటువంటిది అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో అధునాతన పద్ధతుల ద్వారా చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అంతేకాకుండా ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ ను కూడా ఇంకా బలీయపరచాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 తీసుకురావడం జరిగింది.
0: ఇల్లు, కార్యాలయాలు, తదితర ప్రాంతాలలో వ్యర్థాలు ఉత్పత్తి అయ్యే చోటే తడి, పొడి, పారిశుద్ధ్య, ప్రత్యేక సంరక్షణ వ్యర్థాలుగా వేరు చేయడం, డంపింగ్ యార్డులపై ఆధారపడటాన్ని తగ్గించడం, పేరుకుపోయిన వ్యర్థాలను తగ్గించి శాస్త్రీయ పునరుత్పాదన పెంచడం, సర్క్యులర్ ఎకానమీని ప్రోత్సహించడం, ఆన్లైన్ పోర్టల్స్, జీపీఎస్, కృత్రిమ మేధ ఆధారిత పర్యవేక్షణను తీసుకురావడం ముఖ్య ఉద్దేశంతో ఈ కొత్త నిబంధనలు తీసుకువచ్చారు. సవరించిన ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళి 2026 ప్రకారం గృహాలు, కార్యాలయాలు సహా అన్ని సంస్థలు వ్యర్థాలను 4 వర్గాలుగా వేరు చేయడం తప్పనిసరి చేశారు. ఇంతకుముందు అమల్లో ఉన్న తడిపొడి 2 డస్ట్బిన్ల విధానాన్ని రద్దు చేసి 4 డస్ట్బిన్ల వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఆకుపచ్చ డబ్బాల్లో తడి వ్యర్థాలు, నీలం డబ్బాల్లో పొడి వ్యర్థాలతో పాటు డైపర్లు, శానిటరీ నాప్కిన్లు, సంబంధిత వ్యర్థాలను ఎరుపు డబ్బాలలో, బల్బులు, మందులు, పెయింట్లు, ఈవేస్ట్ వంటి వాటిని నలుపు డబ్బాలలో వేయాలని నూతన నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. పెద్ద మొత్తంలో వ్యర్థాలను ఉత్పత్తి చేసేవారిని స్పష్టంగా నిర్వచించడమే కాకుండా విస్తరించిన భారీ వ్యర్థాల ఉత్పత్తిదారు బాధ్యతను నెరవేర్చాలని ఈ నిబంధనలు నిర్దేశించాయి. దీనివల్ల వ్యర్థాల సేకరణ, రవాణా, శుద్ధి పర్యావరణ హితంగా జరుగుతుంది. ఈ ప్రక్రియలతో సహా ప్రతి దశను పర్యవేక్షించడానికి కేంద్రీకృత ఆన్లైన్ వేదికను ఏర్పాటు చేశారు. పాతకాలం నాటి వ్యర్థాల పునరుద్ధరణ కోసం కాలపరిమితితో కూడిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని, ఘన వ్యర్థాలను భూమిలో పూడ్చడంపై ఆంక్షలను మరింత పటిష్టం చేయాలని కూడా ఈ నియమాలు స్పష్టం చేస్తున్నాయి. దీనిపై నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ మాట్లాడుతూ,
1: గతంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ని ఇంప్లిమెంట్ చేయడంలో ఆ సంబంధిత స్థానిక సంస్థల నిర్వహణాధికారి, అంటే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అయితే మున్సిపల్ కమిషనర్స్, లోకల్ బాడీస్లో అయితే పంచాయత్ సెక్రటరీ లేదా ఆ పంచాయత్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ప్రధానంగా ఎన్ఫోర్స్మెంట్ చేసేటువంటి వారు. అయితే ఇప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్స్ కి ఈ ఎన్ఫోర్స్మెంట్ ని చేసేటువంటి బాధ్యతను అప్పగించడం జరిగింది. అంతేకాకుండా ఈ 2026 నిబంధనలో వచ్చిన ప్రధాన మార్పులు సోర్స్ సెగ్రిగేషన్ ని ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. అంటే ఎక్కడైతే చెత్త ఉత్పత్తి అవుతుందో అదే ప్రదేశంలో దాన్ని వేరు చేయడం, ఆ వేరు చేయడాన్ని కఠినతరం కూడా చేశారు. మాండేటరీగా సోర్స్ సెగ్రిగేషన్ చేయాలని చెప్పి, అదేవిధంగా బల్క్ వేస్ట్ జనరేటర్స్, ఎవరైతే పెద్ద ఎత్తున వ్యాపార కేంద్రాలు, వాణిజ్య సముదాయాలు ఒక రోజు 100 టన్స్ అంతకంటే ఎక్కువగా ఎవరైతే ఈ చెత్తను ఎక్కువ ఉత్పత్తి చేస్తారో వారందరూ కూడా వారే జవాబుదారితనంగా తీసుకొని వారు చెత్తను వారు నిర్వహించే విధంగా చేయడం, అదేవిధంగా డిజిటల్ ట్రాకింగ్ మరియు ఆన్లైన్ మానిటరింగ్ సిస్టమ్స్ ని తప్పనిసరి చేయడం, కాలుష్య కారకుడే మూల్యం చెల్లించాలి, అంటే దీని యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్, అంటే ఎవరైతే కాలుష్యానికి కారకుడు అవుతున్నాడో అతనే మూల్యం చెల్లించాలి, అంటే దీన్ని ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకోవాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో ఎస్డబ్ల్యూఎం 2026 ని తీసుకురావడం జరిగింది.
0: రోజు 100 కేజీల కంటే ఎక్కువ వ్యర్థాలు ఉత్పత్తి చేసే సంస్థలు, పెద్ద నివాస సముదాయాలు, హోటళ్లు, ఆసుపత్రులు వంటి వాటిపై ప్రత్యేక నిబంధనలు విధించారు. అటువంటి సంస్థలు కేంద్రీకృత ఆన్లైన్ పోర్టల్లో స్థానిక సంస్థ వద్ద నమోదు చేసుకోవాలి. తమ పరిధిలో ఉత్పత్తి అయ్యే తడి వ్యర్థాలను కంపోస్టింగ్ లేదా బయోగ్యాస్ రూపంలో ప్రాసెస్ చేయడానికి సొంత ఏర్పాట్లు చేసుకోవాలి. వికేంద్రీకృత ప్రాసెసింగ్ వీలు కానప్పుడు స్థానిక సంస్థల నుంచి పెద్ద వ్యర్థాల ఉత్పత్తిదారులకు విస్తరించిన బాధ్యత, ఎక్స్టెండెడ్ బల్క్ వేస్ట్ జనరేటర్ రెస్పాన్సిబిలిటీ సర్టిఫికేట్ పొందాలి. ప్రతి సంవత్సరం జూన్ 30 నాటికి వ్యర్థాల నిర్వహణ వివరాలు

0: తో ఆన్లైన్ రిపోర్టు సమర్పించాలి. కొత్త నియమాల్లో గ్రామీణ స్థానిక సంస్థలు కూడా ఘన వ్యర్థాల నిర్వహణ ప్రణాళికను రూపొందించి పర్యావరణ పరిరక్షణ చేపట్టడం తప్పనిసరి చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉత్పత్తయ్యే పొడి వ్యర్థాలను సమీప పట్టణ స్థానిక సంస్థలతో అనుసంధానించి క్లస్టర్ స్థాయిలో సేకరిస్తారు. వ్యర్థాల సేకరణ వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్, వేస్ట్ స్టోరింగ్ ప్లాంట్లలో కృత్రిమ మేధ ఏఐను ఉపయోగిస్తున్నారు. చెత్త సేకరణ లేదా పారిశుధ్య సమస్యలపై ప్రజలు ఫిర్యాదు చేయడానికి మొబైల్ యాప్లను అందుబాటులోకి తెచ్చారు. 2026 నిబంధనలు వ్యర్థాల నిర్వహణ విధులను గ్రామీణ స్థానిక సంస్థలకు కూడా విస్తరించాయి. దీనిపై నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ మాట్లాడుతూ,
1: అపార్ట్మెంట్లు, హోటళ్లు, మార్కెట్ లాంటి పెద్ద స్థాయిలో ఉండేటువంటి వాణిజ్య సంస్థ ఎక్కువ మొత్తంలో వ్యర్థాలను ఉత్పత్తి చేసేటువంటి వారు ప్రతి అపార్ట్మెంట్ లేదా గేటెడ్ కమ్యూనిటీలో వ్యర్థాలు వేరు చేయడానికి ప్రత్యేక రంగంలో డబ్బాలను ఏర్పాటు చేసుకోవాలి. తడి చెత్త నిర్వహణ కోసం వారు ఆన్ సైట్ కంపోస్టింగ్ యూనిట్లను ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా పొడి చెత్తను రీసైక్లింగ్ సెంటర్లకి పంపించేటువంటి ఏర్పాటు చూసుకోవాలి. ఆ విధంగా చేయడం వలన అక్కడ సోర్స్ సెగ్రిగేషన్ అండ్ సోర్స్ గార్బేజ్ ప్రాసెసింగ్ అనేది శాస్త్రీయ పద్ధతిలో ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ నిబంధనలు ఉల్లంఘన జరగకుండా అక్కడ రిసెషన్ వెల్ఫేర్ అసోసియేషన్స్, సొసైటీస్, అడ్మినిస్ట్రేటర్స్ అనేటువంటి వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
0: గ్రామీణ ప్రాంతాలు కూడా ప్లాస్టిక్ వ్యర్థాలు, పారిశుధ్య వ్యర్థాలు, ప్యాకేజ్డ్ వినియోగ వ్యర్థాల సమస్యలను ఎదుర్కొంటున్నందున ఇది అవసరమే. అయితే ఒక గ్రామ పంచాయతీని ఒక చిన్న మున్సిపాలిటీలా పరిగణించడం ఆచరణ సాధ్యం కాకపోవచ్చు. చాలా పంచాయతీల్లో సిబ్బంది, పారిశుధ్య నిపుణులు, వ్యర్థాల రవాణా వాహనాలు, డిజిటల్ రిపోర్టింగ్ సామర్థ్యానికి తగిన నిధులు లేవు. గ్రామ సభల ద్వారా అవగాహన, ఇళ్లలోనే కంపోస్టింగ్, కమ్యూనిటీ కంపోస్టింగ్, ప్లాస్టిక్, పారిశుధ్య వ్యర్థాలను అప్పుడప్పుడు సేకరించడం వంటి సరళమైన నమూనాలు గ్రామాలకు అవసరం. పొడి వ్యర్థాలను సమీపంలోని పట్టణ స్థానిక సంస్థలతో కలిపి క్లస్టర్ స్థాయిలో నిర్వహించవచ్చు. ఈ విధానం ద్వారా చెత్తను మూలం వద్దనే వేరు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. సరైన రీతిలో వేరు చేయని చెత్తను స్వీకరించకుండా తిరస్కరించే అధికారాన్ని పారిశుధ్య కార్మికులకు ఇచ్చారు. కొత్త నిబంధనల ప్రకారం మున్సిపల్ సంస్థలు వ్యర్థాల సేకరణ వ్యవస్థలను ఆధునీకరిస్తున్నాయి. రవాణా సమయంలో వ్యర్థాలు కలిసిపోకుండా ఉండేందుకు 4 విభాగాలున్న ప్రత్యేక వాహనాలను ఉపయోగిస్తున్నారు. కాలుష్యకారుడే చెల్లించాలి అనే సూత్రం ప్రకారం నిబంధనలు పాటించని వారిపై జరిమానాలు విధించే అవకాశం ఉంది. హోటళ్లు, పెద్ద అపార్ట్మెంట్లు, ప్రభుత్వ కార్యాలయాలు వంటి భారీగా చెత్త ఉత్పత్తి చేసే సంస్థలపై ఈ నియమాలు కఠినంగా అమలు చేస్తున్నారు. రోజుకు 100 కిలోలకు పైగా వ్యర్థాలు ఉత్పత్తి చేసేవారు తడి వ్యర్థాలను స్థానికంగానే శుద్ధి చేయాల్సి ఉంటుంది. నిబంధనలను సమర్థవంతంగా అమలు చేయడానికి కేంద్ర రాష్ట్ర స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని ఈ నియమాలు తెలుపుతున్నాయి. వీటిని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసేందుకు కేంద్ర అమలు కమిటీని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటు చేసింది. దీనిపై నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ మాట్లాడుతూ,
1: వ్యర్థరహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. మన అభివృద్ధి చెందిన దేశాలలో అక్కడ సివిక్ సెన్స్, పౌర స్పృహ చాలా ఎక్కువగా ఉంటుంది. పౌరులు చాలా బాధ్యతగా వ్యవహరిస్తారు. అదేవిధంగా మనం కూడా బాధ్యతగా ఉన్నప్పుడే, పౌర స్పృహతో ఉన్నప్పుడే ఒక వ్యర్థరహిత సమాజాన్ని నిర్మించగలం. పరిశుభ్రత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, అది ప్రతి ఒక్కరి నైతిక బాధ్యత. మనం ఉత్పత్తి చేసే చెత్తను బాధ్యతయుతంగా మనమే వేరు చేసి పారిశుద్ధ్య కార్మికులకు అందించడం ద్వారా అదేవిధంగా భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని ఇవ్వడంతో పాటు ఒక కాలుష్యరహిత నీటిని, కాలుష్యరహిత భూమిని, కాలుష్యరహిత గాలిని మన భవిష్యత్తు తరాలకు అందించి వారి యొక్క బంగారు భవిష్యత్తుకి బాటలు వేయడంలో మనమందరం కూడా భాగస్వాములు కావాలని చెప్పి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను.
0: కొత్త నిబంధనల్లో డిజిటల్ పర్యవేక్షణకు పెద్దపీట వేయడం ఆహ్వానించదగినదే. కానీ స్థానిక సంస్థలు వ్యర్థాల సేవలను మెరుగుపరచడం కంటే డాష్ బోర్డులలో వివరాలు నమోదు చేయడానికే ఎక్కువ సమయం వెచ్చిస్తే అది సమస్యగా మారుతుంది. రాష్ట్రాలు, స్థానిక సంస్థలు స్థానిక సూచికలను జోడించడం, డాష్ బోర్డులను తమకు అనుగుణంగా మార్చుకోవడం, రా డేటాను యాక్సెస్ చేయడం, వార్డు స్థాయి సమాచారాన్ని ప్రచురించడం, పౌరుల సమాచారం కోసం స్థానిక భాషలను ఉపయోగించడం వంటి పనులు చేయగలిగినప్పుడు డేటా సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. ప్రజలకు కూడా జవాబుదారీతనం అలవడితేనే వ్యర్థాల నిర్వహణ విజయవంతమవుతుంది. ఈ నూతన ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు జాతీయ పర్యావరణ లక్ష్యాలతో పాటు రాష్ట్ర స్థానిక స్వేచ్ఛను సమతుల్యం చేసి స్థానిక ప్రవర్తన, భౌగోళిక పరిస్థితులు, సంస్థల ఆధారంగా స్థానిక పరిష్కారాలకు మద్దతు ఇస్తాయి అనడంలో సందేహం లేదు. అలాగే వార్డు స్థాయి జవాబుదారీతనం, గ్రామ సభల ప్రమేయం ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న డంపింగ్ యార్డులు, ప్లాస్టిక్ కాలుష్యం, బహిరంగంగా వ్యర్థాలను కాల్చడం, పేలవమైన వ్యర్థ

0: ల ప్రాసెసింగ్ వంటి తీవ్రమైన సమస్యలను పరిష్కరించడానికి ఈ నిబంధనలు ఎంతగానో దోహదపడతాయని ఆశిద్దాం. ఘన వ్యర్థాల నిర్వహణ నియమావళి 2026పై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కె సుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రావోయే అతిథి.

0: కలిసి బిందు వచ్చేద్దామా?
1: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్కి వెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ప్రకటనలు వింటారు.
1: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
2: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
2: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
0: ప్రకటనలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, వివిధ భారతి, ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు కొనసాగుతాయి.
3: శిరశ్రీ గారి లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:32 దాటి 27 సెకండ్ కావస్తుంది. ఇంకా ముసపెట్ మహబూబ్ నగర్ జిల్లా ఎం నరేష్, రోజా, శిరీష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బాగున్నారు మేడం అంటూ పంపించారు. బాగున్నాండి. అలాగే వేటపల్లం రామ్నగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు దేవా నుంచి శుభోదయం, శుభ శుక్రవారం అంటూ మెసేజ్ చేశారు. దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మా కోసం మంచి పాట వినిపించండి అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా పెడన జోగనంద్ర కాలనీ అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, కాదు రాంగ్ ఆన్సర్ అండి. విజయవాడ నుండి నందు, గుడ్ మార్నింగ్ మేడం అంటూ మెసేజ్ చేశారు. వెరీ గుడ్ మార్నింగ్, శ్రోతలందరికీ శుభోదయం. ఈరోజు మానసిక సహనం గురించి చక్కగా వివరించారంటూ కొనగొండల రమణారావు కవిత అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే బెంగళూరు నుంచి మెసేజ్ చేశారు. అలాగే ఆన్సర్ పంపించారు కానీ రాంగ్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ ఆన్సర్ ఈజ్ అంటూ సుమని పెడ నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. ఇప్పుడే ట్యూన్ చేసా అంటూ దేవసేన తిరుపతి నుంచి తిక్కుమగ్గా ఉంది అంటూ పంపించారు. ఆన్సర్ కూడా చెప్పేస్తానండి. ఇంకా రేడియో మిత్రులకు శుభదినం అంటూ తన సహజ రంగులోనే ఉంటుందంటూ కోట శ్రీమన్నారాయణ మూర్తి, సుజాత, సాయి ప్రీతం, భవానీపురం, విజయవాడ నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్.

హాయ్ మేడం బాగున్నారా అంటూ విజయవాడ నుంచి విజయలక్ష్మి గారు ఆన్సర్ నలుపు అనుకుంటున్నా అని పంపించారు. కాదండి, కనకారావు గారు పెడన్ నుంచి బ్లాక్ అని పంపించారు, రాంగ్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ముసపెట్ మహబూబ్ నగర్ జిల్లా ఎం నరేష్ నలుపు అని పంపించారు. కాదు, రాంగ్ ఆన్సర్ అండి. ఇంకా నమస్తే శుభోదయం సౌజ్ఞ అంటూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుండి బండారి త్రిమూర్తులు గుప్తా గారు ఆన్సర్ పంపించారు, నలుపు రంగు అని పంపించారు. కాదండి, రాజశేఖర్ రెడ్డి ఆదూర్ మండలం నుంచి గుడ్ మార్నింగ్ సౌజ్ఞ గారు అంటూ పంపించారు. వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సౌజ్ఞ గారు, బాగున్నారా అంటూ విజయలక్ష్మి గారు పెడకొండ నుంచి లాజిక్ క్వశ్చన్స్ కు అరవిల్కు స్వాగతం. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఎలుగుబంటి రంగు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గూగుల్ తెలి చెప్పిందంట, ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ గుడ్ మార్నింగ్ అంటూ వీరరాఘవమ్మ, సాయి, రేఖ, మౌనిక మెసేజ్ చేశారు. వెరీ గుడ్ మార్నింగ్. మరి ఆన్సర్ ఏంటి అంటే తెలుపు రంగు అనమాట. చాలా మంది నలుపు రంగు అని పంపించారు, తెలుపు రంగు. ఎందుకంటే నాలుగు వైపులు దక్షిణం వైపుకే కిటికీలు ఉన్నాయంటే ఆ ఇల్లు ఉత్తర ధ్రువంలో ఉన్నట్టు కదా, అక్కడ తెల్లటి మంచు ఎలుగుబంట్లు ఉంటాయి కాబట్టి అవి తెలుపు రంగులో ఉంటాయన్నమాట. మరి ఆన్సర్ అయితే తెలుపు రంగు. మరి సెకండ్ క్వశ్చన్ అయితే అడిగేస్తాను. పేరు పెట్టి పిలిచిన వెంటనే విరిగిపోతుంది, ఏంటది? నేను మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. పేరు పెట్టి పిలిచిన వెంటనే విరిగిపోతుంది, ఏంటిది అది? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా. మన నెంబర్ 08662438144 మెసేజ్ చేసేయండి. స్టే ట్యూన్ టు విద్ భారతి FM 101.3.

పాయింట్ త్రీ నేను మీ అజయ్ సౌజన్య. మీరు ఇది బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, ఆర్ఎక్స్ 100 నుంచి. మరి ఇది ఎవరు పాడారంటే కనుక కార్తిక్ పాడగా, చైతన్య భరద్వాజ్ మ్యూజిక్ కంపోజ్ చేయగా చైతన్య ప్రసాద్ లిరిక్స్ అందించారు ఈ సాంగ్ కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:49 దాటి 20 సెకండ్లు కావస్తుంది. మనమున్నాం హర్విల్లో. నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, పేరు పెట్టి పిలిచిన వెంటనే విరిగిపోతుంది ఏంటది అని అడిగాను. చాలా మంది ఆన్సర్స్ అయితే పంపించారు. నమస్తే సౌజ్ఞ బంగారు తల్లి అంటూ ఆన్సర్ అయితే పంపించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా గారు. కానీ రాంగ్ ఆన్సర్ అండి, ఇందాక క్వశ్చన్ బాగుంది అంటూ పంపించారు. థ్యాంక్స్ అండి. ఇంకా మల్లికార్జున్ గారు అభిరామ్ కేశవనగర్ నుంచి ధర్మవరం నుంచి పొంగు కాదండి. ఇంకా పెడన జోగరానందం కాలనీ అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ అజయ్ గారు అంటూ మల్లేశ్వరరావు శాంభవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే పంపించారు. ఉప్పలూరు గ్రామం కంకిపాడు మండలం కృష్ణా జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. విజయలక్ష్మి పెడకొండూరు ఆన్సర్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కలమందలపాడు నుంచి కాసిం ముతుజావలి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎంఎస్ దుర్గారావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ సౌజ్ఞ మామ అంటూ ఆన్సర్ అయితే పంపించారు. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొనగండ్ల రమణారావు కవిత అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నమస్తే వివిధ భారతి ప్రశ్నకు సమాధానం అంటూ విసి మోహన్ ఎఫ్సిఐ కాలనీ నుంచి మిర్యాలగూడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. విజయవాడ నుంచి నందు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కనకారావు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ సౌజ్ఞ గారు అంటూ మురళి గారు మెసేజ్ చేశారు. హాయ్ అండి. డాగ్ కాదండి, విజయవాడ నుంచి వివిధ భారతి పేరైతే పంపించలేదు. అందరికీ హాయ్ అయితే చెప్పమన్నారు. తప్పకుండా మీ విషెస్ కన్వే చేస్తా. ఇంకా ముసాపేట్ గ్రామం మహబూబ్ నగర్ జిల్లా ఎం నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షో చాలా బాగుంది అంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. ఇంకా క్యాట్ అంటూ పంపించారు కడప నుంచి వినయ్ గారు. కాదండి, రాంగ్ ఆన్సర్ అనమాట. మరి ఆన్సర్ అయితే రివీల్ చేసేస్తాను. మరి ఆన్సర్ ఏంటి అంటే కనుక నిశ్శబ్దం అనమాట. ఎందుకంటే ఆ పదాన్ని పలికిన వెంటనే మరి శబ్దాన్ని మనం బ్రేక్ చేసినట్టే కదా. సో అదనమాట. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:51 దాటి 30 సెకండ్లు కావస్తుంది. ఈనాటి హర్విలకైతే నేను బాయ్ బాయ్ చెప్పేస్తున్నాను. అలాగే ఈనాటి నా షో కూడా బాయ్ బాయ్ చెప్పేస్తున్నాను. ఈసారి మరిన్ని విషయాలతో, మంచి మంచి పాటలతో, మంచి మంచి స్టోరీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టేట్ యూన్ టు విద్ భారతి FM 101.3. నేను మీ ఆజే సౌజన్య సైనింగ్ ఆఫ్.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడుతురాని. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 19వ తేదీన విశాఖపట్నంలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్కే బీచ్ లో స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులు ప్రజలతో ముఖాముఖి మాట్లాడతారు. అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో లబ్దిదారులకు పట్టాల పంపిణీ, మౌలిక సదుపాయాల ప్రారంభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేశీయంగా చిప్ సెట్ల డిజైనింగ్ నుంచి తయారీ వరకు సెమికాన్ 2.0 కింద సుమారు 11 నుంచి 12 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం ఆశిస్తోందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. సెమికాన్ ఇండియా 2026 కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొని ప్రసంగించారు. రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలు, పథకాలు సహా అన్ని ప్రయోజనాలకు రేషన్ కార్డు, ఆధార్ కార్డును నివాస రుజువుగా ఉపయోగించుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట ప్రభుత్వ లక్ష్యం మేరకు 2027 మార్చి నాటికి పోలవరం ఈసీఆర్ఎఫ్ డ్యాం నిర్మాణాన్ని పూర్తి చేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. మహిళా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సందర్భంగా విజయవాడలో నిర్వహించిన బైక్ రైడ్లో రాష్ట మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ నిన్న పాల్గొన్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ద్వారా మహిళలకు మహిళాంధ్ర ప్రీమియర్ లీగ్ ఒక మంచి వేదికగా నిలుస్తుందని, ఈ నెల 19 నుంచి 27వ తేదీ వరకు మ్యాచ్లు జరుగుతాయని తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు కల్పవృక్ష వాహనంపై గోవుల గోపన్న అలంకారంలో భక్తులను కటాక్షించారు. తిరుమాడ వీధుల్లో వైభవంగా సాగిన వాహన సేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. పశ్చిమాసియా దేశాల ఘర్షణల నేపథ్యంలో ఇరాన్ అధ్యకుడు పెజెష్కియాన్, ఇతర నేతలు అమెరికాలో పర్యటించనున్నారు. ఆ నేతల వీసాలకు అమెరికా ఆమోదం తెలిపింది. వచ్చేవారం న్యూయార్క్ నగరంలో ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ 81వ సమావేశాలు జరగనున్నాయి.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: అమ్మాయి పెళ్లికి స్థలం అమ్మాల్సిందే, డబ్బు సరిపోయేలా లేదు.
1: అమ్మితే మళ్ళీ కొనగలమా? పోని ఎక్కడైనా అప్పు తీసుకుందామండి.
0: పెళ్ళంటే అప్పులు లోన్లు ఎవరిస్తారు? అమ్మేయాల్సిందే.
1: ఈ మధ్య మా అన్నయ్య ఎంత ఘనంగా పెళ్లి చేశాడో చూశారుగా. కోస్టల్ బ్యాంక్ వాళ్ళ దగ్గర కళ్యాణ మస్తు లోన్ తీసుకున్నాడంట. 3 నుంచి 5 ఏళ్లలోపే తీర్చేయచ్చు. పెళ్లి కోసం లోన్ తో పాటు బ్యాంక్ వాళ్ళే గిఫ్ట్ కూడా ఇస్తున్నారంట. కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
4: హలో, హాయ్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3 వివిధ భారతి FM. నేను మీ ఆర్జే ప్రసన్న. మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ అండ్ 101.3 వివిధ భారతి FM. మరి సినిమా కబుర్లు చెప్పడానికైతే నేను రెడీగా ఉన్నాను, అలాగే వినడానికి మీరు కూడా రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఫ్రమ్ ద మూవీ ఏంటి అంటే కనుక విష్ణు విన్యాసం అనమాట. ఈ సాంగ్ తర్వాత సినిమా కబుర్లు అయితే నేను చెప్పేస్తా. ఇప్పుడైతే ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి FM.

ది రాజాసాబ్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ అన్ 101.3 వివిధ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి అప్డేట్స్ కోసం మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారు నాకు తెలుసు. సెప్టెంబర్ 18 అంటే అసలు ఈ రోజు రిలీజ్ అవుతున్న మూవీస్ ఏంటి అనే వాటి గురించి మాట్లాడుకుందాం. నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం సీక్రెట్ సోల్జర్ అనమాట ఈ మూవీ. అయితే ఈ రోజే మీరందరూ హ్యాపీగా చూసేయచ్చు. అలాగే రాగ్ మయూర్, మెరీన్ ఫిలిప్ జంటగా నటించిన అనుమాన పక్షి, ఇంకా కరీనా కపూర్ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఏంటి అంటే కనుక దయారా అనమాట. సో ఈ మూవీస్ చూడాలనుకున్నా కూడా మీరు ఈ రోజే హ్యాపీగా చూసేయచ్చు అనమాట. మరి ఇంకా నెక్స్ట్ ఏంటి అప్డేట్ అనేది తెలియాలి అంటే ఈ రోజు సినిమా కబుర్లు ప్రోగ్రామ్ అయితే వినాల్సిందే. ఇప్పుడైతే మీ అందరి కోసం నారీ నారీ నడుమ మురారి మూవీ నుంచి సర్వానంద్ నటించిన మూవీ అనమాట ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

ఇష్క్ నాట్ ఏ లవ్ స్టోరీ. ఈ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి అప్డేట్ ఏంటి అంటే గనక విజయ్ దేవరకొండ, రష్మిక మందన వీళ్ళిద్దరి కాంబినేషన్ లో దర్శకుడు రాహుల్ సంకృత్ చాంద్ తెరకెక్కిస్తున్న చిత్రం ఏంటి అంటే మనందరికీ తెలిసిందే అనమాట, రణబాలి అనమాట. మరి మొత్తానికి ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అని చెప్పి మేకర్స్ అయితే అఫీషియల్ గా అనౌన్స్ చేసేసారనమాట. మరి ఈ సినిమాకి అజయ్, అతుల్ అయితే సంగీతం అందిస్తున్నారు. ఎప్పుడు మనందరి ముందుకి రాబోతోంది అంటే కనుక అక్టోబర్ 16న ఈ మూవీ అయితే థియేటర్స్ లో రిలీజ్ అవ్వబోతోంది. సో వీళ్ళిద్దరికి కామన్ ఫ్యాన్స్ ఉంటారు, సపరేట్ గా ఫ్యాన్స్ ఉంటారు. అంటే విజయ్కి కొంతమంది ఫ్యాన్స్ ఉండొచ్చు, రష్మికకి కొంతమంది ఫ్యాన్స్ ఉండొచ్చు. సో ఓవరాల్ గా అందరూ ఈ మూవీ థియేటర్స్ లో చూడాలి అనుకుంటే కనుక అక్టోబర్ 16 వరకు వెయిట్ చేస్తే సరిపోతుంది అనమాట. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను గీతా గోవిందం, దాని తర్వాత డియర్ కామ్రేడ్, ఈ టూ మూవీస్ నుంచి టూ లవ్లీ సాంగ్స్ అయితే ప్లే చేసి వస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టూ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జీ ప్రసన్న.

అవసరం ఏదైనా అసలు చింత పడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీ అవసరం ఏదైనా అసలు చింత పడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది.

0: శమటం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి, డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ, మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి, డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ, మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి, డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ, మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
1: ప్రకటనలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, వివిధ భారతి, ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు కొనసాగుతాయి.
2: రేంజ్లో ఉన్నాయని చెప్పాలి. మరి అసలు అంటే అవన్నీ మన ఎక్స్పెక్టేషన్స్కి మూవీ రీచ్ అవుతుందా లేదా ఇవన్నీ తెలియాలి అంటే ఇంకా కొన్ని రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. మరి టీమ్ మొత్తానికి ఆల్ ద బెస్ట్ చెప్పేస్తూ ఇప్పుడైతే మీ అందరి కోసం మరి న్యాచురల్ స్టార్ నాని యాక్ట్ చేసిన మూవీ అన్నమాట హాయ్ నాన్న, దాని తర్వాత శ్యామ్ సింగరా, ఈ టూ మూవీస్ నుంచి టూ లవ్లీ సాంగ్స్ అయితే ప్లే చేస్తూ ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం మీకు తెలిసే ప్రోగ్రాంలో. అంతవరకు స్టేట్ యూన్ 2 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ప్రకటనలు వింటారు.
1: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న

0: అమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
2: ప్రకటనలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, వివిధ భారతి, ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు కొనసాగుతాయి.
3: కదా ఈ రోజు డే స్పెషాలిటీ ఏంటి అంటే కనుక ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం అన్నమాట. మరి దీనిలో భాగంగా అసలు భారత ప్రభుత్వం నీటి పరిరక్షణకి ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టింది అనేది తెలుసుకుందామని చెప్పాను కదా. భూగర్భ జల నిర్వహణ ఇంకా నియంత్రణ అన్నమాట. ఈ పథకంలో భూగర్భ జల పొరల మ్యాపింగ్, పునరుజ్జీవ చర్యలు, పీజోమీటర్ల నిర్మాణం, భూగర్భ జల నాణ్యత పరిరక్షణ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుందన్నమాట. అలాగే పిఐబి ప్రాజెక్ట్ అన్నమాట, జాతీయ భూగర్భ జల వనరుల మ్యాపింగ్ మరియు నిర్వహణ, NAQUIM కార్యక్రమం అన్నమాట. 2022-2026 సంవత్సరానికి సంబంధించింది అన్నమాట. మరి ఈ పథకం ద్వారా టెలిమెట్రీ వ్యవస్థతో కూడిన 7,000 డిజిటల్ వాటర్ లెవెల్ రికార్డులు, అంటే DWLRలు స్థాపనతో పాటు 7,000 పీజీ మీటర్ల నిర్మాణం, అలాగే బావుల నిర్మాణం ద్వారా భూగర్భ జల పోతల మ్యాపింగ్ కోసం వాటి సేకరణ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారన్నమాట. సో ఇవే కాకుండా ఇంకా చాలా పథకాలైతే ప్రవేశపెట్టడం జరిగింది భారత ప్రభుత్వం. కేవలం నీటి పర్యవేక్షణ అంటే నీటిని వృధా కాకుండా ఇలాంటి అన్ని కార్యక్రమాలు నిర్వహించి ప్రతి ఒక్కళ్ళకి సురక్షితమైన నీరు అందేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యం అన్నమాట. మరి దానికోసం ఇంకా ఎలాంటి ప్రాజెక్టులన్నీ అమలు చేసింది, తీసుకొచ్చింది, ఇవన్నీ కూడా ఇవాళ మీకు తెలుసాలో మీ అందరితో షేర్ చేస్తాను. ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక స్మాల్ కమర్షియల్ అయితే వచ్చేస్తుంది. దాని తర్వాత మీ అందరి కోసం నేను పెళ్లి పుస్తకం మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.
4: Attention, national recognition for your hard work, for those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices. The Department of Animal Husbandry and Dairy, Government of India, invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in three categories: Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician, and there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period 10th August to September 30th 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026, issued in public interest by the Department of Animal Husbandry and Dairy, Government of India.

0: ఏంటి రంగయ్య దిగులుగా ఉన్నావు? పంట బాగానే పండిందిగా.
1: పంట బాగానే పండింది గాని రేట్లు పడిపోయినాయిగా. ఇప్పుడు అమ్మితే కనీసం ఖర్చులు కూడా రావు.
0: ఓ అదా నీ సమస్య? దానికంత దిగులెందుకు? పంటను అధికారిక గిడ్డంగిలో నిల్వ చేసి ఆ ధృవపత్రం పై కోస్టల్ బ్యాంక్ లో రుణం తీసుకో. ఏడాదిలోపు రేట్ వచ్చినప్పుడు అమ్మేసే.
2: రైతుల నేస్తం మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు రూపొందింది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ గా.

సైంధవ్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం మీకు తెలిసే ప్రోగ్రామ్ లో, ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. మరి ఈరోజు డే స్పెషాలిటీ ఏంటి అంటే గనక ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం అనమాట. మరి దీనిలో భాగంగా భారత ప్రభుత్వం నీటి పర్యవేక్షణకి అలాగే ప్రతి ఒక్కళ్ళకి త్రాగునీరు అందించాలి అనే లక్ష్యంతో ఎలాంటి పథకాలు అమలు చేస్తోంది అనేది చెప్తూ ఉన్నాను కదా. ఇంకా ఏంటి మీరు తెలుసుకోవాల్సింది అంటే కనుక జలశక్తి మంత్రిత్వ శాఖ 2019 నుంచి కూడా ప్రతి సంవత్సరం జలశక్తి అభియాన్ అంటే జేఎస్సీని అమలు చేస్తూ వస్తుందన్నమాట. అదేవిధంగా అటల్ మిషన్ ఫర్ రిజర్వేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే అమృత్ 2.0 ఈ పథకం ద్వారా నగర పరిధిలో వర్షపు నీటి సేకరణ మెరుగుపరచడానికి ఒక మార్గసూచిని అభివృద్ధి చేసి దాని ద్వారా భూగర్భ జలాల పునరుద్ధరణ పెంపుకు వ్యూహరచన చేయాలి అని చెప్పి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నమాట. ఇవే కాదు ఇంకా అనేక రకాల పథకాలు అయితే అమలు చేస్తూ ఉందన్నమాట. ఏంటి అంటే కనుక భారత ప్రభుత్వం హర్యానా, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ ఇంకా ఉత్తరప్రదేశ్ అనే 7 రాష్ట్రాల్లోని నీటి కొరతతో బాధపడుతున్న 8213 గ్రామ పంచాయతీలలో జీపీలలో అనమాట అటల్ భూజన్ యోజన అనమాట ఈ పథకాన్ని అమలు చేస్తుందన్నమాట. భూగర్భ జలాల అభివృద్ధి ఇంకా నిర్వహణ ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యంగా చెప్పచ్చు. ఇవే కాదు ఇంకా అనేక లక్ష్యాలతో అనేక పథకాలను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది నీటి పర్యవేక్షణ కొరకు అనేది కూడా చెప్తాను కొన్ని క్షణాల్లో. మీకోసం అయితే ప్రతిరోజు వచ్చినట్టే ప్రాంతీయ వార్తలు అయితే వచ్చేస్తున్నాయి అన్నమాట. తెలుగులో వార్తలు అయితే వచ్చేస్తున్నాయి, క్షమించండి, ప్రాంతీయ వార్తలు కాదు జాతీయ వార్తలు తెలుగులో అయితే వచ్చేసినాయి. దాని తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం మీకు తెలిసే ప్రోగ్రాంలో. అప్పుడు మాట్లాడుకుందాం ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం సందర్భంగా ఇంకా ప్రభుత్వం ఎలాంటి పథకాలు నిర్వహిస్తోంది అని. మరి ఇప్పుడైతే వార్తలు వినేసేయండి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026పై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీ మొదటి సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. రైతుల ప్రయోజనార్థం శాస్త్రీయ ప్రణాళికను రూపొందించాలని శాస్త్రవేత్తలకు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. భూటాన్ అభివృద్ది లక్ష్యాలు, ప్రాధాన్యతలకు భారత్ మద్దతిస్తోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. జపాన్ నిషిన్లోని కొరోగి అథ్లెటిక్ పార్క్ వేదికగా జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టు ఈరోజు జపాన్తో తలపడుతుంది. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026పై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీ మొదటి సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది. ఈ సమావేశంలో బిల్లులోని నిబంధనలు, ప్రతిపాదనలపై హోంమంత్రిత్వ శాఖాధికారులు కమిటీకి సమగ్ర వివరణ ఇస్తారు. విదేశీ విరాళాల వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని మరింత పెంచే లక్ష్యంతో 2010 నాటి విదేశీ విరాళాల నియంత్రణ చట్టానికి సవరణలు చేస్తూ ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది. ఈ బిల్లును క్షుణ్ణంగా పరిశీలించేందుకుగాను పార్లమెంట్ ఉభయ సభలు 12 ఆగస్టున దీనిని జేపీసీకి పంపేందుకు ఆమోదం తెలిపాయి. లోక్సభ స్పీకర్ నామినేట్ చేసిన 21 మంది లోక్సభ సభ్యులు, రాజ్యసభ చైర్మన్ నామినేట్ చేసిన 10 మంది రాజ్యసభ సభ్యులతో కలిపి మొత్తం 31 మంది సభ్యులతో ఈ కమిటీ ఏర్పాటైంది. బీజేపీ ఎంపీ సంజయ్ జైస్వాల్ ఈ కమిటీకి అధ్యక్షత వహిస్తున్నారు. రైతుల ప్రయోజనార్థం శాస్త్రీయ ప్రణాళికను రూపొందించాలని శాస్త్రవేత్తలకు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. హైదరాబాద్లో ఈరోజు జరిగిన దక్షిణాది జోనల్ వ్యవసాయ సదస్సు 2026లో మాట్లాడుతూ మంత్రి, దేశ ప్రయోజనాల కోసం రాష్ట ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ అత్యుత్తమ సంస్కరణలు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. రైతుల జీవితాల్లో మార్పులు తెచ్చేందుకు, ఆహార భద్రత కల్పించేందుకు సంబంధిత రాష్ట్రాల ఉత్తమ విధానాలను అనుసరిస్తామన్నారు. రైతు కేవలం జీవన్దాత మాత్రమే కాదని, దేశానికి భాగ్యదాత కూడా అని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి భగీరథ్ చౌదరి, తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఏపీ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు, ఇతర రాష్ట్రాల మంత్రులు, వివిధ రాష్ట్రాల శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జన్ సేవాసే దేశ్ సేవా మంత్రంతో ప్రభుత్వం సేవా సంకల్ప్ ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సేవా సుపరిపాలన లక్ష్యాలతో 2047 నాటికి వికసిత్ భారత్ సాధన దిశగా ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ ప్రత్యేక ప్రచారంలో భాగంగా స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా క్షేత్రస్థాయిలో వచ్చిన సామాజిక, ఆరోగ్యకరమైన మార్పులపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. పరిశుభ్రత అనేది కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే మిగిలిపోకుండా ప్రజలందరి జీవితాల్లో ఒక భాగం కావాలని, దానిని అలవాటుగా మార్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. పారిశుద్ధ్యం, పర్యావరణ పరిశుభ్రత ద్వారా ప్రజల ఆరోగ్యం మెరుగుపడ్డమే కాకుండా సామాజిక సాధికారతకు ఇది బలమైన పునాదిగా నిలుస్తోందని పేర్కొన్నారు. సేవా సంకల్ప్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా జార్ఖండ్ రాష్ట్రంలో వచ్చిన మార్పులపై ఆకాశవాణి ప్రత్యేక కథనం ప్రసారం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుతో జార్ఖండ్లోని గ్రామాలు, నగరాల్లో పారిశుద్ధ్య ఉద్యమం శరవేగంగా విస్తరించింది. రాష్ట్రంలో 91%కి పైగా గ్రామాలు ఓడిఎఫ్ ప్లస్ హోదాను సాధించి ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై దృష్టిని సారించాయి. గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 42 లక్షల మరుగుదొడ్లు నిర్మించడం వల్ల మహిళలకు ఆత్మగౌరవం, రక్షణ లభించాయని కథనం పేర్కొంది. మరోవైపు గోబర్ధన్ పథకం ద్వారా వ్యర్థాల నుంచి బయోగ్యాస్ తయారు చేస్తూ గిరిజన ప్రాంతాల గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు. పరిశుభ్రత పట్ల పెరిగిన ఈ అవగాహన ప్రజల ఆరోగ్యాన్ని పెంచడమే కాకుండా వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనకు బలమైన పునాది.

గా నిలుస్తోందని వెల్లడించింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసిన యుద్ద శిక్షణ విమానాలను భారత వైమానిక దళానికి పవన్ హన్స్ సంస్థకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ బెంగళూరులో అందజేశారు. ఈ సందర్భంగా వైమానిక దళానికి 2 తేజస్ శిక్షణ విమానాలతో పాటు తొలి HTT 40 బేసిక్ ట్రైనర్ విమానాన్ని HAL అధికారికంగా అందించింది. పవన్ హన్స్ కు 4 ధృవ్ నెక్స్ట్ జనరేషన్ హెలికాప్టర్లను పంపిణీ చేసింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన HTT 40 విమానాలు పైలట్ల శిక్షణలో ఆత్మనిర్భరతను పెంచనుండగా ధృవ్ హెలికాప్టర్లు పౌర విమానయాన రంగాన్ని మరింత బలోపేతం చేయనున్నాయి. భూటాన్ అభివృద్ది లక్ష్యాలు ప్రాధాన్యతలకు భారత్ మద్దతిస్తోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. 3 రోజుల పాటు భూటాన్లో పర్యటించిన మంత్రి ఆ దేశ విదేశాంగ మంత్రి లియోన్ పో డిఎన్ దుంగియల్తో కలిసి ద్వైపాక్షిక సహకారంతో పాటు ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై విస్తృతంగా సమీక్షించారు. ఈ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మంత్రులు కలిసి పలు సంక్షేమ అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించారు. విద్యుత్ రంగంలో సహకారాన్ని మరింత పటిష్టం చేసుకుంటూ భూటాన్లోని జల విద్యుత్ ప్రాజెక్టుల కోసం 4,000 కోట్ల రూపాయల రుణ సహాయం ఒప్పందం కుదుర్చుకున్నాయి. మరోవైపు భూటాన్ పౌరులు భారతీయ డిజిటల్ నెట్వర్క్ ద్వారా సులభంగా చెల్లింపులు జరిపేలా UPI ఆధారిత చెల్లింపు సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. తన పర్యటనలో భాగంగా విదేశాంగ మంత్రి భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్గెల్ వాంగ్చుక్, ఆ దేశ ప్రధానమంత్రి దాషో షెరింగ్ తోబ్గేలను కూడా మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. భారత్ నేపాల్ దేశాల మధ్య వాణిజ్య ఉత్పత్తుల మార్కెట్ను మరింత సరళతరం చేయడం, ద్వైపాక్షిక సంబంధాలను పటిష్టం చేయడంపై ఇరు దేశాలు విస్తృతంగా చర్చించాయి. వాణిజ్యం, రవాణా, వ్యాపార నియంత్రణల పరస్పర సహకారంపై ఏర్పాటైన 2 రోజుల సమావేశం నిన్నటితో ముగిసింది. ఈ భేటీలో మార్కెట్ సౌలభ్యాలు, కస్టమ్స్ క్లియరెన్స్, ఆహార భద్రతా ప్రమాణాలు, సరిహద్దు మౌలిక వసతులు, రైలు రోడ్డు అనుసంధానంతో పాటు అనధికారిక వ్యాపారాన్ని అరికట్టే అంశాలపై చర్చలు జరిగాయి. జపాన్లోని నిషిల్లో గల కొరోగి అథ్లెటిక్ పార్క్ వేదికగా జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న భారత మహిళల క్రికెట్ జట్టు ఈరోజు తన తొలి మ్యాచ్ ఆడనుంది. హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని టీమిండియా ఆతిథ్య జపాన్ జట్టుతో తొలిసారి తలపడుతుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిన్న ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన 3వది చివరి T20 క్రికెట్ మ్యాచ్లో భారత్ 127 పరుగులతో విజయం సాధించి 3-0 తేడాతో సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆఫ్ఘనిస్తాన్ను భారత బౌలర్లు 14.1 ఓవర్లలోనే కేవలం 94 బంతులకే ఆలౌట్ చేశారు. భారత బౌలర్లలో నితీష్ కుమార్ రెడ్డి, రవి బిష్నోయ్, చెరో 3 వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్ 2 వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా, యష్ ఠాకూర్ తలో వికెట్లు తీశారు. బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, కేరళ, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, కొంకణ్, గోవా, కర్ణాటక, లక్షద్వీప్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. వచ్చే 2 రోజుల పాటు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, కేరళ, మాహే, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా ఇదే విధమైన వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని ఆ శాఖ పేర్కొంది. జమ్మూకాశ్మీర్లోని ఉధంపూర్ జిల్లా మజల్తా ప్రాంతంలో చేపట్టిన ఆపరేషన్ సోహన్ విజయవంతం కావడంపై భద్రతా దళాలను నార్థన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ప్రతీక్ శర్మ అభినందించారు. భారత సైన్యం, జమ్మూకాశ్మీర్ పోలీస్, CRPF బలగాలతో కలిసి చేపట్టిన ఈ సంయుక్త ఆపరేషన్లో 2 జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారు. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026పై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ JPC మొదటి సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతుంది.
రైతుల ప్రయోజనార్థం శాస్త్రీయ ప్రణాళికను రూపొందించాలని శాస్త్రవేత్తలకు కేంద్ర వ్యవసాయ

మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. భూటాన్ అభివృద్ది లక్ష్యాలు, ప్రాధాన్యతలకు భారత్ మద్దతిస్తోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. జపాన్ నిషిన్లోని కొరోగి అథ్లెటిక్ పార్క్ వేదికగా జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టు ఈరోజు జపాన్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

మనమైతే ఉన్నాం మీకు తెలిసే ప్రోగ్రాంలో, ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. మరి ఈరోజు డే స్పెషాలిటీ ఏంటి అంటే, ఇందాక నుంచి చెప్తూనే ఉన్నాను, ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం అన్నమాట. మరి దీనిలో భాగంగా ప్రభుత్వం ఎలాంటి పథకాలు మనందరి కోసం అమలు చేస్తోంది అనే దాని గురించి మాట్లాడుతూ ఉన్నాను. మరి రాష్ట్రాలతో కలిసి ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన ఈ పథకం ద్వారా ఉత్పత్తి, పంటల వైవిధ్యం, కోతల తర్వాత నిల్వ, సాగునీటి సదుపాయాల పెంపు పెంచడమే దీని లక్ష్యం అన్నమాట. దాదాపుగా 1.7 కోట్ల మందికి ఈ పథకం ఉపయోగపడుతుందన్నమాట. అలాగే జలజీవన్ మిషన్

సాగునీటి సదుపాయాల పెంపు పెంచడమే దీని లక్ష్యం అన్నమాట. దాదాపుగా 1.7 కోట్ల మందికి ఈ పథకం ఉపయోగపడుతుందన్నమాట. అలాగే జలజీవన్ మిషన్ ఫ్లాగ్షిప్కి భారత ప్రభుత్వం 67,670 కోట్లను కేటాయించడం జరిగిందనమాట. అంటే 67,670 కోట్లను కేటాయించడం జరిగింది. అంటే ఇంటింటికి తాగునీరు జలజీవన్ మిషన్ ఇందాక చెప్పాను కదా, సో ఈ పథకం ద్వారా 2026-27 సంవత్సరంలో 170,000 గ్రామ పంచాయతీల్లో హర్ ఘర్ జల కలెక్షన్లు ఏర్పాటు చేయబోతున్నారనమాట. అంటే 80% గ్రామాలకి కుళాయిల ద్వారా త్రాగునీరు అందించాలి అనేది ఈ పథకం ప్రధాన లక్ష్యంగా చెప్పచ్చు. మరి ఇప్పటి వరకు అంటే కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పథకాలు నిర్వహిస్తుంది అవన్నీ మాట్లాడుకుందాం. అసలు మరి రాష్ట్ర ప్రభుత్వం ఎంత బడ్జెట్ని కేటాయించింది, ఎలాంటి పథకాలని అమలు చేస్తుంది నీటి పర్యవేక్షణ కోసం అనేది కూడా ఇవాళ మీకు తెలుసాలో మీ అందరితో షేర్ చేస్తాను. ఇప్పుడైతే మీ అందరి కోసం సాహో మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తుందన్నమాట. ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

రాష్ట్ర ప్రభుత్వం 2026-27 బడ్జెట్లో జలవనరుల శాఖకి 18,224 కోట్లు కేటాయించడం జరిగిందన్నమాట. చింతల్పూడి ఎత్తిపోతుల పథకానికి 430 కోట్లు, అలాగే వెలిగొండ ప్రాజెక్టుకి 492 కోట్లు కేటాయించడం జరిగిందన్నమాట. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం కింద 605 కోట్లు, హంద్రీ నివాకి 2,621.70 కోట్లు 70 కోట్లు అన్నమాట. అలాగే పోలవరం ప్రాజెక్టుకి 6,105 కోట్లు కేటాయించడం జరిగిందన్నమాట. గ్రామాల్లో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు సరఫరా చేసేందుకు 2026-27 బడ్జెట్లో, ఇందాక చెప్పాను కదా జేజేఎం అంటే జలజీవన మిషన్కి, రాష్ట్ర బడ్జెట్ 4,000 కోట్లు కేటాయించడం జరిగిందన్నమాట. సో ప్రభుత్వాలు చేయాల్సినవి నీటి సంరక్షణ కోసం వాళ్ళు ఖచ్చితంగా చాలా పథకాలు అమలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక రకాల పథకాలని అమలు చేయడం అయితే జరుగుతోంది. సో మనవంతు మనం కూడా నీటిని కాపాడుకోవాలి. సో ఎందుకు అంటే ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియట్లేదు కాబట్టి. సో మారుతున్న కాలానికి తగ్గట్టు ట్యాపులు తిప్పేసి ఉన్నప్పుడు మనం కట్టేయడం, యాక్చువల్గా మనకి విసుగొస్తూ ఉంటుంది అమ్మవాళ్ళు ఇలా చెప్తూ ఉంటే ఎందుకు అని. సో వాళ్ళు ఏంటంటే అప్పట్లో బావులు ఇలాంటి కాన్సెప్ట్ అంతా ఎప్పుడో వాళ్ళకి తెలుసుండేది, ఎందుకంటే వాళ్ళు నీటిని ముందుగానే ఇలాగే నిల్వ చేసుకొని అవసరమైనప్పుడు వాడుకునేవాళ్ళు అనమాట. సో మనం కూడా అంటే ప్రభుత్వాలు చేయాల్సినవి ప్రభుత్వాలు చేస్తున్నాయి, బట్ నీట్ అంటే ఇక్కడ నా కాన్సెప్ట్, నా పాయింట్ ఏంటి అంటే నీటిని పరిరక్షించాల్సిన బాధ్యత ఒక్క ప్రభుత్వందే కాదు, మనందరి మీద కూడా ఉంటుంది కదా కదా. కాబట్టి మన ఇంట్లో వరకైనా అలా వాటర్ పోతూ ఉంటే వేస్ట్ చేయకుండా ఉండడం ఇలాంటి చిన్న చిన్నవే అన్నమాట. సో దానివల్ల ఏంటి అంటే కనుక భవిష్యత్ తరాలకి ఏది కూడా వనరుల కొరత అనే కాన్సెప్టే లేకుండా అట్లీస్ట్ మనకేదైతే అందుతున్నాయో అంతవరకు వాళ్ళకు కూడా అందివ్వడానికి మనమంతా మనం ప్రయత్నం చేసినట్టు జరుగుతుందన్నమాట. సో ఎక్కడా కూడా వాటర్ వృధా పోకుండా మనం పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది అనేది ఓవరాల్గా నేను చెప్పాల్సిన విషయం. సో అది కూడా ఇవన్నీ ఇవాళ ఎందుకు మాట్లాడుకున్నాం అంటే కనుక ఈరోజు ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం కాబట్టి. సో అది సంగతి. మరి ఇవాళ మీకు తెలుసా, మీ అందరికీ నచ్చిందని నేనైతే అనుకున్నా. ఇప్పుడైతే సుందరాకాండ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్తో మీకు తెలుసా ప్రోగ్రామ్కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం ధీరా ప్రోగ్రాంలో. అంతవరకు స్టేట్యూన్ 2 101.3 విద్ భారతీయ ఫ్రమ్.

మనమైతే ఉన్నాం, మీకు తెలుసా ప్రోగ్రామ్ లో మరి ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. మరి నీటి పర్యవేక్షణ కోసం ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టింది అనేది మాట్లాడుకుందాం. అలాగే

0: హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
1: ఆ ఏదో బాగానే ఉన్నాలే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీర,
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపీబీ సమావేశమైంది. రాష్టంలోని వివిధ ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలపై చర్చించి ఆమోదం తెలపనున్నారు. రాష్టంలో నిర్వహించే వినాయక నిమజ్జన కార్యక్రమాల్లో డీజే వాహనాల అనుమతులపై ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. అనుమతుల ప్రక్రియను సులభతరం చేసి వినాయక నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగేలా అధికారులు సహకరించాలని పోలీస్ శాఖకు విజ్ఞప్తి చేశారు. రాష్టంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో 53 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక వనరుల కేంద్రం కార్యాలయ భవనాలను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో మంత్రి నిన్న పర్యటించి సుమారు 3 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం ఎస్ యానాం బీచ్లో స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బీచ్లో పేరుకుపోయిన వ్యర్థాలు ప్లాస్టిక్ సామాగ్రిని తొలగించారు. హైదరాబాద్లో దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ జోనల్ సదస్సు ఈరోజు ప్రారంభమైంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతోంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై సదస్సులు చర్చిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని కోస్తా రాయలసీమ జిల్లాల్లో ఈ రోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు విశాఖపట్నంలో పర్యటిస్తారు. ఆర్కే బీచ్లో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులు ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

సీత పైన మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ దీరా ప్రోగ్రామ్ లోకి. ఆన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇవాళ దీరాలో మీ అందరితో, అంటే మీరు తెలుసుకోబోతున్న దీరా ఎవరి గురించి అంటే, నేను మీ అందరితో షేర్ చేసుకోబోతున్న దీరా ఎవరు అంటే కనుక దర్యాబెన్ రాజ్పుత్ అన్నమాట. మరి మహిళలంటే ఇల్లు పిల్లలకే పరిమితం కాదు, ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటూ వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా ఏలగలరు అని చెప్పి నిరూపించారన్నమాట దర్యాబెన్ రాజ్పుత్. మరి కుటుంబం కోసం ఇంటింటికి తిరిగి పాలు అమ్మిన ఈమె నేడు ఏడాదికి 1.85 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తూ డైరీ క్వీన్ గా పేరు తెచ్చుకున్నారన్నమాట. మరి ఇంకా ఏంటి దర్యాబెన్ రాజ్పుత్ గురించి మీ అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు అనేది ఇవాళ దీరాలో మీ అందరితో షేర్ చేస్తాం. ఇప్పుడైతే మీ అందరి కోసం కేశవ అనే మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ స్టే ట్యూన్డ్.

మనమైతే ఉన్నాం దీరా ప్రోగ్రాంలో, ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా దర్యాబెన్ రాజ్పుత్ గురించి. మరి ఇంకా మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే కనుక, గుజరాత్లోని బనాస్కాంఠా జిల్లా ఇక్కడ అంటే ఈ జిల్లాలో దర్యాబెన్ పుట్టారనమాట. 18 ఏళ్లకే పెళ్ళైపోయిందనమాట. తర్వాత అందరు ఆడవాళ్ళలాగే 4 గోడల మధ్య తన జీవితం కూడా సాగింది. కానీ అత్తింటి ఆర్థిక పరిస్థితులు ఆమెని ఆలోచించేలా చేశాయన్నమాట. దాంతో కుటుంబానికి తన వంతు సాయం అందించాలి అనుకున్నారనమాట. చాలామంది ఇలాగే ఉంటారు. సో వాళ్ళ వంతు వాళ్ళు ఏదో ఒకటి చేసేంత వరకు ప్రశాంతంగా కూడా ఉండరనమాట. అలాగే ఆలోచించారు. అంటే చాలామందికి ఇక్కడ ఇలా అద్భుతాలు సాధించిన వాళ్ళకి తేడా ఏంటి అంటే, ఆలోచన అనేది సహాయం చేయాలి అనేది మనందరికీ ఉంటుంది, కానీ దాన్ని ఆచరణలో పెడతా చూసారా, అక్కడే వాళ్ళకి సక్సెస్ అనేది మొదటి స్టెప్ అనమాట. అంటే సక్సెస్ రావడానికి మొదటి స్టెప్. కాబట్టి మీ ఆలోచన ఏదైనా ఉంటే ఆచరణలో పెట్టడానికి ట్రై చేయండి. ఎన్ని అడ్డంకులు వస్తూనే ఉంటాయి, బట్ వాటిని ఎలాగోలా మనం అధిగమించాము అనేదే మన స్టోరీ అవుతుంది కదా. అలాగే ఎన్ని అడ్డంకులు వచ్చినా అంటే దర్యాబెన్ కూడా అవేమీ పట్టించుకోలేదన్నమాట. సో మరి పెద్దగా చదువుకోలేదు కాబట్టి ఏం చేయాలి, తనకి ఏదైతే తెలిసిందో పశువుల పెంపకాన్ని తన వృత్తిగా ఎంచుకున్నారనమాట. సో మనం అనవసరంగా ఎవరితోనో కంపేర్ చేసుకొని ఒక అంటే స్కిల్స్ లేవనో ఇంకోటో అలా ఎవరితో కంపేర్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. ప్రతి ఒక్కళ్ళకి ఒక టాలెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో మీలో ఏంటి అది అంటే మన గురించి మనకే తెలుస్తుంది కాబట్టి మనలో ఉన్న ప్రత్యేకత ఏంటి అనేది మనం కాన్సన్ట్రేషన్ చేసుకొని తెలుసుకొని మన మీద మనం ఏకాగ్రత పెట్టుకుంటే చాలన్నమాట. సో దర్యాబెన్ కూడా అలాగే ఆలోచించారు. ఎందుకు చెప్తున్నాను అంటే తనకి తెలిసింది చదువుకోలేదు కాబట్టి కేవలం పశువుల పెంపకం ఒక్కటే, మరి దాన్నే వృత్తిగా ఎంచుకొని. సో ఏం చేశారు, ఇంట్లో అన్ని పనులు చూసుకుంటూ ఎట్ ద సేమ్ టైం పశువుల బాగోగులు కూడా చూసుకుంటూ తెల్లారేసరికి పాలు పితికి ఊళ్ళో అందరికీ కూడా అమ్మేవారన్నమాట. మరి ఈ రెండు పనులు సమర్థవంతంగా నిర్వహించుకోవడం అనేది కూడా టఫ్గా ఎప్పుడూ అనుకోలేదు. మరి ఆటంకాలు అయితే వస్తూ ఉంటాయి. అలాగే ఇంకా లోన్స్ తీసుకొని తన సొంతంగా డైరీ ఫామ్ని మొదలు పెట్టారనమాట. కేవలం అంటే కేవలం 2 పశువులతో మొదలైన ఆమె వ్యాపారం దాదాపు 300కి పైగా చేరుకుందనమాట. అంటే వాటితో రోజు సుమారు 1000 లీటర్లకి పైగా పాలని ఉత్పత్తి చేస్తున్నారనమాట. ఇప్పుడు తనొక్కరే కాదు ఇంకొక 14 మందికి కూడా ఉపాధి కూడా కల్పించారు. సో ఇప్పుడు ఏమంటున్నారు అంటే, దర్యాబెన్ రాజ్పుత్ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే పట్టుదలతో ముందుకు సాగాను. అంటే మరి మన దారి అనేది ఎప్పుడు కూడా చాలా బాగుంటుంది అని అస్సలు అనుకోవద్దు. 2 సార్లు పడిపోవచ్చు, 4 సార్లు పడిపోవచ్చు, కానీ మళ్ళీ మనం లేవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాం చూసారా, అప్పుడే విజయానికి ఒక అడుగు పడినట్టనమాట. మనం పడిపోవడం అనేది అంటే గొప్ప విషయం కాదు, మళ్ళీ మనం పడిన ప్రతిసారి ఇంకొంచెం ఎక్కువ ధైర్యం

తీసుకొని లేస్తూ ఉండాలన్నమాట. సో అలాగే ముందుకు సాగి ఇప్పుడు ఏమంటున్నారు అంటే ఖర్చులన్నీ పోను, ఏడాదికి సుమారు 1.85 కోట్ల ఆదాయం వస్తోంది. అంతేకాదు కష్టపడే తత్వానికి ఆలోచన తోడైతే సాధించలేనిది ఏదీ లేదు అంటున్నారనమాట. తన వ్యాపార రహస్యాన్ని కూడా సంతోషంగా మనందరికీ తెలియజేయడం జరిగింది. సో దర్యాబెన్ రాజ్పుత్ గురించి నాకైతే మీ అందరితో చదివినప్పుడు మీ అందరితో షేర్ చేయాలి అని అనిపించింది అనమాట. సో అందుకే చెప్పేశా. ఇప్పుడైతే ఖుషీ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. దాని తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే 1 గంట 20 నిమిషాలకి ప్రాంతీయ వార్తలు అయితే వచ్చేస్తాయి తెలుగులో, అవి వినేసేయండి. దాని తర్వాత మళ్ళీ మనం ధీరాలో కలుసుకుందాం ఇంకొక బ్యూటిఫుల్ టాపిక్ తో. అంతవరకు స్టేజ్ 2 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది.

0: కేసు గుణ ముఖ్యాంశాలు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశం కొనసాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. హైదరాబాద్లో జరుగుతున్న దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ జోనల్ సదస్సులో వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పాల్గొంటారు. వినాయక నిమజ్జన కార్యక్రమాల్లో డీజే వాహనాలకు అనుమతులు మంజూరు చేయాలని మంత్రి నారా లోకేష్ హోంమంత్రి డీజీపీని కోరారు. ఇక వార్తల వివరాలు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి సమావేశమైంది. ఈ సమావేశంలో రాష్టంలోని వివిధ ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు చర్చించి ఆమోదం తెలపనున్నారు. అనంతరం రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సిఆర్డీఏ అథారిటీ సమావేశాన్ని ముఖ్యమంత్రి నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో అమరావతి అభివృద్దికి సంబంధించి పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశముందని అధికారులు తెలిపారు. అలాగే సాయంత్రం పర్యాటక శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించి రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్దికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని రాష్ట గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈరోజు దర్శించుకున్నారు. ఆలయం వద్ద టీటీడీ కార్యనిర్వహణాధికారి ఎం రవిచంద్ర గవర్నర్కు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు గవర్నర్ను ఆశీర్వదించగా రవిచంద్ర తీర్థప్రసాదాలను గవర్నర్కు అందజేశారు. ఇదిలా ఉండగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఈ ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు కల్పవృక్ష వాహనంపై గోవుల గోపన్న అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు వాహన సేవను వీక్షించి స్వామివారిని దర్శించుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని పరిటాలవారిపాలెం, ఉప్పలపాడు, జరుగులవారిపాలెం, నాగభైరవునిపాలెం గ్రామాల్లో మంత్రి నిన్న పర్యటించి సుమారు 3 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. అనంతరం కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ
1: 3 పెద్ద గ్రామాల్లో ఒక్కొక్క గ్రామానికి 50 లక్షల రూపాయలతో ఎప్పుడు లేని విధంగా చెరువులు ఈ రోజున ఆధునీకరణ చేసి అవన్నిటినీ కమ్యూనిటీ ప్లేసెస్ గా చేసి వేల మంది అక్కడికి పిల్లలు గాని పెద్దలు గాని అందరూ వచ్చి కూర్చునే విధంగా 3 పెద్ద చెరువులు చేశాం. అదేవిధంగా 30-40 సంవత్సరాలుగా పరిష్కృతంగానటువంటి గుంటూరు ఛానల్ ని ఈ రోజు దాదాపు 90% ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది. వర్కులు కూడా జరుగుతూ ఉన్నాయి. త్వరలో ఇక్కడ 100 కోట్ల రూపాయలతోటి మంచి ఆయుర్వేదిక్ హాస్పిటల్ కూడా త్వరలో మనం శంకుస్థాపన చేసుకోబోతా ఉన్నాం.
0: హైదరాబాద్లో దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ జోనల్ సదస్సు ఈరోజు ప్రారంభమైంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతోంది. రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై సదస్సులో చర్చిస్తారు. వ్యవసాయ ఉత్పాదకత పెంపు, రైతుల ఆదాయ వృద్దికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చ జరగనుంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యవసాయ అంశాలను, ఎల్నినో పరిస్థితుల ప్రభావం, డిజిటల్ వ్యవసాయం, పప్పుధాన్యాల్లో స్వయం సమృద్ది వంటి అంశాలను మంత్రి ప్రస్తావించనున్నారు. రైతు సంక్షేమం, కేంద్ర రాష్ట ప్రభుత్వ పథకాల సమర్థ అమలుపైన సదస్సులో చర్చించనున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మంత్రి ఈరోజు పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో 53 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక వనరుల కేంద్రం కార్యాలయ భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం కల్పించడంతో పాటు ఉపాధ్యాయులకు అవసరమైన సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలను అన్ని విధాలా అభివృద్ది చేసి మెరుగైన వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్త

0: విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలో ప్రతి ఇంటికి కొళాయి నీరు అందించే లక్ష్యంతో ప్రవేశపెట్టిన జలజీవన్ మిషన్ గురించి ఈరోజు తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా గ్రామీణ కుటుంబాలకు సురక్షితమైన కుళాయి నీటిని అందించేందుకు 2019లో ప్రారంభించిన జలజీవన్ మిషన్ ద్వారా ఇప్పటి వరకు 12,60,00,000 పైగా కొత్త కుళాయి కనెక్షన్లు అందించారు. 2019లో దేశంలోని కేవలం 16.7% గ్రామీణ కుటుంబాలకే కుళాయి నీటి సౌకర్యముండగా 2026 జూన్ నాటికి ఈ సంఖ్య 82% పైగా పెరిగింది. జలజీవన్ మిషన్తో మహిళలకు నీటిని తీసుకురావడానికి వెచ్చించే సమయం గణనీయంగా తగ్గుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. జలజీవన్ మిషన్ పథకం కేవలం కుళాయి కనెక్షన్లు ఇవ్వడానికే పరిమితం కాకుండా నీటి వనరుల పరిరక్షణ వంటి అంశాలపై కూడా దృష్టి పెడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేస్తూ,
1: జల్ జీవన్ మిషన్ కే తహత్ ఘర్ ఘర్ పైప్ సే పానీ పహుంచానే కి వజహ సే హమారీ మాతాఓ బహనో కా జీవన్ ఆసాన్ హో రహా హై. ఇస్కా ఏక్ బడా లాభ్ గరీబ్ పరివారో కే స్వాస్థ్య కో భీ హువా హై.
0: రాష్ట్రంలో నిర్వహించే వినాయక నిమజ్జన కార్యక్రమాల్లో డీజే వాహనాల అనుమతులపై ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. డీజే వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుమతులు మంజూరు చేయాలని హోంమంత్రి అనిత డీజీపీని కోరారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ, డీజే వాహనాలకు పోలీసులు అనుమతులు ఇవ్వడం లేదంటూ పలువురు తన దృష్టికి తీసుకొచ్చారని, ఈ నేపథ్యంలో అనుమతుల ప్రక్రియను సులభతరం చేసి వేగంగా అనుమతులు ఇవ్వాలని సూచించారు. వినాయక నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగేలా అధికారులు సహకరించాలని పోలీసు శాఖకు విజ్ఞప్తి చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఎస్ యానాం బీచ్లో స్వచ్ఛసాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా బీచ్లో పేరుకుపోయిన వ్యర్థాలు, ప్లాస్టిక్ సామగ్రిని తొలగించారు. భారత జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం ఇన్కాయిస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అమలాపురం శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
2: సువిశాల సముద్ర తీరం ఉన్న భారతదేశంలో అందమైనటువంటి ఆంధ్ర గోవా కోకో బీచ్ క్లీన్ అండ్ గ్రీన్ స్వచ్ఛ భారత్ చేశాము. ఈ రోజు ప్లాస్టిక్ వ్యర్థాలని, ఇతర పదార్థాలు ఉంటాయో అవన్నీ ఈ రోజు అన్ని బీచ్ల్లో దేశవ్యాప్తంగా క్లీన్ చేసి ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చి పర్యావరణాన్ని కాపాడుకునే విధంగా, పర్యావరణాన్ని కాపాడుకోవటానికి కావలసినటువంటి పనులు చేశాము.
0: రాష్ట్ర అగ్నిమాపక శాఖలో ఉద్యోగాల భర్తీకి రాష్ట ప్రభుత్వం నోటిఫికేషన్ను జారీ చేసింది. మొత్తం 147 డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాలను భర్తీ చేసేలా ఈ మేరకు పోలీసు నియామక మండలి నోటిఫికేషన్ను విడుదల చేసింది. దరఖాస్తుల స్వీకరణ తేదీలు, అర్హతలు, వయోపరిమితి, రాత పరీక్షల విధానంతో కూడిన నోటిఫికేషన్ పూర్తి షెడ్యూల్ను త్వరలో ప్రకటించనున్నట్లు పోలీసు నియామక మండలి తెలిపింది. ఆసుపత్రుల్లో రోగులకు అందించే భద్రతలో రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. 86 స్కోర్తో అత్యధిక సగటు మార్కులు సాధించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచినట్లు ఢిల్లీలో జరిగిన ప్రపంచ రోగి భద్రతా దినోత్సవ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించిందని చెప్పారు. రోగులకు సురక్షితమైన, నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో రాష్ట్రం సాధించిన పురోగతిపై మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను, వైద్య సిబ్బందిని అభినందించారు. ఇదే స్ఫూర్తితో రోగుల భద్రతా ప్రమాణాలను మరింత మెరుగుపరచాలని ఆయన సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశం కొనసాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి కెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. హైదరాబాద్లో జరుగుతున్న దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ జోనల్ సదస్సులో వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పాల్గొంటారు. వినాయక నిమజ్జన కార్యక్రమాల్లో డీజే వాహనాలకు అనుమతులు మంజూరు చేయాలని మంత్రి నారా లోకేష్ హోంమంత్రి డీజీపీని కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: లు కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
2: అరే, సాయంత్రం 4 అయిపోయింది, బ్యాంక్ లాకర్ లో నుండి గోల్డ్ తెచ్చుకోవడం మర్చిపోయాను. సాయంత్రం పెళ్లి రిసెప్షన్ కూడా ఉంది, ఇప్పుడు ఎలా?
3: దానికంత కంగారు ఎందుకు? మన లాకర్ ఉన్నది కోస్టల్ బ్యాంక్ లో. నీకు తెలుసు కదా, మన కోస్టల్ బ్యాంక్ సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుంది. లాకరే కాదు, బంగారం పెట్టి లోన్ కూడా 6 గంటల వరకు తీసుకోవచ్చు.
2: ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ఇవ్వబడిన షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.
4: తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట తక్కిట

వీవీక్లాక్ అయితే ఎగ్జాక్ట్గా 1 గంట 30 నిమిషాలు 18 సెకండ్లు అయితే అయిపోయింది అనమాట. సో మనం అయితే ఉన్నాం ధీరా ప్రోగ్రామ్లో ఓన్లీ ఆన్ 101.3 వివిద్ భారతి ఎఫ్ఎం. మరి ఇప్పుడు ధీరాలో మీ అందరితో ఏం షేర్ చేసుకోబోతున్నాను అంటే కనుక నేర్చుకో అవకాశాలు పేర్చుకో అనమాట. అంటే అసలు ఏం నేర్చుకోవాలి ఏంటి, మరి ఇప్పుడున్న కాంపిటేటివ్ అంటే ఒకళ్ళకి చాలామంది అంటే ఒకళ్ళతో మనం పోటీ పడాలి ఏదైనా జాబ్కి అంటే 1000 మందితో పోటీ పడాల్సి వస్తుంది, ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువే. మరి ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో మనకంటూ కొన్ని స్కిల్స్ అయితే ఉండాలి కదా, మరి ఏంటి మనం ఏం నేర్చుకోవాలి అనేది ఖచ్చితంగా ఇవాళ ధీరాలో మీ అందరితో షేర్ చేస్తా. ఇప్పుడైతే మీ అందరి కోసం కృష్ణమ్మ మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ స్టే ట్యూన్డ్.

మనమైతే ఉన్నాం వీర ప్రోగ్రాంలో, ఇంకా మాట్లాడుకోబోతున్నాం కదా. మరి నేర్చుకో అవకాశాలు పేర్చుకో అని చెప్పాను. మరి ఏం నేర్చుకోవాలి అంటే కనుక, మనకి ఉన్న స్కిల్స్తో పాటు ఇంకొన్ని స్కిల్స్ అనమాట. వాటిల్లో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినవి అలాగే నేర్చుకోవాల్సినవి ఏంటి అంటే కనుక, డిజిటల్ మార్కెటింగ్ నైపుణ్యాలు అనమాట. ఇంటర్నెట్ వంటి డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి వస్తువులని సేవలని మార్కెటింగ్ చేయడాన్నే డిజిటల్ మార్కెటింగ్గా చెప్తాం. మరి ప్రస్తుత పరిస్థితుల్లో అనేక వ్యాపార సంస్థలు డిజిటల్ మార్కెటింగ్ ద్వారా వ్యాపార కార్యకలాపాలన్నింటినీ కూడా నిర్వహిస్తున్నారు. ఈ విషయం నాకంటే బాగా మీకు కూడా తెలుసు, ఎందుకంటే సోషల్ మీడియాలో అందరూ యాక్టివ్గానే ఉంటున్నారు కాబట్టి ఎన్ని రకాల బిజినెస్ ప్రమోషన్స్, వీడియోస్ చూస్తున్నారు. సో ఎంతమంది ఆన్లైన్ ద్వారా తమ వస్తు సేవల్ని సేల్ చేయడం జరుగుతోంది అనేది మీకు కూడా తెలుసు. కాబట్టి డిజిటల్ బిజినెస్ ఎనాలిసిస్, కంటెంట్ మార్కెటింగ్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఇలాంటివన్నీ కొన్ని ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ ఏంటి అంటే కనుక, ఇవి నేర్చుకుంటే, ఇలాంటి కోర్సులు నేర్చుకోవడం వల్ల ఇప్పుడు మార్కెటింగ్కి సంబంధించి జాబ్ అంటే జాబ్స్ లేవు లేవు అనుకోవడం కంటే జాబ్స్ రావడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుందన్నమాట. సో డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించి ఒక చాలా కోర్సెస్ ఇంకా మీరు తెలుసుకోవచ్చు. అంటే ముందు మనం ఏదైనా రీసెర్చ్ స్టార్ట్ చేస్తే, అసలు ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే ఆటోమేటిక్గా ఇంకా

నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే దీనికి సంబంధించి ఎన్ని రకాల కోర్సులు ఉన్నాయి, మనల్ని ఏది నేర్చుకుంటే మనకి ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుంది. మరి అంతే కదా, ఏదైనా నేర్చుకుంటే ఖచ్చితంగా అది మన కెరియర్కి యూజ్ అవ్వాలి కాబట్టి. సో దీనిలో ఎన్ని రకాల కోర్సులు ఉన్నాయని చెప్పి మనం స్టార్ట్ చేయొచ్చు. సో మనకి ఏదైతే బాగా సెట్ అవుతుంది అని మీకు అనిపించిందో అవన్నీ కూడా నేర్చుకోవచ్చు అనమాట. బట్ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇప్పుడు ఉంటుంది, అలాగే ఫ్యూచర్లో కూడా నాకు తెలిసి అందరూ ఫాలో అవుతూనే ఉంటారు. అలాగే క్రియేటివ్ నైపుణ్యాలు అంటే సృజనాత్మక నైపుణ్యాలు అన్నమాట. మరి కాలానుగుణంగా మారుతున్న పరిస్థితులను బట్టి ఎప్పుడూ కూడా మనల్ని మనం మెరుగుపరుచుకుంటూనే ఉండాలన్నమాట. సో అన్ని విషయాల్లో మరి మన కెరియర్కి సంబంధించి ఎలాంటి అంశంలో అయినా కాస్త భిన్నంగా కొత్తగా ప్రయత్నించి చూడాలి అనే ఆలోచన అలవాటు చేసుకోవాలన్నమాట. ఇంకా మాట్లాడుకుందాం దీని గురించి, మరి ఏం నేర్చుకోవాలి అనే విషయాలు. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను మేజర్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను, వింటూ స్టే ట్యూన్డ్.

నారాయణ అండ్ కో ఈ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం ధీరా ప్రోగ్రాంలో, ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, మరి ఎలాంటి స్కిల్స్ నేర్చుకుంటే మనకు కూడా అవకాశాలు అనేవి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది అనేది అయితే చెప్తూ ఉన్నా. మరి ఇందాకే చెప్పా, డిజిటల్ మార్కెటింగ్ నైపుణ్యాలు చాలా చాలా నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్లో ఇది కూడా ఉంటుంది అని చెప్పి, అలాగే క్రియేటివ్ నైపుణ్యాలు అని చెప్పాను కదా, మరి ప్రతి ఒక్కరికి కూడా సృజనాత్మకత అనేది ఇంటర్నల్గా ఉంటుంది. సో ఎవరికి, కొంతమంది చాలా బాగా అల్లికలు అల్లుతూ ఉంటారు, కొంతమంది పెయింటింగ్ వేస్తారు, కొంతమంది పాటలు పాడతారు, రాస్తారు. సో క్రియేటివిటీ అనేది ప్రతి దానిలో కూడా వాళ్ళ వాళ్ళ రంగాల్లో పెంచుకోవడం వల్ల ఏంటి అంటే ఇంకా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందన్నమాట. మీ కెరియర్కి సంబంధించి ఏ అంశంలో అయినా సరే కాస్త భిన్నంగా అంటే కొత్తగా ప్రయత్నించి చూడాలి అనే ఆలోచనని అలవాటు చేసుకోవాలన్నమాట. సాధనతోనే అన్నీ సాధ్యమవుతాయి కాబట్టి నిరంతరం నేర్చుకునే అవకాశాన్ని అస్సలు వదులుకోకూడదన్నమాట. మారుతున్న పరిస్థితుల్ని బట్టి మల్టిపుల్ స్కిల్స్ అంటే బహుళ నైపుణ్యాలు ఉన్న వారికి ప్రాధాన్యత అనేది పెరుగుతుందన్నమాట. అంటే ఒక వ్యక్తి సంస్థలో వివిధ విధులను నిర్వహించాలి అని చెప్పి ఇప్పుడున్న సంస్థలు కోరుతున్నాయి అన్నమాట. కాబట్టి కేవలం మీ పని ఒక్కటే కాకుండా ఆఫీస్లో ఉన్న ఇతర డిపార్ట్మెంట్ విషయంపై కూడా అవగాహన అనేది పెంచుకోవాలన్నమాట. ఇలా అవసరానికి అనుగుణంగా అదనంగా నేర్చుకోవడంపై దృష్టి పెట్టాలి. అలాగే కొత్త భాష అన్నమాట. మరి ఇది నిజంగా ఉండాల్సిన ముఖ్యమైన స్కిల్. ఇప్పుడు చాలామంది ఈ సమస్యతోనే బాధపడుతూ ఉన్నారన్నమాట. సో అందరికీ తెలిసిందే, ఎవరి మాతృభాషని వాళ్ళు గౌరవించుకోవాలి. కానీ యూత్ ఎలా ఉండాలి, అన్ని అంటే అన్ని రాష్ట్రాలు వాళ్ళు వెళ్తూ ఉద్యోగం చేస్తూ ఉంటారు కాబట్టి మీరు ఎక్కడ ఉద్యోగం చేస్తే అక్కడ వాళ్ళకంటూ ఒక ప్రాంతీయ భాష ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై వెళ్తే తమిళ్ మాట్లాడతారు, కర్ణాటక వెళ్తే కన్నడ.

మాట్లాడతారు. సో మీరు లాంగ్వేజ్ నేర్చుకోండి, అందరూ అన్నీ చిన్నప్పుడే రావు, అన్నీ కూడా మనం ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉంటాం కాబట్టి లాంగ్వేజ్ అసలు అన్నిటికంటే ఇంపార్టెంట్. మన నేషనల్ లాంగ్వేజ్ ఏంటి అంటే హిందీ అనమాట. హిందీ ఖచ్చితంగా నేర్చుకోండి, ఎక్కడికి వెళ్ళినా అంటే మాట్లాడుతూ ఉంటే వచ్చేస్తుంది. బట్ ఒకవేళ అలాంటి పరిస్థితులు ఉండొచ్చు ఉండకపోవచ్చు, కాబట్టి చిన్నప్పటి నుంచి మనం మాట్లాడుతూ ఉంటే, అందుకే చాలామంది హిందీ పక్కన మాట్లాడే వాళ్ళు ఉంటే పట్టేస్తారనమాట. సో వాళ్ళు హిందీ చాలా బాగా మాట్లాడేస్తారు. అలాగే ఇంగ్లీష్, ఇంకా దీని గురించి చెప్పక్కర్లేదు. మనకి ఏదైనా స్కిల్స్ ఉండాలి అంటే ఇంగ్లీష్ ఖచ్చితంగా రావాలి, మాట్లాడగలగాలి కూడా. కాబట్టి మన మదర్ టంగ్ని గౌరవిస్తూనే మర్చిపోకుండా ఉంటూనే ఇవన్నీ కూడా నేర్చుకోవాలన్నమాట. మిగతా వారితో పోలిస్తే అదనంగా ఇతర భాష తెలుసుండడం ఎప్పుడు కూడా పాజిటివ్ అనమాట. ఈ నైపుణ్యం రెజ్యూమేకి అదనపు విలువ కూడా తెచ్చిపెడుతుంది అనమాట. మరి కొత్త ఆలోచనలకి ఆచరణకి ఇది సహాయపడుతుంది అని చెప్పి నిపుణులు కూడా చెప్తున్నారు. కాబట్టి మన స్కిల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి ఇంకా మెరుగుపరచడానికే ప్రయత్నిస్తూ ఉండాలన్నమాట. మరి ఇవన్నీ నేర్చుకోవడంతో పాటు ఎప్పటికప్పుడు మీ కోర్స్కి సంబంధించిన అడ్వాన్స్ కోర్సెస్ ఉంటాయి కదా ఇంకా, సో అవన్నీ నేర్చుకుంటూ ఉండాలి. సో మిమ్మల్ని మీరే ఎప్పుడు కూడా అప్గ్రేడ్ చేసుకుంటూనే ఉండాలన్నమాట. సో అది సంగతి. మరి ఇలాంటివన్నీ నేర్చుకోవడం వల్ల అవకాశాలు అనేవి మనకి రావడానికి ఫ్యూచర్లో అవకాశం అయితే ఉంటుంది. అది మరి ఇవాల్టి ధీరా ప్రోగ్రామ్ అయితే మరి మీ అందరికీ నచ్చింది అని నేనైతే అనుకుంటున్నా. ఇప్పుడైతే ఓరి దేవుడా ఈ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్తో ధీరా ప్రోగ్రామ్కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం మీ అందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సండే సండేలో. అంతవరకు స్టే ట్యూన్ 101.3 వివిధ్ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న.

0: ആർതി FM 101.3.
1: ఏంట్రా అలా ఉన్నావు? ఇంటి శంకుస్థాపన కూడా చేసావుగా, ఇంకేంటి?
2: అదేరా నా దిగులు, ఇల్లు పూర్తి చేయడానికి డబ్బు తగ్గింది. ఫైనాన్స్ వాళ్ళేమో వడ్డీ మీద వడ్డీ వేస్తున్నారు, బ్యాంకులకు వెళితేనేమో ఐటీ రిటర్న్స్ అని అవని ఇవని అడుగుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు.
1: దానికి ఇంత దిగులు ఎందుకు? మన కోస్టల్ బ్యాంక్ వాళ్ళు ఐటీ రిటర్న్స్ లేకపోయినా హౌసింగ్ లోన్స్ ఇస్తున్నారుగా.
3: ఎంతో మంది సొంత ఇంటి కలలను నిజం చేసే మన కోస్టల్ బ్యాంక్ ఇప్పుడు అయింది షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్.

ఇవి క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 2 గంటల 33 నిమిషాలు అయితే అయిపోయింది అనమాట. మరి మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాంటి సండే సండే ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి మీ మనసుని తాకి మాటలు వినిపించడానికి, మైమరిపించే పాటలు వినిపించడానికి సండే సండే అయితే మీ ముందుకు వచ్చేసింది. మరి సందడి చేయడానికి నేను కూడా రెడీగా ఉన్నా, నాతో పాటు కలిసి సందడి చేయడానికి మీరు కూడా రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. మరి క్వశ్చన్ అడగడానికంటే ముందు కొంతమంది ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్లు అయితే పంపించేశారనమాట. మరి చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే కనుక, ఎవరు, వరప్రసాద్ గౌడ్ గారు అనమాట. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నంజాల డిస్ట్రిక్ట్ నుంచి హాయ్ అంటున్నారు. ఇంకా పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు అనమాట ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు. ఇంకా హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి మెసేజ్ చేశారనమాట. ఇంకా ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ ముంబై నుంచి మెసేజ్ చేయడం జరిగింది. అలాగే శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కూడా ప్రోగ్రామ్, అంటే వీళ్ళందరూ కూడా ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు. ఇంకా ఎవరు, ఎం నరేష్, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి మెసేజ్ చేశారు. మాధవి, ఆంజనేయులు, భూదాన్ పోచంపల్లి నుంచి ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు. నమస్తే మేడం అంటూ, శుభ శుక్రవారం అంటూ ఎఫ్ఎం సర్దార్ అనమాట. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పులిపాటి వెంకటేష్ మహబూబ్ నగర్ నుంచి మెసేజ్ చేయడం జరిగింది. అలాగే శేష, సాయి, రోహన్ వీళ్ళందరూ అనమాట ఎక్కడి నుంచి, నెల్లూరు నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. ఇంకా మండూరు లక్ష్మీదేవి గారు వెంకటశాలిని కాలనీ నుంచి ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు. ఇంకా విజయలక్ష్మి గారు విజయవాడ నుంచి కూడా అనమాట హాయ్ అంటూ మెసేజ్ చేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎనుగంటి నాగేంద్ర గుంటూరు నుంచి మెసేజ్ చేశారు. ఇంకా ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి హాయ్ అంటూ మెసేజ్ చేయడం జరిగింది. సరే, నాకు తెలిసి మీ అందరూ క్వశ్చన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. ఈరోజు క్వశ్చన్స్ అన్ని నేర్చుకునే క్వశ్చన్స్ అనమాట, అంటే ఆన్సర్ తెలుసుకునే క్వశ్చన్స్, కొత్త విషయాలు నేర్చుకునే క్వశ్చన్స్ ప్రిపేర్ చేసేసాం మీ అందరి కోసం. అలా అని చెప్పలేని క్వశ్చన్స్ కూడా కాదు. సరే, ఇదంతా వద్దు, క్వశ్చన్ అడుగు చాలు అనుకుంటున్న వాళ్ళ కోసం ఇక అసలు ఏమాత్రం లేట్ చేయకుండా క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల జాబితా ప్రకారం ఉత్తమ బాలల చిత్రంగా ఎంపికైన చిత్రం ఏది, ఇదే అనమాట క్వశ్చన్ అయితే. మరి దీనికి గనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక ఇన్స్పిరేషనల్ సాంగ్ ప్లే చేద్దాం అనుకుంటున్నా, ఎవర్ గ్రీన్ సాంగ్ అనొచ్చు ఒక రకంగా ఇలాంటి సాంగ్స్ని, ఫ్రమ్ ద మూవీ నరసింహ అనమాట. సో ఆ నరసింహ అనే స్టైలే ఒక రకంగా ఇలాగే చెప్పాలి, నిజంగా రజనీకాంత్ గారి స్టైలే ఇంకా ఎవరికి సరిలేరు రజనీకాంత్కి ఎవరు అనుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే మీకోసం ఈ సాంగ్ అయితే వచ్చేస్తోంది, వింటూ నేను ఇందాక అడిగిన క్వశ్చన్కి

అయితే ఆన్సర్స్ పంపించేశారు అన్నమాట. మరి చూసిద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, అసలు కరెక్ట్ పంపించారా లేదా, ఇవన్నీ తెలియాలి అంటే మీ మెసేజ్లు అయితే చదవాల్సిందే. చూద్దాం ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అన్నమాట. ఎవరు అంటే కనుక శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, అలాగే విజయవాడ నుంచి విజయలక్ష్మి గారు మీరు రాంగ్ ఆన్సర్ చెప్పేశారు. ఇంకా ఎవరు అంటే కనుక ఎవరు, వివి సుబ్బారావు గారు అన్నమాట. ఎక్కడి నుంచి, మార్కాపూర్ నుంచి ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు కానీ ఆన్సర్ అయితే పంపించలేదు. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. ఇంకా ఎవరు అంటే కనుక మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రాంగ్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎవరు అంటే కనుక విజయ్ కైలాష్, ఎక్కడిని సాయి కృతిక వీళ్ళందరూ అనమాట మారుతీనగర్ అనంతపురం నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా సాయి దర్శన్, శేష సాయి వీళ్ళందరూ అనమాట ఎక్కడి నుంచి, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అలాగే కలమందలపాడు గ్రామం నుంచి కాశీ ముత్తుజావలి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అచ్చంపేట మండలం రుద్రవరం విలేజ్ నుంచి గంటా సురేష్ అనమాట మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు అంటే కనుక రాంగ్ ఆన్సర్ పంపించేశారు, ఆర్ భాస్కర్ ఫ్రమ్ పాండిచేరి నుంచి అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఏనుగంటి నాగేంద్రరావు గారు గుంటూరు నుంచి అనమాట ఎగ్జాక్ట్లీ మీరు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారండి. ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసన్న అంటూ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎవరు అంటే కనుక ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి అనమాట. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు ఎక్కడి నుంచి అంటే పేరు ఊరు అలా ఏమీ పంపించలేదు కానీ ఆన్సర్ మాత్రం కరెక్టే. మరి పేరు పంపిస్తేనే కదా నేను చెప్పగలిగేది. ఇంకా ఎవరు అంటే కనుక అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కార్యక్రమ సమర్పకులకు సహశ్రోతలకి నమస్తే అంటూ జేరుపోతుల బుచ్చయ్య గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హనుమకొండ జిల్లా తెరాలపల్లి నుంచి అంటూ మెసేజ్ చేశారు. ఆన్సర్ అయితే పంపించలేదు అనమాట. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అలాగే బి మధుప్రసాద్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. సరే మరి క్వశ్చన్ ప్లీజ్ అంటున్న వాళ్ళ కోసం, అలాగే ఇప్పుడే చూన్ చేసి వింటున్న వాళ్ళ కోసం క్వశ్చన్ అయితే ఇంకొకసారి అడిగేస్తున్నాను. నాకు తెలిసి ఈసారి అందరూ ఆలోచించి పంపించేసేయండి. అండ్ దాంతోపాటు క్వశ్చన్ అడిగిన తర్వాత ఒక సాంగ్ అయితే ప్లే చేయడం జరుగుతుంది. సో ఈ హీరోయినే ఈ ఆన్సర్ ఏ అంటే ఈ ఆన్సర్ ఏదైతే ఉందో మూవీ, ఆ మూవీలో హీరోయిన్ కూడా అనమాట. మరి ఇంతకంటే క్లూ కూడా ఏది ఉండదు నాకు తెలిసి. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల జాబితా ప్రకారం ఉత్తమ బాలల చిత్రంగా ఎంపికైన చిత్రం ఏది, ఇదే అనమాట క్వశ్చన్ అయితే. మరి దీని కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662488114 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. మరి ఆల్రెడీ చెప్పాను కదా నిన్ను కోరి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది. విన్ టూ స్టేట్యూన్ టూ 101.3 విత్ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక విన్న సాంగ్ విన్నారు కదా, సో ఈ మూవీలో హీరోయినే. ఇప్పుడు ఆన్సర్లో అంటే ఆన్సర్ మూవీకి సంబంధించి అందులో యాక్ట్ చేసింది కూడా ఈ హీరోయినే అని ఒక క్లూ అయితే ఇచ్చేయడం కూడా జరిగింది. సో మరి దాని తర్వాత అసలు ఎవరు పంపించారు ఏంటి అనేది చూసేద్దాం. ఆన్సర్ అయితే మెసేజ్లు అయితే చాలా మంది పంపించారు, మరి ఎవరు కరెక్ట్ పంపించారు అంటే గనక నమస్తే మేడం అంటూ ఎవరు అంటే గనక ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎవరు అంటే కీర్తిక, లీతిక వీళ్ళందరూ అనమాట నెల్లూరు నుంచి. అండ్ ఇంకా ఎవరు అంటే గనక ఎం నరేష్, అలాగే రోజా మహబూబ్ నగర్ జిల్లా నుంచి, మూసపేట గ్రామం నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు ఇప్పుడు. అండ్ ఇంకా రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు అంటే గనక అంజన్ ఫ్రమ్ దేశిరెడ్డిపల్లి నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా మహమ్మద్ జైనుద్దీన్ అలాగే స్నేహభాను జైనుద్దీన్ ఉమ్మడి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ చండిక, వరలక్ష్మి, వాసు వీళ్ళందరూ అనమాట గంటలమ్మ పాలెం మచిలీపట్నం మండలం కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు కానీ మీ పేరు నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణ అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నాగార్జున లక్ష్మి ఫ్రమ్ బొడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా భాస్కర్ ఫ్రమ్ పాండిచేరి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎస్ఎంఎస్ సర్దార్ గారు అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక విజయ పరమేష్ గుంతకల్ నుంచి అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా బీవి సుబ్బారావు గారు మార్కాపూర్ నుంచి హీరోయిన్ నేమ్ చెప్తున్నారు బట్ క్వశ్చన్ అయితే అది కాదు కదా. ఇంకా ఎల్లప్ప యాదవ్ రాయచూర్ జిల్లా నుంచి అనమాట మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేసారడం జరిగింది. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి బందర్పల్లి నుంచి గడ్డం అంకయ్య గారు అనమాట మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఇమ్మానేని వెంకటేశ్వరరావు గారు ఆమోదగిరి పట్నం వేటపాలెం బాపట్ల జిల్లా నుంచి అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా యా మ్యాథ్స్లో 35 మార్క్స్ కోసం ఒక స్టూడెంట్ చేసే ప్రయత్నమే ఈ మూవీ స్టోరీ కదా అంటూ ఈ మూవీ నేను కూడా చూసా చాలా బాగుంది అంటున్నారు అనమాట సత్యనారాయణ.

అని గారు దేవినగర్ విజయవాడ నుంచి. ఎగ్జాక్ట్లీ హీరోయిన్ ఎవరో కాదు, నివేద థామస్ అనమాట. నేను క్లూ కూడా ఇచ్చేసాను, క్లూ ఇచ్చిన తర్వాత చాలా మంది ఆన్సర్స్ కూడా పంపించడం జరుగుతుంది. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు క్వశ్చన్ మేడం అంటున్నారు, ఏం పర్లేదు, మీకు క్వశ్చన్తో పాటు ఆన్సర్ కూడా చెప్తా. మీరు మాత్రం ఈ క్వశ్చన్ ఆన్సర్ అయిపోయిన తర్వాత ఇంకొక క్వశ్చన్ కోసం ఎదురు చూస్తూ ఉండండి, దానికి ఆన్సర్ మెసేజ్ చేయండి. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు రేవతి రాశేఖర్, నెల్లూరు నుంచి అనమాట. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. ఇంకా అచ్చంపేట మండలం రుద్రవరం విలేజ్ నుంచి అనమాట గంటా సురేష్, మీరు హీరో నేమ్ పంపించేశారు, అది జస్ట్ క్లూ మాత్రమే అనమాట. సరే, ఇంతకీ ఆన్సర్స్ అన్ని చదివేసిన తర్వాత మరి ఆన్సర్ కూడా రివీల్ చేసేసిన టైం అయితే వచ్చేసింది కదా, ఎవరు అంటే కనుక. అసలు దానికంటే ముందు క్వశ్చన్ ఒకసారి అడుగుతా, అప్పుడు అందరికీ క్లారిటీ వస్తుంది, నాకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల జాబితా ప్రకారం ఉత్తమ బాలల చిత్రంగా ఎంపికైన చిత్రం ఏది అంటే కనుక 35 చిన్న కథ కాదు. దర్శకుడు ఎవరు అంటే కనుక నందకిషోర్ గారు అనమాట. మరి నందకిషోర్ గారు దర్శకత్వం వహించిన ఈ మూవీకి ఉత్తమ బాలల చిత్రంగా ఎంపిక అవ్వడం జరిగిందనమాట. సో అది ఆల్మోస్ట్ అందరూ పంపించేశారు. క్లూ ఇచ్చిన తర్వాత ఇంకా చాలామంది తెలుసుకొని అయితే పంపించేశారు. సో అది సంగతి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం తెలుసు కదా మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. మరి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్పారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్తో పాటు ఈ బ్యూటిఫుల్ సాంగ్ కూడా అనమాట. సో వింటూ స్టేట్ యూన్ టు 101.3 వివిధ్ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జీ ప్రసన్న.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ.

0: ഭാരതി FM ന്യൂസ് ഹെഡ്ലൈൻസ്.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహ మండలి SIPB సమావేశమైంది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు చర్చించి ఆమోదం తెలపనున్నారు. రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ CRDA అథారిటీ సమావేశం ముఖ్యమంత్రి నిర్వహించనున్నారని అధికారులు తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈ రోజు దర్శించుకున్నారు. ఆలయం వద్ద టీటీడీ కార్యనిర్వహణాధికారి ఎం రవిచంద్ర గవర్నర్ కు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు గవర్నర్ను ఆశీర్వదించగా రవిచంద్ర తీర్థ ప్రసాదాలను గవర్నర్కు అందజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు విశాఖపట్నంలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్ లో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో, ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో లబ్దిదారులకు పట్టాల పంపిణీ కార్యక్రమంతో పాటు పలు మౌలిక సదుపాయాల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారని అధికారులు తెలిపారు. రాష్టంలో నిర్వహించే వినాయక నిమజ్జన కార్యక్రమాల్లో డీజే వాహనాల అనుమతులపై ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్వేదిగ్గా స్పందిస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుమతులు మంజూరు చేయాలని హోంమంత్రి వి అనిత డీజీపీని కోరారు. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలోని పరిటాలవారిపాలెం, ఉప్పలపాడు, జరుగులవారిపాలెం, నాగభైరవునిపాలెం గ్రామాల్లో కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నిన్న పర్యటించి సుమారు 3 కోట్ల రూపాయలు విలువైన వివిధ అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని మంత్రి

తెలిపారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఈరోజు పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు కల్పవృక్ష వాహనంపై గోవుల గోపన్న అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు వాహన సేవను వీక్షించి స్వామివారిని దర్శించుకున్నారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: 35 చిన్న కథ కాదు మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిద్ భారతీ ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి క్వశ్చన్ కోసం మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. మరి ఈ మాత్రం లేట్ చేయకుండా క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. దేశంలోని తొలి ట్రాన్స్జెండర్ క్లినిక్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? సో ఇదే అనమాట క్వశ్చన్ అయితే. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. ఇప్పుడైతే మీ అందరి కోసం లోకల్ బాయ్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్.
1: సాయంత్రం 4 అయిపోయిందే, బ్యాంక్ లాకర్ లో నుండి గోల్డ్ తెచ్చుకోవడం మర్చిపోయాను. సాయంత్రం పెళ్లి రిసెప్షన్ కూడా ఉంది, ఇప్పుడు ఎలా?
2: దానికి అంత కంగారు ఎందుకోయ్, మన లాకర్ ఉన్నది కోస్టల్ బ్యాంక్ లో. నీకు తెలుసు కదా, మన కోస్టల్ బ్యాంక్ సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుంది. లాకరే కాదు, బంగారం పెట్టి లోన్ కూడా 6 గంటల వరకు తీసుకోవచ్చు.
1: ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి చే ఇవ్వబడిన షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్.

సదానందు నడిపే మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో. అండ్ ఇందాక అడిగిన క్వశ్చన్ మళ్ళీ మీ అందరి కోసం ఇంకొకసారి అడుగుతున్నాను, దేశంలోనే తొలి ట్రాన్స్ జెండర్ క్లినిక్ ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు అని చెప్పి అడగడం జరిగిందనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. అండ్ చాలామంది పంపించారు, చూసేద్దాం మరి ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే కనుక ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు ఎవరు అంటే కనుక శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు అనమాట. అలాగే మూసాపేట గ్రామం నుంచి, మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక గౌస్ ఫ్రమ్ అనంతపురం నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి అనమాట, మీరు ఆన్సర్ కూడా కరెక్టే పంపించారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎం కొండారెడ్డి సిద్ధవట మండలం కడప జిల్లా నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కలమందలపాడు గ్రామం నుంచి కాశీ ముత్తుజవాలి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా భాస్కర్ ఫ్రమ్ పాండిచేరి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా గోకుల్ దాస్, తేజ్ పాల్ వీళ్ళందరూ అనమాట ముంబై నుంచి మెసేజ్ చేస్తున్నారు, మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా అనంతపురం నుంచి అనురాధ గారు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేయడం జరిగిందనమాట. ఇంకా అశ్విన్ కుమార్, ఇంకా ఎవరు, లితిక అనమాట, వీళ్ళందరూ నెల్లూరు నుంచి అనమాట, మీరు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి అనమాట, మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు ఎగ్జాక్ట్లీ చెన్నై నుంచి అనమాట, మీరు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా తమత వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కర్నూలు ముజఫర్నగర్ నుంచి రామకార్తీక వెన్నెల వీళ్ళందరూ అనమాట ఆన్సర్ కూడా కరెక్టే పంపించారు. అలాగే థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు ఎక్కడి నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య గారు అనమాట, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. అలాగే రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక గౌతమ్ గారు, మీరు పంపించిన స్టేట్ అయితే కరెక్టే. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నంజాల డిస్ట్రిక్ట్ నుంచి కౌస్తుభా అనమాట, మీరైతే కౌస్తుభా ఆత్మకూర్ అని పంపించారు నంజాల డిస్ట్రిక్ట్ నుంచి. ఓకే, బాంబే అయితే మీ ఆన్సర్ అయితే అది కనుక రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి, అంజన్ అనమాట దేశిరెడ్డిపల్లి నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, అలాగే స్నేహ బాను జైనుద్దీన్, మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక భూదాన్

పోచంపల్లి నుంచి భోగమార్కండయ్య అనిత, మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అంజన్ ఫ్రమ్ దేశరెడ్డిపల్లి నుంచి రాంగ్ ఆన్సర్. ఇంకా అచ్చంపేట మండలం రుద్రవరం విలేజ్ నుంచి అనమాట గంట సురేష్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అండ్ ఇంకా ఎవరు, ఆల్రెడీ చదివేశాను కదా, నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి శ్రీ చేబ్రోలో రామకృష్ణ గారు, మీ ఆన్సర్ ఇందాక కూడా చదివాను. సో ఇప్పటి వరకు వచ్చిన మెసేజ్లు అన్నీ ఇవే అనమాట. మరి ఇంతకీ అసలు క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి అని నేను అలా రివీల్ చేస్తున్న టైంలో ఒక మెసేజ్ అయితే వచ్చేసింది. మురళీ గారు చిత్తూరు నుంచి మెసేజ్ చేశారు రాంగ్ ఆన్సర్. సరే మరి ఇంకా సస్పెన్స్ అలా ఏమంటారు వీడిపోయే టైం అయితే వచ్చేసింది అనమాట. ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే, దేశంలోనే తొలి ట్రాన్స్జెండర్ క్లినిక్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు అని చెప్పి అడగడం జరిగింది. మీరు సింపుల్గా ఆ రాష్ట్రం చెప్తే సరిపోయేదన్నమాట. ఆల్మోస్ట్ చాలామంది చెప్పారు తెలంగాణ అని చెప్పేశారు. సో ఎప్పుడు అంటే కనుక జూన్ 30th అనమాట. ఓకే, 30 జూన్ 30th తెలంగాణలోని సనత్ నగర్లో ENVC వైద్య కళాశాల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ప్రారంభించడం జరిగిందనమాట. ఏంటది, దేశంలోనే తొలి ట్రాన్స్జెండర్ క్లినిక్ని. సో అది రైట్ ఆన్సర్, ఆల్మోస్ట్ తెలంగాణ అని చెప్పి అందరూ పంపించడం జరిగింది. సో ఇంకా కొన్ని మెసేజ్లు అయితే వచ్చేసినాయి, మరి ఆన్సర్ అయితే రివీల్ చేసేసాను. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సుబ్బారెడ్డి గారు దీనికి సంబంధించి ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ మెసేజ్ చేయడం జరిగిందనమాట మదనపల్లి నుంచి. అండ్ ఇంకా చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ గారు, మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. బురవకొండ నుంచి ఈశ్వరయ్య కరెక్ట్ ఆన్సర్. అండ్ ఎం నరేష్, ఇంకా రోజా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మూసపేట గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. సరే మరి ఆన్సర్ రివీల్ చేసిన క్వశ్చన్కి మళ్ళీ ఆన్సర్ పంపిస్తేమన్నా బాగుంటుందో, అసలు బాగోదు. సో ఇప్పుడైతే మీ అందరికోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, గుండె జారి గల్లంతయిందే ఈ మూవీ నుంచి ఈ సాంగ్ వింటూ, దాని తర్వాత ఖచ్చితంగా ఈ సాంగ్ విన్న తర్వాత క్వశ్చన్ అయితే అడిగేస్తాం. మరి ఏం అడుగుతాను అని చెప్పి ఆలోచిస్తూ ఈ సాంగ్ వింటూ స్టేట్ యూన్ 2 1.3 వివిధ భారతీయ ఫ్యామిలీ.

మరి సాంగ్ అయితే వినేశారు కదా, ఈ సాంగ్ మూవీ నేమ్ ఏంటి? అదే క్వశ్చన్ ఆల్రెడీ అడిగేశా, మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత మీ ఊరి పేరు టైప్ చేసి, దాని తర్వాత మీ ఆన్సర్ కూడా టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. మరి చాలామంది మెసేజ్లు అయితే పంపించారు, చూద్దాం అసలు ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే కనుక ఇందాక అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ కాదు, ఇప్పుడు క్వశ్చన్ అడిగేశాను. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కౌస్తుభా ఆత్మకూరు నంజాల డిస్ట్రిక్ట్ నుంచి అనమాట. ఈ సాంగ్ ఎప్పుడు వినలేదు అంటున్నారు, నేను కూడా మీతో పాటు కలిసి చాలా పాటలు వింటూ ఉంటానమాట. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కర్నూలు ముజఫర్నగర్ నుంచి రామకార్తీక వెన్నెల వీళ్ళందరూ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రాంగ్ ఆన్సర్ పంపించేశారు రేణుకా గారు, అనస్తలిపురం హైదరాబాద్ నుంచి అనమాట. ఇంకా రాజశేఖర్ రెడ్డి గారు కర్నూలు జిల్లా నుంచి మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. సో మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అంటూ ఏక్ నిరంజన ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారండి, ఇప్పుడెక్కడ ఏక్ నిరంజన్, కొన్ని సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయారు. ఎనీవే అదైతే రాంగ్ ఆన్సర్ అనమాట. నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించడం జరిగింది. ఏంటి మరి ఇంతకీ ఎవరికి ఈ మూవీ నేమ్ అయితే తెలియదా? సరే నేనే అయితే చెప్పేస్తున్నాను. ఇంకా నాకు తెలిసి ఇప్పటి వరకు వచ్చిన మెసేజ్లు అయితే అవే, ఈ సాంగ్ ఫ్రమ్ ద మూవీ ఏంటి అంటే కనుక మసాక్ అలీ అనమాట. ఓకే, ఈ మూవీ 2018లో రిలీజ్ అయింది. సో అది సంగతి. ఇప్పుడైతే క్వశ్చన్, నాకు తెలిసి క్వశ్చన్ కోసం మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. సో ట్రై చేయాల్సిందే వింటూ ఉంటే దీనికి ఇందాక

అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ కూడా తెలిసిపోయేది. సరే, ఇంతకీ మరి క్వశ్చన్ ఏంటి అంటే కనుక ఇది ట్రై చేయండి, ఇది పంపిస్తారేమో చూద్దాం. దేశాన్ని ప్రపంచ విమానయాన కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రారంభించిన హబ్ అండ్ స్పోక్ ఈ మోడల్ క్రింద తొలి విమాన సేవల్ని ఏ రాష్ట్రం నుంచి ప్రారంభించారు? ఏంటి ప్రశ్న, క్వశ్చన్ నిజంగా ఇంత పెద్దగా అడగాల అని చెప్పి మీరు అనుకుంటూ ఉంటారు. కొన్ని ప్రశ్నలు అంతే అలాగే ఉంటాయి లెంతీగా వాటిని, కానీ ఆన్సర్ మాత్రం చాలా చిన్నదన్నమాట. క్వశ్చన్ మాత్రమే లెంతీ, ఆన్సర్ మాత్రం చాలా చిన్నది. ఆలోచిస్తే తెలిసిపోతుంది. మీకోసం నేను ఖచ్చితంగా ఇంకొకసారి అడుగుతా. మరి దీని కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత మీ ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను రాహు మూవీ నుంచి ఒక సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ స్టే ట్యూన్డ్.

మనమైతే ఉన్నాం సందడి సందడి ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి కొంతమంది లిజనర్స్ అయితే ఆన్సర్స్ పంపించేశారనమాట. మరి చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే గనక మాధవి ఆంజనేయులు గారు భూదాన్ పోచంపల్లి నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎం నరేష్, రోజా వీళ్ళందరూ మహబూబ్ నగర్ జిల్లా నుంచి అనమాట, మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. కలమందలపాడు గ్రామం నుంచి కాశీ ముత్తుజావాలి కూడా రాంగ్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కానూరు నుంచి తాతారావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. మరి క్వశ్చన్ అయితే విన్నారని అనుకుంటున్నా. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక

గుంటూరు జిల్లా ఇనుమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య గారు అనమాట. మీరు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రాంగ్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అలాగే అనంతపురం నుంచి రమేష్ వెంకట చలపతి మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక గంటా సురేష్ అనమాట రుద్రవరం విలేజ్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. డి బాలాజీ ఫ్రమ్ వనస్థలీపురం హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. సరే మరి ఇంతకీ ఏంటి క్వశ్చన్ అంటే మీ అందరి కోసం ఇంకొకసారి క్వశ్చన్ అయితే అడుగుతున్నాను. ఇప్పుడే ఫోన్ చేసి వింటున్న వాళ్ళ కోసం సో వినండి, దాని తర్వాత ఆలోచించండి, దాని తర్వాత మెసేజ్ చేయండి. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక దేశాన్ని ప్రపంచ విమానయాన కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో, అంటే మన భారతదేశాన్ని అనమాట, భారతదేశాన్ని ప్రపంచ విమానయాన కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రారంభించిన హబ్ అండ్ స్పోక్ ఈ మోడల్ కింద తొలి విమాన సేవలని ఏ రాష్ట్రం నుంచి ప్రారంభించారు అనేదే క్వశ్చన్ అనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత మీ ఆన్సర్ టైప్ చేసి 08662438114 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. ఇప్పుడైతే మీ అందరి కోసం కళ్యాణ వైభోగమే మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ స్టే ట్యూన్.

మనం అయితే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ అండ్ వరల్డ్ 1.3 వివిధ భారతి ఎఫ్ఎం. ఇప్పుడు మీరు విన్న సాంగ్ అయితే ఫ్రమ్ ద మూవీ చెన్నై లవ్ స్టోరీ అనమాట. సో ఈ సాంగ్ అయితే వినేశారు, మరి ఇందాక క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. చాలా మంది మెసేజ్లు అయితే పంపిస్తూ ఉన్నారు, మరి ఇందాక అంటే కొంతమంది కరెక్ట్ గా గెస్ట్ చేయకపోవడం జరిగింది, మరి ఇప్పుడు అసలు ఎంతమంది గెస్ట్ చేశారు, కరెక్ట్ పంపించారా లేదా అవన్నీ చూసేద్దాం. మెసేజ్లు అయితే చాలా మంది పంపించేశారు. కనకరావు గారు పెడ నుంచి మీరు చెప్పిన ఆన్సర్ అయితే కరెక్టే, కానీ అది రాష్ట్రం ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ప్లేస్ అయితే కరెక్టే. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక కౌస్తుభా అనమాట, ఆత్మకూరు నుంచి మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కర్నూలు ముజఫర్నగర్ నుంచి రామకార్తీక, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్. అంకయ్య గారు బందర్పల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి అనమాట రాంగ్ ఆన్సర్. ఇంకా మాధవి ఆంజనేయులు బూదన్ పోచంపల్లి నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా మురళీ గారు హాయ్ అంటూ మెసేజ్ చేశారనమాట. ఇంకా ఉత్తర ఓకే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు రవీంద్రరెడ్డి గారు. ఎక్కడి నుంచి అంటే కనుక సర్వేపల్లి నుంచి అనమాట. అలాగే అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి రమేష్ గారు మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా మార్కాపురం శివాజీనగర్ నుంచి టైలర్ మస్తాన్ వీళ్ళందరూ అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కలమందలపాడు గ్రామం నుంచి కాసిం ముత్తుజా వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. దస్తగిరి సంజయ్ గారు ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా మూసపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అనంతపురం నుంచి అనురాధ గారు మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహబాను జైనుద్దీన్ అనమాట మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. ఇంకా జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్లి నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. ఇంకా షీలా అనమాట చిత్తూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక వరప్రసాద్ గౌడ్, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నంజాల ఎక్కడి నుంచి, ఎస్ ఎగ్జాక్ట్లీ నంజాల డిస్ట్రిక్ట్ నుంచి అంటూ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు అంటే కనుక ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అలాగే కె రవీంద్రరెడ్డి గారు సర్వేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు.

ఇంకా ఎంఎంఎస్ నివాస్ అనమాట, నల్లపాడు గుంటూరు నుంచి అనమాట. మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా డి బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అందరూ సాంగ్స్ చాలా బాగున్నాయి అంటున్నారు, థ్యాంక్ యూ. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక, ఎవరు రాజోల్ నుంచి జయన్న అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా మామిడి కోమలికి కావ్యశ్రీ అంటూ పంపించారు, కాపుకల్లు గ్రామం నుంచి, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి, హలో ప్రసన్న ఇప్పుడే వచ్చాను అంటున్నారు. అదేంటి అదే అంటే ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్పే టైంలో కాకుండా సైనింగ్ అవుట్ చెప్పే టైంలో జాయిన్ అయిపోయారనమాట. ఏం పర్లేదు, వివిధ వినేసండి ఇవాళ. ఇంకా నాగార్జున లక్ష్మి ఫ్రమ్ ఒడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక, ఎంఎంఎస్ నివాస్ నెల్లపాడు గుంటూరు నుంచి అనమాట, ఎగ్జాక్ట్లీ మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ కొన్ని ప్రశ్నలు సులభంగా, కొన్ని ప్రశ్నలు కష్టంగా ప్రోగ్రామ్ని చాలా బాగా నడిపించారు అంటున్నారు శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు. ఓకే, మరి దీనికి ఆన్సర్ చెప్పేయాలి కదా. సో ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక, ఓకే థ్యాంక్ యూ సో మచ్, ఎం నరేష్ ఇంకా రోజా. సో అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు మరి క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి అనేది రివీల్ చేసేస్తున్నాను. దేశాన్ని అంటే మన భారతదేశాన్ని ప్రపంచ విమానయాన కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రారంభించిన హబ్ అండ్ స్పోక్ ఈ మోడల్ క్రింద తొలి విమాన సేవల్ని ఉత్తరప్రదేశ్లోని వారణాసి రాష్ట్రం నుంచి ప్రారంభించడం జరిగిందనమాట. సో ఇది ఆన్సర్ అయితే. సో మరి ఇప్పుడు నేను ఇంకా రివీల్ చేసేసిన తర్వాత ఒక మెసేజ్ అయితే వచ్చేసింది, ఇందాక ఆల్రెడీ మీ మెసేజ్ చదివేశాను రామకృష్ణ గారు. సో అది సంగతి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం సీతారామ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్తో మన సండడే సండడే ప్రోగ్రామ్కి అయితే సైనింగ్ అప్ చెప్పేసిన. అండ్ ఇవాళ ప్రోగ్రామ్ మీ అందరికీ నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే ఈ సాంగ్ వినేసేయండి, మళ్ళీ మనం కలుసుకుందాం వివిధ ప్రోగ్రాంలో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 విత్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

0: కృష్ణా తీరాన వెలిసి,
1: పల్నాటి సీమలో మెరిసి,
0: గోదావరి ఒడ్డున విరిసి,
1: విశాఖ తీరాన చేరి,
0: అంచెలంచెలుగా ఎదిగి,
1: విజయనగరం, ఖమ్మం, ప్రకాశం జిల్లాలలో అడిగిడి,
0: సరికొత్తగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారిచే ఇవ్వబడిన షెడ్యూల్డ్ హోదాతో ముందుకు దూసుకెళ్తోంది మన కోస్టల్ బ్యాంక్. విశ్వసనీయమైన సేవలకు నేడే మీ దగ్గరలో ఉన్న కోస్టల్ బ్యాంక్ ని సంప్రదించండి.
2: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
3: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
2: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
2: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
4: ఏమైందమ్మా అలా ఉంటే?
2: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
4: ఆ కావాలి.
2: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
4: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి సమావేశమైంది. తర్వాత రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సిఆర్డీఏ అథారిటీతో పర్యాటక శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈ రోజు దర్శించుకున్నారు. ఆలయం వద్ద టీటీడీ కార్యనిర్వహణాధికారి ఎం రవిచంద్ర గవర్నర్కు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు గవర్నర్ను ఆశీర్వదించగా రవిచంద్ర తీర్థ ప్రసాదాలను గవర్నర్కు అందజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు విశాఖపట్నంలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్లో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరిగే లబ్దిదారుల పట్టాల పంపిణీ కార్యక్రమంతో పాటు పలు మౌలిక సదుపాయాల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారని అధికారులు తెలిపారు. భారత జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం ఇన్కాయ్స్ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్ యానాం బీచ్లో స్వచ్ఛసాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహించారు. ఇందులో భాగంగా బీచ్లో పేరుగుపోయిన వ్యర్థాలు ప్లాస్టిక్ సామగ్రిని తొలగించారు. ఈ కార్యక్రమంలో అమలాపురం శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు పాల్గొన్నారు. వ్యవసాయం అనుబంధ రంగాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించే నిమిత్తం హైదరాబాద్లో దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ జోనల్ సదస్సు ఈరోజు ప్రారంభమైంది. రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతోంది. రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను ప్రతిరోజు అందిస్తోంది. పర్యావరణ సమతుల్యాన్ని కాపాడడంతో పాటు కోట్లాది మంది ప్రజలకు జీవనోపాధి కల్పించే వెదురు చెట్ల ఆవశ్యకతను తెలియజేస్తూ ఈరోజు ప్రపంచ వెదురు దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 2009 సంవత్సరంలో బ్యాంకాంగ్లో జరిగిన ప్రపంచ బ్యాంబూ కాంగ్రెస్లో అంతర్జాతీయ వెదురు పెంపక పరిరక్షణ సంస్థ చేసిన తీర్మానం మేరకు ప్రతి ఏటా సెప్టెంబర్ 18వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది.

రాష్ట అగ్నిమాపక శాఖలో 147 డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి రాష్ట పోలీసు నియామక మండలి నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తుల స్వీకరణ తేదీలు, అర్హతలు, వయోపరిమితి, రాత పరీక్షల విధానంతో కూడిన నోటిఫికేషన్ పూర్తి షెడ్యూల్ను త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపింది. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

నుంచి వండర్ఫుల్ సాంగ్ విన్న తర్వాత బేబీ క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 4:07 అయితే అయిపోయింది అనమాట. సో మనం అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ వివిధ ప్రోగ్రామ్ లోకి ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ ఇవాళ వివిధాలో థీమ్ ఏంటి అంటే కనుక ఫ్రైడే కాబట్టి ఒకే హీరో అనమాట పవన్ కళ్యాణ్ గారు నటించిన మూవీస్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే ప్లే చేయబోతున్నాను ఇవాళ వివిధాలో. ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ ఓజీ అనమాట. దాని తర్వాత వకీల్ సాబ్. ఈ టూ మూవీస్ నుంచి టూ లవ్లీ సాంగ్స్ వింటూ స్టేజ్ ఉంటూ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం ఇవాళ వివిధ ప్రోగ్రాంలో. అండ్ ఇవాళ ఫ్రైడే కాబట్టి ఓకే హీరో సాంగ్స్ అయితే వింటూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ నటించిన ఫిలిమ్స్ నుంచి వండర్ఫుల్ సాంగ్స్ అయితే వినిపిస్తున్నాను కదా. ఇప్పుడైతే మీ అందరి కోసం భీమ్లా నాయక్ మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వినండి.

0: विविध भारती FM 101.3
1: మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రాంలో. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం తొలి ప్రేమ మూవీ నుంచి, దాని తర్వాత బాలు మూవీ నుంచి లవ్లీ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. వింటూ స్టే ట్యూన్డ్.

మన వైద్య ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో ఓన్లీ అండ్ 101.3 వివిధ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. అండ్ ఇవాళ వివిధాలో థీమ్ ఏంటి అంటే, ఓకే, హీరో అనమాట ఫ్రైడే కాబట్టి పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేసిన ఫిల్మ్స్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటూ ఉన్నారు కదా. ఇప్పుడైతే మీ అందరి కోసం కెమెరామ్యాన్ గంగతో రాంబాబు ఈ మూవీ నుంచి, దాని తర్వాత అన్నవరం, ఈ టూ మూవీస్ నుంచి టూ సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్డ్.

మన మధ్య ఉన్న వివిధ ప్రోగ్రాంలో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇవాళ వివిధాలో ఫ్రైడే కాబట్టి థీమ్ ఏంటి అంటే ఓకే హీరో అనమాట. పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేసిన ఫిలిమ్స్ నుంచి సాంగ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాను కదా. మరి మీతో మాట్లాడటం అనేది నిజంగానే నాకు ఒక పార్టీలా ఉంటుందన్నమాట. అందుకే ఇప్పుడైతే అత్తారింటికి దారేది మూవీ నుంచి ఇట్స్ టైమ్ టు పార్టీ అనే ఒక మంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. సో ఈ సాంగ్తో వివిధ ప్రోగ్రామ్కి సైనింగ్ ఆఫ్ కూడా చెప్పేస్తున్నాను. దాని తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే ఈరోజు కూడా 4:50 స్పెషల్ ప్రోగ్రామ్ వెన్నెల వస్తుంది, అది కూడా వినేసేయండి. అండ్ ఎప్పుడూ చెప్పేదే, మళ్ళీ ప్రసన్న వచ్చేంత వరకు మీరు మాత్రం వివిధ భారతి అయితే వింటూనే ఉండండి. అండ్ మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు అన్ని ప్రోగ్రామ్స్ మీ అందరికీ చాలా నచ్చాయని నేనైతే అనుకుంటున్నాను. మరి ప్రసన్న కూడా సైనింగ్ ఆఫ్ చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది కాబట్టి నేను కూడా సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ తొందరలోనే కలుసుకుంటాను. ఆర్జే ప్రసన్న సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బై బై.

హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. ఒకవేళ మీకు టీనేజ్ కిడ్ ఉంటే వాళ్ళ యాటిట్యూడ్, హార్మోన్స్, కొత్త కొత్త పనులు చేయాలనుకునే నేచర్కి దగ్గరగా మీరు ఉండాలి. ఒక రకంగా చెప్పాలంటే టీనేజ్ పిల్లలను పెంచడం కాస్త కష్టంగా ఉంటుంది. వాళ్ళ శారీరక మానసిక మార్పులు తల్లిదండ్రులకు చాలా ఛాలెంజ్గా మారుతాయి. టీనేజర్ పెంపకం కంటే అప్పుడే పుట్టిన శిశువును పెంచడం చాలా తేలికని చాలామంది తల్లిదండ్రులు అభిప్రాయపడతారు. వాళ్ళ మూడ్ స్వింగ్స్, యాటిట్యూడ్, విభిన్నమైన ప్రవర్తన వంటివన్నీ హార్మోన్లో మార్పుల వల్ల వస్తాయి. ఈ హార్మోనల్ చేంజెస్ 13 నుండి 18 ఏళ్ల లోపు ఉంటాయి. ఈ సమయంలో వాళ్ళ పెంపకం తల్లిదండ్రులకు చాలా కష్టంగా మారుతుంది. ఇలాంటి సమయంలో వాళ్లకు సరైన సలహా, గైడెన్స్, అటెన్షన్ ఇవ్వడం చాలా అవసరం. ఎలాంటి సలహాలు, సూచనలు ఇవ్వడం వల్ల టీనేజ్ లో తప్పటడుగులు వేయకుండా జీవితంపై ఫోకస్ పెడతారు. ఇప్పుడు చూద్దాం మన వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతన్తో. అలాగే టీనేజ్ పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎలా అనుసరించాలో కూడా తెలుసుకుందాం. ఎక్కువగా కంట్రోల్ చేయడం, మరీ ఎక్కువగా మీ టీనేజర్ ని కంట్రోల్ చేయకూడదు. కొన్ని విషయాల్లో నిర్ణయం తీసుకునే ఫ్రీడమ్ ఇవ్వాలి. మరీ ఎక్కువగా కంట్రోల్ చేయడం వల్ల తప్పు నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని విషయాల్లో పేరెంట్స్ పిల్లలతో కొంచెం ఓపెన్ గా, ఫ్రీగా, ఫ్రెండ్లీగా ఉండాలి. సరైన సలహాలు ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, స్మోకింగ్, డ్రగ్స్, ఆల్కహాల్ వంటి వాటి వల్ల కలిగే హాని గురించి వివరించాలి. కొత్త వాళ్లతో పరిచయం అలవాటు అవ్వాలి. అలా కాకుండా తన ఫ్రెండ్స్ ని ఇంటికి తీసుకురమ్మని చెప్పండి. దీనివల్ల వాళ్ళు ఎలాంటి వాళ్ళు మీకు తెలుస్తుంది. ప్రతి చిన్న విషయాన్ని మానిటర్ చేయకుండా మీకు తెలుసుకోవాలి అని ఉంటే డైరెక్ట్ గా అడగండి. పిల్లల విషయాల గురించి మాట్లాడటానికి సంకోచించకండి. అందం విషయంలో టీనేజర్స్ లో వాళ్ళ అందం, ఆకర్షణ గురించి తక్కువ అభిప్రాయం ఉంటుంది. ఒకవేళ అలాంటి సంకేతాలు గమనించినట్లయితే వాళ్లకు కావలసిన సలహాలు, సూచనలు ఇవ్వండి. జనరల్ గా వాళ్ళ బాడీ పట్ల, వాళ్ళ బ్యూటీ పట్ల

అట్లా వాళ్లకు కొంచెం ఎగ్జాజరేటెడ్ ఫీలింగ్స్ ఉంటాయి. సో యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్. అదే కాకుండా ఒత్తిడి చదువు విషయంలో లేదా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో మరీ ఎక్కువగా ఒత్తిడి చేయకూడదు, స్ట్రెస్ అస్సలు ఇవ్వకూడదు. పదే పదే వాటి గురించి మాట్లాడుతూ ఉంటే వాళ్లకు మీపై కోపం పెరుగుతుంది. ఫ్యామిలీ ట్రిప్స్, సినిమాలు, డిన్నర్ ప్లాన్ చేయడం వంటివి తరచుగా ప్రణాళికలో చేర్చుకోండి. ఫ్యామిలీతో వాళ్లకు బంధం బలపడటానికి ఇలాంటి సరదాలు సహాయపడతాయి. లైఫ్ లో క్రష్ అనేది 10 నుండి 13 ఏళ్ల వయసులోనే ఉంటుంది. వారిలో సాధారణ ప్రేమ వంటి బంధాలు ఆ వయసులోనే ప్రారంభమవుతాయి. సాధారణ హెల్తీ రిలేషన్షిప్స్ బిల్డ్ చేయడంలో ఒక కీ రోల్ పోషిస్తాయి. ఓ అబ్బాయి నిజమైన రిలేషన్ లోకి వెళ్లక ముందే వారు ఇలాంటి మరెన్నో క్రష్లను ఫీల్ అవుతారు. అది మీరు గుర్తుంచుకోవాలి. కొన్ని వారు ఇష్టపడే వ్యక్తిని అలా ఆరాధిస్తారు. ఇవి ఇప్పుడిప్పుడే లేత ప్రాయంలో వచ్చే కోరికల వంటివి. పిల్లల మొదటి వారి కుటుంబాల్లోని ప్రేమ బాధ్యత వంటివి నేర్చుకుంటారు. ఆ తర్వాత ఫ్రెండ్స్, టీవీ, సోషల్ మీడియాను, మరెన్నో మెసేజెస్ తెలుసుకుంటారు. వారు నేర్చుకున్న వాటిలో అన్ని మంచివి కాకపోవచ్చు, కాబట్టి ఈ విషయం గురించి పిల్లలతో పేరెంట్స్ మాట్లాడటం చాలా ముఖ్యం. హార్మోన్ల ప్రభావంతో మీ పిల్లలు మీతో క్రష్ గురించి మాట్లాడినప్పుడు వాటిని అప్పుడే వ్యతిరేకించొద్దు, ఎందుకంటే వారికే కొన్ని విషయాల్లో క్లారిటీ ఉండదు. దీంతో మొదట్లోనే అడ్డు చెబితే మీతో ఏం మాట్లాడరు. క్రష్ జీవితంలో ఆరోగ్యకరమైన భాగం, ఫ్యూచర్ కోసం మంచి ప్రాక్టీస్. ఇలాంటి రిలేషన్షిప్స్ పిల్లలకి చాలా నేర్పిస్తాయి. మరోవైపు వారు ముఖ్యంగా టీనేజ్లో ఉంటారు, హార్మోన్ల ప్రభావం ఉంటుంది. పిల్లలు క్రష్కి ఎక్కువగా శారీరక ప్రతిస్పందన ఉంటుంది, అది కూడా గందరగోళంగా ఉంటుంది. మీరు పాల్గొనాల్సిన అవసరం లేని సందర్భాలున్నాయి, కానీ మీ కూతురు తన మొదటి క్రష్తో బిహేవ్ చేసే తీరులో మీరు కొన్ని విషయాలు చెప్పండి. మీ కూతురు ఫీలింగ్స్ అర్థం చేసుకోవడానికి కొన్ని మాటలు ఆమెతో మాట్లాడండి. ఆ క్రష్ తేలిగ్గా ఉంటే మీరు దాని గురించి అంత భయపడాల్సిన అవసరం లేదు. అది కేవలం ఇంట్లో బుచ్చుకుక్క పిల్లల్ని ఇష్టపడినట్లుగానే ఉంటుందని ఆమెతో మాట్లాడండి, ఓదార్చండి. తన సిచ్యువేషన్ ని వ్యతిరేకిస్తే సరికాదు, ఈ విషయం లైఫ్ లో సాధారణమని చెప్పండి. లైఫ్ లో ఎన్నో విషయాల్లో ఫెయిల్యూర్స్ ఉంటాయి. మీరెప్పుడు కూడా సరైన వ్యక్తిని కనుక్కోలేరు. ఆప్యాయత చాలా సార్లు పరస్పరంగా ఉండదు. ఒక్కోసారి ఫీలింగ్స్ రెసిప్రోకేట్ కూడా చేయరు వాళ్ళ క్రష్. మీ పిల్లల భావాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. వాటిని ఒకంట కనిపెట్టడం కూడా ముఖ్యమే. ప్రారంభ దశలో గ్యాడ్జెట్స్ వాడకం, అర్ధరాత్రుల్లో కనిపెట్టుకుని ఉండడం ముఖ్యం. దీంతో మీ పిల్లలు సురక్షితంగా ఉంటారు. డియర్ ఫ్రెండ్స్, మనం ఇవాళ ఒక టీనేజ్ డాటర్ తో ఎలా కరెక్ట్ కావాలో మాట్లాడుకుంటున్నాం, బట్ దిస్ ఈస్ అప్లికబుల్ టు బాయ్స్ యాజ్ వెల్. చాలా మటుకు టీనేజ్ ఏజ్ లో ఏమవుతుందంటే సడన్ గా హార్మోనల్ రష్ ఉంటుంది, బాడీలో చేంజెస్ వస్తాయి, అట్రాక్షన్స్ పెరిగిపోతాయి, అలాగే వాళ్ళ చుట్టుపక్కల ఏముందో అన్న దానిపైన ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ అవుతుంది. ఎనర్జీ హైగా ఉంటుంది, విపరీతమైన ఎనర్జీ ఉంటుంది, కాబట్టి ఏదో చేద్దాం ఏదేదో చేద్దాం అనుకుంటారు, కానీ ఏం చేద్దామో వాళ్ళకే తెలియదు. ఒకవేళ తెలిసినా కానీ వాటికి కావలసిన రీసోర్సెస్ వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు. అది దొరికితే ఒకలాగా ఎక్సిలరేషన్ ఉంటుంది, ఇలేషన్ ఉంటుంది, ఎక్కువ సంతోషపడిపోతారు. అదే ఒకవేళ తనకు చిక్కకపోతే, వాళ్లకు దొరకకపోతే మాత్రము గాఢాంధకార లోయలో పడ్డట్టుగా మరీ బాధపడిపోతూ ఉంటారు. సో యూ షుడ్ బి అవేర్ విత్ ఆల్ దీస్ ఫీలింగ్స్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. ఒక తల్లి తండ్రి పిల్లల్ని కనిపెట్టుకొని ఉంటే ఇలాంటి చిన్న చిన్న జర్నీలో వాళ్ళకి కొంచెం సరైన మార్గంలో ఇస్తే ఆఫ్టర్ ది గ్రో అవుట్ ఆఫ్ ఏజ్ దే విల్ డెఫినెట్లీ అండర్స్టాండ్. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకొని నవ్వుకుంటారు, అయ్యో ఇలా నేను చేశానా అని. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా వి ఆల్ గో త్రూ దీస్ చేంజెస్, ఎమోషనల్ బిహేవియర్ కానివ్వండి. చాలా సార్లు పిల్లలు ఏదైనా చేయాలి అని వాళ్ళని మరీ మరీ ఫోర్స్ చేస్తే చిరాకు పడతారు, కోప్పడతారు, అరిచేస్తూ ఉంటారు. ఏంటి అంటే వాళ్ళకు క్లారిటీ ఉండదు. అదే టైంలో ఏంటంటే పేరెంట్స్ కూడా వాళ్ళ ఏజ్ కూడా పెరిగిపోతూ ఉంటుంది, వాళ్లకు కూడా కొంచెం సహనం తగ్గిపోతుంది, బాడీలో పేరెంట్స్ కి కూడా ఎన్నో చేంజెస్ వస్తాయి, కొంచెం వీక్నెస్ స్టార్ట్ అయిపోతుంది. వాళ్ళు అప్పటికే 50 ది ఏజ్ లో ఉంటారు జనరల్ గా తీసుకున్నైతే ఇండియన్ కాంటెక్స్ట్ లో. వాళ్ళ బాడీ కూడా ఏంటంటే కొంచెం అప్పటికే వీక్ కావడం మొదలు పడిపోతూ ఉంటుంది, ముందు ఉన్నంత యాక్టివ్ గా ఉండరు. సో దిస్ ఈస్ లైక్ మిర్రర్ ఎఫెక్ట్ అన్నట్టు, అటు వాళ్ళ ప్రాబ్లం ఇటు వీళ్ళ ప్రాబ్లం, ఇద్దరిది కలిసి ఒక ఫ్రిక్షన్ ఏర్పడుతుంది అన్నట్టు. చైల్డ్ అండ్ పేరెంట్స్ అనేది, దిస్ ఈస్ అ వెరీ క్రూషియల్ ఏజ్ అండ్ టైమ్ వేర్ పేరెంట్స్ షుడ్ బి మోర్ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ షుడ్ మెండ్ ద వే స్లోగా. ఏంటంటే మరీ కోపం తెచ్చుకోకుండా, ప్రతిదానికి అరవకుండా,
blame.

0: చేయకుండా కొంచెం ప్రశాంతంగా ఆలోచించండి. అసలు యాక్చువల్ గా మీ మెడికల్ కండిషన్ ఏంటి, మీకెందుకు ఇంత కోపం వస్తుందో ఒకసారి ఆలోచించండి. దాని తర్వాత స్లోగా హస్బెండ్ వైఫ్ ఇద్దరు ప్లాన్ చేసుకుని ఒక టీనేజ్ డాటర్ ని ఎలా తీర్చిదిద్దాలి అన్న దానిపైన దే కెన్ వర్క్ ఆన్ దట్, దే కెన్ స్లోలీ వర్క్ ఆన్ ద రిలేషన్షిప్స్. ఒకవేళ మీ వల్ల కాకపోతే మీరు ఒక కౌన్సిలర్ హెల్ప్ కూడా తీసుకోవచ్చు. దీస్ ఆర్ ద ఫార్మేటివ్ ఇయర్స్ ఆఫ్ అ చైల్డ్. ఈ ఏజ్ లో ఏంటంటే నేను అన్నట్టు వాళ్లకు స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఎక్కువ ఉంటాయి, ఇంకా చెరగని ముద్ర వేస్తాయి, కాబట్టి ఈ ఏజ్ లో అయినవన్నీ వాళ్లకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. సో ఆల్వేస్ గివ్ దెమ్ అ స్వీట్ మెమరీ. విత్ దిస్ లవ్లీ మెసేజ్ అబౌట్ కనెక్టింగ్ విత్ యువర్ టీనేజ్ డాటర్, దిస్ ఇస్ చేతన్ సింగ్ బాయ్ ఇన్ అవర్ వెనిలా ప్రోగ్రామ్.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. మీరింతవరకు వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 5:40. నూట 1.7 MHz ఈనాటి సాయంత్రం ప్రసారాలకు స్వాగతం పలుకుతున్నది తులసి భవాని. ఈనాటి కార్యక్రమంలో ముందుగా లేపాక్షి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు.

ఈనాటి లే పాక్షిక్ కార్యక్రమంలో ముందుగా ఈ ఉత్తరం జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం వెంకటాపురం నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరంతా కోరుతున్న పాట కూలీ నెంబర్ 1 చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన ఈ పాట.

0: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేవిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
2: మీరు విన్న ఆ పాట నేరం నాది కాదు ఆకలిది చిత్రం నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట అది. ఆ పాటకు రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం సత్యం. ఈ పాటను వినిపించమని కోరిన శ్రోతలు శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం బైపల్లి నుండి ఎం నాగేశ్వరరావు, బాబురావు, త్రిమూర్తుల గుప్తా, మాణిక్యాలరావు, పాలెం పోలయ్య, రజని, రాజశేఖర్, రవికుమార్, కోటి, రాము, పైడితల్లి, బ్రహ్మయ్య, కస్తూరి, రాము, మహమ్మద్, ఇనాయతుల్లా, పి ఈశ్వర్, వీరందరి కోసం ఆ పాట. శ్రోతలు వింటున్నారు లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటలు కార్యక్రమంలో. తర్వాత ఈ ఉత్తరం తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా హతినూర్ మండల్ నుండి చిద్దుల నాగారం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, రాజు, కోటి, మీనమ్మ, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య, దొడ్ల దుర్గేష్, లావణ్యమ్మ, వీరంతా కోరుతున్న పాట సింహాసనం చిత్రం నుండి ఈ పాట.

మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.

మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

విన్న ఆ పాట శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, రఘురామయ్య, పి సుశీల, పిబి శ్రీనివాస్ పాడిన పాట అది. ఈ పాటను వినిపించమని కోరిన శ్రోతలు భువనగిరి విద్యానగర్ నుండి మహమ్మద్ ముహరావుద్దీన్, యూసుఫ్ ఉద్దీన్, ప్రీతి సురేష్, ముత్యాలబాబు, దాసరి రాజేశ్వరరావు, అబ్దుల్ బాబా, అంజానా, కె మధుసూదన్ రెడ్డి వీరందరి కోసం ఆ పాట. శ్రోతలు, ఇంతవరకు లే పాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటలు విన్నారు.

0: ఈనాటి యువవాణి కార్యక్రమంలో ఉత్తమ ఆవిష్కరణలు వ్యవస్థాపకతకు ప్రోత్సాహం అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఎస్కేయు సిఇఓ డాక్టర్ సి చంద్రమౌళి గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ ఏ హేమంతరాజు. నిర్వహణ కె శృతి ప్రియాంక.
1: భారత ప్రభుత్వం ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ప్రజలకు చాలా పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో మహిళలు, రైతులు, విద్యార్థులు, పారిశ్రామిక రంగాల వారు కూడా భాగస్వాములైనారు. ఇదే విధంగా నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో అటల్ ఇంక్యుబేషన్ సెంటర్లు కూడా దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఒకటి మన అనంతపురం జిల్లా శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఉంది. మరి దానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా సిఇఓగా డాక్టర్ సి చంద్రమౌళి గారు ఉన్నారు. వారిని ఈరోజు ఆకాశవాణి స్టూడియోకి ఆహ్వానించాం. మరి అటల్ ఇంక్యుబేషన్ సెంటర్లు అంటే ఏమి, అవి ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నాయి, ఎవరెవరికి ఉపయోగపడుతున్నాయి, దానివల్ల ప్రజలు ఏ విధంగా లబ్ధి పొందుతున్నారన్న విషయాలు వారిదైన మాటల్లో మనకు తెలియజేస్తారు. నమస్కారం అండి డాక్టర్ సి చంద్రమౌళి గారు.
2: నమస్కారం అండి.
1: చంద్రమౌళి గారు, ఇప్పుడు మనము ఈ భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన చాలా పథకాల్లో భాగంగా ఒక పథకమైన అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ గురించి మాట్లాడుకుంటున్నాం. అసలు అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ అంటే ఏమంటారు
2: సార్? అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్, సో ఇది వచ్చేసి అటల్ ఇన్నోవేషన్ మిషన్ అన్న ఒక యూనో బాడీ ద్వారా ఇది నిర్మితమై ఉన్నాయి. సో దేశంలో మొత్తము అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్, అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్స్, ఇవి రెండు కలుపుకొని 100కు పైగా ఉన్నాయి. ఇక్కడ ఏం చేస్తామంటే, మేము ఎవరైనా సరే ఒక ఐడియాతో మా దగ్గరికి వస్తే ఆ ఐడియాను ఎలాగ ఇన్నోవేషన్గా మనము మలుచుకోవాలి, ఆ ఇన్నోవేషన్ని మలుచుకోవడమే కాకోకుండా దాన్ని ఒక ప్రోడక్ట్గాను లేదా సర్వీస్గాను ఎలా మీరు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, ఎలా దాన్ని డెవలప్ చేస్తారు, దానికి కావాల్సిన సపోర్ట్, ఇవన్నీ కూడా ఇంక్యుబేషన్ సెంటర్స్లో ప్రొవైడ్ చేస్తారు. ప్రోడక్ట్ సర్వీస్ వచ్చిన తర్వాత వీటిని మార్కెట్లోకి ఎలా తీసుకెళ్ళాలి, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, సేల్ ఎలా చేసుకోవాలి, సేల్ చేసిన తర్వాత ఎలా స్థిరపడాలి ఆ బిజినెస్ అన్న దాని మీద వర్కౌట్ చేస్తాము, మేము సపోర్ట్ చేస్తాం. అంతేకాకుండా స్థిరపడిన తర్వాత స్కేల్ ఎలా చేయాలి, అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళాలి. ఈ నెల మన 10 లక్షలు ఆదాయం వస్తుంది నా బిజినెస్ ద్వారా, నా ప్రోడక్ట్స్ సేల్ అవుతున్నాయి, ఒక 10 లక్షల ఆదాయం వస్తుంది. నెక్స్ట్ 6 నెలల తర్వాత నాకు 1 కోటి రూపాయలు ఎలా రావాలి నెలకు, ఎలా చేయాలన్నది స్కేల్ అంటాం అన్నమాట. ఆ స్కేలింగ్ కూడా ఎలా చేయాలన్నది ఇక్కడ మేము సపోర్ట్ చేస్తాం. ఇందులో వచ్చేసి ఫస్ట్ ఐడియాతో వచ్చినప్పుడు ఐడియా

0: వ్యాలిడేషన్ ఎలా చేయాలి, దాని తర్వాత దానికి టెక్నాలజీ సపోర్ట్, ప్రోటోటైప్ సపోర్ట్ కావచ్చు, ఆ ప్రోటోటైప్ డెవలప్ చేయాలంటే ఫండింగ్ సపోర్ట్ కావచ్చు, లేదంటే ఎవరైనా ఎక్స్పర్ట్ ద్వారా దానికి ఒక గైడెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. దాని తర్వాత మార్కెటింగ్కి వెళ్ళాలంటే మార్కెటింగ్ ఎక్స్పర్ట్తో కూడా గైడెన్స్ కావాలి, దానికి డిఫరెంట్ ఛానల్స్ కావాలి, నేషనల్ లెవెల్ మార్కెటింగ్ చేస్తామా ఇంటర్నేషనల్ లెవెల్ మార్కెటింగ్ చేస్తామా అన్నది మనము క్లుప్తంగా అక్కడ వాళ్ళ ప్రోడక్ట్ని బట్టి వాళ్ళ సర్వీస్ని బట్టి మనము ఆలోచింపజేసి అది ప్రొవైడ్ చేస్తామన్నమాట. సో ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్లో ఉన్న డిఫరెంట్ వ్యక్తులకు మనము ఈ సర్వీసెస్ అనేది సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తామండి. అంతేకాకుండా వర్కింగ్ స్పేస్ ఉంటుంది మన దగ్గర, ఆ వర్కింగ్ స్పేస్ కూడా మనము ప్రొవైడ్ చేస్తాం, ప్లస్ ల్యాబొరేటరీ సపోర్ట్ ఉంటుంది, ప్రోటోటైప్ ఫెసిలిటీ, సో టెక్నాలజీ 3D ప్రింటర్స్ అంట, వర్క్షాప్ అంట, ఫుడ్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ, సో ఇలాంటివన్నీ కూడా మనము సపోర్ట్ చేస్తాం.
1: సరే చంద్రమౌళి గారు, ముఖ్యంగా ఇవి విద్యార్థులకు అలాగే ఇన్నోవేటర్లకు మరియు MSMEలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయంటారు?
0: సార్, ఫస్ట్ విద్యార్థులు తీసుకుంటే ఇక్కడ మనము 2 కేటగిరీస్గా తీసుకుంటాం. ఒకటి వచ్చేసి స్కూల్ విద్యార్థులు, ఇంకొకటి వచ్చేసి కాలేజ్లో చదువుతున్న విద్యార్థులు. సో ఫస్ట్ వచ్చేసి స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు మనం ముఖ్యంగా ఏంటంటే అటల్ ఇన్నోవేషన్ మిషన్ వారు అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అని చెప్పి ప్రవేశపెట్టారు. అవి భారతదేశం మొత్తంలో 10,000 అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఉన్నాయి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్కూల్లోనే ఒక గదిలో ప్రతి స్కూల్కి ఒక 20 లక్షలు వాళ్ళు స్పాన్సర్షిప్ చేస్తారు, ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఫండ్ ఇస్తారనమాట, గ్రాంట్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఆ పర్టికులర్ గదిలో వీళ్ళు ఏదైనా వాళ్ళకు ఒక ఆలోచన ఉండి మేము ఏదైనా దాన్ని కొంచెం ఇంప్లిమెంట్ చేయాలి అంటే క్లాస్ రూమ్లో నుంచి అటల్ టింకరింగ్ ల్యాబ్కి వెళ్ళి వాళ్ళు దాన్ని టింకర్ చేసి దాన్ని ఆ మైండ్ సెట్ ఏదైతే మేము ఆలోచిస్తున్నామో ఆలోచన కరెక్ట్ లేకపోతే రాంగ్ అని తెలుసుకోవడానికి ఈ టింకరింగ్ స్పేసెస్ అనేది ఉపయోగపడతాయి. ఇక్కడ ఏమవుతుందంటే ఆ పిల్లల్లో ఉన్న ఇంక్విజిటివ్నెస్, క్వశ్చనింగ్ నేచర్, ఏదో కొత్తది తెలుసుకోవాలి మేము అన్న ఒక ఇది ఉంటుంది కదండి మనకు చిన్నప్పుడు, దాన్ని అలాగే ప్రిజర్వ్ చేయడానికి ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అనేవి ఉపయోగపడతాయి. ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ లేకపోతే స్కూల్లో స్టూడెంట్స్కు ఈ పర్టికులర్ ఆలోచన శక్తిని ఏదైతే ఉందో దాన్ని అలాగే ప్రిజర్వ్ చేయడానికి అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వారు సపరేట్గా ఈ స్కూల్స్కి సపరేట్ ప్రోగ్రామ్స్ అనేటివి చేస్తాము. సంవత్సరం పొడవునా ఈ ప్రోగ్రామ్స్ అనేటివి ఉంటాయన్నమాట. మా టీం ఉంటుంది, మా టీం నెలకు ఒకసారి వెళ్తుంది కొన్ని స్కూల్స్కి, అక్కడ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడము, టీచర్స్ కూడా ట్రైనింగ్ ఇవ్వడము, ఎలాగే ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ని రన్ చేయాలి వీటన్నిటిలో కూడా మేము భాగస్వాములు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు సమగ్ర శిక్ష అలాగే యూనిసెఫ్తో కలిసి మేము అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వారు మేము కన్సార్షియం మెంబర్స్ అన్నమాట. మన దగ్గర 450+ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. వీటికి కూడా మేము సపరేట్గా ఒక ప్లాన్ వేసుకొని డిఫరెంట్ టెక్నికల్ ఏజెన్సీస్తో వర్క్ చేస్తున్నాం. ఇది స్కూల్ లెవెల్లో వాళ్ళ ఆలోచన విధానం అలాగే ఉండాలి. నెక్స్ట్ లెవెల్ కాలేజ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ పర్టికులర్ ఇన్నోవేషన్ మైండ్ సెట్ అనేది అలాగే ప్రిజర్వ్ చేయడానికి ఉపయోగపడుతుంది ఇది. ఇప్పుడు కాలేజ్లో ఉన్న విద్యార్థుల గురించి మనం మాట్లాడితే, కాలేజ్లో ఉన్న విద్యార్థులు కూడా వాళ్ళకు కూడా చాలా ఆలోచనలు ఉంటాయి, మేము ఏదో ఒకటి చేయాలి డిఫరెంట్గా అన్నది. మనం ఒక 100 మంది స్టూడెంట్స్కి చెప్తే అందులో ఒక 5-10 మంది బయటకు వస్తారనమాట, సరే నేను ఏదో కొత్తగా చేయాలి, నేను ఏదైతే కొత్తగా చేస్తున్నానో అది బయటికి వెళ్ళి మార్కెట్లోకి రిలీజ్ కావాలి, అది ప్రోడక్ట్ కావచ్చు సర్వీస్ కావచ్చు అన్న ఆలోచన ఉన్న వాళ్ళు విద్యార్థులు ఉంటారు కాలేజ్ లెవెల్లో. స్కూల్ విద్యార్థులకు మైండ్ సెట్ గురించి మనం మాట్లాడుతున్నాం, కాలేజ్ విద్యార్థులకు వచ్చేసరికి బిజినెస్ గురించి మాట్లాడతాం. ఈ బిజినెస్ చేయాలంటే ఏం చేయాలా, వాళ్ళ ఐడియాను వ్యాలిడేట్ చేయాలా, టెక్నాలజీ సపోర్ట్ ఇవ్వాలా, దాని తర్వాత వాళ్ళకి బిజినెస్ ఇన్కార్పొరేషన్ చేయాలా, తర్వాత వాళ్ళకు మార్కెట్లోకి వెళ్ళి ఎలా నువ్వు ఆ ప్రోడక్ట్ని లేదా సర్వీస్ని అమ్మాలి అనేది నేర్పించాలి. ఇలాగా ఈ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో ఉన్న స్టూడెంట్స్కు మా దగ్గర ఒక సపరేట్ ప్రోగ్రామ్ ఉంది, దాని పేరే అకాడమిక్ పార్ట్నర్షిప్ మోడల్. మేము ఇలాగా ఒక 50 హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ థ్రూఅవుట్ ఇండియాలో సపోర్ట్ చేస్తున్నాం. ఇందులోనండి ముఖ్యమైన విషయం ఏంటంటే 12 ఇంక్యుబేషన్ సెంటర్లు మేము ఇప్పటికీ ఎస్టాబ్లిష్ చేసాం ఈ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో. ఎందుకంటే ఇది మా పని కాదు అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు, బట్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఇది చాలా వినూత్నమైన ఏదో కార్యక్రమం మేము చేస్తుంది. ఇందులో వచ్చేసి 4 ఇంక్యుబేషన్ సెంటర్లు మంగళూరులో చేసాం, మంగళూరు ఎక్కడో కోస్టల్ కర్ణాటక రీజన్లో చేసాం,
1: చాలా దూరం.
0: అక్కడ మాకు ఒక పార్ట్నర్ ఉన్నారు, వాళ్ళ ద్వారా ఇది చేసామన్నమాట. ఇక్కడ ఆంధ్రాలో తెలంగాణలో మిగతా 8 ఇంక్యుబేషన్ సెంటర్లు మేము ఎస్టాబ్లిష్

0: ఇందులో 5 ఇంక్యుబేషన్ సెంటర్లకి ఫండింగ్ కూడా వచ్చింది ఆల్రెడీ. తుమ్కూరు యూనివర్సిటీ చేసామండి మన కర్ణాటకలో ఉన్న తుమ్కూరు యూనివర్సిటీకి. అంటే ఇంక్యుబేషన్ సెంటర్ ఒకటే చేయము అక్కడ, విద్యార్థులకు ఎలాగ వాళ్ళ ఆలోచనలని బిజినెస్గా కన్వర్ట్ చేస్తాము, స్టార్టప్గా కన్వర్ట్ చేస్తాం అనేది ప్రోగ్రామ్స్ చేస్తాం. అలాగే ఫ్యాకల్టీ మెంబర్స్, ఫ్యాకల్టీ ఏంటంటే మేము కాలేజ్కి వెళ్తాం, పాఠాలు చెప్తాం, రీసెర్చ్ చేస్తాం, తర్వాత అడ్మినిస్ట్రేటివ్ వర్క్లో భాగస్వాములు అవుతాం. ఈ అన్ని విషయాల్లో చాలా ఎక్సలెంట్గా ఉంటారు ఫ్యాకల్టీ మెంబర్స్. కాకపోతే ఏంటంటే పిల్లలకు ఏదైనా కొత్త ఆలోచన వచ్చినప్పుడు దాన్ని ఎలా సపోర్ట్ చేయాలి, ఏం చేయాలి అన్నదానికి ఒక సపరేట్ మెకానిజం అనేది కావాలి. ఆ మెకానిజంని కూడా ఫ్యాకల్టీ మెంబర్కు మా ఆచార్య ప్రోగ్రామ్ ద్వారా మేము అది వాళ్ళకు ప్రొవైడ్ చేస్తాం. తర్వాత మేనేజ్మెంట్ ఎవరైతే ఉంటారో ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూట్కి మాత్రమే ఒక పాలసీ బిల్డ్ చేయాలి. ఇన్నోవేషన్ పాలసీ, స్టార్టప్ పాలసీ, ఫండింగ్ ఎలా ఉండాలి, డిఫరెంట్ ఇన్సెంటివ్స్ ఎలా ఇవ్వాలి అన్నది ఒక సపరేట్ పాలసీ అనేది ఉంటుంది. ఈ పాలసీ అడ్వకసీ కూడా మేము చేస్తాం. అంతేకాకుండా ఈ సెక్షన్ 8 కంపెనీ అంటే ఇంక్యుబేషన్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేయడానికి మనకు సపరేట్ కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలి, దాన్నే సెక్షన్ 8 కంపెనీ అంటాం. ఆ సెక్షన్ 8 కంపెనీస్ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎలా ఈ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఈ స్పేస్ని ఎట్లా స్టూడెంట్స్కు ఫ్యాకల్టీకి ఉపయోగపడేటట్టుగా మనం కేటాయించాలి అన్నది మేము చూసుకుంటూ ఉంటామన్నమాట. ఇది హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి. కమింగ్ టు ద ఎంఎస్ఎంఈస్, ఎంఎస్ఎంఈస్ వారు ఏంటంటే ఎంఎస్ఎంఈస్ అందరూ కూడా ఏం చేస్తారంటే సార్, వెరీ బిజీ పీపుల్. వాళ్ళందరూ ఏంటంటే మేము ఒక రా మెటీరియల్ తెచ్చుకుంటాము, మధ్యలో మిషనరీ ఉంటుంది, ప్రాసెసింగ్ చేస్తాము, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము, బయటకు వచ్చిన ప్రోడక్ట్ని మేము బ్రాండింగ్ చేసుకుంటాము, మేము మార్కెట్లోకి వెళ్ళి అమ్ముతాం. ఇది రెగ్యులర్ ప్రాసెస్ ఎంఎస్ఎంఈలకు. చాలా వరకు ఎంఎస్ఎంఈలకు ఇది రెగ్యులర్ ప్రాసెస్. కొంతమంది ఎక్స్పోర్ట్ కూడా చేస్తారు. ఓకే, సో కొంతమంది డిఫరెంట్గా వర్క్ చేస్తూ ఉంటారు, సర్వీసెస్లో ప్రోడక్ట్లో ఇలాగ చాలా వర్క్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఎంఎస్ఎంఈస్ ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళ యొక్క ప్రాసెస్లో, నేను చెప్పిన ప్రాసెస్లో చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేసి వాళ్ళకు కూడా ఆ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేస్తారు త్రూ స్కూల్ ఇన్నోవేటర్స్ కావచ్చు, లేకపోతే కాలేజ్ ఇన్నోవేటర్స్ కావచ్చు, వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఎవరైనా ఐడియా ఉంది అని స్కూల్ స్టూడెంట్స్ కానీ లేకపోతే కాలేజ్ స్టూడెంట్స్ కానీ వస్తే వాళ్ళని సపోర్ట్ చేయొచ్చు. సార్ నా దగ్గర ఐడియా లేదు, నేనేం చేయాలని వచ్చినప్పుడు దానికి ఇదొక మార్గం, ఎంఎస్ఎంఈల దగ్గర ఉన్న ప్రాబ్లమ్ని తీసుకోవడము, వీళ్లకు కనెక్ట్ చేయడము, ఒక ఐడియా తాను హ్యాకథాన్ ఆర్గనైజ్ చేస్తాము, వాళ్ళకి కనెక్ట్ చేసి ఇక్కడున్న టెక్నాలజీ కాలేజ్లో లేదా స్కూల్స్లో వాళ్ళు ఏదైతే టెక్నాలజీ డెవలప్ చేస్తారో మరి తిరిగి అది ఎంఎస్ఎంఈలకు చేరవేసేటట్టు చేస్తాం అన్నమాట. అలాగా ఒక ఎంఎస్ఎంఈకే ప్రాబ్లం ఉంటుంది కదా, చాలా ఎంఎస్ఎంఈ మన దగ్గర ఇండియాలో లక్షల కొద్ది ఎంఎస్ఎంఈలు ఉన్నాయి, వాటన్నిటికీ ప్రాబ్లం ఉంటుంది. ఇది ఒకటండి. రెండోది ఏంటంటే ఎంఎస్ఎంఈస్, నేను చెప్పిన ఏదైతే పద్ధతి ఉందో, రా మెటీరియల్ ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ దెన్ బ్రాండింగ్ సేల్స్, ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇప్పుడు అంతా ఏఐ ఎరా నడుస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎరా నడుస్తుంది. చాలామంది ఎంఎస్ఎంఈలు ఏంటంటే మాకు ఇది చాలు, మేము ఇంకా గ్రో కావాలంటే మనుషులు కావాలా మాకు, లేకపోతే డిఫరెంట్ టెక్నాలజీస్ కావాలా, సాఫ్ట్వేర్ టూల్స్ కావాలా, ఇవన్నీ మా వల్ల కాదు అని చెప్పేసి వదిలేస్తూ ఉంటారు. వీళ్ళందరి కోసం మా అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఆంధ్రప్రదేశ్ మొత్తంకి మైక్రోసాఫ్ట్ ద్వారా ఒక సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ అన్నది మేము ఆర్గనైజ్ చేస్తున్నాం. ఈ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్లో ఎవరైతే ఎంఎస్ఎంఈలు మినిమం 2 సంవత్సరాలు ఆల్రెడీ ఎంఎస్ఎంఈస్ ఎస్టాబ్లిష్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉన్నవాళ్ళు, ప్లస్ ఎవరైతే 50 లక్షల నుంచి 5 కోట్ల మధ్యలో టర్న్ ఓవర్ ఉన్న వాళ్లకు ఫ్రీగా ఆన్లైన్లో ట్రైనింగ్ అన్నది మేము ప్రొవైడ్ చేస్తున్నాం. వారానికి 4 గంటలు వాళ్ళు కేటాయిస్తే చాలు సార్. ఇది అద్భుతమైన ట్రైనింగ్ ప్రోగ్రామ్, మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ కూడా వస్తుంది. ఇందులో ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే అట్లా 400 ఎంఎస్ఎంఈలు మేము సపోర్ట్ చేయాలి ఆంధ్రప్రదేశ్ మొత్తంకి. దాంట్లో ప్రతి కోహర్ట్ అంటే ఒక గ్రూప్ అంటాం మనము, ఆ గ్రూప్కి ఒక 60 ఎంఎస్ఎంఈలకి సపోర్ట్ చేస్తాం. ఇందులో ప్రతి కోహర్ట్లో టాప్ 10 ఎంఎస్ఎంఈస్ ఎవరైతే ఉంటారో ఆ టాప్ 10 ఎంఎస్ఎంఈస్కు అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వారి తరపు నుంచి 9 లక్షల విలువ కలిగిన ఇంక్యుబేషన్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఇది చాలా మంచి విషయం అనమాట ఎంఎస్ఎంఈలకు, ఎందుకంటే వాళ్ళు మేము ఎలా గ్రో కావాలా ఏం చేయాలనేది తెలియదు చాలా మంది, అది మేము సపోర్ట్ చేస్తాం.
1: సరే చంద్రమౌళి గారు, విద్యార్థుల గురించి అలాగే ఈ ఎంఎస్ఎంఈల గురించి ఇన్నోవేటర్ల గురించి మాట్లాడుకున్నాం కదా, మరి ఇది ఏదైతే ఉందో అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ అనేది మరి రైతులకు గ్రామీణ మహిళలకు ఏ విధంగా తోడ్పాటును అందిస్తూ ఉందంటారు
0: సార్? ఇది చాలా మంచి

0: మంచి క్వశ్చన్ యాక్చువల్లీ. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన అద్భుతమైన టెక్నాలజీ తీసుకొచ్చి నేను ఒక 100 స్టార్టప్లు ఇక్కడ నేను తయారు చేసినా సరే, నాకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే దేశానికి వెన్నెముక అయినటువంటి రైతులకి మనం ఏం చేస్తున్నాం, మహిళలకు మనం ఏం చేస్తున్నాం అన్నది చాలా ముఖ్యమైన విషయం. వీళ్ళే కాదు, డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉన్నాయి ఇంకా మనకు. సార్, రైతుల దగ్గరకు వచ్చేసరికి రెండు మార్గాల్లో మనం సపోర్ట్ చేస్తున్నాం. ఒకటి ఏంటంటే సార్, రైతులు ఏదైతే వాళ్ళు పండిస్తారో
1: ఉత్పత్తులు,
0: ఆ ఉత్పత్తులను వాళ్ళు ఏదైతే ఇప్పుడు సంపాదిస్తున్నారో దాన్ని డబుల్ ఎలా చేయాలి, డబ్లింగ్ ఎలా చేస్తాం అంటే, మనకి ఇక్కడ రాయలసీమలో తీసుకుంటే ఎక్కువ వేరుశనగ పంట ఉండేది మనకు, మిల్లెట్స్ ఉంటాయి. ఓకే, సో ఈ పంటలను మనము మీరు డబుల్ ఎట్లా సంపాదించవచ్చు వీటి నుంచి అన్నది మేము సపోర్ట్ చేస్తాం. ఎలా అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ వేరుశనగ వాళ్ళు ఉన్నారనుకోండి, మా దగ్గర ఫుడ్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ ఉంది. ఏం చేస్తాము, మేము రీసెంట్గా జేఎన్టీ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి అటల్ ఇంక్యుబేషన్ సెంటర్, ఎస్కే యూనివర్సిటీ అండ్ జేఎన్టీ వాళ్ళు అందరూ కలిసి ఒక ఫుడ్ ప్రాసెసింగ్ ఫెసిలిటీని మా ఇంక్యుబేషన్ సెంటర్లో మేము రెడీ చేసాము. ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఈ వేరుశనగ రైతులు ఎవరైతే ఉన్నారో మీకు ట్రైనింగ్ ఇస్తాం, రండి అని తీసుకొచ్చి ఈ మిషనరీ దగ్గర కూర్చోబెట్టేసి మీ వేరుశనగని దీంట్లో వేయండి, అందులో నుంచి నూనె వస్తుంది, పక్కన చిక్కీ వస్తుంది. నూనె వచ్చిన దాన్ని నువ్వు చెనిక్కాయ అమ్మితే ఎంత రేట్ వస్తుంది, 50 రూపాయలు వస్తుంది. అదే నువ్వు నూనె తీసి నూనె నమ్మితే
1: ఎక్కువ వస్తుంది,
0: చాలా ఎక్కువ వస్తుంది, 350-400 రూపాయలు కేజీ వెళ్తుంది. అఫ్ కోర్స్ ఎక్కువ చెనిక్కాయలు కావాలి. దాంతోపాటు పక్కన చిక్కీ వస్తుంది, దానికి కొంచెం బెల్లం వేసేసి మీరు చిక్కీ తయారు చేసేసి అమ్మచ్చు. ఇలాగ డిఫరెంట్ పద్ధతుల్లో ఏం చేస్తామంటే వాళ్ళ యొక్క ఇన్కమ్ని ఎట్లా డబుల్ చేస్తాం మనము అన్నది చూస్తాం. ఇలాగ వేరుశనగ కాదు, టమోటా కావచ్చు, లేకపోతే ఇంకొక పంట కావచ్చు, ఇలా వీటందరికీ కూడా
1: రైతులు పండించే ఉత్పత్తులు
0: ఏవైనా కావచ్చు ఇలా సపోర్ట్ చేస్తాం. సే ఫర్ ఎగ్జాంపుల్, సార్ నాకు కాఫీ బిజినెస్ చేయాలని ఉంది, కానీ కాఫీ బిజినెస్ ఎలా చేయాలో మాకు తెలియదు సార్ అని చెప్పి ఎవరైనా వచ్చారనుకో, ఈ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ కాఫీ బోర్డులో ఉంది ఒకటి కర్ణాటకలో బెంగళూరులో. మా దగ్గర 101 అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్ ఉన్నాయని చెప్పాం కదా, మేమందరూ, మాకు ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఉంది మా దగ్గర. మేమేం చేస్తాము, ఈ కాఫీ నువ్వు బిజినెస్ చేయాలా, సరే నేను అక్కడికి పంపిస్తా, వారంలో అలా ఉండు, అక్కడ స్పేస్ ఇప్పిస్తా, ట్రైనింగ్ ఇప్పిస్తా, నువ్వు వర్క్ చేయి, తర్వాత వచ్చి ఇటు బిజినెస్ పెట్టుకుని నీకు దానికి కావాల్సిన టెక్నాలజీ మిషనరీ అన్నీ కూడా అక్కడ నుంచి నేను సపోర్ట్ చేయిస్తాను. ఓకే, ఇంకొకరు వస్తారు, సరే నేను డైరీలో కొంచెం వినూత్నంగా నేను చేయాలి, నాకు ఫస్ట్ డైరీ టెక్నాలజీస్ తెలుసుకోవాలనేది. సేమ్ డైరీ టెక్నాలజీ ఏదైతే మనకు బెంగళూరులో ఉందో అక్కడికి పంపిస్తాను. అలాగ టెక్స్టైల్స్కి సంబంధించి నిఫ్ట్ తిరుపూర్ అక్కడ ఒక ఇంక్యుబేషన్ సెంటర్ ఉంది. ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్స్కి సంబంధించిన సపోర్ట్ అన్నది మేమే అన్నీ ఇస్తామని చెప్పాం సార్. మాలాంటి ఇంక్యుబేషన్ సెంటర్స్ 100 ఉన్నాయి, అక్కడికి మేము సపోర్ట్ తీసుకొని ఆ నెట్వర్కింగ్ అన్నది చేస్తాను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం, ఎందుకంటే అన్నీ నేనే చేయాలి, నా వల్లనే అనేది ఎగ్జాక్ట్లీ. ఒక మనిషి కావచ్చు, ఒక ఆర్గనైజేషన్ కావచ్చు, ఎవరైనా సరే కొలాబరేషన్ అయ్యి పార్ట్నర్షిప్ అయితేనే వికాసం అనేది వస్తుంది.
1: కరెక్ట్,
0: లేదంటే రాదు సార్. ఈవెన్ ఎంఎస్ఎంఈస్ కూడా నేను అదే చెప్తా ఉంటాను, మీరు అలాగే మీరు ఏదైతే స్టార్ట్ చేశారు అక్కడే ఉండిపోద్దండి, పార్ట్నర్స్ అవ్వండి, ఎక్కువ మార్కెట్ తెచ్చుకోండి. మీకు ఎక్స్పోర్ట్ చేయాలనుందే ఎక్స్పోర్ట్ చేద్దాం. సార్ మా దగ్గర ఏఐసి అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో మా పార్ట్నర్స్కు 100 పైగా కంట్రీస్లో మార్కెట్ యాక్సెస్ ఉంది మాకు, మాకు అంత కెపాసిటీ ఉంది. మాకు ఇక్కడ అనంతపూర్లో ఇంత జరుగుతుంది అనేది చాలామందికి తెలియదు. వరల్డ్ క్లాస్ ఫెసిలిటీ ఉంది సార్ మా దగ్గర. ఈ పర్టికులర్ యూనో బ్రాడ్కాస్ట్ ద్వారా నేను అందరికీ చెప్పేది ఏంటంటే, ఎవరైనా సరే, సార్ మా దగ్గర వినూత్నమైన ఐడియా ఉంది, మా దగ్గర ఐడియా కూడా లేదు కానీ మేము బిజినెస్ చేయాలి, ఓకే మాకు ఎలాంటి సపోర్ట్ ప్రొవైడ్ చేస్తారు అన్న తెలుసుకోవాలంటే ప్లీజ్ మా ఇంక్యుబేషన్ సెంటర్కి వచ్చేసేయండి. ఓకే, ఇలాగ సార్ రైతులకి మేము ఏం చేస్తున్నామంటే డిఫరెంట్ పార్ట్నర్స్ ద్వారా వాళ్లకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడము, తర్వాత వాళ్ళకి మార్కెట్ యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ మార్కెట్ యాక్సెస్ చాలా పెద్ద ప్రాబ్లం సార్ రైతులకి. వాళ్ళు ఏదైనా ప్రాసెసింగ్ చేయాలన్నా కూడా ఫస్ట్ మమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ మాకు మార్కెట్ ఎట్లా సార్, ఎవరు చేస్తారు ఏంటనేసి. మాకు ఈ మార్కెట్ కనెక్షన్స్ అనేటివి మేము ప్రొవైడ్ చేస్తాం వాళ్ళకు. ఓకే, ప్లస్ మహిళలకు కూడా సపరేట్గా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి సార్. ఉమెన్ ఎంటర్ప్రినర్షిప్ ప్రోగ్రామ్ అని మా దగ్గర నారీ ప్రూనర్ అని ఒక ప్రోగ్రామ్ ఉంది. నారీ ప్రూనర్, నారీ అంటే ఉమెన్,
1: ఉమెన్
0: ప్రూనర్ అంటే ఎంటర్ప్రూనర్ లో నుంచి ప్రూనర్ తీసుకున్నమాట. అట్లా నారీ ప్రూనర్ అని ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేస్తున్నాం సార్. సో ఇది కూడా అంతే, ఒక వారం రోజులు ట్రైనింగ్ ఇస్తాము.

0: వాళ్ళకి డిపిఆర్ ఎలా రాయాలి, లోన్ స్కీమ్ లీడ్ బ్యాంక్ ఇక్కడ కెనరా బ్యాంక్ ఉంటుంది ఆ వాళ్ళతో ఎట్లా కొలాబరేట్ కావాలా, అక్కడ నుంచి సర్టిఫికేషన్స్ వస్తే వాళ్ళకి లోన్ ఎలా వస్తుంది, ఇవన్నీ కూడా మేము నేర్పిస్తాం. తర్వాత చాలా డిఫరెంట్ ప్రోగ్రామ్, దేశంలో ఇంతవరకు ఎవరూ చేయలేదు, మేమే చేస్తున్నాము. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే సైనిక్ ప్రూనర్. ఎక్స్ సర్వీస్మెన్ ఎవరైతే ఉంటారో మన దేశానికి సేవ చేసి, మనకి రైతు సైనికుడు ఇద్దరు ఎంత ముఖ్యమో, సో అలాగా సైనికులు ఎవరైతే ఉంటారో రిటైర్ అయిపోయిన తర్వాత, వాళ్ళు చాలా చిన్న ఏజ్లోనే రిటైర్ అవుతారు సార్.
1: అవునా.
0: రిటైర్ అయిన తర్వాత

0: వీళ్ళను ఒక ఎంటర్ప్రినర్స్గా ఎలా మార్చాలి? గవర్నమెంట్ ఒక ల్యాండ్ ఇస్తుంది వాళ్ళకు.
1: అవును.
0: ఆ ల్యాండ్లో నుంచి మీరు ఏదో ఒక ఉత్పత్తులు మీరు పండిస్తే, అగైన్ ఇప్పుడు ఫార్మర్స్కి ఎలా చేస్తున్నాము, అలాగే వాళ్ళకి ట్రైనింగ్స్ ఇచ్చి డిపిఆర్స్ ఇవన్నీ రాయిచ్చేటట్టు చేసి బ్యాంకులకి కనెక్ట్ చేసి మార్కెట్ కనెక్షన్స్ ఇవన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం వాళ్ళకి.
1: ఎక్స్ సర్వీస్మెన్కు
0: సపరేట్ ప్రోగ్రామ్, దీని పేరు సైనిక్ ప్రూనర్ అనమాట.
1: ఎస్,
0: సైనిక్ ప్రూనర్. సైనిక్ అంటే మన సైన్యము, ప్రూనర్ అంటే ఎంటర్ప్రూనర్ల నుంచి ప్రూనర్ తీసి పెట్టామన్నమాట. సో ఇలాగా వినూత్నమైన ప్రోగ్రామ్స్ డిఫరెంట్ కమ్యూనిటీస్కి ప్రొవైడ్ చేస్తాం సార్. ఇంకొక వినూత్నమైన ప్రోగ్రామ్ సార్ పీడబ్ల్యూడీస్, తర్వాత ఎల్జీబీటీక్యూస్. వీళ్లకు మేము ఒక ఫౌండేషన్ ద్వారా సపోర్ట్ తీసుకొని, గుర్తింపు ఫౌండేషన్ హైదరాబాద్లో ఉంటుంది, సో వాళ్ళ ద్వారా సపోర్ట్ తీసుకొని మేము వీళ్లకు ఒక 2 వారాల పాటు మేము ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం, ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఓకే, ఎందుకంటే బిజినెస్ చేయడం అన్నది, ఒక ఎంటర్ప్రినర్ అవ్వాలి, నేను ఒక స్టార్టప్ చేయాలి అన్నది మైండ్కి సంబంధించింది. ఇట్స్ నాట్ ఫిజికలీ థింగ్, మనకి ఇవన్నీ ఉంటేనే చేయాలా, అది ఉంటే చేయాలా, ఇది ఉంటే చేయాలి అనేది లేదు సార్. ఎవరైనా చేయొచ్చు, ఆలోచన ఇంపార్టెంట్, ఏజ్ కూడా మ్యాటర్ కాదు, మీరు ఎక్కడున్నారనేది కూడా విషయం కాదు. ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు ఆ పర్టికులర్ ఇంక్విజిటివ్నెస్ ఉందా, నువ్వు బిజినెస్ పర్సన్ అవుతావా, స్టార్టప్ చేస్తావా, టెక్నాలజీ జోడిస్తావా, మార్కెట్లోకి వెళ్ళి నీ ప్రోడక్ట్స్ని ఎలా అమ్ముతావు నువ్వు, ఇవన్నీ చేయాలి. వీళ్ళవన్నీ చేయాలంటే సపోర్ట్ కావాలి.
1: సపోర్ట్ కావాలి.
0: ఎవరు ప్రొవైడ్ చేస్తారు? ఇలాంటి ఇంక్యుబేషన్ సెంటర్స్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్ ఈరోజు ఇండియాలో చాలా యాక్టివ్గా ఉన్నాయి సార్, వెరీ యాక్టివ్. అండ్ రీసెంట్గా ప్రధానమంత్రి కూడా చాలాసార్లు దాని గురించి మెన్షన్ చేశారు చాలా చోట్ల. అంతేకాకుండా ఈ సందర్భంగా నేను ఒక గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పాలి మన అనంతపురంకు, మన ఎస్కే యూనివర్సిటీకు. అచీవ్మెంట్ గురించి కూడా షేర్ చేసుకుంటాను. ఇద్దరు గ్రాస్ రూట్ ఇన్నోవేటర్స్, ఎవరైతే అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్లో ట్రైనింగ్ తీసుకొని, మెంటరింగ్ తీసుకొని వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేస్తున్నారో, అలాంటి ఒక ఇద్దరు గ్రాస్ రూట్ ఇన్నోవేటర్స్కు జూలై 31న నాకు కూడా ఇన్విటేషన్ వచ్చింది, నేను కూడా వెళ్ళాను. రాష్ట్రపతి భవన్లో ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారి ఆధ్వర్యంలో వీళ్లకు గ్రాస్ రూట్ ఇన్నోవేటర్స్ రికగ్నిషన్ అన్నది జరిగింది సార్. మేము ఎలా దీన్ని చూస్తామంటే,
1: కష్టానికి ఫలితం దక్కడం అంటే అది ఇంకా సంతోషంలో ఇంకా వెలబుచ్చలేను,
0: వెలబుచ్చుకోలేము సార్. మేము ఎలా దీన్ని అనుకుంటామంటే, రాయలసీమ టు రాష్ట్రపతి భవన్ అని చెప్పి మేము పిలుచుకుంటాం.
1: చాలా గ్రేట్, రాయలసీమ టు రాష్ట్రపతి,
0: రాష్ట్రపతి భవన్
1: బాగుంది.
0: ఓకే, యా యా. సో ఇలా సార్ చాలా అచీవ్మెంట్స్ ఉన్నాయి. ఓకే, ఇది మచ్చుకే నేను చెప్తోంది. సో దిస్ గ్రేటెస్ట్ అచీవ్మెంట్.
1: సరే, చంద్రమౌళి గారు ఇప్పుడు రైతులకు, గ్రామీణ మహిళలకు కూడా చెప్పారు కదా, అంటే ఆ వర్గాలకు ఏ విధంగా మీరు చేస్తున్నారు. మరి పాఠశాలలు అలాగే ఉన్నత విద్యా సంస్థలు ఇంకా కొన్ని ఉంటాయి కదా, మనము విద్యార్థుల గురించి మాట్లాడుకున్నాము, సంస్థలకు ఏం చేస్తుంటారంటారు
0: సార్? సంస్థలకు తీసుకుంటే మాకు స్కూల్స్కి సంబంధించినంతవరకు, ఇప్పుడు స్టూడెంట్స్లో మనము ఆ ఇంక్విజిటివ్నెస్, ఆ ఇంట్రెస్ట్ని అలాగే మనము ప్రిజర్వ్ చేయాలంటే ఫస్ట్ స్కూల్స్లో ఆ ఈకో సిస్టమ్ అనేది బిల్డ్ చేయాలి. ఆ ఈకో సిస్టమ్ కోసం మనం ఏం చేస్తామంటే, ఒకటి అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఉన్నాయి ఆల్రెడీ. ఓకే, అటల్ టింకరింగ్ ల్యాబ్స్ కాకుండా ఇంకా కొత్తగా మనం ఏం చేయగలము అన్నది 2వ పాయింట్ అనమాట. ఎందుకంటే మన దగ్గర 100,000 స్కూల్స్ ఉన్నాయి, అందులో 10,000 అటల్ టింకరింగ్ ల్యాబ్సే ఉన్నాయి. మిగతా స్కూల్స్ పరిస్థితి ఏంటి, వాటిని ఎలా మనం సపోర్ట్ చేస్తాం? సో దీనికోసం మేము ఏం చేస్తున్నామంటే, మా దగ్గర ఒక సపరేట్ ప్రోగ్రామ్ ఉంది సార్, అంకూర్ ప్రోగ్రామ్ అని చెప్పి పిలుస్తాం. దీనికి మేము ఏం చేస్తామంటే, ఒక సంవత్సరం పొడుగునా ఒక స్కూల్ని మేము సపోర్ట్ చేస్తాం. సంవత్సరానికి ఒక 10 స్కూల్స్ సార్, దానికన్నా ఎక్కువ మేము తీసుకోలేము, చేయం కూడా. ఈ 10 స్కూల్స్ ఏం చేస్తామంటే, ఫస్ట్ టీచర్స్కు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాం, తర్వాత స్టూడెంట్స్కు, ఎవరైతే 7th 8th చదువుతున్నారో వాళ్లకు సిరీస్ ఆఫ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తాం. ఎక్కడి వరకు చేస్తాము? సెప్టెంబర్ అక్టోబర్ వరకు చేస్తాం. సెప్టెంబర్ అక్టోబర్ తర్వాత వాళ్లను నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్కు, ఇంటర్నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్కు ట్రైన్ అప్ చేస్తాం. నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్ అంటే అటల్ ఇన్నోవేషన్ మిషన్ వారు, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వారు, ఏఐసిటి వారు, వాళ్ళు కాంపిటీషన్స్ ఆర్గనైజ్ చేస్తాం. వాటికి మేము వాళ్ళను బిల్డప్ చేస్తాం అన్నమాట, మొత్తం ట్రైనింగ్ ఇచ్చేస్తాం. అలాగే ఎలా అప్లై చేయాలి, ఎలా ఆన్సరింగ్ చేయాలి, ఎలా ప్రెజెంటేషన్ ఇవ్వాలి, ఎలా పీపీటీ రెడీ చేయాలి, ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాం. టెక్నాలజీ ఎలా డెవలప్ చేయాలి, ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాం. తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్ ప్రోగ్రామ్స్, నేషనల్ లెవెల్ ఏదైతే జరుగుతుందో కాంపిటీషను, దాంట్లో నుంచి మేము పిక్ చేసి ఈ ఇంటర్నేషనల్ లెవెల్ కాంపిటీషన్కి వాళ్ళను పుష్ చేస్తాం. ఈ ఇంటర్నేషనల్ లెవెల్ కాంపిటీషన్ని ICIE అని చెప్పి పిలుస్తాం, ఇంటర్నేషనల్ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ అవార్డ్స్ అనేసి. ఇది ప్రతి

0: సంవత్సరం జరుగుతుంది. మేము 2024 నుంచి నెక్స్ట్ 2027లో జరిగే ప్రోగ్రామ్కి కూడా మేము నేషనల్ సెలెక్షన్ పార్ట్నర్స్ AICSKU వారు, అంటే ఇండియా తరపు నుంచి ఈ పర్టికులర్ ప్రోగ్రామ్కి ఎవరైతే వెళ్ళాలనుకుంటారో, స్టార్టప్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే ఇన్నోవేటర్స్ కావచ్చు, ఎవరైతే వెళ్ళాలనుకుంటారో వాళ్ళు మా ద్వారా వెళ్ళాలన్నమాట. మనకు 2027లో ఏప్రిల్లో జరుగుతుంది. దానికి మేము అప్పుడే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము. ఇప్పుడు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఈ స్కూల్స్కి ఇలాగే సార్ ఇంటర్నేషనల్ లెవెల్ ప్రోగ్రామ్స్లో స్టూడెంట్స్, స్టార్టప్స్ అండ్ ఇన్నోవేటర్స్ దగ్గర దగ్గర 25కు పైగా అవార్డ్స్ తీసుకొచ్చారు మన వాళ్ళు. నేను చాలా ప్రౌడ్గా చెప్తున్న విషయం. తర్వాత కమింగ్ టు కాలేజెస్, కాలేజెస్కి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అకాడమిక్ పార్ట్నర్షిప్ మోడల్ అని చెప్పేసి 3 లెవెల్స్లో సపోర్ట్ చేస్తాం. ఒకటి మేనేజ్మెంట్ లెవెల్లో ఎలాగ ఇంక్యుబేషన్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేయాలి, స్పేస్ ఎలా అలొకేట్ చేయాలి, ఆ స్పేస్ని ఎలా డిజైన్ చేయాలి, అందులో ఎలాంటి ఎక్విప్మెంట్ పెట్టాలి, ఎలాంటి సెక్టార్స్ని మీరు ఫోకస్ చేయాలి, ఆ సెక్టార్స్ ద్వారా అక్కడున్న స్టూడెంట్స్కి ఎలా ఉపయోగపడుతుంది, పాలసీ ఎలా బిల్డ్ చేయాలి అన్నది మేనేజ్మెంట్ లెవెల్లో వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తాము, వాళ్ళకి సపోర్ట్ చేస్తాము, సజెస్ట్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ లెవెల్లో వచ్చేసి ఫ్యాకల్టీకు, ఎందుకంటే సార్ మేము ఎప్పుడో ఒకసారి కాలేజ్కి వెళ్తాం, మా మాట వినరు పిల్లలు. అక్కడున్న టీచర్స్ను మనం ట్రైన్ చేసి వాళ్ళ ద్వారా ఇవన్నీ చొప్పిస్తే ఖచ్చితంగా వింటారు. అదేదో అంటారు శంఖంలో పోస్తేనే తీర్థం అవుతుంది అన్నట్టు, అలా అనమాట. టీచర్స్ ద్వారానే వాళ్ళకు చెప్పిస్తాం. దానికి టీచర్స్ని ఎక్విప్ చేయాలి, టీచర్స్ను ట్రైన్ చేయాలి. సో అలాగే వాళ్ళని ఫస్ట్ ట్రైన్ చేస్తాము, తర్వాత వాళ్ళను ఒక ఇన్నోవేషన్ అంబాసిడర్స్గాను లోకల్ మెంటార్స్గాను రికగ్నైజ్ చేసి వాళ్ళ ద్వారా స్టూడెంట్స్ను ఎలా మనము పిక్ చేస్తాము, పిక్ చేసిన వాళ్ళని క్లాస్ రూమ్ నుంచి ఇంక్యుబేషన్ సెంటర్కి వస్తారు వాళ్ళ కాలేజ్లో, ఆ ఇంక్యుబేషన్ సెంటర్ నుంచి అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఎస్కే యూనివర్సిటీకి కనెక్ట్ చేస్తారు. స్టార్టింగ్ సే ఫర్ ఎగ్జాంపుల్ మంత్ 1 స్టార్ట్ అయిందనుకోండి, ఈ నెల స్టార్ట్ అయింది, మంత్ 1 స్టార్ట్ అయితే వాళ్ళకు కంటిన్యూస్గా ఒక సంవత్సరం పాటు వాళ్ళ షెడ్యూల్స్ ఏవి డిస్టర్బ్ కాకోకుండా మేము కంటిన్యూస్ ప్రోగ్రామ్స్ చేస్తాం. సృజన శబీర్ అని ఒకటి ఉంటుంది, తర్వాత ఇగ్నైట్ అని 2 నెలల ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. దీంట్లో వచ్చేసి నాలెడ్జ్ సెషన్స్, వర్క్షాప్స్, దాని తర్వాత వాళ్ళకు 1-on-1 మెంటరింగ్ అనమాట, ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాం. ఇవన్నీ చేసిన తర్వాత కాంపిటీషన్ ఉంటుంది లాస్ట్లో, డెమో డే అంటాం. ఈ కాంపిటీషన్లో ఎవరైతే టాప్ 3 వస్తారో వాళ్ళకు మా యాన్యువల్ ఈవెంట్, ప్రతి సంవత్సరానికి ఒక ఈవెంట్ చేస్తాం మేము. యాన్యువల్ ఈవెంట్లో వాళ్ళకు బెస్ట్ ఇన్నోవేటర్ అవార్డు అనేది ఇస్తాం. ఆ యాన్యువల్ ఈవెంట్ పేరే స్టార్టప్ జాతర, మనకు లోకల్గా లాంగ్వేజ్ కోసం స్టార్టప్ జాతర అని చెప్పి పిలుస్తామన్నమాట. సో ఇలాగే వీళ్ళకు రికగ్నైజ్ చేస్తాం. దాని తర్వాత అక్కడికి స్టాప్ చేస్తామా? చెయ్యం. దాని తర్వాత ఎవరైతే ఆ ఫైనల్ స్టేజ్ వరకు వచ్చింటారో, టాప్ 3 మాత్రమే కాదు సార్, ఎవరైతే ఆ ఫైనల్ స్టేజ్లో పార్టిసిపేట్ చేసింటారు, 15 టీములు పార్టిసిపేట్ చేసాయనుకోండి, ఆ 15 టీములకు కూడా వాళ్ళను వంతెన అంటే బ్రిడ్జింగ్ ప్రోగ్రామ్, ప్రీ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ అంటాం. ఇది ఒక 100 రోజుల ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ కూడా మేము వాళ్ళను ప్రమోట్ చేసి కంటిన్యూస్గా వాళ్ళకి హ్యాండ్ హోల్డ్ చేస్తాం. దీని తర్వాత ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్కి 2 ఏళ్ళు తీసుకుంటాం. సరే ఇవన్నీ చేయాలంటే మరి స్టూడెంట్స్ మీ మాట వింటారా, పాస్డ్ అవుట్ అయ్యి వెళ్ళిపోతారు కదా, ఎలా హ్యాండిల్ చేస్తారు అనే క్వశ్చన్ రావచ్చు మీకు.
1: ఓకే,
0: అందుకే మేము ఏం చేస్తామంటే సార్ 2nd ఇయర్ స్టూడెంట్స్ని మాత్రమే తీసుకుంటాం. ఒకవేళ 4 ఏళ్ళ కోర్సు అయితే అది గ్రాడ్యుయేషన్ కోర్సు, 2nd ఇయర్ స్టూడెంట్స్ని తీసుకుంటాం. 3 ఏళ్ళ గ్రాడ్యుయేషన్ కోర్సు అయితే 1st ఇయర్లో కానీ లేకపోతే 2వ సంవత్సరంలో ఉన్న వాళ్ళని తీసుకుంటాం. అప్పుడు ఏమవుతుందంటే స్టూడెంట్స్ అందరూ కూడా కాలేజ్లోనే ఉంటారు 2 ఏళ్ళ నుంచి 3 ఏళ్ళ వరకు. అప్పుడు మనకేమవుతుంది, ఫ్యాకల్టీ మాట వింటారు, మేనేజ్మెంట్ మాట వింటారు, వాళ్ళకి కావాల్సిన రీసోర్సెస్ అన్నీ మనం ప్రొవైడ్ చేస్తాం. ఇలా చేసినప్పుడు వాళ్ళు ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి తల్లిదండ్రులు వచ్చేసి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, నెక్స్ట్ ఏంటి అన్న క్వశ్చన్ వస్తుంది. ఆ క్వశ్చన్ రాకోకుండా అప్పటికే వాళ్ళు ఏదో ఒకటి సాధించింటారు,
1: ప్రిపేర్ అయ్యి
0: ఫండ్ రావడము, ప్రోడక్ట్ బయటికి రావడము, లేకపోతే సేల్స్ స్టార్ట్ చేయడము, కొంచెం రెవెన్యూ జనరేట్ చేయడము, ఒక పొజిషన్కి వచ్చేసింటారు. కాబట్టి పేరెంట్స్ కూడా ఏమంటారు, రైట్గా చేస్తున్నావు నువ్వు, ఈ దారిలో వెళ్ళిపో అని చెప్పి చెప్తారు. అది మా యొక్క స్ట్రాటజీ. అండ్ ఇది చాలా ఇన్నోవేటివ్ సార్, ఇంతవరకు ఎవరూ చేయలేదు, మేమే చేస్తున్నాం. అందుకే మా అటల్ ఇన్నోవేషన్ మిషన్ వాళ్ళు కూడా ఈ మోడల్ని చాలా ఎంకరేజ్ చేస్తారు.
1: చంద్రమౌళి గారు, ఏదైతే అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఉందో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో, అందుకే మీరు CEOగా ఉన్నారు. మరి అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్ ఎవరెవరికి ఏమేమి చేస్తూ ఉన్నాయి, దానివల్ల ఎవరెవరు ఎంతెంత ఉపయోగం పొందుతూ ఉన్నారు, భారతదేశ వ్యాప్తంగా ఉండే అటల్ ఇంక్యుబేషన్ సెంటర్లో మరి ఎస్కే యూనివర్సిటీలో ఉండే అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఏ విధంగా ప్రత్యేకమైనది అన్న విషయాలు చాలా వివరంగా తెలియజేశారు. నమస్కారం అండి.
0: నమస్కారం సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.
2: మీరు ఇంతవరకు యువవాణి కార్యక్రమం.

ఉత్తమ ఆవిష్కరణలు వ్యవస్థాపకతకు ప్రోత్సాహం. అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఎస్కేయు సిఇఓ డాక్టర్ సి చంద్రమౌళి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఏ హేమంతరాజు. నిర్వహణ కె శృతి ప్రియాంక. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం నరసింహమూర్తి మరియు బృందం పాడుతున్న లలిత గీతం.

నరసింహమూర్తి గారు పాడిన లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పివికేం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. హార్డ్వేర్ తయారీ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ను రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వ్యవసాయ రంగంలో వినూత్న సంస్కరణలు అమలు చేస్తున్నామని దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ మంత్రుల సదస్సులో మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. తెలుగు నాటక రంగానికి పూర్వ వైభవం తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. విశాఖపట్నంలో 28,445 కుటుంబాలకు హక్కుదారు పట్టాలను ముఖ్యమంత్రి రేపు పంపిణీ చేయనున్నారు. వార్తల వివరాలు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ను కీలకమైన హార్డ్వేర్ తయారీ కేంద్రంగా రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన 21వ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఎస్ఐపిబి ఈరోజు సమావేశమై 28 పారిశ్రామిక ప్రతిపాదనలకు సంబంధించి 22,177.84 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల ద్వారా 19,739 మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. ఇంధన రంగం, ఐటీ, కమ్యూనికేషన్, ఫుడ్ ప్రాసెసింగ్, తయారీ, పర్యాటక రంగాలకు చెందిన వివిధ ప్రతిపాదనలపైన కూడా చర్చించి ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, సెమీకండక్టర్లు, చిప్ తయారీ, రోబోటిక్స్ తదితర ఆధునిక సాంకేతిక రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కొప్పర్తి, తిరుపతి, లేపాక్షి వంటి ఎలక్ట్రానిక్స్ హబ్లలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేలా అవసరమైన మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించాలని సూచించారు. తెలుగు నాటక రంగానికి పూర్వ వైభవం తీసుకురావడమే రాష్ట ప్రభుత్వం లక్ష్యమని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. వెలగపూడి సచివాలయంలో పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, గుంటూరు జిల్లా తెనాలిలో జనవరి 10వ తేదీన ప్రతిష్టాత్మక కందుకూరి అవార్డుల ప్రదానంతో నాటకోత్సవాలు ప్రారంభమవుతాయని అన్నారు. అవార్డుల ఎంట్రీల కోసం 2-3 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి పేర్కొంటూ,
1: ఈ నంది నాటకోత్సవాలకి రేపు 11:00 నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాం. అదేవిధంగా ఏవైతే నాటకాలు ప్రదర్శించడానికి అనువుగా ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేయడానికి ఒక సెలెక్ట్ కమిటీని అక్టోబర్లో ఏర్పాటు చేస్తాం. డిసెంబర్లో ప్రాథమికంగా ఏ నాటకాలు ఎంపిక కాబడి ప్రదర్శనకి అనేటువంటిది కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. జనవరిలో ఈ నాటక పోటీలు నిర్వహించి అందులో ఉత్తమమైనటువంటి ప్రదర్శన చేసిన వాటికి బహుమతులు ఇచ్చేటువంటి కార్యక్రమం. ఈ నంది నాటకోత్సవాలు నిర్వహించడానికి వేదికగా కళలకు కాణాచేయనటువంటి తెనాలని ఎంపిక చేసుకోవడం జరిగింది.
0: రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో వినూత్న సంస్కరణలు అమలు చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. డిజిటల్ వ్యవసాయం, పప్పుధాన్యాల స్వయం సమృద్ది, ఎరువుల పారదర్శక పంపిణీ, పంటల బీమా, మార్కెటింగ్ రంగాల్లో రాష్ట్రాన్ని ముందంజలో నిలుపుతున్నామన్నారు. హైదరాబాద్లో ఈరోజు జరిగిన దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ మంత్రుల సదస్సులో ఆంధ్రప్రదేశ్ తరఫున మంత్రి పాల్గొన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతు సంక్షేమ కార్యక్రమాలు, వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన సాంకేతిక సంస్కరణలను గురించి ఈ సందర్భంగా ఆయన వివరించారు. రాష్ట్రంలోని సుమారు 60 లక్షల పీఎం కిసాన్ లబ్దిదారుల్లో 52.08 లక్షల మందికి ఫార్మర్ ఐడీలు సృష్టించి 86.8% ప్రగతి సాధించామన్నారు. కృష్ణా, కాకినాడ జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఆన్లైన్ ఎరువుల యాప్ను రబీ 2026-27లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నట్లుగా వెల్లడించారు. సమగ్ర డిజిటల్ వ్యవసాయ వ్యవస్థ నిర్మాణానికి

0: కేంద్ర ప్రభుత్వ సహకారం కొనసాగించాలని మంత్రి అచ్చెన్నాయుడు కోరారు. పేదల సొంతింటి కలను ప్రభుత్వం నెరవేరుస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విశాఖపట్నంలో 28,445 కుటుంబాలకు ఇంటి పట్టాలను రేపు పంపిణీ చేస్తున్నామని సామాజిక మాధ్యమ పోస్టులో ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్న వేలాది పేద కుటుంబాలకు ఆ స్థలాలను క్రమబద్దీకరించి పూర్తి హక్కులతో ఇళ్ల పట్టాలు అందిస్తున్నామని చెప్పారు. 11 మండలాల పరిధిలో 8,874 కోట్ల రూపాయల విలువైన 19,33,853 చదరపు గజాల స్థలాలను పట్టాలుగా ఇస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలు, సాగునీటి ప్రాజెక్టులు, పెట్టుబడులు వంటి వాటితో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చంద్రబాబు నాయుడు చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 2014 సెప్టెంబర్ 25 ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం దేశ అభివృద్దిలో కీలక ఘట్టంగా ఉంది. భారతదేశ ఆర్థిక వృద్ధి గమనాన్ని కొనసాగించడం కోసం ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది. పెట్టుబడులను సులభతరం చేయడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అభివృద్ది చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. వోకల్ ఫర్ లోకల్ దిశగా చేపట్టిన ఈ కార్యక్రమాలు భారతదేశ తయారీ సామర్థ్యాలను పెంచడమే కాకుండా ప్రపంచ వేదికపై దేశ పారిశ్రామిక ప్రగతిని చాటి చెప్పేలా రూపొందించబడ్డాయి. ఒక సందర్భంలో మేక్ ఇన్ ఇండియాపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
1: मेक इन इंडिया दुनिया के किसी भी देश में जाकर के बेचिए, लेकिन निर्माण यहाँ कीजिए, मैन्युफैक्चर यहाँ कीजिए. हमारे पास स्किल है, टैलेंट है, डिसिप्लिन है, कुछ कर गुजरने का इरादा है. हम विश्व को एक सानुकूल अवसर देना चाहते हैं कि आइए कम मेक इन इंडिया. और हम विश्व को कहें इलेक्ट्रिकल से लेकर के इलेक्ट्रॉनिक तक कम मेक इन इंडिया, केमिकल्स के लेकर के फार्मास्यूटिकल तक कम मेक इन इंडिया, ऑटोमोबाइल से लेकर के एग्रो वैल्यू एडिशन तक कम मेक इन इंडिया. ताकत है हमारे देश में.
0: తెలుగు సాహిత్యానికి విశిష్ట సేవలందించిన మహాకవి గురజాడ వెంకట అప్పారావు జయంతిని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించడం పట్ల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈరోజు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. గురజాడ జయంతి అయిన సెప్టెంబర్ 21వ తేదీని ఇకపై ప్రతి ఏటా రాష్ట్ర పండుగగా నిర్వహించేలా జీవోఎంఎస్ నెంబర్ 193ను అధికారికంగా ప్రభుత్వం జారీ చేసిందన్నారు. గురజాడ అప్పారావు తెలుగు భాష, సాహిత్యం, సామాజిక సంస్కరణ రంగాల్లో చెరగని ముద్ర వేశారని మంత్రి కొనియాడారు. ఉత్తర థాయిలాండ్ మీదుగా ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనం అదే ప్రాంతంలో కొనసాగుతూ సగటు సముద్ర మట్టానికి 9.4 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రేపు సాయంత్రం నాటికి అదే ప్రాంతంలో అల్పపీడనంగా ఏర్పడే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలిపారు. ఆ తర్వాత ఇది క్రమంగా బలపడి తదుపరి 3-4 రోజులలో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు పయనించే అవకాశముందని చెప్పారు. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల 3 రోజుల వరకు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వెల్లడించారు. ప్రజారోగ్యమే లక్ష్యంగా సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మున్సిపల్ కార్యాలయం వద్ద సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డితో కలిసి మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజా ఆరోగ్యం, పోషకాహార లోప నిర్మూలన, పరిశుభ్రతపై ప్రజల్లో చైతన్యం కల్పించడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ ఫలాలను నేరుగా ప్రజల వద్దకు తీసుకెళ్లడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. రాష్ట స్థాయిలో అనకాపల్లి జిల్లాకు క్రీడలలో గుర్తింపు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ కోరారు. జిల్లాలో నిర్వహిస్తున్న 6వ కూడో రాష్ట స్థాయి పోటీలను ఆమె ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, క్రీడల అభివృద్దికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. క్రీడాకారులు తమ ప్రతిభను చాటాలని సూచించారు. బాధితులకు సత్వర

0: సహాయాన్ని అందించడంలో వన్ స్టాప్ సెంటర్లు ఓఎస్సి పాత్ర కీలకమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలోని మాతృ శిశు విభాగంలో ఈరోజు ఏర్పాటు చేసిన వన్ స్టాప్ సెంటర్ల సిబ్బంది అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ బాధిత మహిళలకు అందించే సేవలలో వేగం పెంచేందుకు వన్ స్టాప్ సెంటర్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హార్డ్వేర్ తయారీ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ను రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వ్యవసాయ రంగంలో వినూత్న సంస్కరణలు అమలు చేస్తున్నామని దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ మంత్రుల సదస్సులో మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. తెలుగు నాటక రంగానికి పూర్వ వైభవం తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈ పూట మరియు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఈ సాయంత్రం 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. రాత్రి 7:00 లలిత గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు. 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ దేశపాక రామచంద్రుడు బృందం వారిచే శ్రీ రేణుక ఎల్లమ్మ కథ నుండి సంతాన ఘట్టం బండ్ల కథ వింటారు. 7:45 వికసిత్ భారత్ ఈ కార్యక్రమం హైదరాబాద్ కేంద్ర సమర్పణ. రాత్రి 8:00 తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా సర్వభూపాల వాహనంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 8:40 ఒక సినిమా పాట. 8:45 బుజ్జి గణపతి పెళ్లి చూపులు నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీ జీడిగుంట రామచంద్రమూర్తి. నిర్వహణ శ్రీ బి చిట్టిబాబు. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:16 స్పాట్ లైట్. రాత్రి 9:30 మాండలిన్ వాయిద్యం వినిపిస్తున్నవారు శ్రీ వి శ్రీనివాస్. రాత్రి 10:00 ఆసియా గేమ్స్ 2026 జరగనున్న కార్యక్రమంపై ప్రత్యేక కార్యక్రమం చీర్ ఫర్ భారత్ అండ్ కర్టెన్ రైజర్ ఈ కార్యక్రమం. రాత్రి 10:30 ఇంద్రధనుస్సు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

ఇక రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం వింటారు. గానం చేసిన వారు MS సుబ్బలక్ష్మి. 6:30 వినదగు మాట వినిపిస్తున్నవారు డాక్టర్ పి స్వప్న హైందవి. 6:35 సద్యపశుద్ధుల కార్యక్రమంలో మల్బరీ పంటను ఆశించే వ్యాధులు నివారణ గురించి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కేపి కిరణ్ కుమార్ గారు అందించే వివరాలు. ఇక రేపు ఉదయం 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక ఆలోచన ఆలోచనం రచన డాక్టర్ ఎల్లప్రగడ మల్లికార్జునరావు. అనంతరం ఎందరో మహానుభావులు కార్యక్రమంలో ప్రముఖ ఇంజనీర్ శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి గురించి వివరాలు. వ్యాఖ్యానం శ్రీమతి జేబి మాధవి. 8:15 ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుండి 8:30 ప్రకాశం జిల్లా సమాచార లేఖ రచన శ్రీ MVS ప్రసాద్. 8:35 హలో అభిలాష శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరే సినిమా పాటలు వింటారు.

9 గంటలకు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సారకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా మోహిని అవతారంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. 9:30 ఏకచిత్ర గానం శీర్షికన ఆర్కే ఫిలిమ్స్ వారి బొంబాయి ప్రియుడు చిత్రం నుండి పాటలు. ఇక రేపు ఉదయం 10 గంటలకు వసుదైక కుటుంబం సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. ఈ కార్యక్రమాలు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతాయి.

0: ఇక రేపటి మా సాయంత్రం ప్రసారంలో 5 గంటలకు లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 5:30 పినాకిని స్త్రీల కార్యక్రమంలో ఆహారంలో పండ్ల ఆవశ్యకత గురించి శ్రీమతి ఎంఎస్ కళ్యాణి గారి ప్రసంగం వింటారు. అనంతరం శ్రీమతి కె మాధురి గారు పాడిన అన్నమాచార కీర్తనలు. 6:00 లలిత గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార వివరాలు, 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, రాత్రి 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారు. రేపటి కార్యక్రమంలో ఆకాశవాణి, ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. 7:45 శ్రీమతి ఆర్ స్వాతి ప్రియాంక గారు పాడిన లలిత సంగీతం. 8:00 తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడోత్సవంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 8:40 ఒక సినిమా పాట. 8:45 శ్రీమతి లక్ష్మమ్మ బృందం వారు పాడిన జానపద గేయాలు. రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్ లైట్. రేపు రాత్రి 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. ఇక రేపు రాత్రి 10:00 ఏషియన్ గేమ్స్ 2026లో భాగంగా జరగనున్న కార్యక్రమం ప్రత్యేక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి. 10:20 జాతీయ సంగీత కార్యక్రమం. ఇవి రేపు ఉదయం సాయంత్రం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.
1: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం, ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటినాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీ డిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. ముందుగా సీతాకోక చిలుక చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్పి శైలజ పాడిన ఈ పాట.

0: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
3: వినబోయే పాట జై చిరంజీవ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట.

0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
2: ఎగిరే పావురమ్మ చిత్రం నుండి ఉన్నికృష్ణన్ సునీత ఉప్రదష్ట పాడుతున్న పాట.

0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
1: చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత ఇప్పుడిందా ధనమా దైవమా చిత్రం నుండి సుశీల పాడుతున్న డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతానికి సంగీతం టీవీ రాజు.

0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

0: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
1: మీరు విన్న ఆ పాట ఈతరం మనిషి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట అది. ఆ పాటకు రచన ఆత్రేయ, సంగీతం చక్రవర్తి. చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా ఇప్పుడు విందాం డాక్టర్ బాబు చిత్రం నుండి ఘంటసాల పాడుతున్న దాశరథి గీతం, సంగీతం టి చలపతిరావు.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం సునీత గారు పాడిన లలిత గీతం.

సునీత పాడిన లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్క పెద్ద మృణాలిని. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు న్యూఢిల్లీలో పర్యావరణం, వాతావరణ గతిశీలత, భవిష్యత్తు అనే అంశంపై జరిగే అంతర్జాతీయ సదస్సును ప్రారంభించనున్నారు. గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమలో భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. శ్రీరాముని కథ భారతదేశానికే పరిమితం కాదని, ఆసియా అంతటా విస్తరించి ఉందని, కేరళంలో జరిగిన ఒక ఇతిహాసం అనేక కథలు అనే సదస్సులో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. నకిలీ నాసిరకం విత్తనాలను అరికట్టేందుకు కఠినమైన కొత్త విత్తన చట్టం తీసుకురానున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు న్యూఢిల్లీలో పర్యావరణం, వాతావరణ గతిశీలత, భవిష్యత్తు అనే అంశంపై జరిగే అంతర్జాతీయ సదస్సును ప్రారంభించనున్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సును జాతీయ హరిత ట్రిబ్యునల్ నిర్వహిస్తోంది. ఇందులో పర్యావరణ నిపుణులు, సుప్రీంకోర్టు హైకోర్టుల న్యాయమూర్తులు, జిల్లా కోర్టు న్యాయమూర్తులు పాల్గొంటారు. వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, ఉన్నత ప్రభుత్వ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే 17 దేశాల నుంచి ప్రముఖ న్యాయమూర్తులు, న్యాయ ప్రతినిధులు ఇందులో పాల్గొంటారు. ఈ సదస్సు న్యాయపరమైన విధానాలు, శాస్త్రీయ పరిజ్ఞానం, పర్యావరణ పరిపాలన పద్ధతులు, సంస్థాగత అనుభవాలపై చర్చిస్తారు. గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమలో భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సెమీకాన్ ఇండియా 2026 ఫైర్ సైడ్ చాట్లో పాల్గొన్న వైష్ణవ్, మేధో సంపత్తిని కాపాడడం నుండి భారతదేశంలో ఎండ్ టు ఎండ్ ఉత్పత్తులను డిజైన్ చేసేందుకు గ్లోబల్ కంపెనీలను ప్రోత్సహించడం వరకు సెమీకండక్టర్ పరిశ్రమలో నమ్మకం అత్యంత కీలకమైనదని అన్నారు. 10 ఏళ్ల కాలంలో 85,000 మంది సెమీకండక్టర్ డిజైన్ ఇంజనీర్లకు శిక్షణ ఇవ్వాలని భారత్ లక్ష్యంగా పెట్టుకోగా, కేవలం 4 సంవత్సరాల్లోనే 70,000 మందికి శిక్షణ పూర్తి చేసినట్లు వైష్ణవ్ తెలిపారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు ఇప్పుడు చిప్లను డిజైన్ చేసి టేప్అవుట్ చేస్తున్నారని మంత్రి తెలిపారు. దాదాపు 400 ఇంజనీరింగ్ కళాశాలలకు పరిశ్రమ స్థాయి ఎలక్ట్రానిక్ డిజైన్ ఆటోమేషన్ టూల్స్ అందుబాటులో ఉన్నాయని, ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 చిప్ డిజైన్, ముడి పదార్థాలు, ఫ్యాబ్రికేషన్, అసెంబ్లీ టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్, పరిశోధన, అభివృద్ధి, స్టోరేజ్ అనే 6 కీలక రంగాలపై దృష్టి సారిస్తోందని ఆయన తెలిపారు. ఈ సెమీకండక్టర్ రంగం ద్వారా 100,000కు పైగా ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీరాముని కథ భారతదేశానికి పరిమితం కాదని, ఇది ఆసియా అంతటా విస్తరించి ఉందని, పల్లెలు నగరాలు రెండింటిలోనూ ప్రతిబింబిస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు అన్నారు. కేరళలోని కొచ్చిలో జరిగిన ఒక ఇతిహాసం అనేక కథలు అనే సదస్సులో రాజ్నాథ్ సింగ్ ప్రసంగించారు. ఈ కార్యక్రమాన్ని జన్మభూమి మలయాళ దినపత్రిక నిర్వహించింది. రామాయణం ప్రజల దైనందిన జీవితంలో ఆధ్యాత్మిక ఆచారాలలో లోతుగా పాతుకుపోయిందని మంత్రి అన్నారు. అలాగే నరేంద్ర మోదీ ప్రభుత్వం చేసిన పనులను ప్రస్తావిస్తూ 2014 నుండి దేశం అనేక సవాళ్లను అధిగమించిందని అన్నారు. COVID-19 మహమ్మారి, ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో జరిగిన యుద్ధాలు అనేక దేశాల అభివృద్ధిని ప్రభావితం చేశాయని, అయినప్పటికీ భారతదేశం ముందుకు సాగుతూ ప్రపంచవ్యాప్తంగా తన స్థానాన్ని బలోపేతం చేసుకుందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు 20వ రోజ్గార్ మేళాలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలలో కొత్తగా నియమితులైన యువతకు 51,000కు పైగా నియామక పత్రాలను పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా మోదీ సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ రోజ్గార్ మేళా దేశవ్యాప్తంగా 45 ప్రదేశాల్లో నిర్వహించబడుతుంది. కొత్తగా నియమితులైన అభ్యర్థులు రెవెన్యూ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ,

ఆర్థిక సేవల శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ మొదలైన భారత ప్రభుత్వ వివిధ మంత్రిత్వ శాఖలు విభాగాలలో చేరనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో టెలిఫోన్లో మాట్లాడారు. ఇంధనం, రక్షణ, సాంకేతికత, పెట్టుబడి, ఆరోగ్యం వంటి రంగాల్లో భారత్ యుఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై ఇరు దేశాల నేతలు చర్చలు జరిపారు. బ్రిక్స్ అధ్యక్షతలో భారత్ విజయవంతంగా రాణించినందుకు యుఏఈ అధ్యక్షుడు ప్రధానమంత్రికి అభినందనలు తెలిపారు. అలాగే ప్రధానమంత్రి పుట్టినరోజు సందర్భంగా యుఏఈ అధ్యక్షుడు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ రాసిన ఒక వ్యాసాన్ని పంచుకున్నారు. ప్రధానమంత్రితో కలిసి పనిచేసిన తన అనుభవాన్ని ఈ వ్యాసం తెలుపుతోంది. పెద్ద కలల ప్రాముఖ్యత, సాకారం చేయడంలో సంస్కరణల పాత్రను ఈ వ్యాసం వివరిస్తుంది. ఈ కార్యక్రమం ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, ప్రాథమిక మౌలిక సదుపాయాలలో ఫలితాలను మెరుగుపరిచిన విషయాన్ని ఈ వ్యాసం తెలిపింది. వివిధ సంస్కరణలు భారతదేశాన్ని పౌరులకు, వ్యాపారాలకు ఎలా సులభతరం, సరళతరం, సమర్థవంతం చేశాయో ఇది వివరిస్తుంది. భారతదేశంలోని స్వీడిష్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన తాజా బిజినెస్ క్లైమేట్ సర్వే 2026లో 40కి పైగా ప్రపంచ మార్కెట్లలో వ్యాపార వాతావరణం పరంగా భారత్ మొదటి స్థానంలో నిలిచిందని పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఒక సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ప్రపంచ అస్థిరతల నడుమ స్థిరత్వం, వృద్ధి, వ్యాపార సౌలభ్యం విషయంలో దేశ వ్యాపార వాతావరణం ఒక ఉన్నత ప్రమాణాన్ని నెలకొల్పుతోందని ఆయన అన్నారు. హైదరాబాద్ వేదికగా నిర్వహించిన దక్షిణ మండల వ్యవసాయ ప్రాంతీయ సదస్సు 2026 విజయవంతంగా ముగిసింది. ఈ సమావేశం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడారు. దేశంలో ఉన్న విభిన్న ఆగ్రో క్లైమాటిక్ మండలాల పరిస్థితులకు అనుగుణంగా రైతులకు అండగా నిలిచేందుకే ఈ ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. దక్షిణాదిలోని 100కు పైగా జిల్లాల్లో ఎల్నినో ప్రభావం వల్ల వర్షపాతం తగ్గడంతో తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటల కోసం ప్రణాళికలు, ప్రత్యేక విత్తన బ్యాంకును సిద్ధం చేశామని వెల్లడించారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని సమాచార ప్రసార పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ అన్నారు. ఆలోచనలు, సృజనాత్మకత, సంస్కృతి, ఆవిష్కరణలు, మేధో సంపత్తి ఈ అభివృద్ధికి చోదక శక్తులుగా ఉన్నాయని ఆయన అన్నారు. హర్యానాలోని సోనిపట్లో ఓపీ ఆండల్ గ్లోబల్ యూనివర్సిటీలో జరిగిన జిందాల్ పాలసీ కాన్క్లేవ్లో భాగంగా నిర్వహించిన చట్టం, విధానం, సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ అనే సెమినార్లో డాక్టర్ మురుగన్ యువతను ఉద్దేశించి ప్రసంగించారు. సినిమాలు, సంగీతం, గేమింగ్, యానిమేషన్, డిజైన్, పబ్లిషింగ్, అడ్వర్టైజింగ్, డిజిటల్ కంటెంట్ వంటి రంగాలు ఉద్యోగాలకు, వ్యవస్థాపకతకు కొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయని మురుగన్ అన్నారు. రాజ్యసభ ఎంపీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిబ్ నబిన్ మీహార్ వరదల సహాయార్థం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి సహాయ నిధికి తన 3 నెలల జీతం నుండి 635,000 రూపాయలను విరాళంగా అందించారు. సహాయ చర్యల కోసం జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం బృందాలను మోహరించినట్లు, అలాగే సహాయ శిబిరాలు, సామూహిక వంటశాలలు, వైద్య సౌకర్యాలు, పశువుల మేత కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈరోజు కాశ్మీర్లోని గందర్బల్ నుండి పవిత్రమైన వార్షిక హర్ముఖ్ గంగ్బల్ యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. దీనిని శాశ్వత విశ్వాసం, భక్తి, భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనంగా అభివర్ణిస్తూ హర్ముఖ్ గంగ్బల్ యాత్ర వంటి ఆధ్యాత్మిక ప్రయాణాలు దేశ ఐక్యతను, సామూహిక చైతన్యాన్ని బలపరుస్తాయని లెఫ్టినెంట్ గవర్నర్ అన్నారు. పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలోని కోహట్ జిల్లాలో ఈరోజు ఒక మసీదు సమీపంలో జరిగిన పేలుడులో 15 మంది మరణించగా 50 మందికి పైగా గాయపడ్డారని సమాచారం. శుక్రవారం ప్రార్థనల సమయంలో ఈ పేలుడు సంభవించిందని, దీనివల్ల మసీదు సమీపంలో ఒక గొయ్యి ఏర్పడిందని పోలీసులు తెలిపారు. పోలీసు అధికారుల ప్రకారం సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రేపు జపాన్లోని నగోయాలో జరగనున్న ఆసియా క్రీడల్లో 2 సార్లు ఒలింపిక్ పతకాలు గెలుచుకున్న మనుబాకర్, తేజేందర్ పాల్ సింగ్ తూర్లు జాతీయ జెండాతో భారత జట్టుకు నాయకత్వం వహిస్తారు. కాగా మనుబాకర్ 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో 2 కాంస్య పతకాలు గెలుచుకోగా తేజేందర్

0: సుందర్పాల్ షాట్పుట్లో వరుసగా మూడోసారి స్వర్ణ పతకం లక్ష్యంగా బరిలోకి దిగనున్నారు. రేపటి నుండి అక్టోబర్ 4 వరకు కొనసాగే 20వ ఆసియా క్రీడలు 37 విభాగాల్లో 500 భారత క్రీడాకారులు పాల్గొనున్నారు. కాకపోతే మడమ గాయం వల్ల ఒలింపిక్ విజేత నీరజ్ చోప్రా ఈసారి ఆడలేకపోవడం గమనార్హం. స్టార్ షెట్లర్ పీవీ సింధు బ్యాడ్మింటన్ జట్టుకి, మీరాభాయ్ చాను వెయిట్ లిఫ్టింగ్ విభాగానికి, మనుబాకర్ షూటింగ్ జట్టుకి, లవ్లీనా అమన్ షరావత్ బాక్సింగ్ విభాగాలకు ప్రాతినిధ్యం వహిస్తారు. ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు న్యూఢిల్లీలో పర్యావరణం, వాతావరణ గతిశీలత, భవిష్యత్తు అనే అంశంపై జరిగే అంతర్జాతీయ సదస్సును ప్రారంభించనున్నారు. గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమలో భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ దేశపాక రామచంద్రుడు బృందం వారిచే శ్రీ రేణుకా ఎల్లమ్మ కథ నుండి సంతాన ఘట్టం బండ్ల కథ.
2: ఆకాశవాణి శ్రీ రేణుకా ఎల్లమ్మ కథ నుండి సంతాన ఘట్టం బండ్ల కథ వినిపిస్తారు శ్రీ దేశపాక రామచంద్రుడు బృందం.
3: హరియరి నీకును చరణము కరుణాకర దేవ దేవ కాపాడగదే లోకాదీశ రక్షక నీకే నా వందనములు.

చూడాలమ్మ కూడా.

అమ్మవారు శ్రీ రేణుకాయల్లమ్మ యొక్క కథ, బహిండ్ల కథ, అమ్మవారి యొక్క సంతానం ఏ విధంగా అయ్యింది, అలనాడు కాలమందు ఆది కాలంబునందు ఒకనాడు దినమందు ఒక మధ్యమున మంచి దినమునాడు మంగళవారం నాడు భూతైన ఈ శుక్ల పంచమి నాడు అమ్మవారు ఎల్లమ్మ ఏమి చేస్తూ ఉన్నది, అసండి అమ్మవారు వెనుకా ఎల్లమ్మ పడతా నడవని మాత్రం నాయన స్వచ్ఛమాజమా దగ్గిముని ఆ స్వచ్ఛమాజమ దగ్గిముని మాత్రం నాయన ఆ హడవి మార్గమందు మాత్రం శ్రీ చికింది పెడ శ్రీ

పంచమాదగిరి నాదరామ ఆయన ఓమదాలస ఉన్నాడు. అసలు కంచు గుబ్బల కోట కార్తీక రాజులు అటువంటి ఆ బాణాలతోటి గుచ్చు మాత్రము సమార కాలము చేస్తూ ఉన్నారు. అసలు అమ్మవారు రేణుకా ఎల్లమ్మకు మాత్రం ఆయన ఆ యొక్క అడవి మార్గం మాత్రం భర్తాడికి మాత్రం ఇక బాణాలతో గుచ్చినప్పుడు అసలు ఇమ్మకు మా ఊరాలు ఎల్లమ్మకు మాత్రము పట్టుకోళ్ళ మీద పంచం మీద పడుకొని ఉన్నప్పుడు కనుక ఎప్పుడైతే మాత్రం శంకుల మటపులు మాత్రం పట్టుకోళ్ళ మంచం మీద పడుకొని ఉన్నాదో సుబ్రహ్మణ్యం మాత్రం ఏ విధంగా మాత్రం నాయన అమ్మవారికి మాత్రము అమ్మవారికి మాత్రం ఏ విధంగా మాత్రం కళలు పడుతూ ఉన్నాయి. అసలు రేణుక ఎల్లమ్మ మాత్రం నాయన ఏ విధంగా స్వప్న మంది కళలు పడుతూ ఉన్నాయి.

నాకు తిలకమ్మ బొట్టు చెడిపోయిన టూలా, ఆ చేతికున్న జాగంట్లో పగిలిపోయిన టూలా. దేవాన దేవతల ముందు రాజాక రాజుల ముందు తన యొక్క భర్తాడు స్వచ్ఛమా జమాదగిరిముని వజ్రపు తాళి మాత్రం కట్టి ఉన్నాడు. ఆ మంగళ సూత్రము మాత్రము ఊడ్చిపోయిన టూలాను ఈ విధంగా కలలు పడుతూ ఉన్నాయి. కాళ్ళకున్న మట్టలేమో ఊడి

ఉన్నది, ముండ కెల వస్త ఉన్నది, ఈ ప్రకారంగా కలలు పడుతున్నాయి. అలా నాడు కాల బంధు నా భర్త జమా దగ్గర ఉండి మాత్రము నేను తపస్సుకు వెళ్తున్నాను బహమా ఎల్లమ్మ, నేను తపస్సుకు వెళ్తా ఉన్నాను గాని నా యొక్క తపస్సులో నాకు ఏమైనా హాని కలిగినట్లు అయితేను, నాకు ఏమైనా ఆపద వస్తే రెండు కెల వస్తున్నది ముండ కెల వస్తున్నది హాలు మాలు చెప్పిపోయినాడు. నా భర్త చెప్పిన రీతిగా నాకు నేడు రాత్రి సమయ కాలం మందు కళ్ళు పడుతున్నాయి. ఇది కాకుండా నా భర్త ఆడు మాత్రము కళ్ళ పడుతున్నాడు. ఇవన్నీ కాకుండా నా భర్త

నాకు ఉన్న మాదరం అస్వచ్ఛమతోడి వెడినటువంటి మన ఇంటి ముందు మాదరం తులసి మొక్క పెడతా ఉన్నాను. నువ్వు ప్రతి రోజు ఉదయం లేచి మాత్రం దీనికి మాత్రం తులసి పూజ చేసినట్లయితే, నా తపస్సులో నేను క్షేమంగా ఉన్నట్లయితే, ఈ తులసి మొక్క మాత్రం నిగనిగలాడుతూ ఉంది, నా తపస్సులో నాకు హాని కలిగినట్లయితే అందులో నా ఒక కొమ్మ

0: నా తపస్సులో నాకు ఎప్పుడైతే హాని కలుగుతాదో ఈ తులసి మొక్క మాత్రం వాడిపోత ఉన్నది, ఈ శబ్దంలో మాత్రం నువ్వు చెప్పుతున్నాను అని చెప్పి.
1: రానేశ్వర, ఆ ప్రకారంగా మీరు ఈ యొక్క ఎప్పుడైతే తపస్సు కోరేటప్పుడు ఇవన్నీ నాకు వివరాలు చెప్తారు స్వామి, ఆ నాకు చెడుకారి ఎప్పుడు చెడుకల పడి ఆ తులసి కొమ్మ ఎప్పుడు ఎండిపోతున్నదో ఆ తర్వాత మీరు ఇక్కడ ఏం చేయాలో చెప్పు స్వామి. అది కూడా
0: భామాయల్లమ్మా, నాకు మాత్రం ఆ పదవి వచ్చినప్పుడు మాత్రం నువ్వు చేయవలసింది ఏమందంటున్నావు కాబట్టి నీవు స్వచ్ఛము తోడు దేవాలయ స్వచ్ఛ అనుభవ నంబు, ప్రతిపత తోడు దేవాలయ

నాకు అడవిలోన ఆపద వచ్చినప్పుడు మాత్రము ఎద్దు దొక్కని వంట ఎనమూరి వంట ఇనుము కయ్యని పంట ఇష్టమైన పంట అగ్గిలేని వంట మాత్రం తీసుకొచ్చి నాకు అర్పణ చేసినట్లయితేను నా కొస ఊపిరితోటి ఉండగాని నా ప్రాణాలు దక్కుతూ ఉన్నాయన్నాడు. నేడు రాత్రి సమయ కాలం నా భర్త చేపిన రీతిగా నాకు శుభ్రమందు కళ్ళు పడుతూ ఉన్నాయి. అయ్యో దైవమా, మరి నేను ఇక భర్తడు ఏదో ఆపదలు ఉన్నట్టున్నాడేమో చెప్పి నా కళ్ళు కాకుండా నా భర్త పెట్టిన తులసి మొక్క ఉన్నది. ఆ తులసి మొక్క చూస్తానని చెప్పి మాత్రము అసంటి మగవమ్మ ఉరాల ఎల్లమ్మ మాత్రం ఇక ఇంటి ముందు ఉన్న తులసి మొక్కను చూసినది. ఆ తులసి మొక్క చూసినట్లయితే మాత్రం ఆ తులసి మొక్క మాత్రం

0: మొక్క చూసినప్పుడు మాత్రము ఆ తులసి మొక్క ఎండిపోయినా ఉన్నాదు. నా భర్తకు ఏదో ఆపద వచ్చినట్టున్నది, నా భర్తకు మాత్రం ఏదో ప్రాయం వచ్చినట్టు ఉన్నది. నా భర్త ఆపద ఉన్నాడని చెప్పి స్వచ్ఛానుభవనము తెమ్మని చెప్పి ఉన్నాడు. మరి స్వచ్ఛానుభవనం అంటే ఏమిటి? మరి ఆ స్వచ్ఛానుభవనం ఏ విధంగా తయారు చేస్తారు? స్వచ్ఛానుభవనం ఏ విధంగా మరి తయారు చేసుకోవాలి? చెలికత్తలారా
1: అమ్మా అమ్మగా అరుణాలు మాత్రము నీ భర్త చెప్పిన మాత్రం వాస్తవే. ఆకాశంలో పోయే పక్షి నేలవారే సీమ ఎగిలినటువంటి ఉత్కాలతోటి కాకుండా కుమ్మరి చెట్టు దొక్కనటువంటి కుండ కాకుండా బాణవులు తయారు చేసి ఆ ప్రకారం పోనించకపోతే తల్లి ఇక్కడ కాదు కానీ మీ నాయన వద్దకు కైలాసపురం పోతల్లి, మీ నాయన వద్దకు పోతే అన్ని పిల్లలు మీ నాయన చెప్తాడు, మీ నాయన కూడా ఏర్పాటు చేస్తాడు, ఆ తర్వాత తీసుకొని పోదాం. మరి
0: అమ్మా చెలికెత్తలారా స్వచ్ఛానుభవనం అంటే మాత్రం నేల పారే ఎంగిలి చేయనటువంటి చీమ కూడా
1: అవును
0: చీమ ఎంగిలి చేయనటువంటి వస్తువులు కావాలన్నాడు. ఆకాశాన పోయే పక్షి ఎంగిలి చేయనటువంటి వస్తువులు కావాలి. అలాంటి వస్తువులు కావాలంటే మీ యొక్క తండ్రి అటువంటి గిరిశంకర మహారాజు దగ్గరికి వెళ్ళమంటున్నారు.
1: అవును
0: ఇది కూడా వాస్తవం అని చెప్పి అసలు అమ్మవారు రేణుక ఎల్లమ్మ మాధురనాయన అమ్మవారు ఎల్లమ్మ రామనో

0: తల్లి జయ రామాయ రావణ
1: తండ్రి చెంతకు రామనో తల్లి జయ రామాయ రావణ
0: తండ్రి చెంతకు రావణ తల్లి జయ రామాయ రావణ
1: కాకులు చూడండి కారండ పడవిలో
0: కాకులు చూడని కారండ పడవిలో
1: కాకులు చూడండి కారండ పడవిలో
0: కాకులు చూడని కారండ పడవిలో
1: గద్దలు చూడండి పెద్దడవి లోపల
0: గద్దలు చూడని పెద్దడవి లోపల
1: గద్దలు చూడండి పెద్దడవి లోపల
0: గద్దలు చూడని పెద్దడవి లోపల
1: సీమలు చూడండి రావణు చిత్తడవి లోపల రావణ
0: శివలు

0: ಅಲ್ಲಿರೋ ಎಲ್ಲ ರಾವಣ ರಾವಣ ಅಲ್ಲಿರೋ ಎಲ್ಲಮ್ಮ ರಾವಣ
1: ఆ ప్రకారంగా మాతో మగవ మావురాల ఎల్లమ్మ మాత్రం కాకలు చూడండి కారడబి లోన గద్దలు చూడని పెద్దడి లోన చీమలు చూడని చెట్టడివి లోపల నెత్తిన కొంగు వేసుకొని అమ్మవారు రేణుగా ఎల్లమ్మ.

సాగుతు నాదరావు నాద నాద జమదగ్ని లగ్నమైతే నాది నాద నాకు వెళ్ళి కాకపాయి పచ్చని పందిళ్ళల్లో మాధవ్ నన్ను విడిచిపెట్టి గనక ఆ పచ్చని పందిళ్ళల్లో వేసిపోయి ఉన్నావు. నీతోటి నేను మాత్రం సుఖపడింది లేదు, నాతోటి నువ్వు మాత్రం సుఖపడింది లేదు. నాదరావు నాద నాద జమదగ్ని ఆ ప్రకారంగా మాత్రం అమ్మవారు ఇల్లమ్మాదేవి మాత్రము ఆ కైలాసగిరి పట్టణం ముందు మాత్రం యొక్క తండ్రి దగ్గర వెళ్ళేది. అటువంటి తండ్రి దగ్గరికి తల్లి దగ్గరికి చెంత పోయి ఏ ప్రకారంగా అడుతూ ఉన్నది.

0: నాగిర శంకరుండ ఆపద వచ్చిన చెంతకు చేరవచ్చి ఉన్నాను. నాయనా మరి నా ఆపద తీర్చావా? మరి
1: నువ్వు ఈనాడు కూడా ఆపద వచ్చింది నా దగ్గర రానట్టు ఒకటిది. ఈ కైలాసగిరి పట్నం తల్లి కాలు నడుకుతోని ఈ విభజనకు వస్తేవో తల్లి ఎరగించవమ్మా.
0: నాయనా
1: నీ ఆపద తెలుపవమ్మా. ఈ సరి పట్టు మధ్యాహ్నంలో తల మీద కొంగేసుకొని కాలు నడక వస్తున్నావు తల్లి, నీకు ఆపదకాలం ఏమొచ్చింది, ఎందుకు గురించి వచ్చినావు తల్లి చెప్పము.
0: నాయనా నా ఆపద ఏమిది చెప్పమంటూ ఉన్నావు? అలనాడు కాలమందు నా యొక్క భర్తాడమని స్వచ్ఛమా జమా దగ్గరముని అడవి మార్గమందుకు వెళ్ళి విద్యలకి మాత్రము సిరిసి కింద పెట్టి శ్రీపాదాలు పైకి పెట్టి మాత్రం ఓం ఓం అంటూ ఓం దాస ఉండంగా నా భర్తాడు మాత్రం ఏదో ఆపదలు ఉన్నాడు, ప్రాణాలతో కొట్టుమెట్టులు ఆడుతున్నాడు. కాబట్టి నా భర్తాడు ఉన్నటువంటి మాత్రం నాకు నా ఆపద వచ్చినట్టు మాత్రం నాకు స్వచ్ఛాన బోనము తెమ్మన్నాడు. స్వచ్ఛాన బోనామయ్యా మరి ఎట్లా నేను చెయ్యవాలి?
2: స్వచ్ఛానా భోనామయ్యా మరి ఎట్లా నేను చెయ్యవాలి?
0: స్వచ్ఛానా భోనామయ్యా మరి ఎట్లా నేను చెయ్యవాలి?
2: స్వచ్ఛానా భోనామయ్యా మరి ఎట్లా నేను చెయ్యవాలి?

0: తెలుసు శంకర్
1: నా భర్త వాళ్ళు మాత్రం స్వచ్ఛం స్వచ్ఛం అంటూ స్వచ్ఛ అనుభవం నమ్ముతామన్నాడు. ఆ స్వచ్ఛ అనుభవం అంటే ఏమిటి? ఆ స్వచ్ఛ అనుభవం ఏ విధంగా తయారు చేయాలని ఆయన
2: రేరుగా మీకు స్వచ్ఛానుభవం కొట్టుకోవాలంటే కడివేడు బాణులు కావాలి, అల్లబడేటువంటి ధాన్యం కావాలంటున్నావా?
1: అవును.
2: కాబట్టి ఆ విషయం మీ తల్లి అడుగు, తల్లి మీ పార్వతీవిని అడుగు, నాకు తెలియదు అది. ఆ విషయం బోనాల విషయం ఏంటంటే మీ అమ్మని అడుగువారు అది.
1: తల్లి పార్వతమ్మ, తండ్రిని అడగమంటేనేమో తల్లిని అడగమంట ఉన్నారు. తల్లి పార్వతమ్మ, ఆ స్వచ్ఛానుభవం అంటే ఏమిటి తల్లి?
2: తల్లి
1: స్వచ్ఛానుభవం ఏ విధంగా తయారు చేయాలి? నేను
2: చేయాలంటే తల్లి స్వచ్ఛానుభవం చేయాలంటే మాత్రము ఆకాశం ఏమి భూదేవి నెలవారు క్షీమంగా చేయకుండా, ఆకాశం ఏ పక్షి ఎంగ చేయకుండా నవధాన్యములతోటి అమ్మ అతి వేగి రమణ

0: ఆయుధంలో పోయి దుషిపడ ఒడ్లు తెచ్చి ఈ కడివేడు బోనాలు ఎలా తయారు చేయాలంటే ఆ కుమ్మరి చెట్టు తొక్కుడు చేయాలంటే కడవలు చేసి అందులో మాత్రం అగ్నిస్త్రం కూడా లేకుండా ఈ మన మహిమతోటి ఆ బోనాలు తయారు చేసి మాత్రం తల్లి ఏడు బోనాలు కడివేడు బోనాలు పోయినా కన్నా జ్యోతి వెలిగించుకొని ఆ మంచి రోజు నాడు ఈ బోనాలు తీసుకొని పోయా నీ భర్తాలు వద్ద పోయి చెల్లిస్తే మాత్రం తల్లి నీకు మొత్తం శుభమే జరుగుతున్నది.
1: నాయన ఆగ్ర శంకరుండా అసంటి మాత్రం నాయన బోనాలు చేయాలంటే మాత్రము రొమ్మన మాత్రం యొక్క మట్టి తీసి ఉన్నాడు, ఏడు ముద్దల మట్టి తీసి మాత్రం ఏడు కడివేడు భాండవలు చేసినాడు, కొండదనంలో పోయి మాత్రం దుసుపడ ఒడ్లు తీసుకొచ్చి ఉన్నాడు, రోడ్ల పోసి దంచినట్లయితే ఎంగిలేదని చెప్పి మాత్రము ఆ యొక్క అరచేతి పోత పోట్లు వేసి మోచేత పోటు వేసినాడు, ఆ యొక్క గాలికి తూర్పాల పట్టినట్లయితే మాత్రం దుమ్ము వస్తుందని చెప్పి కను రేప

ఎవడమ్మా ఎప్పుడైతే మాత్రము కళ జరిగినా అదో ఆ యొక్క దూసపడ ఒడ్లు అయితే ఉన్నాయి. ఆ దూసపడ ఒడ్లు తీసుకొచ్చి మాత్రం దానిమ చేసుకొని ఆ గంగ ఒడ్డుకు వెళ్లి పిడతల్లి ఒడ్డుకు వెళ్లి మాత్రం గంగ ప్రార్థన చేసి మాత్రం ఆ కప్ప ఎంగేజ్ గంగ బతుకం తీసుకొచ్చి అసలు రేణుక ఎల్లమ్మ మాత్రం ఆయన అగ్గిలేని వంట కావాలని చెప్పినాడు కాబట్టి అసలు రేణుక ఎల్లమ్మ ఎల్లి ఎలకల పడుకొని రెండు కుశలములు పొయ్యిరాలు చేసి ఈ రెండు సనురమ్ములు మాత్రం రెండు పొయ్యిరాలు చేసి మూడో పొయ్యిరాగి అమ్మవారు నాయన గదువ పోటీ చేసే ఎల్లమ్మ కాలం.

మాత్రం అమ్మవారు మాత్రమయ్యక, మూడు పొయ్యిరాల తోడి మాత్రమయ్యక, ఏడు భాండలు మాత్రం ఎదలోన పెట్టుకున్నాదు. అగ్గి లేని వంట కావాలని చెప్పి మాత్రం అసండి రేణుక ఎల్లమ్మ మాత్రం సూర్య చంద్ర రాజులను మాత్రం ప్రత్యక్షం చేసుకొని ఏడు గడిల ఎండ మాత్రము ఒకటే గడి కొట్టబడి తుక్కు తుక్కున బోనాలు తుక్కున ఉడికినాయి. ఉడికిన బోనంబు దించి పెట్టినాది పసుపు కుంకుమతో అలంకరణ చేసుకొని దొంతి మీది దొంతి ఏడు దొంతులు పెట్టి ఏడో దొంతి పైన అఖండ జ్యోతి పెట్టుకున్నది. ఆ ఏడో దొంతి పైన అఖండ జ్యోతి పెట్టి అసంటి మగ మా ఊరాల ఎల్లమ్మ మాత్రం ఆయన ఆ స్వచ్ఛాన బోనము తీసుకొని పోతుండగా పోవంగ పోవంగా పోవు సందమున ఆ బయట ద్వారం దిష్టికాయలు తెప్పించుకున్నది. ఆ యొక్క చిలికతలతో దిష్టికాయలు తెప్పించుకొని అడవి మార్గం పోతుండగా ఎప్పుడైతే రేణుక ఎల్లమ్మ పోతూ ఉన్నాదో

0: కంచుకు పలుకోట కార్తీక రాజులు అడ్డగించుకొని మాత్రం ఆ యొక్క బోనానికి హడ్డు తిరిగి గనక
1: ఆ మాయ రూపంతో పోయి మాత్రం
0: బోనాలు కట్టగించుకొని ఎంగిలి బోనాలు చేసి ఉన్నారు. ఎంగిలి బోనాలు చేసిన తర్వాత ఆ కార్తీక రాజుల మహిమలు నిజాస్వరూపంతో వచ్చేసరికి మోసంబు పోతి

అని ఎంత పెట్టుకోని ఏమవారు రేణుగా ఎల్లమ్మ గనక తన భర్త చింతకు పోయిందంట. భర్త చింతకు పోయేసరికి మాత్రము ఎదలోన ఏడు బాణాలు గుచ్చుకున్నాయి. కోన పానమ తోటి మాత్రం కొట్టుమిట్టలు ఆడుచున్నాడు. అసంటి భర్త దగ్గరికి పోయి ఏమంటుంది రేణుగా ఎల్లమ్మ, నాదరావో నాదా నాద జమ దగ్గిని.

నాదా జమాదగిరిముని స్వచ్ఛమతోడు చేసినటువంటి స్వచ్ఛ అనుభవం నమ్ము తెచ్చాను, లెమ్ము లెమ్ములాదా లెమ్ము నాదా అని చెప్పేసరికి అసొంటి జమాదగిరిముని మాత్రము అమ్మా రేణుకా ఎల్లమ్మ కులద్రోహి మూర్ఖురాలా, దూరంగా ఉండి మాట్లాడు దుర్మార్గురాలా, పాపము చేసివే పాపాత్మురాలా, నేను స్వచ్ఛ అనుభవం తెమ్మంటే నువ్వు ఎంగిలైన కులార్థాన్ని ఎంత పెట్టుకువచ్చినావే, నువ్వు ఎంగిలైన బోనాలు తీసుకొచ్చి నువ్వు స్వచ్ఛ అనుభవం అంటున్నావమ్మా. ఇక కాసను నాకు తర్వాతను గాని ప్రాణాలు పోయే సమయంలో ఆసనమైంది. నేను దేవాల దేవతల ముందు రాజాకరాజుల ముందు గనక నిన్ను శివ కళ్యాణం చేసుకున్నందుకు కోరికలు ఉంటే

నేను ఓసారిగా సిరడానికి సిద్ధంగా ఉన్నాను అని ఎప్పుడైతే రేణుకా ఎల్లమ్మకు చెప్పుతూ ఉన్నాడు. నా రాజ్యమాదగముని చెట్టుకు చెట్టు దీమ ఉన్నది, గుట్టకు గుట్ట దీమ ఉన్నది, పక్షికి పక్షి దీమ ఉన్నది.

0: నాకు ఇక్కడ ఉన్నది, మనిషికి మనిషి ధీమో అంటున్నారు, భర్తకేమో భార్య ధీమి అంటున్నారు, భార్యకేమో భర్త ధీమి అంటున్నారు, భర్త లేని దీవి నాకు ఎందుకు? నా దాచ మా దగ్గర ఉన్నాయి, కోరికలు ఉంటే నాకు ఎందుకు కోరికలు కోరుకోని? ఏమిటి, భర్త లేకుండా భార్య ఉండి లాభం ఏమి? ఇక పైన నువ్వు లేకున్నా గానీ కోరికలేమో కోరుకోమని అంటున్నావు, నాదా కోరిక కోరుకోమంటున్నావు, ఇకను కాసేపటికి నీకు ప్రాణాలు పోతే అంటున్నావు, నాదా కోరిక కోరుకుంటాను, మరి కోరిక నెరవేర్చవా నాదా?
1: తప్పకుండా
0: తప్పకుండా నెరవేర్చావా?
1: ఈ దేవతల సాగు చెప్తున్నాను, ఈ తొందరగా మాత్రము నీ కోరిక ఏదో చెప్పు, తొందరగా నీకు నెరవేరుస్తాను.
0: కోరిక నెరవేర్చుకున్నావు నాదా? నాకు మాత్రము నాదా ప్రాణేశ్వరుండ, కొడుకుల మీద నాకు కోరికలు కలిగే, బిడ్డల మీద నాకు

మాత్రమో చెప్తా ఉన్నాదు. సంతానము కావాలని అడుగుతున్నావు బామారేనుగా ఎల్లమ్మా, కోరిక కోరుకోమంటే కోరరాని కోరికల్లా కోరుకున్నావమ్మా. నువ్వు సంతానము కావాలంటున్నావు కాబట్టి నువ్వు భర్త లేకుండా భార్య సంతానం ఎలా అయితే ఉన్నది? నీ సృష్టిలో మాత్రం నీకు మాత్రం రాబోయే ఆకంఠాలు చాలా ఉన్నాయి, నీకు చాలా బాధలు వస్తున్నాయి. కొడుకులతోటి నీకు కోటి కష్టాలు వచ్చునమ్మా, బిడ్డలతోటి నీకు సగల బాధలు వచ్చునమ్మా. రేణుకా ఎల్లమ్మా, మాడేవో ఆడి తప్పబోను, ఆకాశమేనే పలికి బొంకబోను, పరమేశ్వరుని సాక్షిగా నీ కోరిక నెరవేర్చడానికి మాటిచ్చాను కాబట్టి నీవు మాత్రం కోరుకోమన్న కోరిక నెరవేర్చడానికి నా ఎదలోన 7 బాణాలు గుచ్చుకున్నాయమ్మా. నా బాణాలు తీసినట్లయితే ప్రాణాలు పోతున్నాయి కాబట్టి నా హెదలోన 7 బాణాలలో ఒక్కొక్క బాణానికి గుంజినప్పుడు రక్తం వస్తున్నది. ఒక్కొక్క బాణానికి రక్తం తాగినట్లయితే కనుకో సంతానం అవుతుందమ్మా. ఆ ప్రాణాలు పోయేటప్పటికి బాణాలు ఏ విధంగా అంటే ఒక్కొక్క బాణ

ಭಾಣ ಮುಲ್ಲ ಉಡರಂಗ ಎಲ್ಲಮ್ಮ ನಮ್ಮ.

అమ్మమ్మా పడు దోశాడు రక్తము తాగే రెండేసి బాణాముల్ల కోటేశ్వరుడు పుట్టునమ్మ మూడోగా బాణాముల్ల చిరకలయ్య మరి పుట్టునమ్మ నాలుగోగా బాణాముల్ల పరశురాముడు పుట్టునమ్మ ఐదోసి బాణాముల్లా

0: పేరునేమో శ్రీపాలగౌరమ్మగలదే,
1: ఆడపిల్ల పేరునేమో శ్రీపాలగౌరమ్మగలదే.
0: అలా నాలుగాల ముందు రేణుక ఎల్లమ్మ మాతృతనే గొబ్బర్తలోన ఎరుదలోన ఏడు బాణాలలో ఐదు బాణాలు గుంజి ఐదు రా బాణాల రక్తము పూజించినట్లయితే, ఐదు దోషుల రక్తము పూజించినప్పుడు మాత్రము ఆ రక్తములు మాత్రం జన్మించిన వారు ఆ యొక్క ఐదుగురు కుమారులు పుట్టినారు. ఆ ఐదుగురు సంతానముతో గనక అసలు రేణుక ఎల్లమ్మ మాత్రం ఆయన పెద్దవాడు జంపన్న ఆ ప్రేమ గల కొడుకు, రెండవ వాడు కోటేశ్వరుడు జన్మించినాడు, మూడవ వాడు శ్రీకల నాథుడు జన్మించినాడు, నాలుగవ వాడు మాత్రం ఆగ్రాపిండం తాగ్రారాసు భార్గవ పరశురాముడు. ఆ ప్రకారంగా నలుగురు కుమారుడు తర్వాత గనక ఆలతోడ మాత్రం ఆ యొక్క శ్రీపాల గౌరమ్మ జన్మించింది. ఆ యొక్క ఐదుగురు పిండములు మాత్రం ఐదు బుక్కల రక్తముతోటి ఐదు పిండములు మాత్రం గర్భవాతం పెట్టుకొని అమ్మవారు రేణుక ఎల్లమ్మ మాత్రము ఒక్కొక్క

0: రెండు దేనికాయ మాత్రం ఒకటో గడియ రెండో గడియ మూడో గడియ ఐదు గడియలు ఉన్నది తొమ్మిది గడియలు ఉన్నది. ఆ మూడు గడియలు మాత్రం ముద్దగా ఏర్పడి ఐదు గడియలలో మాత్రం ఆ విషయం పోసి.
1: పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీ దేశపాక రామచంద్రుడు బృందం వారిచే శ్రీ రేణుకా ఎల్లమ్మ కథ నుండి సంతాన ఘట్టం బండ్ల కథ వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:45 కావస్తుంది. మరికాసేపట్లో వికసిత్ భారత్. ఈ కార్యక్రమం హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
0: పువెన్నెల గాయగను మచి సన్నపు గాలి సురగను.

ఇంతవరకు శ్రీ రేణుక ఎళ్ళమ్మ కథ నుండి సంతాన ఘట్టం బైండ్ల కథ వినిపించారు శ్రీ దేశపాక రామచంద్రుడు బృందం.

0: వికసిత్ భారత్. ఈనాటి కార్యక్రమంలో స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ పథకం గురించి డాక్టర్ జహరుల్లా గారితో పరిచయం విందాం. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి.
1: స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ గురించి చర్చించడానికి ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోలో డాక్టర్ జహరుల్లా ఎస్ఎండి గారు ఉన్నారు. డాక్టర్ జహరుల్లా ఎస్ఎండి గారు అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఎలీప్ విహబ్కు చీఫ్ ఇన్నోవేటివ్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నమస్కారం అండి.
2: నమస్కారం సార్.
1: అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఎలీప్ విహబ్, ఇది అటల్ ఇంక్యుబేషన్ మిషన్ మరియు నీతి ఆయోగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ఏర్పాటు చేయబడిన సంస్థ. డాక్టర్ జహరుల్లా ఎస్ఎండి గారు, స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ అంటే ఏమిటి? అసలు సీడ్ ఫండింగ్ అంటే ఏమిటి?
2: ఈ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ అన్నటువంటిది మన ఇండియాలో చాలా పాపులర్గా పరిగణించబడింది. ఇందులో ఈ స్టార్టప్స్కి స్టార్టప్స్ జనరల్గా ఎక్కువగా ఫెయిల్యూర్ అవ్వడము, అలా అదేవిధంగా వాళ్లకు ఫండ్ లేకపోవడము, ఎటువంటి సపోర్ట్ సరిగ్గా లేకపోవడం వల్ల మన భారతదేశంలో ఎక్కువగా స్టార్టప్స్ ఇటువంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. కాబట్టి మన ప్రధానమంత్రి గారు 2021లో జనవరి 16న ఈ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ని అనౌన్స్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం ఒక 300 ఇంక్యుబేషన్ సెంటర్స్ మన భారతదేశంలో ఈ స్కీమ్ ద్వారా చాలామంది స్టార్టప్ కంపెనీస్కి ఫండింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సీడ్ ఫండ్ అనగా స్టార్టప్స్కి ఇనీషియల్గా, అంటే వాళ్ళు కంపెనీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత వాళ్లకు ఒక మిషనరీ అయినా సరే, లేకపోతే ఒక ప్రోడక్ట్ అయినా సరే, మార్కెట్ ఎంట్రీ అయినా సరే, ఇటువంటివి వాళ్ళు చాలా వరకు ఫండ్ లేకపోవడము ప్రాబ్లం ఫేస్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఈ సీడ్ ఫండ్ అంటే మొదటగా ఇనీషియల్ స్టేజ్లో, అంటే వాళ్ళు కంపెనీ స్టార్ట్ చేసిన స్టేజ్లో ఇవ్వబడే ఈ ఫండ్ని సీడ్ ఫండ్ అని చెప్పడం జరుగుతుంది అన్నమాట.
1: డాక్టర్ గారు, ఎటువంటి వ్యాపారాలు చేయాలనుకునేవారు ఈ సీడ్ ఫండ్ కింద అప్లై చేసుకోవచ్చు?
2: సో ఈ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ అన్నటువంటిది ఎటువంటి వ్యాపారం అయినా సరే, అది ఏ సెక్టార్లో అయినా సరే, ఈ బిజినెసెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు, కంపెనీ రిజిస్టర్ చేసిన వాళ్ళు, సో వాళ్ళు ఈ స్కీమ్ కింద అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో జనరల్గా మనకు ఫుడ్ సెక్టారు, అగ్రి సెక్టారు, అలానే హెల్త్ సెక్టారు, మెడికల్ సెక్టారు, అలానే ఫిన్టెక్ అంటే ఈ ఫైనాన్షియల్ ఈ కామర్స్ సైట్స్, వెబ్సైట్స్, ప్లాట్ఫామ్స్, సో అలానే మనకు డీప్ టెక్నాలజీస్ అనడం కూడా జరుగుతుంది. దాని ద్వారా మనకు ప్రోడక్ట్స్, అంటే ఇప్పుడు ఒక ఆగ్మెంటెడ్ రియాలిటీ ప్రోడక్ట్స్, అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోడక్ట్స్, ఇలాంటి వాటిలో డీప్ టెక్నాలజీస్ అంటాము. సో అలానే జనరల్గా ఎటువంటి బిజినెస్ అయినా సరే, మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉన్నా సరే, అలానే మీరు సివిల్ వర్క్స్లో కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో అయినా సరే, అలానే ఒక మీరు ఒక కొత్త రకమైన ప్లాట్ఫామ్ యాప్ని కనిపెట్టారు ఒక వర్కర్స్ కోసము, వాళ్ళ యొక్క వేజెస్ ఏ విధంగా మానిటర్ చేయొచ్చు, అలానే ఎటువంటి ఫీల్డ్ అయినా తీసుకోండి మీరు. సో ఏ బిజినెస్ అయినా సరే దీనికి ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది.
1: ఈ స్కీమ్ కింద అప్లై చేసుకోవడానికి మినిమం అర్హతలు ఏమిటి?
2: సో ఈ స్కీమ్కి అప్లై చేసుకోవడానికి మొదటగా కంపెనీ రిజిస్టర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇది రిజిస్ట్రేషన్ ఆఫ్ కంపెనీస్ ద్వారా ప్రైవేట్ లిమిటెడ్, ఎల్ఎల్పి, పార్ట్నర్షిప్, సో ఈ విధంగా రిజిస్టర్ చేసిన తర్వాత డిపిఐఐటి రిజిస్ట్రేషను చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ డిపిఐఐటి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ కంపెనీ రిజిస్ట్రేషన్ తోటి, డిపిఐటి రిజిస్ట్రేషన్ తోటి ఆన్లైన్లో ఎస్ఎస్ఎఫ్ఎస్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవడం జరుగుతుంది.
1: డాక్టర్ గారు, మీరు చెప్పారు డిపిఐఐటి రిజిస్ట్రేషన్ చేయాలని, డిపిఐఐటి అంటే

0: ఏంటి, ఆ డిపిఐటి నెంబర్ ఎలా వస్తుంది, దానివల్ల ఉపయోగాలు ఏమిటి?
1: సో ఈ డిపిఐటి అంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. ఇది మన మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ, అండ్ అలానే మన ప్రైమ్ మినిస్టర్ కింద కూడా ఆయన ఒక ఆధ్వర్యంలో ఉన్న మినిస్ట్రీ. సో ఇది మనకు డిపిఐటి రిజిస్ట్రేషన్ నంబర్ అటువంటిది ఒకటి ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్క కంపెనీకి. సో ఆన్లైన్ ద్వారా డిపిఐటి వెబ్సైట్లోకి వెళ్ళి, సో ఆన్లైన్ ద్వారా కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత, అంటే ఈ ప్రైవేట్ లిమిటెడ్, ఎల్ఎల్పి పార్ట్నర్షిప్, అలానే ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్, ఇలాంటి కంపెనీస్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత, ఆర్ఓసీ అయిన తర్వాత, ఈ డిపిఐటి ద్వారా ఆన్లైన్లో, ఆన్లైన్ అప్లికేషన్ ప్రొసీజర్లో మీకు ఎక్కువగా ఈ మీ కంపెనీ డీటెయిల్సే అందులో అడగడం జరుగుతుంది. ఎలాంటివి అంటే మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, అలానే మీ యొక్క కంపెనీ యొక్క ఐఈసి కోడ్, అది వచ్చేసి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కోడ్ అన్నమాట. సో అలానే మీ యొక్క జనరల్ కేవైసీ డీటెయిల్స్, సో ఇవన్నీ పొందుపరిచిన తర్వాత మీకు ఒక డిపిఐటి సర్టిఫికేట్ అన్నది మీకు కొన్ని రోజుల్లో, విత్ ఇన్ 1 డే నుంచి ఒక 3 డేస్ మ్యాక్సిమం

0: అందులో అడగడం జరుగుతుంది. ఎలాంటివి అంటే మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, అలానే మీ యొక్క కంపెనీ యొక్క ఐఈసి కోడ్, అది వచ్చేసి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కోడ్ అన్నమాట. సో అలానే మీ యొక్క జనరల్ కేవైసీ డీటెయిల్స్, సో ఇవన్నీ పొందుపరిచిన తర్వాత మీకు ఒక డిపిఐటి సర్టిఫికేట్ అన్నది మీకు కొన్ని రోజుల్లో, విత్ ఇన్ 1 డే నుంచి ఒక 3 డేస్ మ్యాక్సిమం, ఒక వారం లోపల మీకు ఈ డిపిఐటి సర్టిఫికేట్ రావడం జరుగుతుంది. సో ఈ డిపిఐటి సర్టిఫికేట్లో డిపిఐటి నంబర్, ఆ నంబర్ని మీరు యూజ్ చేసుకొని ఈ ఎస్ఎస్ఎఫ్ఎస్ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ పోర్టల్ ద్వారా మీరు స్కీమ్కి అప్లై చేసుకోవాలన్నమాట.
1: ఈ పథకానికి అప్లై చేయడానికి ఇన్నోవేటివ్గా ఏమైనా అవసరం ఉందంటారా?
0: సో ఇందులో ఇన్నోవేషన్ అన్నది మీకు ఈ స్టార్టప్ డెఫినేషన్ ద్వారా ఇన్నోవేషన్ రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎస్ఎస్ఎఫ్ఎస్లో మీరు అప్లై చేసుకుంటున్నారంటే డిపిఐటి రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ. అలానే డిపిఐటి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే మీరు ఒక ఇన్నోవేటివ్ స్టార్టప్ అయి ఉండాలి, రిజిస్టర్ కంపెనీ అయి ఉండాలి, ఒక 100 crores బిలో టర్న్ ఓవర్ కంపెనీ ఉండాలి. అంటే 100 crores బిలో అంటే మీరు మళ్ళీ ఒక 10 కోట్లు 20 కోట్లు ఉండాలేమో ఖచ్చితంగా అని అనుకుంటారు, కానీ అలా కాకుండా 0 నుంచి 100 crores వరకు ఏ కంపెనీ అయినా సరే స్టార్టప్ కంపెనీ అని చెప్పడం జరుగుతుంది. అలానే 10 ఇయర్స్ ఓల్డ్ రిజిస్టర్డ్ కంపెనీ, అంటే బిలో 10 ఇయర్స్ అంటే 0 నుంచి స్టార్ట్ కావచ్చు. మీరు రేపే మొదలుపెట్టి ఈ రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ ఇమ్మీడియట్గా మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత కూడా మీరు స్టార్టప్ అని కూడా పిలువబడతారు. అలానే మీరు ఈ ఎస్ఎస్ఎఫ్ఎస్ని కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో 0 స్టేజ్ నుండి ఒక 10 ఇయర్స్ వరకు ఈ కండిషన్స్, ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 కండిషన్స్, అంటే ఇన్నోవేషన్ అయి ఉండాలి, అలానే ఒక రిజిస్టర్డ్ కంపెనీ అయి ఉండాలి, అలానే ఒక 100 crores బిలో టర్న్ ఓవర్ కంపెనీ అయి ఉండాలి, అలానే 10 ఇయర్స్ ఓల్డ్ రిజిస్టర్డ్ కంపెనీ బిలో 10 ఇయర్స్, అలా ఈ 4 క్రైటీరియా ఉన్న వాటికి స్టార్టప్ డెఫినేషన్ మన డిపిఐటి వాళ్ళు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో అదే డెఫినేషన్ని క్యారీ చేస్తూ మీరు కంపెనీ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత, మీరు డిపిఐటి రిజిస్ట్రేషన్ నంబర్ వచ్చిన తర్వాత మీరు అప్లై ఈ ఎస్ఎస్ఎఫ్ఎస్కి అప్లై చేసుకోవచ్చు అన్నమాట.
1: స్క్రీనింగ్ కమిటీ అంటే ఏమిటి? స్క్రీనింగ్ కమిటీ ఎలా చేస్తారు?
0: రైట్. సో ఈ గ్రాంట్స్కి మనకు ఈ సీడ్ ఫండ్కి, గ్రాంట్స్ సీడ్ ఫండ్కి వాటికి ఖచ్చితంగా ఒక స్క్రీనింగ్ కమిటీ అన్నటువంటిది ఉంటుంది. ఈ ఇంక్యుబేటర్స్లో మీకు గ్రాంట్స్ సీడ్ ఫండ్ మీరు అప్లై చేసుకున్న తర్వాత ఒక స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేసి ఆ ఇంక్యుబేటర్ వాళ్ళు మీ స్టార్టప్ కంపెనీ లేదా మీ ఇన్నోవేషన్కి వాళ్ళు మీకు ప్రజెంటేషన్, ఒక పిచ్ డెక్ ప్రజెంటేషన్ అంటాము. సో అది ఒక 10 స్లైడ్ పిచ్ డెక్ ప్రజెంటేషన్, అంటే ఒక తక్కువ సమయంలో మీరు మీ బిజినెస్ ప్లాన్, అలానే మీ బిజినెస్ మోడల్, రెవెన్యూ మోడల్, యునిక్ సెల్లింగ్ ప్రపోజిషన్, ఇటువంటివి మీరు చాలా క్లియర్గా పిచ్ డెక్లో మీరు అందులో రాసి మీ యొక్క ఇన్నోవేషన్, మీ యొక్క ప్రోడక్ట్ గురించి. సో ఇది మీరు ప్రజెంటేషన్కి వాళ్ళు మిమ్మల్ని స్క్రీనింగ్ కమిటీ ముందు, అంటే ఈ స్క్రీనింగ్ కమిటీలో వచ్చేసి కనీసం ఒక 5 నుంచి 15 దాకా మెంబర్స్ ఉంటారు. సో వాళ్ళు ఒక ఎంటర్ప్రినర్, ఒక ఇండస్ట్రియలిస్టు, ఒక గవర్నమెంట్ అఫీషియల్, బ్యాంకరు, ఒక ఇన్వెస్టర్, ఈ విధంగా ఈ స్క్రీనింగ్ కమిటీ అన్నటువంటిది మెంబర్స్, జ్యూరీ మెంబర్స్ కూర్చొని, సో వాళ్ళు మీ ప్రజెంటేషన్, మీ బిజినెస్ మోడల్ని వాళ్ళు ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది, సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ తర్వాతనే మీకు ఈ సీడ్ ఫండ్ లేకపోతే గ్రాంట్ రావడం జరుగుతుంది అన్నమాట.
1: డాక్టర్ గారు, ఎటువంటి ఫండింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి?
0: రైట్. ఈ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ కింద మనకు జనరల్గా ఈ గ్రాంట్ ఒకటి, అలానే డెట్ బేస్డ్ ఫండింగ్, అలానే డెట్ లింక్డ్ ఫండింగ్, అలానే ఒక కన్వర్టబుల్ డిబెంచర్స్ అని అంటాము. సో ఇలాంటి పలు రకాల ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్, సో ఈ ద్వారా స్టార్టప్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి మనకు ఉన్న ఈ ఎస్ఎస్ఎఫ్ఎస్లో ప్రస్తుతానికి ఉన్న ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్.
1: ఏఐసి ఎలిఫ్ వి హబ్ ఈ స్కీమ్ కింద ఎటువంటి సపోర్ట్ అందిస్తుంది?
0: సో అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఎలీప్ వి హబ్ కూడా ఒక ఇంక్యుబేటర్ అన్నమాట ఈ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ కింద. ఈ స్కీమ్ మన ఇంక్యుబేటరు, మా ఇంక్యుబేటర్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, సో మేము ఇది 2021లోనే స్టార్ట్ చేశాము. మొట్టమొదటిసారిగా ఒక 7-8 ఇంక్యుబేటర్స్కి ఇవ్వడం జరిగింది దేశవ్యాప్తంగా. అందులో మన ఏఐసి ఎలీప్ వి హబ్, అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రినర్స్ ఆఫ్ ఇండియా మీద మాకు ఈ ఫండ్ రావడం జరిగింది. సో మేము ఇప్పుడు ప్రస్తుతానికి 5 స్టార్ రేటింగ్.

0: ఇంక్యుబేటర్ విత్ 5 స్టార్ రేటింగ్ అంటే మాకు మేము కనీసం అంటే ఇప్పటి వరకు ఒక 40 స్టార్టప్ కంపెనీస్ దేశవ్యాప్తంగా ఈ ఫండ్ ఇవ్వడం జరిగింది. సో మాకు మేము ఇంక్యుబేటర్ ద్వారా ఎస్ఎస్ఎఫ్ఎస్ ఆప్రనైజేషన్ దీని యొక్క ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంది దాని మీద మాకు రేటింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి 5 స్టార్ రేటింగ్ ద్వారా మన ఇంక్యుబేటర్ ద్వారా మేము ఇప్పటి వరకు చాలామంది స్టార్టప్స్కి ఇవ్వడం జరిగింది దేశవ్యాప్తంగా. ఇందులో మనకు ఎస్ఎస్ఎఫ్ఎస్ ప్రాముఖ్యత ఏమిటంటే స్టార్టప్స్కి సపోర్ట్ చేయడము, వాళ్లకు వాళ్ళ బిజినెస్కి తోడ్పాటునివ్వడము, అలానే బిజినెస్ నెట్వర్క్ మెంటోరింగ్, సో అలానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ ఇచ్చి వాళ్ళకు ఒక ప్రోడక్ట్ డెవలప్ చేయడము, సో ఇలాంటి సర్వీసెస్ మేము వాళ్లకు ఇంక్యుబేటర్ తరపున ఇవ్వడం జరిగింది.
1: ఈ స్టార్టప్ ఇండియా స్కీమ్ కింద అప్లై చేసుకునే విధానం ఏమిటి?
0: సో ఈ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ అప్లై చేసే విధానము మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్ఎస్ఎఫ్ఎస్ పోర్టల్ ఆన్లైన్లో మీకు మీరు సెర్చ్ చేసినా మీకు ఈజీగా తెలిసిపోతుంది. సో ఆ లింక్ ద్వారా మీరు వెళ్ళి ఆన్లైన్లో స్టార్టప్ అప్లికేషన్ అన్నటువంటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని అందులో అప్లికేషన్ ఫామ్ డీటెయిల్స్ మీరు మీకు జనరల్గా మీకు ఈ డిపిటి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అదే లాగిన్ ఐడి పాస్వర్డ్ మీరు ఇందులో కూడా ఉపయోగించుకోవాలి. సో అదే లాగిన్ ఐడి పాస్వర్డ్ ద్వారా మీరు వెళ్ళిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మీ యొక్క కంపెనీ డీటెయిల్స్ అందులో రావడం జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్, నెక్స్ట్ ఒక 5 to 6 స్టేజెస్ వరకు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. సో అందులో మీకు జనరల్ డీటెయిల్స్ ఎలాంటివంటే మీ కస్టమర్ సెగ్మెంట్ ఏంటి, అలానే మీ మార్కెట్ ఎలా ఉంది, ఇందులో మీ మార్కెట్ సైజ్ ఎలా ఉంది, సో అలానే మీ యొక్క ఫౌండర్స్ ఎవరు, టీమ్ ఎవరు, కంపెనీ టీమ్ మెంబర్స్ ఎవరు ఉన్నారు, మీకు ఏం కావాలి, గ్రాంట్ కావాలనా, లేకపోతే ఈ సిసిడి కావాలనా, అలానే డెట్ బేస్డ్ ఫండింగ్ కావాలనా, అలా ఏ విధంగా మీరు దీన్ని ఉపయోగించుకుంటారు, మీకు మ్యాన్ పవర్కి కావాలనా ఈ సీడ్ ఫండ్, అలానే ప్రోడక్ట్ డెవలప్మెంట్ కోసం కావాలనా, సో ఈ విధంగా డీటెయిల్గా మీకు వాళ్ళు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవన్నీ నింపిన తర్వాత దీనికి వాళ్ళు ఒక ఫార్మాట్, పిచ్ డెక్ ఫార్మాట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మీరు ఇందులో ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత మీరు ఆన్లైన్లో మీకు లాస్ట్ ఆప్షన్లో ఒక 3 ఇంక్యుబేటర్స్ని సెలెక్ట్ చేసుకునే ఒక ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో అందులో మీరు దేశవ్యాప్తంగా వాళ్ళు ఇచ్చిన లిస్ట్, ఈ 300 ఇంక్యుబేటర్ దగ్గర దగ్గర కనీసం 300 ఇంక్యుబేటర్స్ లిస్ట్ ఉంటుంది. సో అందులో మీరు మా ఇంక్యుబేటర్ పేరు అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రినర్స్ ఆఫ్ ఇండియా అని కూడా ప్రిఫరెన్స్ ఇచ్చి ఇంకొక 2 ఇంక్యుబేటర్స్ వేరే ఇంక్యుబేటర్ ప్రిఫరెన్స్ కూడా ఇవ్వచ్చు. మీరు మీకు ఇష్టం వచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా మీరు 3 ఇంక్యుబేటర్స్ ఆప్షన్స్ ఇచ్చి అప్లై చేసుకున్న తర్వాత అది ఆ అప్లికేషన్ ఫాము మా ఇంక్యుబేటర్కి రావడం జరుగుతుంది. అప్పుడు మేము దాన్ని స్క్రీనింగ్ కమిటీకి నెక్స్ట్ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది.
1: ఇప్పటిదాకా ఈ పథకం కింద ఎంతమంది అప్లై చేసుకున్నారు, ఎంతమంది లబ్ధి పొందారు?
0: సో ఇప్పటి వరకు ఇది మా ఇంక్యుబేటర్ విషయానికి వస్తే మేము కనీసం ఒక 40-45 స్టార్టప్స్కి ఈ ఎస్ఎస్ఎఫ్ఎస్ ఫండ్ ఇవ్వడం జరిగింది. ఇందులో స్టార్టప్స్కి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కోసము, అలానే ప్రోటోటైప్ డెవలప్మెంట్ కోసము, అలానే ప్రోడక్ట్ ట్రయల్స్ కోసము, కమర్షియలైజేషన్ స్టేజ్ కోసము, మార్కెట్ ఎంట్రీ కోసము, ఇలాంటి 5 కేటగిరీస్ కింద స్టార్టప్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఈ కేటగిరీస్లో మీ స్టేజ్ ఏ స్టేజ్ అయినా సరే, ఈ నేను ఇప్పుడే చెప్పిన ఈ 5 రకాల స్టేజ్ అయినా సరే ఇందులో మీరు అప్లై చేసుకున్న తర్వాత సో మా కమిటీ మెంబర్స్ దాన్ని ఎవాల్యుయేట్ చేసి మీకు సెలెక్టర్ రిజెక్టెడ్ అన్నది వాళ్ళు చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా అప్లై చేసిన స్టార్టప్ కంపెనీస్కి మేము ఒకవేళ సెలెక్ట్ చేస్తే ఇది వితిన్ ఒక 45 డేస్లోనే వాళ్లకు ఆ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది, అలానే ఒక అగ్రిమెంట్ కూడా చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ ఎస్ఎస్ఎఫ్ఎస్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం అన్నమాట.
1: అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఎలీప్ వ్యూహబ్ కు చీఫ్ ఇన్నోవేటివ్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ జహరుల్లా ఎస్ ఎండి గారు మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.
1: థ్యాంక్ యూ సార్.
2: స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ పథకం గురించి డాక్టర్ జహరుల్లా గారితో పరిచయం విన్నారు పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం వింటారు వ్యాఖ్యాతలు శ్రీ రామకృష్ణ

0: శేషసాయి బాబు గారు, శ్రీ ఎంజి నందన్ భట్ గారు.
1: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు శ్రీ రామకృష్ణ శేషసాయిబాబు, డాక్టర్ ఎంజి నందన్ భట్. వినండి సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: శ్రీ శేషశైల సునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నలినాయతాక్ష లీలా కటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. తిరుమల గిరులలో అద్భుతమైన ఆనంద సంధాయకమైనటువంటి ఆ పరమ పురుషుని యొక్క దివ్య ప్రభావం భక్తులందరిలో కూడా ప్రతిఫలిస్తూ ఉంటే ఈ పరాభవ నామ సంవత్సరంలో జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలు నయన మనోహరంగా సాగుతూ ఉన్నాయి. ఈ రోజున స్వామివారు 4వ రోజున సాయం వేళలో ఈ సర్వభూపాల వాహనము గజరాజవరదులుగా దర్శనమిస్తూ ఉన్నారు. ఒకనొక కాలంలో మహారాజులందరూ కూడా అహమికతో మేము స్వామి యొక్క వాహనాన్ని వహిస్తాం మోస్తామని వారంతా కూడా మేము ముందు అనేవారట. అంతేనా కాదు, ఈ భూలోకంలో ఉన్నటువంటి మహారాజులే కాదు సుమా, మనకు పైన కొన్ని లోకాలు ఉన్నాయి. భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోకాలు. ఆ లోకాధిపులంతా కూడా దిగి వస్తారు, లోకపాలకులు. ఇంకా అధోలోకాలు ఉన్నాయి, అతలము, వితలము, సుతలము, తలాతలము, రసాతలము, పాతాళమని. ఈ లోకాలలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈనాడు అదృశ్య రూపంతో ఉండి స్వామి సన్నిధానంలో తమ అహంకారాన్ని, అవిద్యను, అజ్ఞానాన్ని వదిలింపచేసుకొని దాసభావనతో తద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇతిమాం స్మర లోకనాథ అని కులశేఖరుల వారు సాయించినట్లుగా భగవద్దాసులుగా తమను తాము మలచుకొని స్వామి యొక్క దివ్య కైంకర్యాన్ని చేయటానికి సంసిద్ధమయ్యేటువంటి శుభవేళ ఇది. ఆ ఆనంద నిలయాధీశుడు కేవలం మానవులకే కాదు, సరీసృపాలు, పశుపక్షి, మృగాదులతో సహా సర్వ జడ చైతన్య స్థితిలో ఉండేటువంటి సమస్తమైనటువంటి ఈ సృష్టికి కూడా ఆయనే రక్షకుడు. అందువల్లనే ప్రాగ్జన్మాన్ని అనుశిక్షితం అని ఆ దేవదేవుని యొక్క దివ్య భావనతో పులకించిపోయిన గజరాజు అద్భుతమైన స్తోత్రం చేస్తాడు. ఆ వైభవాన్ని మనం ఇప్పుడు నందన భట్ గారి ద్వారా అద్భుతమైనటువంటి సాహిత్య వికాస స్ఫూర్తివంతమైనటువంటి వ్యాఖ్యానంతో మనమంతా చక్కగా శ్రవణం చేసి ఆ స్వామి యొక్క దివ్య రూపాన్ని దర్శిద్దాం. గోవిందా గోవిందా.
3: ఆచార్యుల గారు ధన్యవాదాలు. చక్కగా 4వ రోజు 4 స్తంభాలతో కూడిన దివ్య భవ్య మంటపంలో ఆ స్వామివారు వేంచేసి ఉన్నారు. ఇప్పుడే అనంతాళ్వాన్ తోట దగ్గర స్వామివారు విచ్చేసి ఉండగా వేలాదిగా భక్తులు వెళ్ళి మంగళ నీరాజనాలను అందుకుంటూ ఉన్నారు. ఆ భగవంతుడి యొక్క దివ్య వైభవాన్ని చూసినప్పుడు సప్త శిఖరాలతో గోచరిస్తున్న మంగళమయమైన, సువర్ణమయమైన వజ్ర ఆభరణాలతో శోభిస్తున్నటువంటి ఆ మంటపాన్ని వీక్షించడం గొప్ప అదృష్టంగా భావించారు ఆగమ శాస్త్రవేత్తలు. ఎందుకంటే ఈ గోపురాన్ని ఇది సాక్షాత్ వైకుంఠ ద్వారముగా అభివర్ణించారు శాస్త్రజ్ఞులు. అందువలన ఎవరైతే ఈ సర్వభూపాల వాహన సేవను వీక్షిస్తారో శ్రీభూ సమేతుడైన శ్రీమన్నారాయణ స్వరూపుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క భవ్య స్వరూపాన్ని వీక్షిస్తారో వారికి వైకుంఠలోకంలో ప్రవేశం ఉంటుంది. ఎందుకంటే వైకుంఠ లోక ప్రవేశ ద్వారముగా దీన్ని కీర్తించారు. అటువంటి విశేషం కలిగిన ఈ సర్వభూపాల వాహన సేవను భక్తులందరూ కూడా ఈ తిరుమలగిరిలో ఈనాడు వీక్షించి పులకించిపోతూ ఉన్నారు.

0: ఆ స్వామివారి యొక్క వైభవం ఏమిటి? శ్రీదేవి భూదేవుల యొక్క అనుగ్రహం ఏమిటి? భక్త జనుల యొక్క ఆనంద ఆ నృత్యాలేమిటి? ఒకటి కాదు, రెండు కాదు, తిరుమల క్షేత్రంలో దేదీప్యమానమైన కాంతులలో ఆకాశాలలో ఒక్కలో ఒక్క చుక్క కూడా లేదు. ఎందుకంటే నక్షత్రాలన్నీ కూడా దిగి వచ్చే స్వామివారి యొక్క ఆభరణాలలో ఆవహించినట్టుగా అనిపిస్తూ ఉన్నది. స్వామివారి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని వీక్షించినట్లయితే వజ్రమయమైన రమణీయమైన కాంతులతో వెలుగొందుతున్న కిరీటాన్ని ధరించి ఉన్నారు స్వామివారు. అదేవిధంగా ఇరుగడల శంఖ చక్రాన్ని ధరించి ఉన్నారు. ఈరాజు సాక్షాత్ విష్ణుస్వరూపంగా స్వామివారు ఇక్కడ దర్శనమిస్తూ ఉన్నారు. అందువలననే ఈరోజు రథవీధుల్లో కూడా అనేక మంది ఆ స్వామివారి యొక్క దివ్య భవ్య రూపాన్ని అనుకరిస్తూ వేషధారణలో కనపడుతూ ఉన్నారు. దిగ్దిగంతరాల నుండి విచ్చేసినటువంటి భక్త జనులతో తిరుమల గిరులన్నీ కూడా ఈరోజు కిటకిటలాడుతూ ఉన్నాయి. ఎందుకంటే రేపే గరుడోత్సవం కనుక ఆ గరుడోత్సవ శోభ ఇప్పటికే వచ్చేసింది తిరుమల క్షేత్రంలో. అటువంటి రమణీయమైనటువంటి ఆ స్వామివారి యొక్క ఈ సర్వభూపాల వాహన సేవా వైవిధ్యాన్ని వర్ణించడానికి వీలు లేదు. తిరుమల క్షేత్రం అంటే అది సాక్షాత్ భూలోక వైకుంఠం. ఈ స్వామివారి యొక్క దివ్య వైభవ సందర్భంలో ఆ స్వామివారి యొక్క వాహనం వెనకాల చక్కగా వేద పారాయణం చేస్తున్నటువంటి వేద పండితులు, ఆ స్వామివారి యొక్క ముందర చూస్తేనేమో నాలాయిర దివ్య ప్రబంధం, అలా అటువైపు చూస్తేనేమో కర్ణాటక నుండి వచ్చినటువంటి హరిదాస పదములను ఆలకిపిస్తున్నటువంటి దాసవరేణ్యులు, అదేవిధంగా కోలాట కోలాహలం, అదేవిధంగా అందరినీ మోహనపరిచేటువంటి మోహిని ఆట్టం, అబ్బురపరిచే భరతనాట్యం, నివ్వరపరిచే మహారాష్ట్ర భేరీ నారీ ననా నినాదాలు కనబడుతూ ఉన్నాయి. పైన చూస్తేనేమో తోరణాలు, క్రింద రథవీధుల్లో చూస్తేనేమో రంగవల్లులు, ఒకవైపు గజరాజులు, ఇంకొక వైపులో అశ్వరాజులు, మణిపురి భోజపురి నృత్యాలు, రెక్కలు విప్పినటువంటి గరుత్మంతుడి యొక్క భవ్యమైన విద్యుద్దీపాలు, ఈ విధంగా సమస్త కాలాలు కూడా కలిసి వచ్చినట్టుగా అనిపిస్తూ ఉన్నది. ఇప్పుడే స్వామివారు కదిలి అనంతాళ్వాన్ తోట దగ్గర నుండి పడమట ఆ మాడ వీధుల్లో స్వామివారు అలా అడుగుపెట్టారు. శ్వేత ఛత్రంతో శోభిస్తున్నటువంటి స్వామివారిని అనేకులు అనుసరిస్తూ ఉన్నారు. ఆ స్వామివారికి శ్వేత ఛత్రం మాత్రమే కాదు, బంగారు గొడుగు కూడా ఉంది. ఆ విధంగా ఆ స్వామివారి యొక్క దివ్య భవ్యమైనటువంటి ఈ వాహన విశేషాన్ని శేషసాయిబాబు గారు మనకు అందజేస్తారు. అయ్యా అందుకోండి.
1: డాక్టర్ ఎంజి నందన్ భట్ గారు అద్భుతంగా ఈ తిరుమలని మన ముందు దర్శింపజేసి స్వామివారి యొక్క దివ్య కళ్యాణమయమైనటువంటి దివ్య కాంతులతో విరాజిల్లేటువంటి ఆ స్వరూపాన్ని ఆవిష్కరించారు. వగ్రూపంగా మన చెవులలో స్వామి వైభవం త్వరబడితే అది హృదయంలోకి ప్రవహిస్తోందిట. తవ కథామృతం తప్త జీవనం కవి పిరీడితం కల్మషాపహం. భాగవతంలో ఆ గోపికామణులు అంటారు, భగవత్ కథాశ్రవణం ఆ నామరూప గుణ లీలాధామ విశేష వైభవ స్ఫూర్తి ఎవరి హృదయంలో తాండవిస్తోందో వారికి భగవద్ అనుగ్రహం కలుగుతోంది. ఈరోజు గజరాజ వరదులుగా స్వామి దర్శనమిస్తూ ఉన్నారు. ఏనుగు అనేటువంటిది ఒక మందబుద్ధి కలిగినటువంటిది, గజానా మందబుద్ధిస్తారు. 4 గంటలు స్నానం చేసి మరుక్షణమే చెత్తంతా నెత్తిన వేసుకుంటోంది. కానీ అలాంటి ఏనుగు ఈ రోజున పరమాత్మ సన్నిధానంలో రక్షణకు యోగ్యమైనది, మామూలు ఏనుగు కాదని. అన్ని ఏనుగులకు ఇలాంటి బుద్ధి కలుగుతోందా? కాదు. ఇంద్రజ్యుమ్నుడు అనేటువంటి మహారాజు పూర్వజన్మలో ఆయన భగవద్ ఆరాధన నారాయణుణ్ణి అర్చిస్తూ ఉంటే గురువుగారు వచ్చారు. గురువుగారికి స్వాగతం పలకాలా లేక భగవద్ ఆరాధన చెయ్యాలా, ఏమీ నిర్ణయించుకోలేకపోయాడు. అలాంటి స్థితిలో ఆ మహానుభావుడు ఏదో చిన్న దోషం, భాగవతులు వస్తే భగవద్భక్తులు వస్తే భగవంతుని ఆరాధన చేస్తున్నా కూడా ఆ భాగవతులకు స్వాగతం పలకాలి, అది కొంచెం

0: వేరుగా అయింది. ఆ ఒక్క కారణంతో ఈ గజరాజయ్యాడు. అయినా సంస్కారం ఎక్కడికి పోతుంది? ఒక ఆ స్థితి ఏర్పడినప్పుడు ప్రాగ్జన్మన్యనుశిక్షితం, పూర్వజన్మలో తాను చేసినటువంటి ఆ భగవద్ ఆరాధన విశేషం చేత ఇప్పుడు లావొక్కింతయు లేదు, ధైర్యం విలోలంబయ్యే ప్రాణంబుల్ ఠావులు దప్పెను, రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అని ఆ హరిని ప్రార్థించాడు. అందరికీ తెలిసినటువంటిది, పిల్లలకు చెప్పవలసినటువంటిది ఆ అందమైనటువంటి తెలుగు పద్యం, పోతన్న గారు పోతబోసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆ పద్యం చాలా విశేషమైనది, ప్రతిరోజు స్మరించుకోవాల్సినటువంటిది. ఎవ్వనితే జనింతు జగము ఎవ్వని లోపల నుండు లీనమై, ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూలకారణం ఎవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, వాణి ఆత్మభవునీశ్వరునే శరణంబు వేడెదన్ అంటాడు. ఈ చరాచర ప్రపంచానికి కారణభూతుడైనటువంటి వాడు. అలాంటి ఆ మహావిష్ణువుని ఆ హరిని స్మరిస్తే ఆయన వచ్చి ఆ ఏనుగుని గజరాజు బాధ నుంచి తప్పించాడు. అక్కడ మొసలి చక్రంతో అది పోయి ఖండనం చేతి అక్కడ అది చక్కగా నారాయణ అఖిల గురో నమస్తే అని ఆ పుష్పాన్ని సమర్పించాడట గజరాజు భక్తిపూర్వకంగా. అద్భుతమైనటువంటిది ఈ గజరాజ వరదుడైనటువంటి స్వామి యొక్క దివ్య ఆ వైభవాన్ని మనకు గుర్తు చేస్తూ తిరుమల మాడ వీధులలో, దక్షిణ మాడ వీధిలో ఆ చిత్రాలని చిత్రీకరించిన సన్నివేశం మనం ఎప్పుడైనా తిరుమలలో వచ్చినప్పుడు చూడవచ్చు. ఒకప్పుడు ఇక్కడనే గజరాజ సరస్సు అని కూడా ఉండేది. కాలగమనంలో అనేక మార్పులు, చేర్పులు, కోర్పులు, తీర్పులు వచ్చాయి. కాబట్టి ఈ గజరాజ వరదుడైనటువంటి ఆ దేవదేవుని యొక్క దివ్య వైభవాన్ని ఈ తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆకాశవాణి తిరుపతి కేంద్ర దృష్ట్యా మనమంతా కూడా చక్కగా వినేటువంటి మహద్భాగ్యం కలిగించాడు శ్రీనివాసస్వామి. దేవేరులతో ఈనాడు కలిసి సర్వభూపాలురు తనని లోకపాలురు అందరూ వహిస్తూ ఉంటే, మోస్తూ ఉంటే అహంకార మమకారాలని త్యాగం చెయ్యాలనే సందేశాన్ని ఇస్తున్నా. దాసభావాన్ని కలిగి ఉండాలి. ఆ దాస్యభావం చేత మనలో ఉండేటువంటి విపరీత గుణాలు తొలగిపోతాయి అని కూడా ఈ వాహన సేవ ద్వారా మనం అందరం కూడా గ్రహించాలి. ఇంకొన్ని విశేషాలని మన నందన్ భట్ గారు అందిస్తారు, వారి ద్వారా మనం తెలుసుకుందాం. గజరాజ వరద గోవిందా గోవిందా.
1: భూపాల వాహనం అంటే భూపాలకులందరూ కూడా ఆ స్వామివారిని వహించే వాహనం అని వివరణ చెప్పారు. ఎందుకంటే భగవంతుడికి భూపాలుడు అని మళ్ళా తిరిగి చెప్పవలసిన అవసరమే లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ భూపాలకుడే. ఎందుకంటే శ్రీదేవి భూదేవి అనేవారు ఇద్దరు దేవేర్లు స్వామివారికి. కాబట్టి ఆ స్వామివారికి ఎప్పుడూ కూడా భూదేవి అమ్మవారు పత్నిగానే ఉన్నారు, భార్యగానే ఉన్నారు. అందువలన మరలా స్వామివారికి భూపాలకుడు అని చెప్పవలసినటువంటి అవసరమే లేదు. ఆ విధంగా భూమిని నిత్యము పరిపాలించే బాధ్యత కలిగిన వాడు భగవంతుడు కనుకనే ఎప్పుడైతే ఆపద కలుగుతుందో, ఎప్పుడైతే అధర్మం వెట్రేగుతుందో, అప్పుడు భూదేవి అమ్మవారు తిన్నగా భూలోక వైకుంఠలోకానికి వెళతారు. అయ్యా ఇలాంటి ఆపద వచ్చింది రక్షించండి అనగానే స్వామివారు అవతారాన్ని గ్రహిస్తారు. ఆ స్వామివారు అవతారాన్ని స్వీకరించడానికి కారణీభూతురాలు భూమాత. కాబట్టి ఆ స్వామివారిని మరలా విడిగా ఇతను విశేషమైనటువంటి భూమికి అధిపతి అని చెప్పవలసినటువంటి అవసరం లేదు. అయ్యా ఒక్క మాట గ్రహిద్దాం, పురాణాలను అవలోకిస్తే మనకు ఒక విషయం మనకు స్పష్టంగా తెలిసి వస్తుంది. ఎందుకంటే స్వామివారు భూమి కోసం, అధికారం కోసం ఎప్పుడైనా

0: అయినా ప్రయత్నం చేశారా? లేదు కదా. రామావతారంలో రావణాసురుణ్ణి చంపారు, సమస్త రాక్షస సముదాయాన్ని కూడా దునిమయ్యాడు, కానీ రాజ్యాన్ని స్వీకరించాడా? లేదు కదా. విభీషణుడికి పట్టాభిషేకం చేశాడు, అదేవిధంగా ఎంతో బలవంతుడైన వాలిని సంహరించాడు, రాజ్యాన్ని స్వీకరించాడా? లేదు. సుగ్రీవుడికి పట్టాభిషేకం చేసి అతన్ని కూర్చోబెట్టాడు, అతన్ని రాజుగా భగవంతుడు నిలబెట్టాడు. అదేవిధంగా మహాభారతాన్ని చూసినప్పటికీ కూడా అర్జునుడికి తోడుగా నిలబడి సమస్త కౌరవ సైన్యాన్ని కూడా నాశనం చేసి ఆ ధర్మరాజుకి ధర్మ పట్టాభిషేకం చేయించాడు. తప్పితే ఆ స్వామివారు ఎప్పుడూ కూడా తన సింహాసనం మీద కూర్చోలేదు. పోని యాదవులకు రాజయ్యాడా అంటే అది కూడా లేదు. ఉగ్రసేన మహారాజునే రాజుగా ఉంచి ఆయనకి సలహాదారుడుగా నిలబడి పోయాడు. ఆ విధంగా ఆ స్వామివారు ఎప్పుడూ కూడా ఈ భూపతిత్వాన్ని కోరుకోలేదు, ఎందుకంటే సహజ సిద్ధంగా ఆయనకు ఉన్నది కనుక. మిగతా వాళ్లకు కేవలం ఒక సరదా కోసం, చెప్పుకోవడం కోసం, గొప్పతనం కోసం మాత్రమే మేము ఈ భూమికి మేము పరిపాలకులము, మేము అధికారులము అనే భ్రమపడతారు తప్ప ఈ మొత్తం భూమి కూడా ఆ భగవంతుడిదే. కాబట్టి ఆ భగవంతుడి యొక్క లీలలను మనం తలుచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కలియుగంలో కూడా తోండమానుడు అనేటువంటి మహాపరమ భాగవతోత్తముడికే రాజ్యపట్టాభిషేకం చేశాడు, ఆయనకి రక్షణగా నిలబెట్టాడు. ఒకనొక సందర్భంలో తోండమాన్ చక్రవర్తికి శత్రుభయం వస్తే, అయ్యా శ్రీ శ్రీనివాస, నా దగ్గర ఉన్న సైన్యం చాలడం లేదు, శత్రువులు బలవంతులుగా ఉన్నారు, నా రాజ్య రక్షణ ఎలా అన్నారు. అయ్యా దానికి నువ్వెందుకయ్యా ఆలోచిస్తావు, ఇదిగో శంఖ చక్రాలను తీసి నీకు ఇచ్చేస్తున్నాను, వెళ్ళు, నీ రాజ్యానికి ఎటువంటి భయం లేదన్నాడు. ఆ విధంగా భూపాలకులను రక్షించిన వాడు కనుకనే ఆ స్వామివారు భూపాలకుడు అయ్యాడు తప్ప భూమిని పరిపాలించడం వలన కాదు. కాబట్టి ఈ భూపాల వాహన సేవా వైవిధ్యాన్ని, వైశిష్ట్యాన్ని మనం అర్థం చేసుకొని ఆ స్వామివారి యొక్క వైభవాన్ని మరింతగా శేషసాయిబాబు గారి యొక్క వచనాల్లో విందాం, తరిద్దాం.
1: ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని స్మరణలు చేస్తూ ఉంటే ఆ దేవదేవుడు ఈ భూమి ఏమిటి, భూమిని ఉద్ధరించినవాడు ఆయనే, సమస్త భూపాలకులు ఆయన ప్రతినిధులుగా ఆయన సేవకులుగా ఉంటారు. కాబట్టి అలాంటి ఆ సేవకులంతా వచ్చి స్వామికి సేవ చేయటానికి మేము ముందు అహమికతో వస్తారు. కాబట్టి అలాంటి మహారాజులు లోకపాలకులందరూ కూడా స్వామిని సేవించేటువంటిది కనుక ఇది సర్వభూపాల సేవ. భూపాలుడు ఆయనే, గోపాలుడు ఆయనే, యజ్ఞపాలకుడు ఆయనే, సమస్తాన్నీ కూడా ఆయన దృష్టిపాతం చేతనే నడిపేటువంటి ఆ పురుషోత్తముని యొక్క దివ్య లీలల్ని మనం చక్కగా స్మరించుకునేటువంటి ఒక మహద్భాగ్యం కలుగుతుంది. అందువలనే ఒక్కొక్క రోజున ఒక్కొక్క అవతారం, ఆ అవతారాలలో చేసినటువంటి కృత్యాలను మనం స్మరించుకునేటువంటి భాగ్యము కలుగుతుంది. ఈ భూమి అంతా కూడా ఒకనొక కాలంలో రసాతలంలో మునిగిపోతూ ఉంటే ఉద్ధరించినవాడు వరాహ రూపంలో, అందుకనే ఈ క్షేత్రానికి ఆదివరాహ క్షేత్రమని కూడా పేరు. కనుక ఈ భూమి మీదనే ఆయన అవతారాలు ధరించాడు, భక్త రక్షణ చేశాడు. భక్త రక్షణ కోసం వైకుంఠాన్నైనా వదిలి ఉంటానన్నాడు. అలాంటి ఆ భక్త వాత్సల్యం కలిగినటువంటి స్వామి యొక్క ఈ దివ్య వైభవాన్ని ఈనాడు ఏడు కొండలలో మనం, వారు చెప్పినట్టుగా భూలోక వైకుంఠమిది, కార్యస్థానమిది, కారణం అనేటువంటిది కారణ వైకుంఠం ఒకటి, కార్య వైకుంఠం ఒకటి, నిత్య విభూతి ఒకటి, లీలా విభూతి ఒకటి అని కూడా సంప్రదాయవేత్తలు చెప్తారు. కాబట్టి ఈనాడు ఆ నిత్య నిరవధ్య అతిశయ ఆనంద స్వరూపుడు మన కోసం దిగి వచ్చి ఇక్కడ ఈనాడు బ్రహ్మదేవుడు ఆనాడు ప్రార్థించాడు మన కోసం, దేవదేవా నీకు ఉత్సవాలు నిర్వహిస్తాము అనంటే ఆ వైఖానసాది మహర్షాదులని ఆహ్వానించి ఆ ఋషులను, ఋషిపత్రులను, మహర్షులంతా గృహస్థులే, అలా

0: అంటే ఆ ఋషి పత్నుల ద్వారా, ఋషుల ద్వారా ఈ ఉత్సవాలని అద్భుతంగా నిర్వహించాడు అని మనకు వెంకటాచల మహాత్మ్యం చెప్తోంది. 12 పురాణాలలో ఆ స్వామి యొక్క దివ్య వైభవాన్ని సూత మహర్షి శౌనకాది మహర్షులకు చెప్పినట్లుగా మనకు దాని సంకలనమే వెంకటాచల మహాత్మ్యం. దానిలో కూడా మనకి బ్రహ్మోత్సవ క్రమాన్ని చూపించారు. అలాంటి ఆ దివ్య వైభవాన్ని ఈనాడు మనకు వాగ్రూపంగా వాక్కులతో మనం ఆ రూపాన్ని దర్శిస్తే అది ఆనందాన్ని కలిగిస్తోంది. ఆనందజనకత్వాత్ ఆనంద నిలయమని పేరు స్వామివారు ఉన్నటువంటి స్థానానికి, అంటే ఆనందాన్ని కలిగిస్తోంది. అలా దర్శన మాత్రం చేతనే, అంటే కంటి చూపు ద్వారా చూడటం వల్లనే అభీష్ట సిద్ధి కలుగుతుంది. స్మరణాదిష్టవర్షిణ, అంటే స్మరించినంత మాత్రం చేతనే మన ఇష్టాలన్నీ కూడా తీరుస్తాడు. అందువలనే గోవిందనామస్మరణం ఆ గోపాలులను, గోవులను అందరినీ కూడా రక్షించినటువంటి ఆ అవతార వైభవం కృష్ణావతారంలో చూస్తాం. 5000 సంవత్సరాల నాడు ఆ లీలలన్నింటినీ కూడా మనకు గుర్తు చేస్తూ ఈనాడు ఎప్పుడో జరిగినటువంటి ఆ గజరాజ వరద లీలని అమ్మవార్లకు చూపిస్తున్నారా అన్నట్లుగా ఆ శ్రీదేవితో, భూదేవితో చక్కగా ఆ వాహనం మీద దివ్యమైనటువంటి దివ్య ఆభరణాలతో శోభిస్తూ దివ్య మాలికలతో సద్భూషాంబరహేతీనాం సుషమావహమూర్తయే సర్వార్తి శమనాయాస్తు వెంకటేశాయ మంగళం. ఆ దేవదేవుడు పశ్చిమ మాల వీధిలో సాగుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి వాయు రూపంలో ఉంటారు భక్తులంతా కూడా. పార్థివ దేహంతో లేకపోయినా వాయు శరీరంతో ఉండి స్వామిని సేవిస్తారు. ఆ స్వామివారి ముందుగా పన్నిద్దరు ఆళ్వారులు గానం చేసినటువంటి ఆ పాసుర గానం సాగుతూ ఉంటుంది. వెనుకగా ఋగ్వేద, యజుర్వేద, సామవేద ఆధర్వణికమైనటువంటి ఆ వేద ఋక్కులు, సామములు, యజుస్సులు ఆధర్వణిక మంత్రని మంత్ర పాఠం జరుగుతూ ఉంటుంది. ముందుగా అనేక రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కళాకారులు చక్కగా తమ తమ కళల్ని ప్రదర్శిస్తూ ఉంటే ఆ దివ్య వైభవాన్ని మనం ఎంతని చెప్పగలం. ఏతదచించంతు ఆ దైవస్వరూపాన్ని ఎవరూ నిర్వచించలేరు అన ఆలోచనలకు అందనటువంటిది. అందువల్లనే ఆనంద నిలయుని రూపంలో దిగి వచ్చినటువంటి స్వామిని ఈనాడు మనం పరమానందునిగా, గోవిందునిగా, లీలామానుష విగ్రహునిగా, ఈ వెంకటాద్రి వాసునిగా మనం స్మరిస్తూ ఉన్నాం. మరికొన్ని విశేషాలని చక్కగా నందన భట్టి గారి ద్వారా తెలుసుకుందాం. గోవిందా, గోవిందా.
1: గోవిందుడి యొక్క దివ్య వాహన సేవలలో ఈ సర్వభూపాల వాహన సేవకు ఉన్న గొప్పతనం ఏమిటో ఒక్కసారి మనం చూడవలసిందే. తిరుమల క్షేత్రానికి వచ్చి బేడి ఆంజనేయ స్వామివారి దగ్గర నిలబడి ఆ స్వామివారి యొక్క ఆ దేవాలయ గోపురాన్ని మనం వీక్షించినప్పుడు మనకు 7 కలశాలు కనబడతాయి. ఆ మహాద్వారం గుండా ఒకవేళ గర్భగృహంలో ఉన్న చిన్మయ స్వరూపుడైన స్వామివారిని చూడగలిగితే మన మనోనేత్రాలతో ఈనాటి సర్వభూపాల వాహనం ఎలా ఉందో అలాగే కనబడుతుంది. కాబట్టి ఎటువంటి ఆటంకాలు లేకుండా అందరికీ ప్రవేశానికి ప్రధాన ద్వారమైనటువంటి ఆ మహాద్వారము గుండా స్వామివారిని నేరుగా చూసినటువంటి ఫలితమే ఈ సర్వభూపాల వాహన సేవలో ఆ స్వామివారిని చూడడం వలన కలుగుతుందన్నారు. పెద్దలు ఇంకో మాట అన్నారు, ఎవరైతే సర్వభూపాల వాహనంలో ఉన్న శ్రీభూసమేతుడైన ఆ వైకుంఠనాథుణ్ణి చూస్తారో వారికి వైకుంఠలోక ప్రవేశ అర్హత ఉంటుంది అని. ఎందుకంటే ఈ సంపూర్ణమైనటువంటి వాహన స్వరూపమే వైకుంఠద్వారము. అలా అదేవిధంగా ఆ వైకుంఠంలో శోభిస్తున్నటువంటి శ్రీభూసమేతుడైనటువంటి పరిపూర్ణుడైన ఆ మహావిష్ణువు యొక్క దివ్య రూపమే. కనుక 4 స్తంభాలు ఏమిటన్నారు, ఆ భగవంతుణ్ణి తెలియపరిచేవి నాలుగు వేదాలు కనుక నాలుగు వేదాలే నాలుగు స్తంభాలుగా ఆ ఏడు కలశాలతో కూడినటువంటి సమస్త భువనాలను కూడా ప్రతిబింబజేసేటువంటి సమస్త సృష్టిని కూడా మనకు తెలియపరిచేటువంటి ఆ భగవంతుడి యొక్క దివ్య వాహన వైభవాన్ని భక్తులందరూ కూడా తిలకించి ఆనంద పరవశులవుతూ ఉన్నారు. ఆ స్వామివారి యొక్క స్మిత వదనం సమస్త భక్తుల యొక్క కష్టాలను కూడా పోగొడుతుంది. ఆ భగవంతుడి యొక్క ఒక్క అభయవచనం సమస్త లోకాలకు కూడా రక్షణ. కాబట్టి ఆ భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి వాహన సేవలలో, ఈ వార్షిక బ్రహ్మోత్సవాలలో, సాలకట్ల బ్రహ్మోత్సవాలలో నాలుగవ రోజు ఆ స్వామివారు వైభవంగా వైకుంఠ దర్శనాన్ని మనకు కలిగింపజేస్తూ ఉన్నారు. రేపంటారా సాక్షాత్ వైకుంఠనాథుడే గరుడుని అధిరోహించి ఈ రథవీధుల్లో తిరుగుతూ ఉండగా, భక్తులందరూ కూడా జయ జయకారాలు చేస్తూ ఉండగా, ఆ స్వామివారు అత్యంత అద్భుతంగా భక్తులందరినీ కూడా అనుగ్రహించనున్నారు. ఆ విధంగా ఆ స్వామివారు రేపు ఉదయాన్నే గరుడ వాహనానికి ముందుగా మోహిని అవతారంలో కూడా దర్శనమిస్తారు. చక్కగా ఆకాశవాణి వారు తిరుమల క్షేత్రంలో భక్తులందరికీ కూడా ఈ చక్కటి మనోజ్ఞమైనటువంటి ఈ వాహన సేవలను మాటల ద్వారా అందిస్తూ ఉన్నారు. ఆ విధంగా శ్రోతలందరూ కూడా ఆ స్వామివారి యొక్క వాహన వైభవాన్ని వీక్షించి తరించాలి. మంగళవచనాలను సాయిబాబా గారు మనకు అందజేస్తారు.
0: స్వామివారి యొక్క దివ్య వైభవాన్ని మనం కనులారా దర్శించేటువంటి స్థితి వాగ్రూపంగా మనకు అనుగ్రహించారు శ్రీవారు. జగజ్జాలపాలం కనత్కంఠమాలం శరచంద్రపాలం మహాదైత్యకాలం నభో నీలకాయం దురావారమాయం సుపద్మా సహాయం భజేహం భజేహం అని స్మరిద్దాం, భజిద్దాం, కీర్తిద్దాం. ఆ ఏడు కొండల వాడి యొక్క స్మరణ కీర్తనలు మనలో దివ్యమైనటువంటి జ్ఞాన వికాసాన్ని కలిగించుగాక అని సర్వమానవ కోటికి కూడా సద్బుద్ధిని ప్రసాదించి సన్మార్గంలో నడిచేటువంటి ఆ దివ్య స్ఫూర్తిని కలిగించాలి అని ఆ దేవదేవుణ్ణి శ్రీభూరమణుడైనటువంటి వెంకట నారాయణుణ్ణి మనమంతా నోరారా స్మరిద్దాం, కీర్తిద్దాం. జయ జయ వెంకటేశ జయ జయ రమానాథ జయ వెంకటేశ తిరుమలేశ జయ జయ ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని ఎక్కడైతే స్మరిస్తారో అక్కడ ఆయన ప్రతిష్ట, ఆయన అక్కడ నిలుస్తాడట. మద్భక్తాహ ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద, ఎక్కడుంటావయ్యా నువ్వు, నువ్వు ఎక్కడ స్మరిస్తే అక్కడ ఉంటానన్నాడు. అందువలనే స్మరణ మాత్ర సంతుష్టుడైనటువంటి ఆ దేవదేవుణ్ణి మన గృహంలోనే కూర్చొని మనమందరం మన పిల్లలతో కలిసి పరివారంతో కలిసి ఆనందంగా ఆ దేవదేవుణ్ణి కీర్తిస్తూ స్మరిస్తూ ఆనంద కర్పూర నీరాధనాల్ని సమర్పిద్దాం. శ్రీ యకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
2: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు శ్రీ రామకృష్ణ శేషసాయిబాబు, డాక్టర్ ఎంజి నందన్ భట్. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం శ్రీయుతులు ఈ నాగమునయ్య, కె వాసుదేవ కుమార్, పి మహేంద్రన్. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు ఉదయం 9 గంటలకు మోహిని అవతార సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
3: ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:30 కావస్తోంది. తెలుగులో జాతీయ వార్తలు వింటారు విశాఖపట్నం కేంద్రం నుంచి.

0: వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రాంతీయ శాంతి భద్రత స్థిరత్వాన్ని పెంపొందించే ప్రయత్నాలను కొనసాగిస్తామని భారత్ యుఏఈలు స్పష్టం చేశాయి. ప్రపంచ సెమీకండక్టర్ పరిశ్రమలో విశ్వసనీయ భాగస్వామిగా భారత్ ఆవిర్భవిస్తోందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ఆహార భద్రతను బలోపేతం చేయడంతో పాటు వ్యవసాయం ద్వారా ఉపాధి అవకాశాలను విస్తరించడం ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. దేశం గత 12 ఏళ్ల కాలంలో గణనీయమైన ప్రగతిని సాధించిందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ప్రాంతీయ శాంతి భద్రత స్థిరత్వాన్ని పెంపొందించే ప్రయత్నాలలో సహకారం సమన్వయం కొనసాగించడానికి భారత్ యుఏఈలు తమ నిబద్ధతను పునరుద్ఘాటించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షులు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ టెలిఫోన్ ద్వారా ఈరోజు చర్చలు జరిపారు. పశ్చిమాసియాలోని పరిణామాలపై ఇరువురు నాయకులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇంధనం, రక్షణ, సాంకేతికత, పెట్టుబడులు, ఆరోగ్యం వంటి రంగాలతో సహా భారత్ యుఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి చేపట్టాల్సిన చర్యలపై కూడా ఇరు దేశాల నాయకులు చర్చించారు. ప్రపంచ సెమీకండక్టర్ పరిశ్రమలో విశ్వసనీయ భాగస్వామిగా భారతదేశం ఆవిర్భవిస్తోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన సెమీకాన్ ఇండియా 2026లో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రానున్న 10 ఏళ్లలో 85,000 మంది సెమీకండక్టర్ డిజైన్ ఇంజనీర్లకు శిక్షణ ఇవ్వాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. ఇప్పటికే 4 ఏళ్లలో 70,000 మందికి శిక్షణ ఇచ్చామని ఆయన గుర్తు చేశారు. సెమీకండక్టర్ రంగం 100,000కు పైగా ఉద్యోగాలను సృష్టిస్తుందని అంచనా వేస్తున్నామని అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు తెలియజేస్తూ,
1: Very good response. Country roundtables have basically, see, some of the countries have come in very large contingents. We are very encouraged by it. Japan, Singapore, both of them are 30 plus companies participating in their pavilions. Many European countries, Netherlands is there, Sweden is there. And overall, the response is very good. The country roundtables are basically showing that the companies from those countries can expand their work. The governments are supporting that and looks like it's going to
0: దేశంలో సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని కేంద్ర సమాచార ప్రసార పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ అన్నారు. హర్యానాలోని సోనిపట్లో చట్టం, విధానం, సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ అనే అంశంపై ఈరోజు జరిగిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఆలోచనలు, సంస్కృతి, ఆవిష్కరణలు, మేధో సంపత్తి ద్వారా ఈ అభివృద్ధి జరుగుతోందన్నారు. సినిమాలు, సంగీతం, గేమింగ్, యానిమేషన్, డిజైన్, పబ్లిషింగ్, అడ్వర్టైజింగ్, డిజిటల్ కంటెంట్ వంటి రంగాలు ఉద్యోగాలకు కొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలు, ఆహార భద్రత వంటి రంగాలలో దేశం గణనీయమైన ప్రగతిని సాధించిందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, గత 12 ఏళ్ల కాలంలో భారతదేశం అనేక విధాలుగా అభివృద్ధి చెందిందన్నారు. మారుమూల సరిహద్దు ప్రాంతాలకు సైతం ఇప్పుడు మోటారు వాహనాల ద్వారా సులువుగా చేరుకోవచ్చని కేంద్ర మంత్రి చెప్పారు. అలాగే 80 కోట్లకు పైగా ప్రజలు ఉచితంగా ఆహార ధాన్యాలు, ఇతర నిత్యావసర వస్తువులను పొందుతున్నారని గుర్తు చేశారు. సంక్షేమ పథకాలను సమాజంలోని అన్ని వర్గాలకు అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కిరణ్ రిజిజు పేర్కొంటూ,
2: आज से 12 साल पहले हम कहाँ थे, हमको कोई नहीं पूछते थे. आधे से ज़्यादा गरीबी के रेखा के नीचे में, आधा से ज़्यादा आबादी बिजली पानी नहीं मिलते थे. आज परिस्थिति बदल गई है. आज देश कोने कोने तक लाभार्थी मोदी जी का बनाया हुआ स्कीम लोगों तक पहुँच रहे हैं.
0: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు నితిన్ నబిన్ బీహార్ వరద సహాయ నిధికి 3 నెలల జీతం 6,35,000 రూపాయలను విరాళంగా అందించారు. బీహార్లో వరద పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని సామాజిక మాధ్యమ పోస్టులో ఆయన పేర్కొన్నారు. రైతుల పంట నష్టాన్ని అంచనా వేసి అవసరమైన సహాయం అందించే ప్రక్రియ కూడా కొనసాగుతోందని తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశంలో ఆహార భద్రతను బలోపేతం

0: చేయడం, వ్యవసాయం ద్వారా ఉపాధి అవకాశాలను విస్తరించడం ప్రభుత్వ లక్ష్యాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. హైదరాబాద్లో ఈరోజు జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ వ్యవసాయ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుల ఆదాయం పెంపుతో పాటు వ్యవసాయ వృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ఆహార భద్రత, రైతుల జీవనోపాధి, పోషకాహార భద్రత వంటివి వ్యవసాయ రంగంలో మూడు కీలకమని చెప్పారు. కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్, ఇతర ఆధునిక సాంకేతికతలు ప్రపంచాన్ని ఎంతగా మార్చినప్పటికీ వ్యవసాయం మాత్రం ఎప్పటికీ అత్యవసరమైందిగా ఉంటుందని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
1: AI हो, मशीन लर्निंग हो, रोबोटिक्स हो, कुछ भी हो, इनका उपयोग तो हो सकता है, लेकिन हमको फल, सब्जी, अनाज वो खेत ही दे सकते हैं, किसान ही दे सकता है. खेती के बिना दुनिया चल नहीं सकती. मशीन रोटी बना सकती है, लेकिन मशीन गेहूं पैदा नहीं कर सकती, अन्न खेत में ही पैदा होगा. और इसलिए मैं कहता हूं कि किसान केवल अन्नदाता नहीं है, जीवन दाता है.
0: ఆంధ్రప్రదేశ్లోని దుగరాజపట్నంలో గ్రీన్ ఫీల్డ్ షిప్ యార్డ్ ఏర్పాటు చేసేందుకు మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ MDLతో రాష్ట ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో అమరావతి సచివాలయంలో MDL, నేషనల్ షిప్ బిల్డింగ్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ పార్క్ ఏపీ మధ్య అవగాహన ఒప్పందం ఈ రోజు జరిగింది. వచ్చే 5 ఏళ్లలో ఈ ప్రాజెక్టుపై MDL సుమారు 15,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 45,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. షిప్ బిల్డింగ్తో పాటు మెరైన్ ఇంజనీరింగ్, లాజిస్టిక్స్, సర్వీసులు, అనుబంధ పరిశ్రమలు కూడా అభివృద్ది చెందే అవకాశముంది. శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు ఏకాగ్రతను మెరుగుపరచడంలో యోగా సహాయపడుతుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. మహారాష్టలోని లోనావాలాలో గల కైవల్యధామంలోని గోర్ధన్ దాస్ సెక్సరియా కాలేజ్ ఆఫ్ యోగా అండ్ కల్చరల్ సింథసిస్ ప్లాటినం జూబ్లీ వేడుకల్లో ఉపరాష్టపతి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యోగా కేవలం ఒక తరానికి చెందిన సాంప్రదాయం కాదని పేర్కొన్నారు. భవిష్యత్ తరాల కోసం దీనిని పరిరక్షించాల్సిన వారసత్వ సంపదగా ఆయన అభివర్ణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవతో ఐక్యరాజ్య సమితి జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించడం ద్వారా యోగా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిందని ఉపరాష్టపతి తెలిపారు. పర్యావరణం, వాతావరణ గతిశీలత, భవిష్యత్ అనే అంశంపై న్యూఢిల్లీలో నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ప్రారంభించనున్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సును జాతీయ హరిత ట్రిబ్యునల్ నిర్వహిస్తోంది. ఇందులో పర్యావరణ నిపుణులు, సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులు, జిల్లా కోర్టు న్యాయమూర్తులు పాల్గొంటారు. వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, ఉన్నత ప్రభుత్వ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దేశంలో 20వ రోజ్గార్ మేళాలో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలలో కొత్తగా నియమితులైన 51,000 మందికి నియామక పత్రాలను న్యూఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు పంపిణీ చేయనున్నారు. ఈ రోజ్గార్ మేళా దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. కొత్తగా నియమితులైన అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ మంత్రిత్వ శాఖల్లో చేరనున్నారు. వీటిలో రెవెన్యూ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం, రక్షణ మంత్రిత్వ శాఖ వంటివి ఉన్నాయి. దేశంలోని బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, కేరళం, రాజస్థాన్లలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం IMD అంచనా వేసింది. ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, కొంకణ్, గోవా, కర్ణాటక, లక్షద్వీపుల్లో ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాబోయే 2 రోజుల్లో తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, కేరళం, మాహే, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని IMD అంచనా వేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రాంతీయ శాంతి, భద్రత, స్థిరత్వాన్ని పెంపొందించే ప్రయత్నాలను కొనసాగిస్తామని భారత్, UAEలు స్పష్టం చేశాయి. ప్రపంచ సెమీకండక్టర్ పరిశ్రమలో విశ్వసనీయ భాగస్వామిగా భారత్ ఆవిర్భవిస్తోందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ఆహార భద్రతను బలోపేతం చేయడంతో పాటు వ్యవసాయం ద్వారా ఉపాధి అవకాశాలను విస్తరించడం ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. దేశం గత 12 ఏళ్ల కాలంలో గణనీయమైన ప్రగతిని సాధించిందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తల ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం

0: పాట విన్నారు. ఇప్పుడు విందాం బుజ్జి గణపతి పెళ్లి చూపులు. నాటిక రచన శ్రీ జీడిగుంట రామచంద్రమూర్తి, నిర్వహణ శ్రీ బి చిట్టిబాబు.
1: బుజ్జి గణపతి పెళ్లి చూపులు నాటిక రచన శ్రీ జీడిగుంట రామచంద్రమూర్తి, నిర్వహణ శ్రీ బి చిట్టిబాబు.

0: అదిగో అదిగో రాజమండ్రి వెళ్ళే బస్సు వచ్చింది.
1: ఎక్స్ప్రెస్ అన్నయ్యా?
0: ఎక్స్ప్రెస్ బాబు.
2: అమ్మా త్వరగా పద, లేకపోతే సీట్ దొరకదు.
3: ఇదిగో వచ్చేస్తున్నారా? అవును మన బుజ్జిగాడేడి
4: వస్తాడే. ముందు మనం ఎక్కి వాళ్ళకి సీట్ పెడదాం. ఆ సంచి లైవ్.
2: ఆ జాగ్రత్త జాగ్రత్త.
5: టికెట్స్ టికెట్స్ టికెట్స్ తీసుకోవాలండి.
6: రాజమండ్రి ఒకటి
0: ఏమండే, రెండు తాడేపల్లి కూడా ఏమండే.
6: ఏలూరుకి 5 పట్టు బాబు, ఇంక బయలుదేరదామా?
5: అయిపోయింది బ్రదర్, బయలుదేరదాం. ఇంకెవరండి? టికెట్స్ టికెట్స్ బాబు. ఓ పెద్ద ఆయన టికెట్ తీసుకున్నావా?
1: ముందు మా అబ్బాయి తీసుకున్నాడుగా.
5: ఇంకెవరండి? స్టార్ట్ చేయి బ్రదర్.
3: ఒక్క నిమిషం ఆగునాయన, మా మనవాడు రావాలి.
5: ఎక్కడున్నాడో త్వరగా రమ్మనమ్మా, ఇప్పటికే పావుగోడు లేచి అయిపోయింది.
3: ఒరే అబ్బాయి, వాడు ఎక్కడున్నాడో ఏమిటో దిగి నువ్వన్నా వెళ్ళి చూసిరారా.
2: అలాగే అమ్మా. బాబు ఇప్పుడే ఓ 2 నిమిషాలు వచ్చేస్తాను. వాడు ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటాడు.
5: త్వరగా వెళ్ళిరండి సార్.
6: బాబు దోశ ఆర్డర్ ఇచ్చాను, త్వరగా తీసుకురావాలి. అవతల రాజమండ్రి బస్సు వచ్చేస్తుంది.
2: ఒరే త్రాష్టుడా, ఇక్కడ తగలడ్డావా? అవతల బస్సు బయలుదేరడానికి రెడీగా ఉంటే నువ్వు ఈ హోటల్లో కూర్చొని తీరి ఇంకా సాంబార్ ఇడ్లీ తింటున్నావా? లే త్వరగా లే.
6: దోశ ఆర్డర్ ఇచ్చాను అన్నా, తినేసి వస్తాను.
2: ఏడి సావులే, నడు నడు. అవతల కంట్రాక్ట్ ఉందని చీవాట్లు పెడుతున్నాడు. పదా.
3: ఒరే అబ్బాయి, మన రాజమండ్రి చేరగానే అక్కడ బస్టాండ్కి ఆడపిల్లి వారి తాలూకు మనుషులెవరైనా మన కోసం వస్తారా?
2: పేరయ్య గారే స్వయంగా మన కోసం వస్తానారమ్మా.
3: మన రాజమండ్రి వెళ్లేసరికి ఎంత అవుతుంది?
2: 4 అవుతుంది. మహా అయితే ఓ 1/2 గంట లేటేసుకున్నా 5 అయ్యేసరికి పెళ్లి వారింటికి చేరిపోతాం.
3: సరే,
2: మళ్ళీ 6:30కి మనకు రిటర్న్ బస్సు.
6: అంటే దారిలో డిన్నర్ ఎక్కడ ఉంటుంది?
2: ఎక్కడో అక్కడ బెదవా. ఎంతసేపు భోజనాలు టిఫిన్లు తప్ప మరో ధ్యాస ఉండదు. చిచి
3: అబ్బా, అలా విసుక్కోకరా. చిన్నవాడు, వాడి కొంచెం చిరుతిండి ధ్యాస ఎక్కువ. పెళ్ళైతే అన్ని అవే తగ్గిపోతాయి.
5: తాడేపల్లి వచ్చాం, ఎవరో దిగండి సార్. ఎవరైనా కాఫీలు టీలు తాగి రావాలనుకుంటే వెళ్ళిరండి సార్. 10 నిమిషాలు హాల్ట్ ఇక్కడ.
6: బామ్మా ఇప్పుడే వస్తానే.
2: ఎక్కడికి రా,
6: ఊరికే అలా బస్టాండ్ లో తిరిగి వస్తానే.
2: తొందరగా అఘోరించు, మళ్ళీ నీకోసం బతికి చావలేను.
6: అలాగే నాన్న, 5 మినిట్స్లో వచ్చేస్తానుగా.
3: ఒరే అబ్బాయి.
2: ఏమిటి
3: కట్నం విషయం ఏమన్నా అడిగారట్రా ఆ పేరయ్య గారు?
2: కట్నమా? మనల్ని ఎదురడగకుండా ఉంటే అంతే చాలు.
3: అదేమిట్రా అలా అంటావు?
2: మరి ఎలా అనమంటావే, అసలు మన దౌర్భాగ్యుడికి పిల్లనివ్వటమే గొప్ప విషయం.
3: చాలే, వాడికి ఏం తక్కువని?
2: అన్ని తక్కువే. చిన్నప్పుడే వాళ్ళమ్మ చనిపోతే నేను మళ్ళీ పెళ్లి చేసుకోకుండా పెంచుకొచ్చాను. ఎందుకని? మార్టీ తల్లి వస్తే వాడిని సరిగ్గా చూడదని. అయినా ఏం జరిగింది, బడుద్దాయిలా తయారయ్యాడు. 10వ క్లాస్ పరీక్ష 3 సార్లు రాస్తేనే గానీ పాస్ కాలేదు. చదువు అంటటం లేదు కదా అని ఫ్యాన్సీ షాప్ పెట్టిస్తే 3 నెలల్లో దాన్ని దివాళా తీయించాడు. ఎప్పుడు తిండి ధ్యాస తప్ప మరొకట్లేదు త్రాస్తుడికి.
3: అబ్బా అలా మాటి మాటికి తిట్టకు రావాణ్ణి. దేవుడు దయవల్ల ఈ సంబంధమైన ఖాయమై పెళ్లి జరిగిపోతే వాడు పెళ్ళామే వాడిని దారిలో పెట్టుకుంటుంది.
5: అందరూ ఎక్కేశారండి.
3: మా మనవాడు రావాలి నాయన, 1 నిమిషం ఆగు.
5: ఆయన ఎక్కడ దొరికాడండి బాబు? ఆగిన చోటలో దిగిపోతున్నాడు. త్వరగా చూడండి, 2 నిమిషాల్లో రాకపోతే రైట్ చెప్పేస్తానండి.
2: నేను చూసొస్తానుండు బాబు, ఇక్కడ ఎక్కడ ఉండుంటాడు.
5: ఏంటి తల్లి ఇది, అప్పుడే 5 నిమిషాలు దాటిపోయింది. మీ మనవాడు గారు అతి గతి లేదు. ఇలాంటి వాడు సొంత కారులో వెళ్ళాలి కానీ ఎక్కడ పడితే అక్కడ హాగా కాలక్షేపం చేసి తీరుబడిగా ప్రయాణం చేయొచ్చు సొంత కారు అయితే.
3: వచ్చేస్తాడు నాయన, వాడిని తీసుకురావడానికి వాళ్ళ నాన్న కూడా వెళ్ళాడుగా, తొందర పడతావు ఎందుకు?
5: అదే మరి, వెళ్ళిన ఆయన జాడ కూడా లేకపోయా, మళ్ళీ లేట్ అయితే రిటర్న్ ట్రిప్ కష్టమవుతుంది మాకు. అదిగో మా డ్రైవర్ కూడా హార్న్ కొడుతున్నాడు. పోనీ బ్రదర్, ఆ తండ్రి

0: అందరూ వేరే బస్సులు వస్తారులే. రైట్ రైట్
1: రైట్ రైటా అంటే ఏమిటి నాయన నీ ఉద్దేశం? మా అబ్బాయి మనవాడు ఎక్కకుండానే వెళ్ళిపోదామని?
0: అయితే మీరు కూడా దిగండి, అందరూ కలిసి వేరే బస్సులు రావచ్చు.
1: చాలే ఊరుకోవయ్యా, ఆడదాన్ని చేసి చులకనగా మాట్లాడకు. అయినా ఈ బస్సు నీ సొంతమైనట్లు మాట్లాడతాం ఏమిటయ్యా? వంద పోసి టిక్కెట్లు కొన్నాం. ఏదో కుర్ర కుంక ఆకలేసి ఏ హోటల్లోకో వెళ్ళుంటాడు. వస్తాళ్లే, ఇంతలోనే హడావుడు పడితే ఎలా?
0: అదంతా మాకు తెలియదండి. 4 అయ్యేసరికి బండి రాయమండ్రి డిపోలో ఉండాలి. మళ్ళీ 6:30కి రిటర్న్ ట్రిప్ వెయ్యాలి.

0: కలిసి ఏ హోటల్లోకో వెళ్ళుంటాడు. వస్తాళ్లే, ఇంతలోనే హడావుడి పడితే ఎలా?
1: అదంతా మాకు తెలియదండి. 4 అయ్యేసరికి బండి రాయమండ్రి డిపోలో ఉండాలి. మళ్ళీ 6:30కి రిటర్న్ ట్రిప్ ఇవ్వాలి. ఇలా ఆగిన చోటల్లో మీ మనవాడి కోసం పడిగబులు కాగాలంటే ఉద్యోగాలు అసలు చేయలేం మేము. నువ్వు స్టార్ట్ చేయి గురు.
0: ఏమయ్యో ఈ డ్రైవరు, కండక్టర్ చెప్తే స్టార్ట్ చేసేయటమైనా నీ పని? నేను కిందకి దిగి వింటున్నావా, ఈ బస్సుకి అడ్డంగా పడుకుంటాను. ఏమనుకుంటున్నావో ఏముంటావు?
2: ఎందుకండి అనవసరమైన గొడవ? మీరు శాంతంగా కూర్చోండి, నేను వెళ్ళి చూసొస్తానులేండి. ఇదిగో కండక్టర్ బాబు, ఒక్క 2 నిమిషాలు ఓపిక పడవాయా, నేను వెళ్ళి తీసుకొస్తాగా. ఈ బస్ స్టాండ్లో ఎక్కడా కనిపించడం లేదే, ఏమైపోయి ఉంటాడు? టాయిలెట్లో కూడా లేడు. ఆ రోడ్డు పక్కన పళ్ళ దుకాణం దగ్గర నిలబడ్డది బామ్మగారి మనవాళ్ళలాగే ఉన్నాడే. అవునవును అతనే. మరి ఒంటి మీద చొక్కా లేదేమిటి?
3: ప్లీజ్ నా చొక్కా నాకు ఇచ్చేయండి, అవతల బస్సు వెళ్ళిపోతుంది.
4: బస్సు వెళ్ళిపోతే మాకేంటి, విమానం వెళ్ళిపోతే మాకేంటి, చొక్కా ఇచ్చేది లేదు.
3: అది కాదండి, పెళ్లి చూపులకి వెళ్ళాలి, ఇలా ఒంటి మీద చొక్కా లేకుండా వెళ్తే బాగుండదు కదండి. ఇంకో చొక్కా కూడా తెచ్చుకోలేను, మీకు పుణ్యం ఉంటుంది, ఇచ్చేయండి బాబు.
4: నేను ఇవ్వను, నీ బాబుతో చెప్పుకో. అట్టే మాట్లాడావంటే ఆ ప్యాంటు కూడా ఇప్పించేసి పంపిస్తాను. ఏమనుకుంటున్నావు, నాకే టోకరా వేద్దాం అనుకుంటున్నావా? మర్యాదగా 20 రూపాయలు అక్కడ పెట్టి నీ చొక్కా పట్టుకెళ్ళు అంతే.
2: ఏమిటయ్యా ఏమిటి గొడవ? అవతల ఈ కుర్రాడి కోసం అక్కడ స్టాండ్లో బస్సు ఆగిపోయింది తెలుసా?
4: చూడండి సార్, పుచ్చకాయ ముక్కలు తిజిగా ఉన్నాయంటూ వరుస పెట్టి 2 ముక్కలు తిన్నాడు 20 రూపాయలు. డబ్బేమంటే డ్రామాలు ఆడుతున్నాడు.
2: ఇదిగో డబ్బు నేను ఇస్తాను, కానీ ముందు అతని చొక్కా అతనికి ఇచ్చేయి నాయన. ఇదిగో 20 రూపాయలే కదా, తీసుకో.
4: తీసుకో చొక్కా.
2: రావయ్యా మహానుభావ, అవతల నీకోసం బస్సు ఆగిపోయింది, కండక్టర్ గొడవ పెట్టేస్తున్నాడు, నడు నడు. ఇదిగోనయ్యా, ఆ బామ్మగారి మనవడు పుచ్చకాయ ముక్కల దుకాణం దగ్గర ఉన్నాడు, ఇక బస్సు ఎక్కడ ఆపకుండా తొందరగా పోని.
1: రైట్ రైట్.
0: నానా బుజ్జి గణపతి, ఇంత ఆలస్యమైంది ఏంటి, అసలు ఎక్కడికి వెళ్ళావు?
3: బస్ స్టాండ్ ఎదురుగా రోడ్డు మీద పుచ్చకాయల ముక్కలు అమ్ముతున్నారే బామ్మ, మన బెజవాళ్ళు ఇంకా రాలేదట. తిందామని వెళ్ళాను బామ్మ, 2 ముక్కలు తిన్నాను. డబ్బులు ఇద్దామని జేబులో చేపెడితే 50 నోడు కనిపించట్లేదు బామ్మ.
0: కనిపించలేదా, ఏమైంది?
3: జేబుకి చిల్లుంది, బహుశా ఆ చిల్లులోంచి జారిపోయి ఉంటుంది. సమయానికి అంకుల్ వచ్చి 20 రూపాయలు ఆ షాప్ వాడికి ఇచ్చి నన్ను తీసుకొచ్చాడే బామ్మ, లేకపోతే వాడు నా ప్యాంటు కూడా ఇప్పించేసేవాడు.
0: అయ్యో ఎంత దుర్మార్గుడు, పోన్లే అయిపోయింది, ఏదో అయిపోయింది. ఇదిగో ఈ 20 రూపాయలు అంకుల్ ఎవరో పుణ్యాత్ముడు, ఆయనకి ఇచ్చేయి.
3: బామ్మ
0: ఏమిన్నానా?
3: మరి పెళ్లివారింట్లో మనకి టిఫిన్లు పెడతారు కదా.
5: నోరు పోయి, టిఫిన్లు కాదు బీపీ మీద వాతలు పెడతారు. అట్టగాడ అట్టగాడ బస్సు ఎక్కే ముందు బకాసురులో ఇంట్లో ఇంత భోంచేసావు, బస్టాండ్కి రాగానే అక్కడ హోటల్లో దూరి అర్థమైన టిఫిన్లు మెక్కావు, బస్సులో కూర్చున్నాక బామ్మ తెచ్చిన బంధు లడ్డూలు మింగేశావు, అది చాలక తాడేపల్లి గుళ్ళలో రోడ్డు మీదకి వెళ్ళి పుచ్చకాయ ముక్కలు ఇష్టం వచ్చినంత తిన్నావు. ఇంతలో మళ్ళీ టిఫినా? ఇది కడుపు కాదురా, కన్నవల్లి మడుగు.
0: చాలే ఊరుకోరా, నరుడు కంటికి నల్లరాయి పగులుతుంది అంటారు. వయసులో ఉన్న పిల్లాడు రాళ్ళు తిని హరాయించుకునే శక్తి ఉంది కనుక తింటున్నాడు, అంత మాత్రం చేత అలా విసుకోవాలా? పాపం అసలే తల్లి లేని బిడ్డ.
5: అదిగో అది అది, నువ్వు అలా అస్తమాను వాడిని వెనకేసుకురావటం వల్లనే ఇలా ముద్దబ్బాయిలా తయారయ్యాడు. వయసు వచ్చిందని మాటే గానీ బుద్ధి జ్ఞానం కొంచెమైనా రాలేదు. వీడి వయసు వాళ్ళంతా డాక్టర్లు ఇంజనీర్లు అయ్యారు, వీడు మాత్రం తిండి తిండి తిండి అంతే, యూజ్లెస్ ఫెలో.
0: ఇదిగో ఆ తిట్టే తిట్టద్దు అన్నాను, నిక్షేపంగా మీ నాన్నగారు పేరు పెట్టుకుని చీటికి మాటికి ఇలా తిట్టిపోస్తావు ఎందుకు? నాన్న బుజ్జి, ఓసారి దువ్వెన్నతో తలదువుకోనాయన, రాజమండ్రి వచ్చేసినట్టున్నావు.
3: అవును వచ్చేసాం. అదిగో ఆ బోర్డు చూడు, ఉడిపి హోటల్ రాజమండ్రి అని చక్కగా రాసుంది. ఉడిపి హోటల్లో ఫుడ్ ఐటమ్స్ చాలా బాగుంటాయట, మా ఫ్రెండ్ భాస్కర్రావు చెప్పాడు.
5: నోరుబి వెధవ, పెళ్లి చూపుల తంతు ముగిసి మళ్ళీ మనం బస్టాండ్కి తిరిగి వచ్చేదాకా ఫుడ్ గిడ్డు అన్నామంటే నడ్డి వెరగొడతారు, జాగ్రత్త.
6: రండి రండి. నమస్కారం. ప్రయాణం బాగా జరిగిందా?
7: బాగానే జరిగిందండి. ఇంతకీ మీరు?
2: వారే ఆంజనేయులు గారు, పెళ్లి కూతురి తండ్రి.
7: నమస్కారం అండి.
6: రండి ఇలా ఈ సోఫాలో కూర్చోండి. ఆవిడ నా భార్య సుభద్ర.
7: నమస్కారం. ఇదిగో వీడే మా అబ్బాయి బుజ్జి గణపతి. మా నాన్నగారు పోయిన 4 రోజులకి వీడు పుట్టాడు, అందుకని ఆయన పేరు పెట్టుకున్నాం. ఇక ఈవిడ మా అమ్మగారు అనుసూయమ్మ గారు.
6: నమస్కారం అండి. ఏమయ్యా బుజ్జి గణపతి, నీకు ఏమంటే ఇష్టం?
3: నాకండి, మొదట్లో నాకు పెసరట్టు ఉప్మా అంటే చాలా ఇష్టంగా ఉండేదండి. మొన్నెప్పుడో మా ఫ్రెండ్ భాస్కర్రావు ఉడిపి హోటల్లో ఊతప్ప తిన్నాడటండి, చాలా బాగుందని చెప్పాడండి, తెప్పిస్తారండి.

0: అలా కామెడీ ఉందయా నీలో? నా ఉద్దేశ్యం, నీకు ఏమిష్టం అంటే సంగీతమా, సాహిత్యమా, నాటకమా, ఇలాంటి వాటిలో ఏది అని.
1: ముందస్తుగా నాకు ఫుడ్ ఇష్టమండి. అందులో
2: చాలే, మాటకు ముందు ఫుడ్ తప్ప మరో మాట్లాడదు.
3: చూడండి బావగారు, మా వాడికి కొంచెం తిండి ధ్యాస ఎక్కువ. చిన్నప్పుడే వీడు తల్లిపోయింది కదండి, దాంతో మా అమ్మగారు అతిగా ఆరాపం చేసి చిరుతిళ్ళు బాగా అలవాటు చేసింది. అందుకని
0: దాందే ఉందిలేండి, తిండి పుష్టి కండ పుష్టి ఉండాల్సిందే. ఏమై, అమ్మాయిని తీసుకురా.
1: అదేమిటి మా అమ్మ, అప్పుడే వాళ్ళ అమ్మాయిని తీసుకురమ్మంటున్నారు ఏమిటి అంటే, ఇక టిఫిన్లు పెట్టరా.
0: వినపడింది నాయన, టిఫిన్లు కూడా ఉన్నాయిలే, కానీ కతికితే అతకదంటారు కదా, అందుకని ఇలా ఏర్పాటు చేసాం. ముందుగా అమ్మాయి నువ్వు ఒకరినొకరు చూసుకొని ఒకరి అభిప్రాయాలు అభిరుచులు మరొకరు తెలుసుకున్నాక అప్పుడు టిఫిన్లు కాఫీలు వస్తాయి. అదిగో అమ్మాయి వచ్చేసింది, నువ్వేమన్నా అడగాలంటే అడగచ్చు.
1: అలాగే, మీ పేరేమిటి?
4: బాలా త్రిపుర సుందరి.
1: చూడండి బాలా త్రిపుర సుందరి గారు, మరి మీకు ఏమిష్టం?
4: నాకు రామాయణం అంటే చాలా ఇష్టం, రాముడి వ్యక్తిత్వం అంటే మరీ ఇష్టం.
1: నా ఉద్దేశం అది కాదండి, ఫుడ్. మీకు ఏ ఫుడ్ అంటే ఇష్టమని? చైనీసా, నార్త్ ఇండియానా, లేక సౌత్ ఇండియానా?
4: అన్నీ ఇష్టమే.
1: వంట చేయటం వచ్చా?
4: కొంచెం కొంచెం, మా అమ్మ నేర్పింది.
1: అటుకుల పులిహోర చేయటం కూడా వచ్చా మీకు?
4: రాదు.
1: పోనీ గోంగూర పచ్చడి అన్న చేయగలరా?
4: రాదు, చేయలేను.
1: అది కూడా రాదా? మరి అయితే ఆవు పెట్టి పనసకాయ కూర బాగా ఉండగలరా?
4: చదువుకుంటున్నా కదా, ఇంకా అలాంటి వంటలు నేర్చుకోలేదు.
5: నిజమే పాపం, అవన్నీ నెమ్మదిగా కాపురానికి వచ్చాక నేర్చుకుంటుందిలేరా.
1: చాలు ఊరుకో బామ్మా, ఎంతక్కా పెళ్లి చేసుకుంటే పెళ్ళా వచ్చి ఫుడ్ బాగా చేసి పెడుతుంది కదా అని నేను అనుకుంటే ఆ జాస తగ్గిపోతుంది అంటావేమిటి? నిజంగానే తగ్గిపోతుందా? అయితే నాకు అసలు పెళ్ళే వద్దే.
0: బాగా చెప్పావు నాయన, నువ్వు చేసుకుంటానన్నా నీకు పిల్లనివ్వటానికి తెలిసి తెలిసి ఎవ్వరూ రారులే.
6: బావగారు
0: వద్దు, అప్పుడే వరుస కలపకండి. అయినా మీ వాడికి కావాల్సింది పెళ్లి చూపులు పెళ్ళాము కాదు, కాఫీ హోటలు వంటలక్కాను.
1: అలా చెప్పండి మా నాన్నకి, ఇందాక నుంచి అడుగుతున్నాను ఉడిపి హోటల్కి పెడదామని. వింటేనా మా నాన్న?
2: నోర్బీ పెదవా, చేసిన నిర్వాహకం చాలు గాని, పద అవతల బస్సుకి టైం అయిపోతుంది.
7: అయ్యో ఎందుకు అలా చూసుకుంటారు, వరుసలు వచ్చి ఎక్కచ్చు కదా.
2: అమ్మా ఇట్రా ఇట్రా, ఇక్కడ రెండు సీట్లు పెట్టాను, నువ్వు బుజ్జి వచ్చి ఇలా కూర్చోండి.
5: అలాగే.
7: ఏమిటి కండక్టర్ కనిపించడే, టిక్కెట్లు కౌంటర్లోనే తీసుకోవాలేమో.
8: బస్సులోనే ఇస్తారని చెప్పారండి.
7: అలాగా.
8: డ్రైవర్ వచ్చేసాడు, కండక్టర్ ఏమయ్యాడు బాబు?
7: ఇది మధ్యాహ్నం మనం బెజవాడలో ఎక్కువ వచ్చిన బస్సేనండి, డ్రైవర్ కూడా అతనే.
8: కరెక్టే, కండక్టర్ కూడా మధ్యాహ్నం వచ్చిన అతనే ఉంటాడు, ఇంకా రాలేదేమిటో.
7: బాబు డ్రైవర్ గారు, 6:30కి బయలుదేరాలి ఈ బస్సు, అప్పుడే 7 అయిపోతుంది. ఈ ఎక్కన బెజవాడ వెళ్ళేసరికి 12 అవుతుందో ఏమిటో. ఇదిగో కొంచెం దిగి ఆ కండక్టర్ ఎక్కడున్నాడో త్వరగా పిలవండి బాబు.
8: అట్టగా చూసొస్తా, మీరెవరో దిక్కండి.
1: బామ్మా.
5: ఏమిన్నానా?
1: అక్కడ మామిడి తాండ్రు అమ్ముతున్నారే, వెళ్ళి కొనుక్కొస్తాను.
2: అక్కర్లేదు, నోరు మూసుకుని కూర్చో, కండక్టర్ వచ్చేస్తాడు, మళ్ళీ నీకోసం నేను బతకలేను. అడుగు, డ్రైవర్ వచ్చేసాడు.
7: కండక్టర్ వస్తున్నాడా బాబు?
0: కండక్టర్ లేడండి.
7: ఎప్పుడు వస్తాడు?
0: రాడండి.
7: హఠాత్తుగా సెలవు పెట్టాడా, ఏమైందో పాపం.
0: దీంట్లో రావాల్సిన కండక్టరు హఠాత్తుగా సిక్ అయ్యి సెలవు పెట్టేశాట, ఇంకొకళ్ళని అరేంజ్ చేయాలట.
7: హఠాత్తుగా సెలవు పెట్టాడా, ఏమైందో పాపం.
9: బుజ్జి గణపతి పెళ్లి చూపులు నాటిక వింటున్నారు. సమయం 9 గంటలు కావస్తుంది. మరికాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.
0: స్టేషన్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి సిక్ అయ్యాట, ఇంకో కండక్టర్ రావాల్సిందే.
1: అయితే ఎంచక్క బస్సు దిగి అక్కడికి వెళ్ళి మామిడితోనే కొనుక్కొస్తానే బామ్మ.
10: బుజ్జి గణపతి పెళ్లి చూపులు నాటిక విన్నారు. రచన శ్రీ జీడిగుం రామచంద్రమూర్తి, నిర్వహణ శ్రీ బి చిట్టిబాబు.
11: గుడ్ ఈవినింగ్, దిస్ ఇస్ ఆకాశవాణి. ఐఎమ్ అనుజ కుమార్ విత్ న్యూస్ అట్ 9. The headlines. India and UAE reaffirm their commitment to continue cooperation in promoting regional security and stability. UAE President dials Prime Minister Narendra Modi. New Delhi expresses deep concern over escalating security situation in Red Sea region.

0: is Manas Pratim Bhuyan, journalist.
1: Professor Sanjay Bharadwaj and Mr. Anil Padmanabhan, thank you so much for joining us on a discussion on free trade agreements and in
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం మాండలిన్ వాయిద్యం వినిపిస్తున్నవారు శ్రీ యు శ్రీనివాస్.

మీరు ఇంతవరకు శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో మాండలిన్ వాయిద్యం వినిపించిన వారు శ్రీ యు శ్రీనివాస్, ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తుంది. మరికాసేపట్లో ఏషియన్ గేమ్స్ 2026 ప్రత్యక్ష కార్యక్రమం.

హరిహరన్ పాడిన ఆ పాట ఎదురులేని మనిషి చిత్రంలోనిది. తర్వాత వసంత కోకిల చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట ఇది.

విన్న పాట మంచి కుటుంబం చిత్రం నుండి సుశీల పాడిన ఆరుద్ర గీతం ఇది. దానికి సంగీతం ఎస్పి కోదండపాణి. కార్యక్రమంలో ఇప్పుడు విందాం సింహాసనం చిత్రం నుండి రాజ్ సీతారాం సుశీల పాడుతున్న బేటూరు గీతానికి సంగీతం బప్పిలహరి.

విన్న పాట దేవత చిత్రం నుండి. ఆ పాట విన్నారు గానం చేసిన వారు ఘంటసాల, రచన వేటూరి సుందరమూర్తి. శ్రోతలు ఇంతవరకు ఇంద్రధనుస్సు కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. రేపటి ప్రసార వివరాలు: రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం వింటారు గానం చేసిన వారు ఎంఎస్ సుబ్బలక్ష్మి. 6:30 వినదగు మాట వినిపిస్తున్నవారు డాక్టర్ పి స్వప్న హైందవి. 6:35 సేద్యపుద్ధులు కార్యక్రమంలో మల్బరీ పంటను ఆశించే వ్యాధులు నివారణ గురించి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కేపీ కిరణ్ కుమార్ గారు అందించే వివరాలు. ఇక 7:00 లలిత గీతం, 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక ఆలోచన ఆలోచనం రచన డాక్టర్ ఎల్లప్రగడ మల్లికార్జునరావు. అనంతరం ఎందరో మహానుభావులు కార్యక్రమంలో ప్రముఖ ఇంజనీర్ శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి గురించిన వివరాలు. వ్యాఖ్యానం శ్రీమతి జేవి మాధవి. 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 ప్రకాశం జిల్లా సమాచార లెక్క రచన శ్రీ ఎంబీఎస్ ప్రసాద్. 8:35 హలో అభిలాష శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరే సినిమా పాటలు వింటారు. రేపు ఉదయం 9:00 తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా మోహిని అవతారంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం. 9:30 ఏకచిత్ర గానం శీర్షికన ఆర్కే ఫిలిమ్స్ వారి బొంబాయి ప్రియుడు చిత్రం నుండి పాటలు వింటారు. ఇక 10:00 వసుదైక కుటుంబం సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. 10:15 నుండి సాయంత్రం 5:00 వివిధ భారతి కార్యక్రమాలు ప్రారంభమవుతాయి విజయవాడ కేంద్రం నుండి. ఇక రేపటి మా సాయంత్రం ప్రసారంలో 5:00 లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటలు వింటారు. 5:30 పినాకిని స్త్రీల కార్యక్రమంలో ఆహారంలో పండ్ల ఆవశ్యకత గురించి శ్రీమతి ఎంఎస్ కళ్యాణి గారి ప్రసంగం వింటారు. అలాగే శ్రీమతి కె మాధురి గారు పాడిన అన్నమాచార్య కీర్తనలు వింటారు. 6:00 లలిత గీతం, 6:30 చిత్రసీమ కార్యక్రమం సినిమా పాటలు. రాత్రి 7:00 లలిత గీతం, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. రాత్రి 7:45 లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీమతి ఆర్ స్వాతి ప్రియాంక గారు పాడిన లలిత గీతాలు. 8:00 తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడోత్సవంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం. 8:30 తెలుగుల జాతీయ వార్తలు, 8:40 ఒక సినిమా పాట, 8:45 శ్రీమతి లక్ష్మమ్మ బృందం వారు పాడిన జానపద గేయాలు. రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్లైట్, 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. 10:00 డైలీ హైలైట్స్ ఆఫ్ 20th ఎడిషన్ ఆఫ్ ఏషియన్ గేమ్స్ 2026 ప్రత్యేక కార్యక్రమం. 10:20 జాతీయ సంగీత కార్యక్రమం. ఇవి రేపు ఉదయం సాయంత్రం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. నిలయంలో సమయం 11:01 దాటి 20 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 101.7 MHz మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అందాక సెలవు మరి, నమస్తే, జై హింద్.